0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: ఏమి చెప్పలేడు.
1: హి కుడ్ నాట్ సే.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ, బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: క్యూని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్, క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ ఈ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష, అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
1: అర్జున కాఠోడ
0: వంశోద్ధారక అన్నాడు.
1: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
0: అర్జున, కొన్ని దినముల పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
0: yes anuvariki yes anura no anuvariki no yesra no yeslu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకములైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: హౌ ఇస్ దిట్ ఐ కుడ్ మీట్ హీ
0: చిన్న వయసు లోపల నేను మృత్యు ప్రార్థించడమా?
1: వై డిడ్ మై సన్ డై అట్
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: కాంట్ యు మేక్ హిమ్ లివ్ ఫర్ సమ్ మోర్ టైం.
0: చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైం.
0: పిచ్చివాడా,
1: మ్యాడ్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు అనేది ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికి రాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం కూర్చుని చేరి
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్.
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వీ హావ్ పర్చేజ్ ఏ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ అస్.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత
1: ఆఫ్టర్ 10 ఇయర్స్
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలను ప్యాక్ చేస్తూ వచ్చాము.
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ట్ సో సాడ్ దట్ హి హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended
0: marriage function ku velli
1: aa yokka
0: aanandam lopala aa yokka buffet lo antaru aa vinta tindin samayam lopala
1: while he was partaking food there in buffet dinner
0: chestu edo vonginaadu.
1: During that time
0: ippudiki aa coat pattana pagilipoyindi.
1: While he was moving about in the buffet dinner type as he bent the cloth tore there.
0: Vaadu baadapadutunnadu.
1: He was feeling sad.
0: Kotta gudda,
1: new suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్.
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణ సార్,
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: స్టిచ్ చేస్తాడే న్యూ
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికీ పట్టల పగిలింది కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ది కోట్ హ్యాస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము.
1: యువర్ దిస్ ఇస్ మిస్టరీ.
0: జీవితమే విచిత్రము.
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యు కెనాట్ అండర్స్టాండ్ ఇన్ ఫుల్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ హి పాసిఫైడ్.
0: ఈ విధంగా కూడాను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటది.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే జస్ట్ ఆపోజిట్
0: ఈ దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటది.
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్.
0: ది రీజన్
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుక నేను భగవత్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్.
0: ఎవరైనా సరే
1: ఆర్ డిఫర్
0: కాదు అంటే కాదు సంతోషం అంతే.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు.
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే దేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God. But I have my God.
0: You have
1: got every right to say no.
0: నా భగవంతుడు నాకు లేడని చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ? వాట్ అథారిటీ యూ హావ్ టు డినై మై గాడ్?
0: నీకు అధికారం లేదు.
1: యూ హావ్ నో అథారిటీ.
0: కాబట్టి నా నమ్మకం నాది.
1: దిస్ మై ఫెయిత్.
0: నీ అపనమ్మకం నీది.
1: అండ్ యూ హావ్ డిస్ బిలీఫ్.
0: కనుక మన నమ్మకాన్ని అంత దృఢంగా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగే.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes యు విల్ గెట్ ద రెస్పాన్స్.
0: నాదాని నీవు కాదని దానికి ఏ మాత్రం అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ యుల్ కీప్ హిస్ మౌత్
0: షట్ అప్ అని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించవలసినటువంటి విషయాలు చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్ నాన్ డ్యూయాలిటీ ఎథీరియల్ గాయత్రీ
0: మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varna.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: వన్ ఇస్ ప్రేయర్.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: వన్ మెడిటేషన్.
0: ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: Dhimahi prarthana.
1: Dhimahi is prayer.
0: Dhiyo yona prachodayat.
1: Dhiyo yona prachodayat.
0: మంచి బుద్ధి నిమ్మని కోరుతు.
1: Grant me good intellect.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్. దిస్ నాట్
0: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతుడికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతుడికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హ్యాస్ నో వరీ.
0: భగవంతుడికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
1: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ ఆఫ్ థాట్స్
0: ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్ ఇస్
0: ఏ థాట్స్ లేదు ఏ విచారం లేదు ఏ దుఃఖం లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమ సుఖదం అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం దట్ ఇస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్ స్వామి చాలా సంతోషం వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా?
1: యూఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యు మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెట్టినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యు మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం
1: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం వెరీ గుడ్
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యు మే సే
0: విచారించవలసింది అవసరం ఏంటండి.
1: దేర్ ఇస్ నో రీజన్ ఫర్ వర్
0: జరిగింది.
1: వాట్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్
0: జరగవలసింది. జరణ మరణాలు జరగవలసింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ.
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపెన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్
0: అభిమానం కోరికని.
1: ఇఫ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
0: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
1: He has given and
0: జరణ మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: What is destined to happen is bound to happen.
0: ఒక్కరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: They don't come specially for anything.
0: ఒక్కరి కోసం ప్రత్యేకంగా మారటం లేదు.
1: Nor change for anything.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు

0: not worry for anything.
1: అంతా భగవంతుని యొక్క సంకల్పమే.
0: It's all God.
1: తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు.
0: He has given and he has taken back, withdrawn.
1: ఎప్పుడు ఇచ్చాడు?
0: When he gave.
1: ఎందుకు ఇచ్చాడు?
0: Why?
1: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: In this goods train, on certain compartments, return date is also
1: mentioned.
0: This body is sent
1: here.
0: You don't know when it is gone.
1: But at the time of this body is
0: birth only, the return date is also mentioned, and that date has to go back.
1: జననం మరణం కూడా వస్తుంది.
0: When there is birth, death also should accompany.
1: సహజమైనటువంటి గుణములే.
0: Both are natural phenomena.
1: కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖము కానీ విచారించకూడదు.
0: So nobody should worry.
1: అన్నింటికీ ఆనందంగానే ఉంటుండాలి.
0: So there is bliss in every aspect of life.
1: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
0: And God's chief attribute is bliss.
1: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
0: As then there is God within us, we should be happy continuously.
1: ఎప్పుడూ మనం ప్రేమతోనే ఉండాలి.
0: We should be full of love.
1: ప్రేమ దేశంగా మారకూడదు.
0: And we should not hate anybody.

0: Why did Bhagwan stop granting Padanamaskar? How can we offer our love to Him without physically touching His lotus feet? In His Guru Purnima discourse on the 5th of July 2001, Bhagwan Baba explains the rationale behind this decision and teaches us to offer our obeisance to Him directly, heart to heart.
1: గుండెలోని ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు. అతడే మానవుండు, అతడే గురువు.
2: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్, సిక్ ఈజ్ హిందూ, ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్స్ సెన్స్ ఆఫ్ ద వర్డ్. He is also Guru, the teacher.
3: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, ani cheppinattu gaani, Bhagavantuni shaktulainatvanti yokka, panchabhutamulu kudanu, sarvavyapamainatvantivi, sarvashaktimayamainatvantivi.
2: Just as we say, God is all-pervasing and God is Invela, has all got the powers and capacities. So also we find the five elements spreading all over and so powerful.
3: Prapanchamantai kudanu, panchabhutamula chene nindi unnadi.
2: The whole world is filled with these five elements.
3: Panchabhutamula chetane kattabadi untunnavi.
2: The world is bound by these five elements.
3: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
2: In fact, it runs, is conducted by the five elements.
3: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
2: The world cannot proceed with one of the elements missing.
3: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
2: Therefore, every man should consider the five elements as the five life principles.
3: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
2: None can estimate and know the power and the capacity of the elements.
3: Artham chesukonaleru.
2: Nor can comprehend.
3: Ilanti panchabhutamulu yokka tattvamunu prati manavudu kodanu gurtinchaka tappadu.
2: Every man must necessarily know the significance and the importance of the elements.
3: Gurtinchinatvanti vaade dhanyudu.
2: In fact, he is liberated, redeemed if he knows the value.
3: Atane punyudu.
2: And in fact, he is the meritorious one if he knows.
3: Atade purushartamanu gurtinchinatvanti vaadu.
2: It amounts to knowledge of the objectives of the world.
3: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchamu ప్రతి మానవునికి కర్తవ్యము.
2: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ టు నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ బిహేవ్.
3: సుఖ దుఃఖములకు మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు.
2: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్, గుడ్ అండ్ బ్యాడ్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
3: కనుక మనం సుఖపడవలన పంచభూతముల చేతనే సుఖపడాలి.
2: If you really want to be happy, you can be happy with these elements only.
3: మనం దుఃఖములో మునగవలనందును ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి.
2: The misery is also due to these five elements.
3: ఇవి పేర్లకు కాని ఆకారమున కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
2: This might appear to be so little and fragmental, but yet then and now they are mighty powers.
3: ఈ నాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
2: Man having been born grows by the age and advancing years and leaves this world.
3: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
2: For growth and death, what is the cause?
3: ఈ పంచభూతములే.
2: The five elements are responsible.
3: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
2: The five elements are spread right from microcosm to the macrocosm.
3: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు అత్యవసరము.
2: It is most essential to know the secrets behind the five elements.
3: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
2: బుద్ధా మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
3: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
2: Buddha made use of his intellect, his understanding and experience and stepped into the society, thereby shared his wisdom.
3: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
2: In fact, yes, total control over his vision, over his looks.
3: ఈ దృష్టిని అరికట్టుకోవడానికి కారణం ఏమిటి?
2: Why has he exercised control on his looks?
3: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
2: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
3: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
2: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
3: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
2: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
3: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణను నశించిపోతూ వస్తుండాలి.
2: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యూ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
3: మనం చూచేటువంటి చూపులు,
2: ఆల్ అవర్ లుక్స్,
3: మనం అనుభవించేటువంటి ఆనందములు,
2: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
3: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
2: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
3: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింప చేస్తున్నాయి.
2: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
3: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూసినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
2: By casting bad looks, many lakhs of light rays are lost.
3: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషం లభిస్తూ ఉండాలి.
2: That's the reason why we develop eye defect.
3: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో దీన్ని సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
2: That's what appears by way of cataract, for which we go for surgery and medical treatment to seek a relief.
3: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నారు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
2: From the doctor's point of view, it is cataract, but it is the effect of bad looks.
3: ee chedda drishti yokka prabhavamu tana yokka drishtiyandu cheri aneka vidhamuluga tana shaktini kolipopu chestunnadi.
2: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
3: Kanuka manam drishtini motta mota arikattali.
2: So we have to control our vision.
3: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
2: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
3: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
2: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
3: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సరుపుతున్నాము.
2: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
3: ధ్యానం కాని జపం కాని తపం కాని ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
2: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
3: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
2: They do not give you a kind of guarantee.
3: Srushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
2: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
3: Kanukane mana drushtiye mana yokka srushti.
2: Therefore, the vision is the creation.
3: Mana netrame mana nijamainatvanti shastramu.
2: Netra, the eye, is the Shastra, the sacred text.
3: కనుక మన యందు ఉండేటువంటి ఒక సర్వశక్తిని కూడాను ఈ దృష్టి కోల్పోయి చేస్తుంది.
2: Therefore, the bad look is responsible for all the defects of the eye.
3: ఇంకా రెండవది,
2: the second,
3: నాలుక,
2: the tongue.
3: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
2: There are taste buds.
3: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
2: 300,000 of taste buds.
3: మనం రుచిని మరిగి అనేక రకములైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందమును అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
2: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
3: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
2: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్, వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్స్.
3: ఇతరుల యొక్క హృదయాన్ని కూడా మనం బాధింపచేస్తున్నాము.
2: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
3: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
2: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
3: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
2: ఇట్ ఇస్ ద టంగ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫార్ ద లైఫ్ స్పాన్ దట్స్ కట్ షార్ట్.
3: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
2: లైక్ వైజ్ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెన్సెస్ బికాస్ ఆఫ్ దే ఆర్ పుట్ టు ఎక్సెసివ్ యూజ్ అవర్ లైఫ్ ఇస్ షార్ట్.
3: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
2: So to begin with, we have to control our looks and also our taste.
3: ఈ రెండింటిని అరికట్టడం ద్వారా మనయందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
2: There lies, there begins, emanates the new power.
3: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
2: Above all types of penances, it's only out of our look and the good taste and the word you get the power more and more.
3: Manam chaala porabadi pothunnamu.
2: We are very often mistaken.
3: Mana nitya jeevithamlo edo chinna padamulu kadani manam upayoga pedutunnamu.
2: We use all sorts of words recklessly.
3: Kanukane manamu rasagnata teriginatti vaalam manamu.
2: Therefore we don't have proper taste.
3: Jihvem rasagnem

0: అదవేతి. ఓ నాలుక, రుచి కలిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్ ఓ టంగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ ద వర్డ్ దట్ హర్ట్స్ అదర్స్.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not
0: separate. అందు కూడాను ఉన్నది నీవే.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒకటే ఉన్నది.
1: Bodies are different, but the spirit is same.
0: బాధ పడున్నది బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుటగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్
0: టాక్లెస్ అని.
1: భగవాన్ టెల్స్ అస్,
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: బట్ యు నెగ్లెక్ట్ ద టీచింగ్.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యు డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్.
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: See good only.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: Then the eye will earn the sacred power.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడాను చూపగలుగుతుంది.
1: You will also able to visualize the divine cosmic form.
0: కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamaina kunti yokka ee shaktulanu manamu vismaristunnadu.
1: Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్.
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: ఫస్ట్ యూ షుడ్ ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్.
0: స్పర్శ రూప రస గంధములు.
1: ద ఫైవ్ సెన్సెస్ హావ్ గాట్ టు బి అండర్ చెక్.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: నెవర్ లిసన్ టు ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: ఇఫ్ ఎనీ సచ్ థింగ్ ఇస్ టు హ్యాపన్, లీవ్ దట్ ప్లేస్.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: And once you do that, the power of the spiritual practice will grow more.
0: Enduku pavitramainatundi maharishulandaru kudanu ekantanga oka aranyaniki velli tama indriyalanu sareyinatundi sthitilo unchukogalugutunnaru.
1: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
0: Kalkune indriyalanu arikattukuneatundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: ఇంద్రియాలను అరికట్టుకోకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama, Krishna, Govinda.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ హిస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: బట్ దేర్ లైస్ ఇన్ ఎ హిడెన్ వే ద కాన్సిక్వెన్సెస్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ది సెన్సెస్ ఆఫ్ ది లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ సాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be
0: exemplary.
1: We also read often bad books.
0: అది కూడా చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ ఇండీడ్.
0: చదివినా వ్రాసినా చూచినా చెప్పినా చేసినా అన్ని కూడా మంచివే చెయ్యాలి.
1: వాట్ ఎవర్ యూ రీడ్ వాట్ ఎవర్ యూ సీ వాట్ ఎవర్ యూ డూ మస్ట్ బి గుడ్.
0: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మానిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాకురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ది సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: నథింగ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్
0: చాలా మంది భావిస్తుంటారు.
1: Many think
0: korikalu nerveerinappudu naaku chaala aanandam isthundi antaru.
1: That are happy by the fulfillment of their desires.
0: Korikalu nerveerinappudu kaadu aanandamu.
1: You will never be happy by the fulfillment of your desire.
0: Korikalu arikattinappude manaku aanandam chikutundadi.
1: You will be really blissful when you control your desires.
0: Korikalu arikattinattu vaade nijamaina aanandanni pondutunnadu.
1: A blissful person is really enjoys the state of bliss by controlling his desire.
0: Korikalu nerveerchukodaniki prayatnam chesinatundi vadu maha ashantiki guri avutunnadu.
1: Fructification of the desire will make you restless.
0: Emiti ee korikalu?
1: What is this desire?
0: Ee korikalu anni kudunu prapanchaku sambandhamainatundi pravrutti vachinale kada.
1: Desires are worldly and outward.
0: Ee pravrutti lopala ye matram kudunu sukham ledu.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైన ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses sacred.
0: See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: నీ మంచిని చూడు,
1: see good.
0: చెడ్డను చూడవద్దు,
1: never see bad.
0: మంచిని మాట్లాడు,
1: talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనంతా చలిపినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: And has given up all the books.
0: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
1: He has discontinued visiting elders.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: He stopped listening to their teaching.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకంగా గావించుకోలేదు.
1: He has decided to make his elements.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకంగా గావించుకొనుకున్నా, ఇంకా దేని నేను సాధన చెయ్యాలి?
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: The body is bound to decay, is bound to fall someday.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు ఇది కూడా నాశనం అవుతుంది.
1: Whatever you do with this body which is fleeting and momentary,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: The body which is temporary will give you temporary results.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: But the eternal truthful practices that you undertake will give you permanent results.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: తనను
0: మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హీ హగ్డ్ ఆనంద, హిస్ కజిన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హీ సెడ్, ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హీ సెడ్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ హిస్ కజిన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవెందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ,
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్,
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్,
0: అది శాశ్వతమైన ఆనందము.
1: అండ్ ఇట్స్ నోవల్,
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పును క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పును క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పని చేస్తే వాడిని జైల్లో కొండవే పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి గాంగనే తన విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగా మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషమును తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sins.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering,
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
1: We think they are quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదముల్లో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెం ఎర్లియర్
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధూ రఘాదశ నగాగుణ సేవితా మక్షయో ధీర శశి అమృతాజిత ఈ విధంగా ప్రావించాడు అమరా నిజ రాదేవ త్రిశ విభుతాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకస ఆదిత్యోపిత్యో ఆదిత్యనందన అన్నాడు అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము
1: వి థింక్ ఇట్స్ ఎ మిస్టేక్
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగ కామ పంచ అన్నారు ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు
1: హూ కెన్ అచీవ్ దిస్
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా
1: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
0: Ranga ringa yanchu, donga mokkunu mokki, panganavam prajaku pertharaya.
1: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
0: Kaadu.
1: No.
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్
0: దీన్ని మనం జయించాలి
1: వి షుడ్ విన్
0: దీన్ని మనం సాధించాలి
1: వి షుడ్ అచీవ్
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము
1: విదౌట్ నోయింగ్ దట్ వి డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వి వాంట్ కంట్రోల్
0: మీరు యువకులు
1: యు ఆర్ యంగ్స్టర్స్
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు
1: Happily you can exercise control.
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use senses in
0: sacred way. ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్
0: సదాచారమే ముఖ్యము
1: గుడ్ లైఫ్ గుడ్ బిహేవ్ గుడ్ ప్రాక్టీసెస్
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం
1: దట్ లీడ్స్ టు ద కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో అడ్డగులుతూ ఉంటాయి
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్
0: కానీ దీనికి మనం ఏమాత్రం లొంగకూడదు
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: పూర్ణిమ అంటారు
1: వి సే గురు పూర్ణిమ
0: పూర్ణిమ అనగా ఏమిటి ఫుల్ మూన్ డే
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే
0: ఏ దినము గురు పూర్ణిమ
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ
0: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు ద
0: గురు అంటే ఎవరు
1: హూ ఇస్ గురు
0: కానీ ఈనాటి గురువులు కాదు
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే
0: చెవులో మంత్రాలు చెప్పటం చేతిలో డబ్బులు తీసుకోవటం ఇదే గురుత్వము
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్
0: ఇది కాదు గురుత్వము
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్
0: గుకారో గుణాతీత టుకారో రూపభజ్జిత రూపభజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్ రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము
1: The preceptor is necessary to experience God who is beyond attributes.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకొని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: Since it's so difficult to get right guru, when do you say God as guru?
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: Guru is everything for me.
0: అతనే విష్ణువు.
1: He is Vishnu.
0: అతనే శివుడు.
1: And he is Shiva.
0: అతనే బ్రహ్మ.
1: He is Brahma.
0: అతనే సర్వము.
1: And he is everything in life.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: The Trinity is represented by Guru.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: Whomsoever come across, consider him divine.
0: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: All are the forms of sustained
0: Vishnu. విష్ణు విశ్వేశ్వర విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెడ్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: whom so you offer salutation,
0: ishara sarvabhutanam namaskaram chesevaru,
1: it amounts to obeisance to God himself.
0: Sarvabhuta namaskaram kesavam pratigacchate,
1: whom so you respect it amounts to respecting God.
0: Evariki namaskaram chesina kesavunike poi cheripothundi.
1: You may do namaskar to anybody, evariki
0: namaskaram chesinappudiki ishwarike andipothundi.
1: Ishwara will receive all namaskars that you do.
0: Endukosam ishara sarvabhutanam.
1: Why? Because God is
0: indwelling in all.
1: The entire world is divine.
0: జగత్ అంతా కూడా ఈశ్వర యొక్క తత్వంగానే ఉంటుంది.
1: The whole universe is divine.
0: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుందని కాదు.
1: Divinity is not restricted to a place.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
1: ఓన్లీ వన్ is present ikkada, here, akkada, there, ekkada,
0: anywhere. Andaru undeetundi oka eeshwarathvam okate.
1: The divinity is one and the same all over.
0: Andaru endu undeetundi oka vishnuthvam okate.
1: The Vishnu principle is present in all.
0: Mana bhramana kosam ani manam ee bhantulu pandutunname kaani,
1: but we go by our imagination.
0: Daivamlo etti bhedamulu levu.
1: There are no differences in the divine.
0: Sarvam kalvidam.
1: Everything is divine.
0: Ilanti ekatvanni bodhinchukune nimittamai ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది.
1: వాళ్ళు
0: అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ఫాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ఫాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు,
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని స్విట్ తీసుకున్నావు, అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ స్ప్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు.
1: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యు కిల్డ్ దట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
0: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ పార్ట్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకర్లు.
1: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుపో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్య వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఈజ్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
0: ఆర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: Many easy techniques are given to conquer anger.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: But modern students are not.
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In fact the temper is
0: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
0: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: Let me stand there and see to it.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: Oh, it's much worse than the other sense.
0: మంచిది కాదు.
1: That's not proper.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should try to pacify, cool down.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్టమొట్ట మన దృష్టిని నాలుకను
1: in the first instance control your sight and the tongue.
0: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
1: The eyes are responsible for many of the bad sins.
0: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
1: We experience the consequences of the sins.
0: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
1: We see many scenes around.
0: ఆ దృశ్యములొక ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: And we are experiencing the
0: result. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
1: And we have children of the same sort.
0: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు,
1: యు డు నాట్ నో,
0: ఆడవారికి తెలుసును,
1: విమెన్ నో దిస్,
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
1: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే నైన్ మంత్స్,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్ సే,
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
0: వాళ్ళకి శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు పిల్లలు తప్పగా అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: You know this.
0: Subhadra garbhanga untunnappudu,
1: and Subhadra was pregnant.
0: Kani Arjuna vachi Padma vyuhanu gurinchi cheptunnadu,
1: and the entire mystery of Padma vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నా.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని నువ్వు భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్?
0: ఊకొట్టే సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుంది.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ.
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmavyuham vesinchenta varaku telisindi tirigi velukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into padmavyuha and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుని తెలియదు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వి షుడ్ డు గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వి మేక్ యూస్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: Yes, if you try to beat with all the five fingers joining together, well, you can harm.
0: కొట్టవద్దు.
1: But never beat.
0: కొట్టవద్దు.
1: Never beat people, attack people.
0: ఒకవేళ నీ కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: Well, if you want to do that, slap
0: him. వేలుతో కొట్టు.
1: Just try to slap him with one little finger.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్. కొడతాడు,
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే
1: కొడతాడు. హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: అండ్ వన్స్ దేర్ ఇస్ యాంగర్, లీవ్ దట్ ప్లేస్.
0: నువ్వు దూరం అయిపో.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
0: కనుకనే మనం పాపము చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యు డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము,
1: అనదర్ పాయింట్.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: యు మే ఫీల్ బ్యాడ్.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
1: యు నో దిస్ ట్రూత్.
0: నేను ఈనాటి నుండి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ నమస్కార.
0: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
1: బికాస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
1: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటే ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు,
1: వి ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చు, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కార్. ది అదర్ వన్ వుడ్
0: ఫీల్. యొక్క భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి. ద్వేషాలు కూడా,
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్, భగవాన్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డూ నమస్కారం.
0: మీరు ఎక్కడ నుంచి ఉండినా మనసులో చేసుకోండి.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అదే ఆనందము.
1: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: కానీ మొదటి నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్. యు వన్ ఈజ్ గిఫ్టెడ్ బ్లెస్ విత్ నమస్కారం, అదర్ వన్ వుడ్ బీ యొక్క
0: భేదభావం కూడాను పెరిగిపోతున్నాయి. ద్వేషాలు కూడా,
1: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గి

0: All these silly thoughts should be reduced.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: ఈ విధమైనటువంటి కోపతాపయ శాస్త్రీయ డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
0: కంట్రోలింగ్ అవర్ యాంగర్, హేట్రెడ్, జెలసీ, సో ఆన్,
1: నమస్కారాలు చేయటము,
0: అండ్ డూయింగ్ నమస్కార్,
1: వర్ణనలు చేయటము,
0: ఎక్స్టోలింగ్ గాడ్,
1: ఇవన్నీ కూడా మంచిది కాదు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
1: ఇది బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
0: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: కనుక ఈ గురుపౌర్ణం నుంచి కూడాను,
0: రైట్ ఫ్రమ్ దిస్ గురుపౌర్ణం,
1: ఈ పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని,
0: డెవలప్, గ్రో మోర్,
1: మీరు కూడా పవిత్రులైపోయి,
0: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
1: పరమశాంతిని పొందండి,
0: అండ్ be peaceful and have that eternal divine state.
1: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
0: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
1: ఎప్పుడు వస్తుంది ఆనందము?
0: When can you get it?
1: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
0: The first one is here is the body.
1: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
0: The body born out of the food has got the life.
1: ప్రాణమయమైపోయింది.
0: It is full of life.
1: మనోమయమైపోయింది.
0: And there lies the mind thereafter.
1: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
0: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
1: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
0: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
0: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ.
1: విజ్ఞానం మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని, సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి, ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
0: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
1: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
0: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
1: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
0: Being close to Swami,
1: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
0: When you are very close to Bhagavan, mentally you will also be divine.
1: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
0: Your mind also illumines.
1: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
0: And you will be beyond the body.
1: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
0: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
0: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
0: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
1: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
0: దిస్ పెయిన్ ఇస్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: పోతూ ఉన్నప్పుడు, వస్తుండేటప్పుడు, పాదాలపైన పట్టడం, ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
0: యాజ్ భగవాన్ పాసెస్ బై వి ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
1: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
0: టుడే సెన్స్ కంట్రోల్,
1: పాద నమస్కారము,
0: అండ్ ది పాద నమస్కారం,
1: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
0: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
1: ప్రేమ ముదిత మనసు కోసం.

యు హ్యావ్ జస్ట్ హర్డ్ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 16th of July 1997 ఆన్ ది ఇనాగరల్ డే ఆఫ్ ద వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ ప్రశాంతి నిలయం.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ ది 24th ఆఫ్ నవంబర్ 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it will grow.
1: ఒకనొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu granthamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: దో దిస్ ఇస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ us టు రియలైజ్ యు, వి ఆర్డినరీ మార్టల్స్ టు రియలైజ్ యు త్రూ ద పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: దేర్ఫోర్ ఐ విష్ టు హావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యము నేను చేయలేను.
0: అండ్ through the medium of japa or penance or dhyana or meditation also I cannot reach you.
1: ivanniyu chesinappatikini neevu chikkutavaneetundi nammakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetundi shakti naaku unnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyana unnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatundi oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatundi sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamuga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ది మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: బట్ ఇన్ మై వ్యూ, this could be called love all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: It should be pure.
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరదు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనటువంటి జీవితము, ప్రేమ లేనటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వి బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేరిన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: దైవము నుండి ప్రేమ పుట్టింది.
1: Love has its origin in God.
0: కనుక ప్రేమ దైవ స్వరూపమే.
1: Therefore love is a very embodiment of God.
0: అతి సూక్ష్మమైనటువంటి యంత్రం ద్వారా మానవుని రక్తమునందు కసరించేటువంటి కణములను చూచుటము, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: Even as you can feel and see the veins in the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deeni upayog pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make a prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadulalo padavachunu samudramulo padavachunu bhoomipai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ, పరిశుద్ధంగా ఉండినప్పటికీ, పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti okka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపం అయినప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా, పరార్థంగా, స్వప్రయోజనంగా, ఫలరహితంగా, స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పును రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now, if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క హృదయ స్థాయిలో హత్తుకున్నటువంటి యొక్క ప్రేమ ఎలాంటి దీనికి కూడాను మార్పు చెందదు. అది ఆడటానికి వీలు ఉండదు.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
0: influence. వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
1: Now, it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru bhitila boru గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హిమ్సెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలబోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్మాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: ద సన్ విచ్ రైజెస్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్, యూ విష్ టు సీ దిస్ సన్. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandrunu kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiate.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: kaani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kaani andulo pratibimbinchetundi chandrudu ke maatramu kudanu sambandham ledu.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane mana hrudayamu చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సుకాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినది నీకు అర్పితం చేస్తున్నాను.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different names.
0: ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రము ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరీక్షిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: బికాజ్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ ద సిట్యుయేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించును ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look up to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaro ranna. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani ye matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kuda nu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ee moodintilo ye maatramaina bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai maata, sai sankalpamu, sai yokka cheryalu moodu okkati gaane untuntayi.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalamu progu chesinatvanti 60 lakshalu tirigi maatalato cheppinatvanti de maatrame kaakunda dani kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvamu.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిక్యులర్లీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఇస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములో ఇలాంటి సమావేశములో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్పుతూ సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, వాట్స్ యూజ్ ఆఫ్ ఆఫరింగ్ సచ్ ఎ మైండ్ అండ్ హార్ట్ టు గాడ్?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దారిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: right. లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండో ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి గాని వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: ఇట్ విల్ గెట్ డీకంపోజ్. ఇఫ్ యూ విష్

0: సాంత్యసికుడు ద్విసికుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ ద్విసికుడు పంచసికుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూజన్ అయినా నాస్తికులు ఇంటి వాళ్ళు వచ్చి ఈ ద్విసికుడు పంచసికుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచసికుడు ద్విసికుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
0: Kani Janaka Maharaju aagnanu tirasa vahinchi varito vaadinchadaniki kontha varaku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశికుడు సిద్ధమయ్యాడు.
1: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
0: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
0: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశికుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father, is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, oh son, you have a mother.
0: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
0: ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతూ వస్తున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
0: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
0: the faith. సిద్ధం.
1: But they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడా చెరించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం

0: ఉంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: Now we go and visit a goldsmith. We have worn pure white clothes. We have sat for a while, our clothes are also becoming dirty.
0: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we see the company of the bad
0: కనుక
1: get influenced.
0: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore right from ancient times the efficacy of satsanga has been highlighted.
0: Sai Baba feeding on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly there could be any number of people who probably are thinking Sai Baba in the name of feeding on desires
0: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
0: Kani, nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochu ilanti varu.
1: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
0: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
1: They might be educated, but it's useless.
0: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
0: Chadugu chadu anukunte kevalamu oka gandha parichayam anetundi kadani monnane cheptanu.
1: Study or education, I have told you the other day, does not mean scholarship.
0: Inaadu goppa goppa vidyavantulu kodanu ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైన కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: Ilanti ajnanulanu kontha varaku kannu tarpimpu cheyatunte oka prayatnanni sai cheyalani sankalpinchukuntunnadu.
1: So it is now sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకు సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
0: Trust convener, state president, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనము చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ could be used for the project that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year ప్యూర్లీ బై ఇంట్రెస్ట్ అలోన్.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చు, ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: దిస్ మనీ యూ కెన్ ఎంబార్క్ ఆన్ ఎనీ సేవా యాక్టివిటీ, యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా నువ్వు విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The Satsai organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
0: cause. సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పనివారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Satsai organization, their nobility and their virtues.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satsai organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lacks of such workers in our Satsai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనము నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
0: కానీ ఈ త్యాగము ఈ ప్రేమ ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu. Ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekkuva kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraay bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికి తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్
0: ఇంపార్టెంట్. ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: Yagame cheyaka parishuddham vallo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
0: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
0: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
0: Kanuka ee naligintini manamu ee jagatchunaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
0: Chaturvidha purushottralu cheptunnaru ధర్మార్థ కామ మోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము,
1: వి టాక్ అబౌట్ ద ఫోర్ పురుషార్థ ధర్మార్థ
0: పవిత్రము,
1: బట్ దే ఆర్ నాట్ ద వన్స్.
0: ద ఐక్యమత్యము,
1: ద ట్రూ పురుషార్థ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ
0: అండ్ డివినిటీ,
1: అండ్ డివినిటీ.
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థ.
0: ఇవి లేకపోతే అర్థమే లేదు జీవితం.
1: వితౌట్ ది ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
0: keep and get. Karuga, ee 60 lakshala mottamunu kodanu meeru andukoni మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 lakhs ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్డ్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీస్ 60 lakhs విల్ బి యూజ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్. ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ది సీలింగ్ ఆన్ డిజైన్స్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
0: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
0: santapana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this
0: adu kodanu nenu veluku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees
0: varichinatundi prema naaku cherindi varichinatundi dhanam naaku akkaraledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: I am akante minchinatundi kaadu ee dhanamu.
1: I don't want their money.
0: Premaku minchinatundi kaadu ee dhanamu.
1: This money does not exceed this love in value.
0: Premaku minchindi prapanchamlone ledu.
1: In fact, there is nothing that can exceed love in value.
0: Kanuka ee mottamuto paatu santarpanalu kosam ichinatundi mottam kuda nu cherchinanu.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor or feeding the masses.
0: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడిపోయేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: స్థాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉంటుండాలి. బాహ్య వాంఛలు లేక స్థాయి సేవాదాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: యూ షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. యువర్ థర్స్ట్ షుడ్ బి ఫర్ వాట్ ఎవర్ సాయి లైక్ అండ్ ఆస్పైర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై ఫుల్ఫిల్లింగ్ వాట్ సాయి వాంట్స్ యూ టు డూ.
0: కనుక స్థాయి వాంఛలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ which will satisfy what Sai wants you to do, I am also gifting to you tumblers to each of you.
0: Loka vanchana tejinchi bhagavat vanchanu varinchi abhruddhi gavinchalane naa yokka aasha.
1: Desires pertaining to the world, discard them. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: Edo tamashaku cheppanu gaani అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: నౌ ఐ మే హావ్ మేడ్ ఎ లైట్ హార్టెడ్ కామెంట్ ఆల్ రైట్ బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ మై వ్యూ ఆల్ పీపుల్ హావ్ డన్ వాట్ ఎవర్ దే హావ్ డన్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్
0: పర్పస్. తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడే ఎక్కువ ముద్దు వస్తుంది.
1: ద మదర్ లవ్స్ ద చైల్డ్ ఆల్ ద మోర్ ఓన్లీ వెన్ షీ టీజెస్ ద చైల్డ్.
0: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకు వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఐ టూ అట్ టైమ్స్ టీజ్ అండ్ టార్మెంట్ అండ్ ప్లే ప్రాంక్స్ ఆన్ మై డివోటీస్ సో దట్ ఐ కుడ్ డిరైవ్ గ్రేటర్ జాయ్ అవుట్ ఆఫ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
0: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ and other workers in the Sai organization have really been toiling selflessly.
0: Aithe antatone meeru trupti padaka ee aanandanni marinta abhruddhi gavinchadaniki tagina krushi cheyali.
1: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
0: Evare vidhanga vimarsinchinappudiki meeru ee maatram kodunu chelinchaka mee sevalo nimagulu kaandi.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: This is true sacrifice.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.

0: The all-knowing person, the omniscient person, doesn't exist on earth. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone. Panchakriyalate, panchabhutamulato, koodinadi ee prapancham. The world consists of five types of activity and five elements.
1: Panchajnanendriyamulato, పాంచభౌతికమైన దేహంలో జీవుడుగానున్న కర్తమునకు పంచాక్షరములు ప్రాణం వంటివి.
0: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: యజుర్వేదమునందు నమకములు నమశివాయచ శివతరాయచ నమశివాయచ శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
0: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర నమశివాయచ శివతరాయచ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
1: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడునదే మంత్రము అని.
0: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
1: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
1: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మం.
0: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
1: ఇదే శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఇట్సెల్ఫ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ శబ్ద బ్రహ్మ.
1: కనుకనే మంత్రమునికి ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది.
0: దేర్ఫోర్ మంత్ర అక్వైర్స్ సచ్ ఎక్స్ట్రాడినరీ పొటెన్సీ అండ్ పవర్.
1: మంత్రములు మూడు విధములు.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మంత్రస్.
1: ఇందులో వైదిక మంత్రము తాంత్రిక మంత్రము చాలా ప్రధానమైనటువంటివి.
0: ఆఫ్ ది త్రీ ది మంత్ర విచ్ విల్ బి కాల్డ్ వైదిక మంత్ర అండ్ ద సెకండ్ తాంత్రిక మంత్ర ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
0: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈస్ వెరీ సీక్రెట్.
1: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
0: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈస్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
0: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
1: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
0: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రం.
0: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
1: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
0: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
0: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
1: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
1: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
1: నమా, ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
0: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
0: What is it that is so sacred and auspicious?
1: Ade om namah shivaya, subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
0: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
1: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
0: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
1: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
0: In this form of Om, there are three syllables, akara, ukara and makara, a, u and ma.
1: Akaram vallane mocham manaku praptinchadu, leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu, makaram vallane manaku mukti labhinchadu.
0: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
1: అకార స్వరూపుడు తానై ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
0: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయిన్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
1: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
0: ప్రొటెక్షన్ అండ్ మధ్య these two are essential parts of its form of a.
1: Namashivayaku aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
0: Quite a number of people have been giving different names to this mantra Namashivaya.
1: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
0: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
1: Aithe anninti endukudanu shastratmula kante aatmartham anetundi chaala shreshtham anetundi.
0: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
1: Ikkada aksharartamulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
0: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
1: నా అనగా నంది వాహనుడని,
0: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
1: మా అనగా మందారమాలను ధరించినటువంటి వారిని,
0: the one who has worn the mandara mala, a garland of mandara.
1: Shi anaga shivudu aneetundi suryudu udayinchagane
0: see
1: parvati aneetundi kamalamu vikasistundi ani
0: see has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
1: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetundi deeni antarartham.
0: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
1: Aithe ee vidhamainatundi arthamulanu manamu krodikarinchukunnanta matramuna manaku yadarthamu chikkutaledu.
0: By merely putting together the meaning of these words, we would not be able to get the real meaning.
1: Namashivaya anaga శుభప్రదమైనటువంటి ఓంకారమునికి నమస్కారము అనేటువంటిది ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
0: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆర్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఓయసా టు దిస్ ఓంకార.
1: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
0: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్,
1: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి,
0: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్,
1: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
0: దీస్ 5 ఫింగర్స్ హావ్ బీన్ గివెన్ యాజ్ స్టాండింగ్ ఫర్ ది 5 లెటర్స్ ఇన్ ద
1: నామ శివాయ. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
0: హీ హాస్ బీన్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ జస్ట్ సే దట్ దీస్ 5 లెటర్స్ ఆర్ సింబలైజ్డ్ బై దీస్ 5 ఫింగర్స్.
1: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
0: ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ దట్ ద వన్ హూ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ద 5 ఫింగర్స్ ఇన్ వర్షిపింగ్ శివ ఈజ్ వర్షిపింగ్ దిస్ మంత్ర, పంచాక్షరి మంత్ర.
1: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
0: ఇన్ ఈశ్వరత్వ there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
1: Ishwarudu anaga sakaleshwarya swarupudu.
0: Ishwara refers to the one who commands all the types of wealth and treasure.
1: Kanukane atani yokka pratibimbame ganapatiga avatarinchinadani kudanu konni puranamul yokka aadharam.
0: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva
1: atmavai putraha. Anaga tandri yokka atmane putra swaroopani dharistundeta.
0: It means that son takes the form of the father.
1: Kanuka ishwaruni yokka amshame ishwaruni yokka atmane vigneshwaruniga avatarishtu vachindi.
0: It also means Vigneshwara is the aspect which has originated from
1: Chetanu, Mahattaramaina Shakti Chetanu, Ganamulanu Ganamulakanta Adhikariga Chesaru.
0: On account of this and therefore he has been made the master and the commander of Ganas who command a lot of power.
1: Itaru wisdom yokka anaga divya shakti yokka pratibimbamu ani anukuntunnaru.
0: Vinayaka has been taken as the symbol of the wisdom.
1: Telivitetaraku maaru peru vinayakuni.
0: It is almost a synonym to cleverness.
1: Kanukani gaja telivi ani kudanu lokavaduka.
0: It is also a popular saying that any person who is having intelligence is considered to be or compared
1: gajamunaku telivitetalu amitam.
0: For an elephant there are unlimited powers of intelligence and cleverness.
1: Kanukane atti telivitetalu gunamulato kudinatuvanti vaadu ganapati kanukane ataniki oka yeruga talanuga nirupistu vachadu.
0: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with a trunk.
1: Ishwaranaku ashebhyo namaha ani kudanu maroka peru.
0: Ishwara has another name, Ashwedhyona.
1: Ashwam anaga a plus swaha. అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
0: If you want to go to examine and find out the correct meaning of a plus swaha aswa, there is nothing like tomorrow. That is the meaning.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కారణకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
0: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
0: The principle of Isvara, on the other hand, refers to the present and the present alone.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
0: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
0: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించవని దీని యొక్క అంతరార్థం.
0: సో ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We have to also recognize the inner meaning of Vigneshwara.
1: Jantuvulu yokka nivasamu aranyam.
0: Forest is the dwelling place of animals.
1: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
0: In forest animals will be conducting themselves very freely.
1: Ee jantuvulo bhari deham kalinatundi jantuvu yenuga.
0: The animals, the one which has a very huge body is elephant.
1: Yenta chevulu yokka parakramavantamainatundi simhamu puli ainappudikini tama yokka nadakala jaada lokala kudanu yenugu jaada yenugu yokka pratibimbamu ini paadamu padina tachaname aa bimbamu ye maatramu kanipinchu.
0: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
1: ఏనుగు యొక్క పాదముద్ర లోపల మృగరాజు అయినటువంటి యొక్క సింహం యొక్క పాదముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
0: ఇన్ ది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
1: ఇంతేకాదు ఏనుగు అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
0: నాట్ మెయిర్లీ దిస్ వెన్ ఎ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
1: మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
0: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
1: ఏనుగు నడిచిన దారిలో అన్ని మృగములు కూడా సులభంగా సంచరించడానికి వీలవుతుంది.
0: In the path which an elephant has taken, all the other animals can easily move about.
1: కనుక మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క ఏనుగు.
0: It also means that it sets an example and sets a path for all the other animals.
1: అదే విధముగానే విజ్ఞేశుడు కూడాను సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
0: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్ ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
1: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
0: It is generally understood by the word that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
1: ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: But this is not a correct interpretation or understanding.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
0: It only means, actually means, that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal.
1: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన ఈ యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
0: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
1: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడాను కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్.
1: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చారు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిన్ అండ్ ట్రూ that Vigneshwara is also has also taken the form of a star.
1: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
0: That stalk, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడిని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
0: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
1: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైన విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
0: This star, unlike the other stars, has got a special feature of finding itself at a particular time, in a particular country, and in a particular season.
1: Bhadrapada Shuddha Chaturthi Dinam.
0: On the fourth

0: చౌతి ఆఫ్ భాద్రపద అది ట్రైట్ ఫోర్ట్నైట్ యూ గెట్ దిస్.
1: ఆనాడు మాత్రమే ఈ నక్షత్రము ఒక ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
0: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
1: కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
0: People who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటి.
0: హిస్ విజ్డమ్ ఇస్ హైలీ రిఫైన్డ్ అండ్ వెరీ.
1: ఇతను కవులలో మహాకవి.
0: అమంగ్ ద పోయట్ హి ఇస్ ది గ్రేటెస్ట్.
1: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటం గణపతి వ్రాయటం.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ వ్యాస ఆస్క్డ్ గణపతి టు రైట్ టేక్ డౌన్ మహాభారత వెన్ హీ వాస్ డిక్టేటింగ్.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
0: While writing, he had to write a number of slokas because Mahabharata consists of a thousands or a lakh of slokas.
1: కాలమును వ్యర్థము చేయకూడదనేటువంటి అర్థమని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: ఆ కలము విరుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
0: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: Kanuka atariki ekadantudu ani kudanu maroka peru.
0: That is why he has got another name, Ekadanta.
1: Inte kaakunda Tyagaraja kudanu lokaniki motta mota tana yokka bhakti prapattulonu chaatane nimittamai గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
0: నాట్ మెయిన్లీ దిస్ ఈవెన్ త్యాగరాజ వై హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్ హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just says that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjitte nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్.
0: కనుకని గణపతి యొక్క ఆరాధనయందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారమునకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతం చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: This food has been described and decided as food, rajasika food.
0: తమోగుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేదా దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమోగుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: Food which is stale, which has become very hot, which is stinking or smelling bad, this type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాకాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక, చెరుకు,
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు,
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీయింగ్ టేకెన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రాగి ఆకు,
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్,
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu Grandam, Vishnu Priya, anetunte aakunu chaala preetiga bhujistundi.
1: a leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: గణపతికి బుద్ధికి ప్రతిష్ట స్థానం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చారు.
1: విఘ్నేశ్వర ఇస్ వన్ హూ సింబలైజర్ అండ్ హూ హోల్డ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విజ్డమ్, క్లవర్నెస్, గుడ్ క్వాలిటీస్ అండ్ స్వీట్నెస్ అండ్ సాఫ్ట్నెస్.
0: ఈశ్వరుడు జగన్నాటక సూత్రధారి.
1: ఈశ్వర ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ ప్లే ఆఫ్ ద యూనివర్స్.
0: ఇతను జగత్తుని ఆడించేటువంటి యొక్క డైరెక్టర్, అనగా తన యజమాని.
1: ది డైరెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ షో ఆఫ్ ద యూనివర్స్ హూ కెన్ కండక్ట్ అండ్ డైరెక్ట్ ది ఎంటైర్ ప్లే.
0: ఈశ్వరుని యొక్క నటన వర్ణనాతీతమైనటువంటి.
1: ద ప్లే అండ్ ది కాండక్ట్ ఆఫ్ ఈశ్వర ఇట్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యాడిక్వేట్లీ.
0: ఇతను శివతాండవం ఆడుచుండగా తాళం వేసేటువంటి వారు గణపతి.
1: దెన్ హీ వాజ్ ప్లేయింగ్ ది డాన్స్ ఆఫ్ శివతాండవ, ద వన్ హూ ప్లే ఆన్ ద సింబల్.
0: అనగా సంగీత సాహిత్యమునందు కూడాను గణపతి మహా గొప్పవాడు.
1: దట్ మీన్స్ గణపతి వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ అకామిడేటెడ్ వన్ ఇన్ లిటరేచర్.
0: సామాన్యంగా ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవరు కూడా చెప్పవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్ వి మే సే దట్ దేర్ ఇస్ నో వన్ హూ విల్ బి ఏబుల్ టు గివ్ ది టైమింగ్ వెన్ లార్డ్ హింసెల్ఫ్ ఈజ్ డాన్సింగ్.
0: కనుకనే విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: విఘ్నేశ్వర ఇన్ దిస్ పర్టికులర్ వే హాస్ బీన్ గివన్ ఎ ప్లేస్ ఆఫ్ సచ్ హై ఎమినెన్స్ అండ్ ఇంపార్టెన్స్.
0: కేవలం విఘ్నేశ్వరుడు అనగా అన్ని ఆరాధనలకు కూడాను మొట్టమొదటి ఆరాధకుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర ఆల్సో ఇస్ వర్షిప్ బిఫోర్ ఎనీ అదర్ గాడ్ ఇస్ వర్షిప్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే ఈశ్వరుడు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్ వి మే సే దట్ దేర్ ఇస్ నో వన్ హూ విల్ బి ఏబుల్ టు during the timing when Lord himself is dancing.

0: also is worship because any other gods is worshipped in any type of worship.
1: కనుకనికి ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడ గుట చేతనే ఇతన్ని ప్రార్థించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
0: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
1: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
0: Every man is made up of three qualities.
1: కావాలనేటువంటి కామం.
0: Everyone has a feeling to have, the desire, to have.
1: అది నెరవేరలేదా క్రోధం.
0: If one does not get his desire fulfilled, he gets angry.
1: లభించలేదు పోయినా లోభం.
0: If only he gets them, he gets more and more grief.
1: కావాలి.
0: One is desire.
1: విఫలం కాకూడదు.
0: One should not get disappointed.
1: లభించలేదు పోకూడదు.
0: And whatever one gets, one doesn't want to lose.
1: మానవుని యొక్క స్వభావం ఇది.
0: These are the three important characteristics of a man.
1: పోవుననేది భీతి, పోరాదనేది ప్రీతి.
0: He doesn't want to lose that particular thing and he is afraid that he will lose what he has.
1: కనుకని ఈ మూడు గుణములు కలిగినటువంటి మానవులకు మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడాను దీని యొక్క అంతరార్థం.
0: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
1: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడాను నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
0: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
1: కాని మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వారు వేసుకోవటం లేదు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హాస్ హి అండర్టేకెన్.
1: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
0: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
1: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పం మనకి ఏమాత్రం కూడా సరిపోదు.
0: If on the other hand we have plans and thoughts about bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
1: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఎ హ్యాబిచువల్ మిస్టేక్.
1: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
0: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే క్రియేట్ విఘ్నేశ్వర.
1: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిదా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
0: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే, వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
1: ఇట్టి విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
0: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
1: విఘ్నేశ్వరునకు విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంటాడు.
0: Vigneshwara has the power of discrimination very.
1: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
0: He does not have any desires.
1: సర్వ వాంఛలను కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు.
0: He has been able to suppress and control all the desires and keep them.
1: అనగా అది ఎలుక అని.
0: And that represents the rat.
1: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
0: Rat goes on the basis of the smell that it gets to various places.
1: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
0: Rat is one who is swayed by the smell.
1: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తాను హస్తమునందించుకున్నాడు అనగా

0: స్వాధీనం నందించుకున్నాడు.
1: The enemy of this thing, Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: Vigneshwara యొక్క స్వరూపమునకు కానీ స్వభావమునకు కానీ అన్నిటికీ అన్ని అంతరాత్మలో లేకపోలేదు.
1: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటి వై ఉంటున్నాయి.
1: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
1: వన్ మీనింగ్ ఈస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్.
0: సర్వవ్యాపకుడు అని,
1: ఓమ్నిప్రెసెంట్,
0: సర్వజ్ఞుడు అని, సర్వ జీవరాశులు ఎందుకు తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తాను ఉన్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, వర్మ్స్ అండ్ మెన్.
0: విషమయమైనటువంటి సత్వములు ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
1: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో. టు ప్రూవ్ దట్ వర్కింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
1: వాట్ ఎవర్ ది టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
0: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravinchabadtayi.
1: Not merely does it get protection but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
0: Sattamulu eeshwariki aabharanamuluga cherinayi.
1: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manam sattamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్స్ ఎదర్ వి కిల్ దెం ఆర్ వి గెట్ దెం కాట్ అండ్ హ్యాండ్ దెం ఓవర్ టు పీపుల్ హూ కెన్ హ్యాండిల్ దెం.
0: కానీ ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
1: బట్ వెన్ ది సేమ్ స్నేక్ టేక్స్ షెల్టర్ అండ్ బికమ్స్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ గాడ్, వి ఆల్సో ఆఫర్ అవర్ ఒబెయిన్స్ ఈవెన్ ఫర్ ఎ స్నేక్.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్? ది రీజన్ ఇస్ యాజ్ ది స్నేక్స్ హావ్ టేకెన్ షెల్టర్ అండర్ గాడ్, దే ఆల్సో బికమ్.
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోను పెట్టి పట్టడము, కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
1: రాట్స్ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ సీ ఇన్ ఎ హౌస్ యూ ట్రై టు ట్రాప్ దెమ్ ఆర్ యూ ట్రై టు కిల్ దెమ్.
0: అది వినాయకుని చెంపు చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాం.
1: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ హూసో ఎవర్ టేక్స్ షెల్టర్ అండ్ ఆఫ్ గాడ్ విల్ బి వర్షిప్డ్ అండ్ రెస్పెక్టెడ్ బై ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అదే సన్నిధి.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హూఎవర్ హీ బి, వెదర్ హీ ఈజ్ ఎ వర్చువస్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్, ఇఫ్ హీ వర్ టు టేక్ షెల్టర్ అండ్ ఆఫ్ గాడ్, హీ వుడ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ
0: రక్షింపబడటము, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
1: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
1: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
1: వన్ మోర్ థింగ్ వి హావ్ టు రికగ్నైజ్ హియర్,
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
1: నో మైథలాజికల్ టెక్స్ట్ గివ్స్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ అవతార్ బీయింగ్ బోర్న్.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
1: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ ఎన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
1: ఆల్ దోస్ ఎంటిటీస్ విచ్ టేక్ ఎ హ్యూమన్ బాడీ దేర్ విల్ చేంజ్.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
1: ఓన్లీ థింగ్స్ విచ్ హావ్ చేంజెస్ విల్ హావ్ ది నేమ్ అండ్ ఆల్సో.
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
1: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నాడు, వాళ్ళను శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ ఇస్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఏ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు. మానవ అవతారము ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
1: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామ, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామ.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
1: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గ్రంథం పెట్టుకున్నారు.
1: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
1: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
0: కానీ ఈశ్వరుడు అట్టిది కాదు.
1: బట్ ఈశ్వర ఈజ్ నాట్ లైక్ దాట్.
0: అతనికి శ్రీ ఈశ్వర, శ్రీ శంకర, శ్రీలింగ అని అక్కడ పెట్టరు.
1: నో వన్ డిస్క్రైబ్ ఈశ్వర యాజ్ శ్రీ ఈశ్వర, శ్రీలింగ.
0: అతను శాశ్వతుడు కనుక ఆకారం పరాధీయం లేదు.
1: యాజ్ హీఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ బింబమే ఈ విజ్ఞేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
1: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఇన్ ఎ ఇమేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఇస్ పర్మనెంట్ ఆఫ్ ఈశ్వర, హీ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
1: It also goes to prove that this particular Vigneshwara, who is a permanent entity, has taken the shape or the form of
0: Taralu Shastamainatvanti.
1: Stars are permanent.
0: Dhruvatara antunnaru.
1: Take for example this Dhruva star.
0: Dhruvudu Chiranjeevi antunnaru.
1: Dhruva is described
0: as Chiranjeevi aniga ee lokamlo oka dehanni dharinchaledu. Atanu oka tara roopamlo untunnaru.
1: Any person who has a form and has taken a body cannot be permanent like that. One can take the form of a star to be permanent.
0: Kanuka Vigneshwarudu Shashita Swarupudu.
1: Vigneshwara therefore is a permanent entity.
0: Atti Satyanityamainatvanti yokka daivatvanni manam aaradhinchi mana adishtamanu neraverchukoni unnata sthayini manam cheyi tadatva bhavana pondi aanandanni anubhavinchamani ini yokka chihnam.
1: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain marjo.
0: Inte kaakunda ee vigneshwaru yokka chatuthi bharatiyulaku mottamodati parvadinam.
1: Not merely that, this vinayaka chaturthi, vigneshwara chaturthi is the first day for bharatiya.
0: Ee naati nunchi inka parvadinamulu prarambham avutayi.
1: From this day onwards, the festivals commence.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
1: After this, we get Navaratri.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
1: Then we get దీపావళి,
0: మరి సంక్రాంతి వస్తుండాలి,
1: సంక్రాంతి
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి,
1: శివరాత్రి
0: కనుక పర్వదినములను తాను పెంట పెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
1: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కూడా జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
1: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మేబీ బట్
0: రామనవమి, కృష్ణాష్టమి అని జన్మము యొక్క స్థితులు,
1: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్ డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి,
0: అవన్నీ పర్వదినములు కాదు.
1: Those are not such extraordinary festivals.
0: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
1: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఇస్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ షుడ్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటివి ఈ పర్వదినములు.
1: దీస్ డేస్ స్టాండ్ యాజ్ బేస్ విచ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో ఉడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము, ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ డేస్ ఇస్ దట్ విల్ హావ్ టు నాట్ మెర్లీ ఆఫర్ ఎ డే లైక్ దిస్ ది స్వీట్స్ టు విఘ్నేశ్వర ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ టు విఘ్నేశ్వర అండ్ సాటిస్ఫై అదర్స్. నాట్ మెర్లీ దట్ వి హావ్ టు డెవలప్ గ్రేట్ వర్చ్యూస్ విత్ ఇన్ అస్, ఆఫర్ దిస్ వర్చ్యూస్ టు గాడ్ అండ్ త్రూ హిమ్ we will have to just get all the grace of God and sanctify our lives.

నాస్తిక బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికిం
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: గణపతి చతుర్దశి.
1: ఇట్ ఈస్ గణపతి చతుర్దశి.
0: గా అనగా విద్య.
1: గా సింబలైజెస్ విద్య, నాలెడ్జ్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ద స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్ఞాన.
0: బుద్ధి విజ్ఞానమునకు అధిపతి గణపతి.
1: గణపతి ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్.
0: అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ సస్టైన్డ్ బై గణాస్.
0: అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది గణాస్ దట్ మెయింటైన్ ది కాస్మాస్.
0: అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు, కానీ గణపతికి ఎట్టి గురువు లేడు. తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాజ్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాజ్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఇస్ the birthday of the master of masters who has none above him.
0: Intiye kaka ganapati ki mushika vahanudu ani peru.
1: Ganapati has another name, mushika vahana, who has mushika the mouse as chariot.
0: Ratri ki chihnamu.
1: Mushika symbolizes dark night.
0: Ee chikati ende ee mushikam sancharistu untadi.
1: The rats of the mouse move in darkness.
0: Chikati anaga ajnana andhakarame.
1: Darkness stands for ignorance.
0: Ajnana andhakaram nandu sancharinchetvantide mushikamu.
1: It is the rat that moves about in darkness.
0: Modalu vinayakuni yokka swaroopanni vinayakuni yokka gunagadamalanu చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అని ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: Individual carries on his life sojourn basing on his individual nature.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: When once we know the nature of samishti the society, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: Idiye nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina arthame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvante vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Inati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విధి వినాయక అనగా ఇతరికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetunte varu unnaru gaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudaina vinayakunni poojistadu gaani vinayakudu eeshwarunni poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudu ainatuvanti vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti and the
0: community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి ఒక తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: Good and bad do happen in this world.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేం కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: Because of bad feelings within, we find bad thoughts.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: Man is the very form of thoughts and counter thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: The chief spiritual path means maintenance of balance between thoughts and counter thoughts.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there is perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యమునకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: Human life has 12 worries.
0: పుట్టుట ఒక చింత.
1: Birth.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫేసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ విల్ హావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకునికి ఉడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumuru and undraalu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinchevaadu kalakane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతేకాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హి హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు
0: పంప్. మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ బ్లడ్ ఇట్ వుడ్ రీచ్ 12,000 miles.
0: ఈ 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లయింగ్ బ్లడ్ టు 12,000 miles ఆఫ్ డిస్టెన్స్.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడా ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 miles.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of Vinayaka.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: But Vinayaka has no problems.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: The actions of Vinayaka has got these subtleties. Relating to maintenance of health.
0: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంలో మూల కారణము.
1: ద మెయిన్ కాజ్ ప్రిన్సిపల్ బిహైండ్ ద హెల్త్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: సో వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికమనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it is not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: This rat symbolizes the darkness of ignorance.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: Whatever that is excess left over is given to rat.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటది.
1: ఈవెన్ దిస్ రాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ సో స్మాల్.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ రాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ రాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: Vinayaka Chavati endunnatundi antarathamulu enniyo untunnavi.
1: There are lots of inner meanings behind the celebration.
0: Ee naadu vinayakuniki ganaka poochato pooja chestuntaru.
1: And today there is a special worship making use of grass garika.
0: Idi evniku e vidhanga vachindi?
1: What is its origin?
0: Okaloka samayalo Parvati Parameshwarulu పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది was declaring Ishwara won in the game of dice.
0: Kani odipoyinaatundi Parvathiki kopam adhikam avutundi.
1: But Parvathi who lost was very furious.
0: Idi kevalamu vanchana chestundadi Nandi.
1: And he thought the umpire Nandi is cheating.
0: Appudu aa Nandiki shaapam ichindi Parvathi.
1: And mother Parvathi cursed Nandi.
0: Nee kushti rogamto cheerinchipovu gaaka.
1: Let you suffer from indigestion.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి సెడ్
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ ఎట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్షోర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
1: ఆర్ హెల్డ్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్

0: ముఖ్యంగా మానవుని యందు స్థితి, మతి, గతి, సంపత్తి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటారు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
0: కోపము కలిగిన వారికి,
1: the one who is angry,
0: ఏ పనియు ఫలింపకుండు,
1: will never be successful.
0: ఎగ్గును గలుగును,
1: he will have difficulties.
0: పాపపు పనులను చేయుచు,
1: he will be committing sinful acts.
0: పొమ్మని పించుకొనుట చేకూరుచుమే,
1: and he will be put to all insults and humiliation.
0: తన కోపము తన శత్రువు,
1: his anger is his enemy.
0: తన కోపము తనకు శత్రువు,
1: and in fact the happiness gives you protection. And your compassion is your relation.
0: తన సంతోషమే స్వర్గము,
1: the very happiness is the hell.
0: తన దుఃఖమే నరకమండ్రు,
1: and your misery is the hell.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: Therefore anger will lead to the decline and the ruin.
0: ద్వేషము,
1: and hatred.
0: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
1: And hatred is more devilish than
0: anger.
1: We should not hate anybody.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: And because of the hatred, it will follow you for generations after generations.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: Because of the evil tendencies, the divinity cannot be experienced.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికు జీవితము తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 సంవత్సరములు బ్రతకవలసినటువంటి మనిషి ఒక 30 సంవత్సరములు 40 సంవత్సరములకే క్షీణించిపోతున్నాడు.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40 because of his bad.
0: ఈ కామక్రోధ ద్వేషముల వల్లనే తన యొక్క ఆయుష్ను కూడాను అరింపజేస్తుండాలి.
1: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: When these three things are totally removed,
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we'll never lose our life.
0: మన దుర్గుణములే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
0: కనుక
1: reflection,
0: ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore we should kill these three evil traits, the anger, the hatred.
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు,
1: I am not animal.
0: నేను మనిషి,
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.

0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ వన్ ఇస్ సెలిబసి.
1: రెండవది గృహస్థము,
0: హౌస్ హోల్డర్.
1: మూడవది వానప్రస్థము,
0: రిక్లూజ్.
1: నాలుగోది సన్యాసం,
0: ఫోర్త్ వన్ రినన్షియంట్.
1: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ఎ ఫోర్ స్టోరీ బిల్డింగ్ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: ద ఫౌండేషన్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ సెలిబసి.
1: ఈ యువకులు ఎందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యమే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మాకు కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము.
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate, brahmacharya means the one who moves about Brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని స్మరించు.
0: We should think of God, chant his name.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: Experience the sacredness of life.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: End your life in love.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: This ensures the safety and the strength of the foundation.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: You see the wall.
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building.
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation.
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇదివే.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద
1: ఫౌండేషన్. కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసి.
1: నిరంతరం కూడా దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే.
1: ఆచార్యుడు అంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate.
1: కాబట్టి
0: ఉపాధ్యాయుడు
1: కేవలం పాఠమును మాత్రమే నేర్పగలడు కాని
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఇట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యుడు ఇద్దరు మాత్రమే ఆచార్యుడు.
0: We have two acharyas, Dronacharya and Bhishmacharya.
1: Dronacharya Pandavulakanta guru ayyadu.
0: Dronacharya is the preceptor of all Pandavas.
1: Idi kevalam deha vidyalanta kuda nerpinchadu.
0: He taught them all expertise in archery.
1: Bhishmacharyudu hrudayaniki matrame guru ayyadu.
0: Bhishmacharya was the master of their
1: heart. Sankalpamulanta kuda nu pavitram gaavistuntu vachadu.
0: He sanctified all the thoughts.
1: Kanukone talli matanu javadatakunda
0: he obeyed the command of the mother.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: అండ్ హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
1: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
0: యాజ్ హీ ఒబేయ్డ్ హిస్ పేరెంట్స్ హీ వాజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
0: ఇట్స్ నాట్ టెక్స్చువల్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is
1: wisdom. ఒక్క దైవత్వము తప్ప అన్ని స్మరించకూడదు.
0: One should not think of anything other than
1: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ విత్యార్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavalu
0: for 58 days
1: dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikichi taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of mother.
1: Talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadaviki poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్. హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులతో ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువాన వివిత్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయం నందు అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the battle field we don't observe the harm. You
1: vesam ambulu nenu vesana ambulu.
0: In fact you shot arrows at me so I did.
1: Nee vesinatundi ambulu niraparadhayinatundi krishnuni kudunu kottirayi.
0: And in fact the arrows that you shot
1: krishnu dehamanta kudunu raktamayamai poyindi.
0: And therefore the whole body was bleeding.
1: Kaani deeniki meemaina vagustunnara?
0: Are you suffering because of that reason?
1: Idi yuddha samayamu.
0: It is battle time.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: During war there is no
1: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
0: It is only the triumph victory that matters.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయన నాకు దాహము. ఇది అంత్య సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58th dinam pranam modalutunnanu.
0: 58th day I'm leaving this body.
1: Kanukane నా తల్లిని ఇచ్చి నా నోట్లో పోయమన్నాడు.
0: See that my mother shower of water.
1: తల్లి గంగాదేవి.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
0: See that Ganga water is brought to me.
1: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి నొప్పి కొట్టాడు.
0: Immediately Arjuna shot an arrow towards the ground quite close.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: Then Ganges just came up like a fountain.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: And the water, it was just swallowed by Bhishma there.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: Bhishma is a liberated
1: noble.
0: He's the one of wisdom.
1: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
0: He is the very personification of all forms
1: of knowledge. సర్వవేద సంపన్నుడు.
0: He has got all affluence.
1: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
0: He did everything.
1: ఎవరికి అపకారం కోరడు.
0: He didn't harm anybody.
1: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
0: After drinking the water, he ended his life.
1: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీని సమాప్తి కూడా జరిగింది.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him.
1: అర్జునా అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: Many people have this name Arjuna.
1: కాని అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: శ్రీశైలం లోపల కూడాను
0: అర్జున
1: మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
0: And we have names. బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున బ్రహ్మరాంబ
0: మల్లికార్జున బ్రహ్మరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగా ఏమి? ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీ బీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: as this honeybee gets into the flower of Arjuna, it
1: sucks the nectar
0: and then gets its life redeemed.
1: కనుకని అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విజయను ప్రయోగ పెట్టినటువంటి వాడు కాదు.
0: In fact, he didn't fight with anybody without any reason.
1: ఏదో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
0: He had to fight in war times.
1: కానీ కృష్ణుడు కూడాను,
0: కృష్ణ
1: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: You are sending me as an emissary. Whom should I
1: call? జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డు.
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్ ఇట్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్.
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌ హౌవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జున కే
1: అర్జున
0: అర్జున
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టొస్తున్నావు,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్, దోస్ హు ఆర్ నాట్ ఇన్.
1: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
0: హు ఆర్ నాట్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. కృష్ణ
1: అర్జున
0: అర్జున
1: యుద్ధములకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే కానీ యుద్ధములకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: కనుకనే యుద్ధములో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: On the battlefield, one is ready to give life or take life.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: There are none who are not guilty.
1: ఇందులో అందరూ కూడా అపరాధులే వస్తున్నారు.
0: All are guilty.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: So be ready to fight.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said.
1: కానీ కృష్ణ
0: కృష్ణ
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: ఇట్స్ గ్రాస్ ఇన్జస్టిస్ బికాస్ దే ఆర్ యాక్సెప్టింగ్ టు ఫైట్.
1: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: కౌరవర్స్ వర్ నెవర్ ప్రాపర్ ఎట్ ఎనీ టైం.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: అండ్ దే ప్రేడ్ టు దేర్ బ్రదర్.
1: ధర్మజాని దగ్గరికి పోయాడు.
0: దే వెంట్ టు ధర్మజ.
1: ధర్మజకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: హీ టు హ్యాంగ్ టు కన్సీడ్.
1: నకుల సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా.
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే.
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: యు సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హి సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగించబేలా.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్.
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీలా.
0: And is it proper to
1: bite the avagilo malle poola vidalu leela.
0: Is it possible to throw flowers on fire
1: mushkarunde brola
0: in front of if
1: he talktune meela
0: with the listen to good word
1: jala yela ee sandhi maatalika gopala.
0: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
1: Is it gopala
0: no more speaking anymore
1: ani cheppadu.
0: He said so.
1: Siddham ayyaru.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికి
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధం చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: fear because good
0: people also
1: ఎవరిని చంపుతామో ఏమో.
0: Who are going to be killed, he doesn't
1: know. ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad
1: about this. ఈ బాధ వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఇంక వద్దాం.
0: Let's go.
1: ఇంటికి వెళదామన్నాడు.
0: Let's go back.
1: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళ్దామన్నాడు.
0: లెట్స్ ఇట్ గో బ్యాక్.
1: కృష్ణుడికి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధము తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యు ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హావింగ్ కమ్ హియర్ యు వాంటెడ్ మీ టు రిటర్న్.
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: వై షుడ్ యు కమ్ హియర్ when you are fear stricken, afraid?
1: Indari bandhuputra purutu guruputrunu champi bharinchutettulu.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrunu champi bharinchutettulu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Na kallulu tirugutunnavika.
0: My head is reeling.
1: Kalamu gadupu kadalam intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu
0: Arjuna,
1: piriki panda అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్ వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
0: వై షుడ్ యు కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున అండ్
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
0: And Krishna jumped into the chariot.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanu ani cheppavu.
0: In the beginning you
1: made yuddham chesthe mee matanu odipoyinattu avutundi Krishna. Meeru odipovachunu kaani mee matanu matram odipovakoodadu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back the promise given.
1: Neevu povakoodadu. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
1: చీయగచ్చిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొరగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: Needu Bhishmani champudu.
0: I'm ready to kill Bhishma.
1: Ninnu kaatu.
0: I'll protect you Arjuna.
1: Vidum Arjuna yanchu mad Bhishkavasti.
0: Arjuna leave me, I'm prepared to kill Bhishma.
1: Kerala chaludanchu devunde dikku naaku annadu.
0: Therefore God only should come to my refuge.
1: Evaro naaku dikku kaadu. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna who is prepared to kill me now can only protect me.
1: Chuchara evaru champadaniki vachunnaro atane naaku dikku annadu.
0: The killer will be the protector.
1: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu tanaki priyamainatti vaadu.
0: Bhishma was very much adored by all those people, the friends and enemies.
1: Ilanti gnanamunu kurinchinatunti vaade Bhishmacharyudu.
0: Bhishmacharya is the one of wisdom.
1: Bhishmudiki poorthi gnaname.
0: Bhishma represents the totality of wisdom.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
0: భీష్మ ద వైజ్
1: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను
0: the history which is sacred
1: ennio antaratmanto koodinatundi pavitratalanta unnai
0: has got so many subtle secrets behind
1: kaani pillalu evaru ye charitrana kuda chadavaru
0: but the students do not read the history
1: ee novels kathalanta chadukuntu kurchuntaru
0: but they read novels and stories
1: ee kathallo ye matram kudanu meaning undadu
0: the novel stories are meaningless
1: ee kathalu chadatamanta vyathane
0: it is all vyatha the misery
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఈస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: దట్ ఇస్ యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకని సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికీ పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్థి
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుడి దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి ఒక విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సెక్రెడ్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి నది.

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?
0: Bahula vidyalaye

పలుకులందు హీరో పలుకు జీరో, బహుళ విద్యలయ్యే వాంఛనునికి మీరే, పలుకులందు హీరో పనికి జీరో. తెలివితేటల వల

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense. But what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learnt and mastered is not translated into pure action?
1: సత్యం ఏకపదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్య మీ వాక్ హృదయం, సత్యం సర్వం, సత్యం దానం తపత్యాగం మిత్రత శౌచ్యం శౌచమాధ్యమం విద్యాచ గురు శిష్యుష ధ్రువేణీ. ప్రేమస్వరూపులారా, సత్యమే భగవంతునకు చక్కని భవనం.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, వెరీలీ ఇట్ ఈస్ సత్య విచ్ ఈస్ ఎ మ్యాన్షన్ ఫర్ గాడ్.
1: ధర్మము సత్యములో సుస్థిరమై ఉన్నది.
0: అండ్ ధర్మ ఈస్ ఫర్మ్లీ ఎన్కేజ్డ్ and in a secure manner in satya.
1: Jnana vijnanamulainatunte vedamulu satya swaroopalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of satya.
1: Satyamu, danamu,
0: satya, dana,
1: tapasu, tyagamu,
0: tapas or penance, tyaga or sacrifice,
1: snehamu,
0: friendship,
1: శుభ్రత
0: క్లీన్లీనెస్,
1: రుజువర్తన విద్య గురు శిష్యుష అను తొమ్మిది రత్నములే విద్యారత్నములు. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతు.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్, దీస్ ఆర్ ఎసెన్షియలీ నైన్ జెమ్స్, నైన్ డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం, సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీం అటైన్మెంట్ యు హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్తి ప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుచూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ ద వైజ్ ద సేజెస్ హావ్ గివెన్ ఇట్ డిఫరెంట్ కనోటేషన్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్.
1: సత్యమును పట్టు వదలక అతిక్రమించక జీవించేటువంటి మానవుడే ఆదర్శ మానవుడు.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: Satyam ye okkari kosamo erpadinatvantidi kaadu.
0: This satya has not been laid down for the sake of any one individual.
1: Ese kala patraku atitamainatvantidi.
0: This transcends the limitations of times స్పెయిన్స్ అండ్ కంట్రీ.
1: అన్ని దేశములకు, అంత కాలములకు, అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి, పరిశీలించి, సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalan,
0: utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకురాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను, ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తం అనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, udyogamulaku, undinatvanti sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: education
0: of
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్తక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalam vidya anaga granda parichayamu maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneetvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittama yerpadinatvanti de vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishva gnanamuto chekurchi taanu virraveegutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamuga vinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu విరివిగా పెరిగిపోవటం చేతనే తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ of all that is material and superficial. And he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
0: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is.
1: Not
0: all about
1: physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని విశ్వామిత్రాదులు పరాశర మహర్షులు గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachchu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: Certainly you do need the benefits of science.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరుచుకుంట ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: Even as you have to further the cause of science, you should also understand to know how to make use of this scientific knowledge.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుచున్నవి.
0: Today you have the growth of science, but you do not have the discrimination how to use this advances in science. That is why the world at large is beset with problems.
1: ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకును గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను కాని నేను గుర్తించక పురము కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: అతను కూడాను ఒకానొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కాని సృష్టించలేదు అన్నాడు.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity, but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: He also had this firm conviction that there is that supreme hand behind this.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: Einstein was yet another towering figure who delved deep into the mysteries of nature. And he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ee yokka divyamainatvanti aadhyatmika margamlo praveshinchavalanante satsangam atyavasaram ani kudanu satsangam dwarane manavuni yokka manasika parinamam kudanu jarugutundani kudanu gurtinchadu.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku thanu prashninchukunnadu, tell me your company, I shall tell you what you are annadu.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangham elantido manamu alanti varamu aneetundi ee prashna valla spashtam avutu vachindi.
0: What becomes manifest in this simple question is the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg anetvanti oka maha tattvavetta
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind. అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలో సలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు కలిగాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతనే Schrodinger.

0: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణ పల్చబడుతున్నవని కూడాను తాను గుర్తించాడు.
1: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
0: అందువలననే more desire is more despair అన్నాడు.
1: That's why he said more desire is more despair.
0: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
1: Then we come to yet another person, a great scientist by in his own right.
0: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: He also strived to seek this harmony between science and spirituality.
0: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
1: What did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
0: ఆ యొక్క పరిశోధన సల్పి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
1: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందున్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి యొక్క సైంటిస్ట్ చక్కగా 2 పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
0: Dibrogi aneetvanti oka maha tattavetta undeetunti vadu.
1: And then we have yet another giant figure of science, Dibrogi.
0: Itanu aneka vidhamulaga kudanu ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని అభివృద్ధి పరచుకున్నాడు.
1: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
0: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: But in the end, he came to the conclusion that this has been a futile exercise on his part, and he came to accept the existence of God and that God is indeed behind everything.
0: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
1: Therefore, the sum and substance is that even in these days of modern science, we have these presentations.
0: ఈ వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి, ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
1: These, some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the 7 rishis, the Sapta rishis were those who gave us the pearls of wisdom.
0: Newton.
1: Now the present day Sapta rishis are Newton.
0: Tadupari. Ee yokka satyanni guttinchi. Ee jagattantai kudanu. Daivam yokka nirmitame. దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
0: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
1: There is yet another personage in this list, Fridtjof Capra, who unraveled this link between the atom on the one hand and the wave nature.
0: మహాభారతములో వ్యాసుడు రచించినటువంటి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి సితా సితా అనేటువంటి తంతువుల ద్వారా సర్వము కూడాను సృష్టింపబడి భువనములు భూతములు రెండు కూడాను దీని వలనే కలుగుచున్నవనేటువంటి సత్యాన్ని నిరూపించటం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
1: Now in the ancient times, it was Vyasa who cognized

0: truth that in this form of this word sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొనలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu, who was in the womb,
1: ఆమెకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
0: Arjuna was discussing this పద్మవ్యూహ with Subhadra.
1: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను, పవిత్రమైనటువంటి భావములను, ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: ఎట్టి బాధలు కూడాను, మనోవ్యథలు, చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని, మరొక కార్యములని కలిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో, ఉత్సాహముతో, కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమములతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను, ఎట్టి యోచనలను, ఎట్టి తలంపులను తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే, అట్టి తలంపులే, అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: So this truth was something known to our ancient rishis long ago.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితినియందు తమ జీవితమును గడపడం చేతని తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: So this used to be the custom of the olden times. And no wonder then that the children that were born always would come out to be ideals and models.
1: Markandeya charitra, Prahlada charitra, Dhruva charitra, ilanti balulainatunti vaari yokka pavitramainatunti bhavamulanu bodhinchetunti vaaru aanaati kaalamulo.
0: In those days it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
1: like. Kaani anduvalane ఆనాటి బాలబాలికలు సద్భావములతో, నీతి నిజాయితీలతో తన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
0: దిస్ వాజ్ రీజన్ వై ద చిల్డ్రన్ ఆఫ్ దోస్ డేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ టు గ్రో అప్ టు బి గుడ్ అండ్ నోబుల్.
1: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: బట్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ ఆదర్ ద పేరెంట్స్ ఆర్ ద మదర్ అలోన్ వాట్ డూ? దే సీక్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ ద మీడియం ఆఫ్ ద టీవీ ఆర్ ద సినిమా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ అండ్ క్యారెక్టర్లెస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సినేరియో సో దట్ ద చిల్డ్రన్ ఆల్సో ఆర్ బోర్న్ విత్ సచ్ టెండెన్సీస్.
1: కనుకనే అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పే సమయంలో కృష్ణుడు ప్రవేశించి అడ్డు తగిలి, బావా వినేటువంటిది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు, గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, are you thinking that Subhadra it is who is listening to your words? No, it is Abhimanyu in the womb who is giving his ear.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి, ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ ఎట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్ విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడా వచ్చారు.
0: బట్ టుడే వాట్ యు ఫైండ్ ద సీన్ హాస్ చేంజ్డ్ పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధన కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development.
1: Carolina anetvanti university.
0: It is attached to Carolina University.
1: Indulo ee vishayanni chakkaga parishodinchi krishnudu cheppinatundi satyama leka asatyama anetvanti vishayanni nirupinchalani oka goppa professor dinni aneka samvatsaram nunchi parishodham chestu vachadu.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper ane 21.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana salipi idi asatyam kaadu maa yokka alpamainatundi telivitetalaku ఇది అందేటువంటిది కాదు. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్ దిస్ ఆంటోని కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్డ్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: శిశువుకు దినము ఒక పండ రసము.
0: ఇట్ ఈస్ ఓన్లీ గివెన్ టు జాయింట్ ఇంటెలెక్ట్స్ టు అన్రావెల్ దిస్ మిస్టరీ. హీ ఎక్నాలెడ్జ్ దట్
1: నిమ్మ రసము.
0: నౌ అగైన్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ నార్మల్లీ గివెన్ లెమన్ జ్యూస్ ఆర్ లైమ్ జ్యూస్.
1: ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ వచ్చాడు.
0: ఇన్ ద ఫార్మ్ వాట్ దిస్ జెంటిల్మెన్ డిడ్ వాస్ హీ వాస్ ఇంజెక్టింగ్ దిస్ జ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంజెక్షన్.
1: ఆ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాల కంటే నిమ్మ రసము
0: and after the child
1: apple rasamu chaala ishtapadi tallu vinnatvanti yokka shabdamulanu tallu yokka gontu shabdamulanu aakarshinchetvanti yokka divya shakti aa shishuvunaku kaladani kodanu nirupistu vachadu.
0: It is also proved beyond doubt that this child which is just born had this wonderful capacity to respond to whatever the mother was saying.
1: Garbhamulo undinappudu aa talli ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్ ఈవెన్ యాజ్ ద చైల్డ్ వాజ్ ఇన్ ద వూమ్ షీ యూస్ టు హియర్ ఆల్ దట్ ద మదర్ యూస్ టు ఎంటర్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఆఫ్టర్ ద చైల్డ్ వాజ్ బోర్న్ ఇట్ యూస్ టు అటర్ ద వెరీ సేమ్ వర్డ్స్ ఎకోయింగ్ ద థాట్స్ ఆఫ్ ద చైల్డ్స్ మదర్.
1: ఆంటోని కాస్పర్ గడచిన అనగా 1984 సంవత్సరం లోపల జనవరి 3వ తేదీలో యావత్ అమెరికాకంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుండదని అన్ని పేపర్లలో చాటినాడు.
0: దిస్ ఆంటోని కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ on January 3rd, 1984, wherein he said, whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: కనుక అనేక మంది ఆధునిక తత్వవేత్తలు కూడాను వైజ్ఞానికులు కూడాను కేవలం అల్పబుద్ధి కలిగినటువంటి వారు కాదు. కొంతమంది ఈ సత్యాన్ని పరిశీలించి పరమ సత్యాన్ని నిరూపించడానికి కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: So amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా, నైతికంగా, ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom. And wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమిని అంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: అప్పుడు తాను రెండు కంటి దారలు కార్చాడు.
0: At that moment he shed two tears.
1: డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల, మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: ఇట్ ఇస్ ఫర్ ద సెడ్ దట్ హీ షెడ్ దీస్ టియర్స్ బై వే ఆఫ్ వండరింగ్ వై, హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ లైక్ భారత్, పీపుల్ ఆర్ బికమింగ్ ఇగ్నోరెంట్, వికెడ్ అండ్ ఈవిల్.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రము పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ అ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatvanti yokka vastuvula yokka aakarshane tadvara tana yendu imidi undinatvanti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetvanti ee gunamulu inni vidhamainatvanti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people are getting carried away by their material possessions and they are being influenced by these three qualities of sattva, raja and
1: karma. Phalamunu vishwasinchaleinatundi variki idi pradhanamainatundi aadarshanga kuda nu nirupichadu.
0: He also gave this as a firm lesson to those who do not believe in the law of action.
1: Prapanchamanandu yetti tindu manamu tindumo adi e manaku tagina rasanga maaripothundi.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential for our
1: life. ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎంత పదవిని సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీ నడతలు సరిలేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగంలో ఉంటాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they would all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
0: What is
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: ఆ బిహేవియర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వి గెట్.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: సో ఆర్ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
0: వి మస్ట్ బ్రాడెన్ అవర్ విజన్ అండ్ అవుట్లుక్.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: వి షుడ్ బిడ్ goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: True education is love and nothing but love.
1: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love, a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కానీ ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: ఎన్ని చదివిను చదివిను ఏమి ఫలము?
0: What's the use of mastering so many skills?
1: తన్నసతవాత తప్పించ ఎవరి తరము?
0: Who can possibly make you steer from what is written on your
1: form? చెడ్డ బుద్ధులు తన్నసతి తల చేరేనేని.
0: Once the evil thoughts enter your mind,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened out.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఇస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము. కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండిన నడుచుచుండిన ప్రయాణం చేయుచుండిన నిద్రించుచుండిన మాట్లాడుచుండిన ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: దుఃఖంతో ఉండు ఆనందంతో ఉండు. నీ శ్వాస నిన్ను వదిలిపోట పోవడం లేదు.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: కష్టంలో ఉండు సుఖములో ఉంటుండు. నీ శ్వాస నిన్ను వదలటం లేదు.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuously.
1: అదే విధముగానే మనకు కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: In the same manner, whatever might become of us.
1: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
1: పరీక్షలకు పోయేంత వరకు విద్యనంత తలను నింపుకుంటారు.
0: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
1: ఈ ఎగ్జామినేషన్ హాల్ లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు. ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
1: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
0: Now through vidya is something which is not confined just to the mind or the book.
1: Manam ee naadu pustakamu mastakamu pustakamu mastakamu deeniki matram come and go deenikantha kodanu one way traffic ga chestunnaru.
0: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
1: Kaani manam hrudayamto cherali ee vidya.
0: Rather, there should be this idea of the heart.
1: రక్తములో ఇమిడిపోవాలి ఈ విద్య.
0: It should become part and parcel of our blood.
1: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
0: This vidya should become one with our nature.
1: అప్పుడే మనస్సేకం వచసేకం కర్మజ్ఞేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
0: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed. And he indeed is a great personage.
1: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
1: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
1: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
0: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
1: జగత్ సంతోషము
0: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్ సెల్ఫ్.
1: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
0: టుడే వి గో ఆన్ ఆఫ్టర్ దిస్ ఐడియా ఆఫ్ శాంతి ఆఫ్ పీస్.
1: ఏ అమెరికా వారు చూసినా, ఏ రష్యా వారు చూసినా, ఏ జర్మనీ వారు చూసినా, ఏ చైనా వారు చూసినా శాంతి శాంతి శాంతి కావాలని ఆశిస్తున్నారు పాపం.
0: Whether he is an American or a Russian or a German or a Chinese, he keeps talking about this shanti.
1: కానీ నోటితో చెప్పేది శాంతి, చేతితో చేసేటువంటిది దానికి విరుద్ధమైనటువంటి పనులు.
0: You keep uttering the word shanti no doubt through this your tongue, but what you do through your action, through your hand, is something quite contrary.
1: హస్తమున అనుభవము ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని.
0: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
1: చంద్రుచేరగలిగి కూడాను చందజాలరు శాంతి సుఖములు.
0: యు మే హావ్ రీచ్ ద మూన్ నో డౌట్ బట్ స్టిల్ యూ డి నాట్ ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ శాంతి.
1: దేహము చల్లబడుతుండాలి కానీ మనసు హీట్ ఎక్కుతుండాలి, వేడెక్కుతుండాలి.
0: యు గో టు ద మూన్, ద బాడీ హాస్ కూల్డ్ డౌన్ బట్ యువర్ మైండ్ గెట్స్ హీటెడ్ అప్ ఇన్ ద ప్రాసెస్.
1: ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వైజ్ఞానికంతో మన ప్రపంచమే ఒక విషమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: దిస్ డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ సైన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇట్ హాస్ మేడ్ ఇట్ హాస్ పాయిజన్డ్ ద వరల్డ్ అరౌండ్ అస్ టుడే.
1: మన వాతావరణాన్ని కూడా చాలా పాడు చేస్తుండాలి.
0: దేర్ ఇస్ ఆల్సో దిస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్.
1: ఈనాడు భూమిపై ఉన్నటువంటి వాతావరణం పాడు చేయటం కాకుండా స్టార్ వార్ అని చెప్పండి, స్టార్ వార్ మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ పొల్యూటెడ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. నాట్ కంటెంట్ విత్ దిస్, వీ హ్యావ్ గాన్ బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ through the medium of star wars and we are trying to pollute outer space.
1: Where is shanti? Ekkada undi.
0: You are polluting outer space. All
1: gore 20 vaani hrudayamunde shanti ledu.
0: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
1: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavam.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: Cheedu kitakamaina chestundi, melu maheshudaina cheyaledu.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: Cheedu cheyatam goppatanam kaadu.
0: There is nothing great in doing harm.
1: Mana shakti koladi anto into melu cheyadaniki mana prayatninchali.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: Prema swaroopulara upakaram cheyataku shakti lekapoyina leka ishtam lekapoyina nee oorukundina ante chaalu. Apakaram cheyakundute goppa ఉపకారం అని భావించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, యూ మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఎనీ గుడ్, ఎనీ పాజిటివ్ గుడ్ టు పీపుల్ ఆర్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ డూ నాట్ డూ ఎనీ హార్మ్. నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ ఇస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ దట్ యూ కెన్ పాజిటివ్.
1: ఈనాడు ఎంతనో మనము అభివృద్ధి గాంచుతున్నాం విద్యా విధానంలో.
0: టుడే వీ హ్యావ్ మేడ్ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ విద్యను నేర్చుకున్నంత వరకు ఏమీ మన యొక్క ప్రవర్తన మారింది?
0: But having done this, how has it affected our behavior?
1: ఒక్క ప్రేమ తత్వమే ఉంటే సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: If only you have this medium of love within you, you can secure anything for yourself.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: What is the reason that there are today assembled here lakhs of people? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
1: Kaduka, ee chaduvula kante prema chaduvu chaala uttamainatundi chaduvu.
0: So, rather than all these different types of education, the education of love is the most important one.
1: M.A., M.Sc. lu పాసై వచ్చియో పిహెచ్డి తీసిన పెద్దలైనా.
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్దాన పరులైనా.
0: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైన.
0: యు మే ఆల్సో బి పీపుల్ హు హావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎ నేమ్ అండ్ ఫేమ్.
1: ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి.
0: యు మే ఆల్సో హావ్ బీన్ బ్లెస్డ్ బై ఎ లాంగ్ ఫ్రూట్ఫుల్ లైఫ్.
1: పరిపూర్ణ బలులగు వారులైన.
0: యు మే ఆల్సో బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విగర్.
1: సతతంబు జపములు
2: తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
0: ఎవ్రీ సెకండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ జప ధ్యాన, ఆర్ యు హావ్ అటైన్డ్ మాస్టరీ ఆఫ్ ద వేదస్ విచ్ ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్.
2: సాటిరారు సత్య సాయికే నాటికైనా.
0: You might be any or all of these people described above, but they can never be compared to Satya Sai in any way, any form. What then is the use of mastering so many skills and so many types of education? O members, go in for this education of love and education of love in its all pure.
1: ప్రేమనే ఈ జగత్తునంతా రక్షించేటువంటిది.
0: It is love alone which can save God this world.
1: ప్రేమ లేనప్పుడే ఈ జగత్తునంతా భక్షించేటువంటిది.
0: Devoid of love, the world can be eaten up.
1: కనుక ఈనాడు లోకము నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కిలకిల కళకళలాడవలనంటే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: So if in this world there has to be peace and prosperity, joy and happiness all around, love is essential.
1: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
0: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
1: కేవలం మేడల మిత్రుల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
0: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
1: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
0: That person who has the well-being of the nation and the world at heart, he should go in for ideas like character and purity of mind and thought.
1: Morality.
0: And morality. Character and morality are essential.
1: ఈ యొక్క నీతి నిజాయితీలే మన దేశాన్ని ప్రాచీన కాలం నుండి రక్షిస్తుంది. విద్యార్థులారా, విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, విద్యాధికారులారా, విద్యయందు ఈ ప్రేమతత్వము, ఆధ్యాత్మిక తత్వము, ధార్మికమైనటువంటి యొక్క భావములు, నైతికమైనటువంటి ప్రవర్తనలు ఉండేటువంటి విద్యను అభ్యసింపజేసి జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, teachers and all those who have the cause of education dear to their heart, I am wishing that in this form of system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
3: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుని కోల్పోతేమా ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulaina kodunu manamu sadhinchalemu.
1: Without this body, we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanadulu kante manaku ee shariramme chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైన కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫలరూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పరిష్కరించుకునే జంతువు నా నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములు సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమును త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava deham yokka viluvanu manamu gurtinchukovatam atyavasaram.
1: It's most essential that we know the value of the human body.
0: Manavatvamlo undatundi divyatvanni kaapadeyatundidi ee yokka dehame.
1: It is the body that protects, holding the divinity within.
0: Viluvaneni ఇనుప పెట్టే ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహం ఉండేది సుమా.
1: విదిన్ దిస్ బాడీ ఈస్ ప్రెసెంట్ ద డివినిటీ. హై
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: విదిన్ దిస్ బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్ like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలు అంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహమనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వి ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందు ఉన్నాయి.
1: అండ్ దేర్ ప్రెసెంట్ ద సెకండ్ హ్యాండ్ రిప్రజెంటింగ్ ద మూమెంట్
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రమో గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ సింబలైజింగ్ మంత్స్, అవర్స్ అండ్ ద సెకండ్స్. బట్
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: ఎవ్రీ అవర్ వీ హియర్ ద సౌండ్.
0: ఎప్పుడు ఈ దేహం వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: వెన్ దిస్ బాడీ డ్రాప్స్ ఆఫ్ వీ డు నాట్ నో.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వీ డు నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: Pavitram ante emiti?
1: What is sanctity?
0: Niruddham ante emiti?
1: What is that?
0: Nishtharam ante emiti?
1: What is the steadiness?
0: Nishtharam ante emiti?
1: What is selflessness?
0: Aneetundi vishayalle manam gurtinchukolekapothunnam.
1: We are not able to recognize these valuable things.
0: Kaani ee naati manavudu ee viluvainatundi shariramanu swartha saprayojanamulakai vinivoginchukuntunnam.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
1: దో వీ లీడ్ అవర్ లైఫ్ సెల్ఫ్లెస్లీ, హౌ ఎవర్ దర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: the అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్స్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of
0: the
1: human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్ లైక్?
0: ఐ అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఐ?
0: ఈగో.
1: ఐ మీన్స్
0: వాంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ వాంట్?
0: వాంట్ ఐ వాంట్
1: ఐ వాంట్ వాట్ డు యూ మీన్ బై ఐ వాంట్?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి?
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములు కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: త తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando
1: old age
0: neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you are becoming a vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: You go abroad expecting something that is in you already.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: You are not able to recognize that which is hidden in you.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: So Veda explains this I from the standpoint of individuality.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: Who is vyakti or individual?
0: అవ్యక్తమై
1: that which is hidden.
0: గూఢంగా తనయంది ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ది బాడీ.
0: ఒక దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ది లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం
1: చేసిడన్
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అని

0: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
1: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
0: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్, అడ్హెరెన్స్ టు రైట్స్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి యందు
0: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
1: సత్యం వద ధర్మం చెర,
0: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైట్స్నెస్,
1: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to manifest, to bring out all the latent values.
1: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
0: No one is highly educated at the time of birth.
1: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
0: No one is a scholar at the time of birth.
1: క్రమక్రమేణ సాధనలు సలిపి
0: gradually he
1: practices. ఆ సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
0: The purpose of education is to bring out the latent talents.
1: కనుక ఇచ్చి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
0: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
1: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
0: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
0: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
1: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
0: So outside art is education.
1: Heart to educare.
0: So the heart inside represents educare.
1: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
0: We have to bring out manifest.
1: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
0: We don't find anyone who has seen
1: it. కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
0: And therefore it is clearly demonstrated.
1: చదువులన్నీ చదివి
0: having studied all,
1: chaala viveki ayi,
0: being intelligent,
1: madudi tannaludu mandamatudu,
0: a fool does not know his true self.
1: Enta chaduvu chadivi,
0: with all education,
1: ye neeti undanu,
0: he may be anyway,
1: yeenu gunambu manaledu.
0: A mean man would never give up his meanness.
1: Taraki chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaledu.
0: After all his education will help him to argue with each other.
1: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. ఏమని తెలుసుకోవచ్చు?
0: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
1: I అనేది దానికి చావులేదు.
0: This I is immortal.
1: అది ఎప్పటికీ చావదు.
0: It is deathless.
1: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
0: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
1: విష్ణు సర్వవ్యాపకత్వం.
0: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
0: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
1: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
1: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
0: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
1: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
1: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
0: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
1: దేహము యొక్క పదార్థము.
0: బాడీ ఇస్ ద మెటీరియల్.
1: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
1: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
0: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
1: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసపియర్స్
1: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
0: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
1: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
0: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
1: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
0: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
0: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
1: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద విజన్ యూఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
1: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
0: నో విజన్ దేర్ నో క్రియేషన్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
1: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
0: సో ఆది శంకర సెడ్,
1: ఏమిటి వీటి నిమిత్తమై?
0: వాట్ ఫార్?
1: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు.
0: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాజ్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
1: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి, నీవు పాణిగ్రా

0: practicing now.
1: He has gone close to him and said, "What is it you are repeating and practicing?"
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుడిని అవుతాను అన్నాడు.
1: The scholar said, "I am going to be a great scholar."
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలను అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, "I don't know."
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: So long the body persists, not only mankind, the birds and beasts, they also will have all the food, raiment and shelter.
0: ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్న?
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడాను భుజించడం లేదా?
1: Don't you find birds and beasts partaking food without an education?
0: పశుపక్షి మృగాదులు నిద్రించడం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పశుపక్షి మృగాదులు కూడాను సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: కరణే నహి నహి రక్షతి కరణే భజ గోవిందం భజ గోవిందం.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrum karane will never come to your rescue.
2: ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికి ఏదో ఒక నాటికి మరణించక తప్పదు.
1: The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken
2: out of the earth.
1: When the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time?
2: ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నట్టే ఎవరు రాగలరు?
1: At the time if you go on crying for help, who will come to your rescue?
2: కనుకనే జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
2: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
1: However we should have certain experiences now.
2: ఎట్టి ఎక్స్పీరియన్స్?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్?
2: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
2: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
2: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
2: సత్యంతంతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
2: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
2: మలమూత్ర దుర్గంధం మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్ ఇస్ నాట్ ఆఫ్ అరోమా ఆర్ సెంట్ ఆర్ రోజ్ వాటర్ ఆర్ ఫ్రాగ్రెన్స్.
2: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
1: వాట్ ఈస్ దట్ యు ఫైండ్ ఇన్ ద
2: బాడీ? కానీ మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
2: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact, we have to maintain our body to sustain and to protect the values.
2: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
2: దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
1: There is nothing that would happen.
2: కేవలం ఎందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
2: నటప

0: నో పెనెన్స్ నో పిల్గ్రిమేజ్ సెంటర్ నో సీక్రెట్ టెక్స్ట్ నో రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ వుడ్ ఎవర్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ అదర్ దెన్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమా.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునకు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities.
1: దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు.
0: You do many things. How is it possible? It's only with this body.
1: వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు.
0: By doing some business, you earn lakhs of money.
1: సాధిస్తున్నావు దేహము వలనే.
0: You do that with this body.
1: నీవు గొప్ప విద్యావంతుడైపోయినావు.
0: You are highly educated now.
1: ఈ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది?
0: How is it possible?
1: దేహం వల్లనే లభ్యమైంది.
0: It's only through this body you can be a great man. దేహమనేటువంటి
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, body is very important.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్. గో బై ద బ్యూటీ ఆఫ్ ది లా ఆఫ్ బాడీ.
1: లోకమునందు ఉన్నటువంటి యొక్క సుఖములు,
0: వాట్ ఆర్ దీస్ వరల్డ్లీ కంఫర్ట్స్?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: అట్ ద టైమ్ ఆఫ్ జర్మన్ వార్,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: ద ఫ్రెంచ్ లాస్ట్.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ గ్రేట్ వారియర్స్.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు,
0: దెన్ ద చీఫ్టన్ సేడ్,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్, మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the sea shore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the sea shore.
1: Athani eppudukunu ee chinna vishayani kodunu chaala pramanamulu vedikeetvanti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంచెం డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ హీ వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యూ అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్?
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యూ సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యూ సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ అండ్ రిప్లై. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: వాల్యూబుల్స్. ముత్యములు ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దేర్ సో మెనీ వాల్యూబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రం నందు
0: ఇన్ మీ
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ లూజ్ మై షేప్ అండ్ ఫార్మ్ బై అలావింగ్ ద డస్ట్ టు బి కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్.
1: నా రూపమును అలలే శృంగారము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ డెకరేషన్ టు ద ఓషన్.
1: గగనకు చంద్రమణి శృంగార.
0: అండ్ మూన్ ఇస్ ద జువెల్ టు స్కై.
1: నారికి గుణమే శృంగార.
0: అండ్ హ్యూమన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్.
1: ఈశ్వర భక్తులకి నొక్కట విభూతి శృంగార.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కాని దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైట్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైట్నెస్,
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైట్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్
1: గేమ్. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మైన్
1: వేషానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంత బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారమునికే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ ఎస్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు లేనటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యూఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములు మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: వర్చ్యూస్
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్
1: సత్యనిరతి
0: ట్రూత్
1: భక్తి
0: డివోషన్
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: ఎందుకు తెలుసో అన్ని చూసే తందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వాళ్ళని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్డ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే పక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి. స్త్రీలను
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallallo nenu kanu drushtinchi verai potanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte vaarini chudakoodu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారి చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది.
0: You will be safe.
1: గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you are watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపై దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్, వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైట్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
2: దట్ ఈస్ ది
1: బ్యూటీ. సత్యం శివం సుందరం అన్నారు.
2: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
2: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
2: హి నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
2: బికాస్ హి వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హి హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
2: హి వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
2: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
2: అండ్ హిస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
2: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
2: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
2: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేను ఎవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
2: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
2: హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
2: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
2: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
2: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
2: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
2: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకర్? ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
2: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు హియర్ వాట్ యు ఆర్
1: వినకూడదు.
2: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తల్చాలి, ఏది తల్చాలో దాన్ని తల్చాలి.
2: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి.
2: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
2: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
2: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
2: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: పాండవులపైన అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
2: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు.
2: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
2: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
2: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు.
2: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
2: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యూవెల్ డెకరేషన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
2: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
2: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
2: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
2: యూ డోంట్ కల్టివేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: సద్గురు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
2: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ అ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: తన శిష్యులందరూ కూడా అటు ఇటు చూడకూడదు.
2: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దానివల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
2: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
2: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
2: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
2: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
2: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
2: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
2: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
2: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
2: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
2: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
2: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
2: ఇఫ్ యు ఆర్ గుడ్, ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్య భూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: అందుకే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
2: For that purpose you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
2: When once the body is lost,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
2: సాధించలేము. You can regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
2: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది మీ లక్ష్యంగా తీసుకోవాలి. అది మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
2: Keep it as the chief aim.
1: పట్టిన పట్టి ఏదో పట్టనే పట్టు తిని పట్టున్న గడిదా అట్లే ఉండు.
2: You have determined somewhere or other. Hold on until you are successful.
1: కోరు దేనియో కోరనే కోర్చి కోకి చెల్లుడు దాకా పోవకుండు.
2: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగిన దేనియో అడగనే అడిగి తిరి అడిగిన దేనియోక విడువకుండు.
2: Having asked, never give up until it is given.
1: తలచిన దేనియో తలచనే తలచితి తలకు తీరుడు దాకా పోవకుండు.
2: Having thought somewhere or other, until the thought is reality, do not
1: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగవలయు.
2: Out of disgust, God should bless you, or you should faint in
1: the way. తానైనప్పుడు వస్తాడు. వడం తెలియక మీరైనా అడగాలి.
2: Out of disgust, he might console you, or you may drop
1: out. పోవుట విద్యార్థి దీక్ష కాదు.
2: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కాబట్టి విద్యార్థి దీక్షనే కాదు ఇది.
2: It is not a determination.
1: అన్నింటిని మీరు సాధిస్తూ పోవాలి.
2: You should achieve
1: that. అదే విద్యార్థి దీక్ష.
2: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగను
1: హావింగ్ సోన్ ద లైన్ డు ఎక్స్పెక్ట్ ద నీమ్ అవుట్ ఆఫ్ ఇట్ మ్యాంగోస్ అవుట్ ఆఫ్ ఇట్
0: సూతమును నాటి నిమ్మ ఫలంబుగను
1: సోయింగ్ ద మ్యాంగో సీడ్స్ డు యూ ఎక్స్పెక్ట్ ద లైమ్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ ఇట్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్
0: మనము భూమి ఏ విత్తనము నాటుతామో అదే మొక్కగా మనసి అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: యాజ్ యూ సో సో యూ రీప్ యాజ్ ఇట్ ఈస్ సెట్ డిపెండింగ్ ఆన్ ద సీడ్ దట్ యూ సో యు గెట్ ద సేమ్ ప్లాంట్.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నేచర్.
0: సృష్టి యొక్క రహస్యం.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మను అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: If you sow one seed, you don't expect a different plant.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: Man reaps the reaction, the result, basing on his actions.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone should do good in order to have good results.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నా పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుందని.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ బట్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద నేచర్ దట్ గైడ్స్ హిమ్.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకునలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: దే క్రై ఇన్ హెల్ప్లెస్నెస్ ఓ గాడ్ Why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: Bhagavantudu sukhamunu kani dukhamunu kani andinchatan ledu.
1: God doesn't give us either pleasure or pain.
0: Neevu anubhavincheetundi sukha dukhamulu nee karmala yokka phalatame kani bhagavantuni yokka prasadamulu kaadu.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: Bhagavantudu sakshibhootudu.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to.
0: ఏ కార్డు వస్తే ఆ కార్డు నీకు అందిస్తున్నాడు.
1: He gives you the card addressed to you.
0: ఏ మనీ ఆర్డర్ వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనీ ఆర్డర్ కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు.
1: He will also hand over the money that is meant for you.
0: ఆ కవర్ను చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖ దుఃఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కాదు.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you, nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: however,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: హియర్ దేర్ ఇస్ ఎ స్పెషల్ గ్రేస్.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: హౌఎవర్ ఇఫ్ యు ప్రే విత్ ఎ ప్యూర్ హార్ట్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ ఆఫర్ ప్రేయర్ సెల్ఫ్లెస్లీ దేర్ గాడ్ కన్ఫర్స్ ఎ స్పెషల్ గ్రేస్.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: హౌఎవర్ ఫర్ ద ప్లెజర్ ఆర్ పెయిన్ దేర్ మస్ట్ బి సమ్ బేసిస్.
0: నో ఫండమెంటలీ
1: దేర్ ఇస్ సంథింగ్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఏ జన్మములో కానీ ఏ పరిస్థితులు ఎందుకు కానీ భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి ఎందుంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: ఎయిదర్ దిస్ లైఫ్ ఆర్ ది ప్రీవియస్ లైఫ్ బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ గాడ్ గివ్స్ అస్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ద రిజల్ట్.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: ఫ్యూ మినిట్స్ ఎర్లియర్ 12th క్లాస్ బాయ్స్ సెడ్
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్డ్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే ఆర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరుకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: But the test is a test to God.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: If a devotee is successful in this test, he will be the recipient of his grace.
0: చిన్న క్లాస్ లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: If you are to be admitted into first standard, you will be put to test.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: They will find out whether you deserve the admission or not.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కాని లేక విరోధంతో కాని ఇంకే విధమైన అనిష్టంతో కాని చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్స్ నాట్ ద టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకోరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్, ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని రా చుట్టడానికి అనింది.
1: Satyabhama asked the servant maid to bring a cloth so as to be put as a bandage.
0: Rukmini swayangane parigettindi lopala.
1: Rukmini ran the distance herself.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా,
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షి టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of
0: ద్రౌపది. మనం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏ మాత్రమూ ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు
1: ద్రౌపది
0: చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: ఒక షాపుకి అయినా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి. భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటికడు అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా నువ్వు అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తులసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ కృష్ణకి భగవంతుని కూడాను మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవింత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు

0: ఏమిటి ఈ పత్రం?
1: వాట్ ఈస్ దిస్ లీఫ్?
0: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
1: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
0: త్రిగుణములతో కూడినటువంటి, సత్రజోతో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
1: బాడీ ఈస్ ది లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
0: పుష్పము. హృదయ పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
0: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
1: దట్స్ ప్యూర్ హార్ట్,
0: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
1: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
0: ఫలము, మానసిక ఫలము.
1: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
0: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
1: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
0: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద
0: ట్రీ. పూలోని మకరందము తీగలు అనుభవించవు.
1: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
0: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
1: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
0: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
1: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
0: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
1: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
0: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
1: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
0: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
1: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
0: కేశవా మాధవా దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
1: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
0: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దేర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
0: స్ట్రాంగ్. మహావీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: There are husbands who are close by, the men of valor and strength.
0: Yavvaru ee yokka prabhavanni, ee paristhitini addukolekapoyaru.
1: Nobody could prevent the situation.
0: Okka Krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
1: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
0: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana velunu chuttadu.
1: Because of the sacrifice she did earlier, and here is Krishna.
0: Velu kattinatvanti chinna piece of cloth.
1: It's a small piece of cloth which is a bandage around her finger.
0: Akshayanga mari poyindi cheera.
1: That had turned into infinite number of sarees.
0: Kanukani intaina manam bhagavantuniki chesinappude antaina bhagavantunito andukovadaniki veelavutundi.
1: If we do little, God will give you infinite.
0: Kanukani karma phalam anetvantidi manaku tappinadi kaadu.
1: The fruits of action, you cannot escape, run away from them.
0: Aithe daivanugraham cheta elanti karma phalamaina kodanu tappinchukovachu.
1: However, out of God's grace, it's quite possible to be away from the consequences of one's own action.
0: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
1: But as per God's command, it is written clearly, it is inescapable.
0: Yetti karmano anti phalatamu neevu anubhavinchali.
1: As is action, you are bound to face the consequence, the result.
0: Karma daatavasama నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
0: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ

0: కర్మ దాట వశమా.
1: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద దేవతీస్ డైటీస్, బట్ యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్

0: ఎక్కువ రాదుర కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా.
1: You may immerse it in a small lake or in a big ocean. You cannot collect more of water. As is the container, so is the amount of water you can collect. You cannot desire more.
0: అంతని ఈ పాత్ర చిక్కుతుందిని.
1: As is the size of the vessel, so much you can collect.
0: అయితే ఈ పాత్రను అధికం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క స్పెషల్ గ్రేస్.
1: But the special grace of God lies in here.
0: అది లేకపోతే ఏ మాత్రం కూడా ఫలాన్ని మనం పొందలేరు.
1: Without God's grace, you cannot have any result.

0: విత్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్.
1: భుజ బలంబు,
0: ఫిజికల్ స్ట్రెంగ్త్,
1: మంచి బుద్ధి బలంబుండి,
0: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్,
1: ధర్మ బలము లేక దీనుడయ్యే,
0: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ అండ్ గాడ్,
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to
1: Karna? Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Bhujabalamundi.
0: Intelligence.
1: Astrasastra balamanta kuda untundi adi Karnuneku.
0: Karna has got all the power of
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దుస్సంగము చేత దుర్భావమును పెంచుకొని దుష్ట చతుష్టయములో ఒక్కడిగా మారిపోయాడు కర్ణుడు.
0: కర్ణ happened to be one among the four wicked people because he was in the bad company.
1: దుర్యోధన, దుశ్శాసన, శకునితో చూడటం చేతనే, కూటం చేతనే ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్, దుర్యోధన, దుశ్శాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యుల్ ఎంటర్టైన్ బ్యాడ్
1: చెడ్డ భావములు ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాజ్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యుల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్ యాక్షన్స్.
1: కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ,
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు, నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది టెంపరమెంట్ ఆఫ్ కర్ణ.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హీ ఫెల్ డౌన్.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: కృష్ణ డిటర్మిన్ టు ప్రూవ్, టు షో టు అర్జున ద పవర్ అండ్ ద వాలర్.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప అస్త్రశస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: You'll never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కే నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ది టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: ఈవెంట్ క్లోజ్ టు
1: కర్ణ,
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ది వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా నువ్వు న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ,
0: బ్రాహ్మణ,
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు, నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు, అంతే కాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Purukalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సార్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా, నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ చారిటీ?
1: కనుక ఇది దానం కాదు.
0: ఇట్స్ నో చారిటీ.
1: నేను నీ పండ్లను నేను ముట్టను అన్నాడు.
0: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్ ఎట్లీస్ట్ పికప్ టూ స్టోన్స్.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: విత్ దీస్ టూ స్టోన్స్ హిట్ అగైన్స్ట్ హిస్ టీత్.
1: రహస్యమైనటువంటి ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది. నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ. నీవు క్షత్రియుడవు.
0: యు ఆర్ క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
1: Arjuna vaipun chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sthirasthunnadu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavam nenu ekkadannu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo ee moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadu ee yokka karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హావ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటాయి.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వీ సఫర్ వీ షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వీ షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకల యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: నో.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికి చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికి దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for
1: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కొన్ని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమైన వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమును
1: కేతాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: So God will see to it that you cannot run away from the consequences of your actions.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and enquire.
1: ఈ కర్మల వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది ఈ జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: This nature prakriti is based on our drishti.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: So long there is body feeling, there is nature.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాము.
0: So long there is worldly feeling, you will have misery.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: the moment body feeling goes,
1: అప్పుడు ప్రకృతి కూడాను పోతుంది.
0: The nature also will
1: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో నేచర్ దేర్ ఇస్ నో మిజరీ ఈదర్.
1: కనుక ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ అప్పుడు
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీస్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: పెయిన్ అండ్ ప్లెజర్ యూ కెనాట్ ఇన్వైట్ దెమ్.
1: కాననంబున రేగిన కారు చిచ్చు,
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
1: ములను వాల్చి మామిళ్ళ విడచిచనునా,
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనం కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్, దేర్ విల్ బి నో మిజరీ, ప్లెజర్ ఆర్ పెయిన్ ఎయిదర్.
1: కనుక కలలో చూచిన మేడల మిద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
0: సో ఉపనిషత్
1: నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: Move about in the broad daylight of wisdom.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: Know your truth.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: Being the embodiment of the truth, still you move about in search of truth.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: It's not present in the exterior.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక కింగ్ ఉంటాడు. కానీ నిద్రావస్థ లోపల నేను కింగ్, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఒక ప్రెసిడెంట్ అనేటువంటి భావాలు ఏమీ ఉండవు.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: కానీ మేలుకున్న తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: The moment they wake up, they will understand.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: So long we are in this ignorance of sleep and slumber, we will not understand that we are the embodiments of bliss.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేక్ అప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
1: మేల్కున్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము,
0: వేర్ ఆర్ వి,
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్. ఆఫ్ దిస్ వరల్డ్.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: You are bitten by a snake in sleep.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు.
0: You shout there.
1: కానీ నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
0: బికాస్ యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్ డీప్ స్లీప్ యూ డోంట్ పుట్ మెడిసిన్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: లేపితిమా, పాము గర్చినటువంటి బాధ తగ్గిపోతుంది.
0: ఇఫ్ యు వేక్ హిమ్ అప్ హి విల్ నాట్ సఫర్ ద పెయిన్.
1: ఈ నిద్రలో ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటాది.
0: సో లాంగ్ ఈజ్ ఇన్ స్లీప్ హి ఇస్ బౌండ్ టు సఫర్ ద పెయిన్.
1: నిద్ర లేపితిమా, ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: ద మూమెంట్ యూ వేక్ హిమ్ అప్ దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ ఎనీ పెయిన్ ఆర్ దట్ ఆఫ్ ది
1: అనగా
0: ఫైటింగ్ ఆఫ్ ద స్లీప్.
1: ఈ నాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: ఇన్ ద మోడర్న్ లైఫ్ వీఆర్ స్లీపింగ్.
1: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ ఆఫ్ బాడీ.
1: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ వరల్డ్లీ అటాచ్మెంట్.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery.
1: నిద్ర వంటిది.
0: It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All these come follow because we have body
1: attachment. కనుకనే క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we have to reduce this body feeling.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
0: Then the bliss will improve.
1: ఎంత అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
0: The more bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘము లోపల నీరు నిండినప్పుడు
0: ద క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: చక్కగా విచారించి చూస్తే
0: if you inquire clearly,
1: ఒక చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కలపైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends
1: కొమ్మ
0: on wings.
1: కొమ్మ ఊగని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: The branch may bend or even may fall, but the bird relies on the wing.
1: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిషికి లేదు.
0: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
1: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్. కనుకని
1: ఏ కించిత్ కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
1: ఏ కించిత్ బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
0: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
0: యూ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్. the physical strength and money, but not confidence in his own self.
1: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము,
0: and the people,
1: ఈ జనులు ఎంతవరకు ఉంటుంటారు,
0: how long they'll be there.
1: నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి,
0: later,
1: ఇంకా ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: respect? ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore we should try to lead our lives with the strength of ఆత్మ and the strength of
1: ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith in the spirit we should resort to good activity.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is
1: the తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the floor, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చెయ్యండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.

హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయః

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు.

0: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer with all mercy and compassion. Do not forget this word.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పములను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
1: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
0: హౌఎవర్ దీస్ ఫ్లవర్స్ దట్ ఆర్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ ఆఫ్ ద నేచర్ విచ్ ఆర్ జస్ట్ ట్రాన్సియంట్ అండ్ షార్ట్ లివ్డ్ విల్ గివ్ ద ఫ్రాగ్రెన్స్ for that moment only.
1: Kani vaadani maadani kinda pukulani okka pushpam mana daggara untunnadi.
0: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
1: Daniye bhagavantudu angikaristadu.
0: That is accepted by God.
1: Hrudaya kamalamiva సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ విత్ అస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్ సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం. ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం! సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుడి యందు మాత్రమే ఉన్నది.
0: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
1: భగవత్ అర్పితమైనటువంటి పుష్పము,
0: the flower of compassion.
1: సర్వభూతముల యందు కూడా ఉండినటువంటిది ఒక్క భగవంతుడే.
0: Same God dwells in all.
1: రూపనామములు భిన్న భిన్నముగా ఉండినప్పటికీ ఈశ్వర సర్వభూతానాం ఉన్న ఒకే భగవంతుడు అందరి యందు.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే వేరీ బట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెజెంట్.
1: కనుకనే అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది.
0: దెర్ఫోర్ దిస్ ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ ఈస్ అరోమాటిక్ ఫ్రాగ్రెంట్ అండ్ హైలీ ప్రెషస్.
1: కనుక మనము వాడిపోయి కాలిపోయి కూడిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరగనక్కర్లేదు.
0: We don't need to go around in search of the flowers that fade away, that
1: kaalamulu vyartham cheyanakkaledu.
0: We don't need to waste time.
1: Naya paisa kattu cheppanakkaledu.
0: We don't need to spend even one naya paisa.
1: Idi mana daggara shashtamai satyamai nityamai undinatvanti okka hrudaya pushpame ide nijamaina pushpam.
0: But there is one flower which is permanent, which is an eternal truth, the flower of compassion in our heart.
1: Ee pushpam yokka రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమజ్ఞాని.
0: ద వన్ హూ నోస్ ద సీక్రెట్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ ఎ ఫ్లవర్ ఇస్ ద వన్ ఆఫ్ సుప్రీం
1: విజ్డమ్. ఒక సమయమునందు నారదుడు శరత్ కుమారుని దగ్గరికి వెళ్లి, గురూజీ నాకు సంపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరాడు.
0: అట్ వన్ టైమ్ నారద అప్రోచ్ శరత్ కుమార్ అండ్ ప్రే టు హిమ్, గురూజీ ప్లీజ్ గివ్ మీ టీచ్ మీ ద టోటల్ విజ్డమ్.
1: అప్పుడు శరత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
0: శరత్ కుమార్ సెడ్ నారద, ఐ సర్టన్ యూ సీ దట్ యూ విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్, బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
1: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
0: ఐ హావ్ గాన్ త్రూ ఫోర్ వేదస్ అండ్ సిక్స్ సీక్రెట్ టెక్స్ట్.
1: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
0: ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ దేర్.
1: ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
0: ఐ నో ద సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ మెన్షన్డ్.
1: కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
0: ఐ ఆల్సో నో ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ మెన్షన్డ్ దేర్ ఇన్ వేదస్.
1: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
0: దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్.
1: నారద, సర్వశాస్త్రములు, సర్వవేదములు, సర్వోపనిషత్తులు అన్నీ నీవు పఠించావు, నిజమే, కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు?
0: శరత్ కుమార్ సెడ్ నారద, ఇట్స్ యూ దాట్ యూ హావ్ గాన్ త్రూ ఆల్ వేదస్ ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హావ్ ప్రాక్టీస్డ్?
1: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
0: Had you really practiced any one of them, you would have got this total wisdom.
1: Aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude nirvadika sukhamu ganugoni పరమానందమును నాడు పొందగలేడే.
0: నారద, బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ద 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: ఇన్ని విద్యను నేర్చి ఆనందం ఎందుకు నీవు అనుభవించలేదు?
0: హ్యావింగ్ లెర్న్ సో మచ్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ?
1: కనుక ఆనందం విద్యని ఎందున్నదా? లేదు.
0: So, do you find happiness in education?
1: లేదు. పఠనం నందున్నదా? లేదు.
0: Or in the field of karma?
1: లేదు. చదవడం నందున్నదా? లేదు.
0: Or in the study? No.
1: దేని యందున్నది ఆనందము?
0: Where do you find this bliss?
1: ఆచరణ యందే ఉంటున్నది ఆనందం.
0: Bliss lies in practicing what we study.
1: జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసినా ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
0: If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your
1: nirantaramu chadavatamu chadavatamu chadavatamu?
0: We go on reading and reading.
1: Kani ee chadivina danani eppudu nee aacharistunnav?
0: When do you practice?
1: Ee aacharinchaka ee aanandam neeku etta labhyam ayyutundi?
0: Without practicing, how do you expect to be blissful?
1: Vandina vantanu తట్టలో నుంచుకొని భుజించినప్పుడే, నీవు జీర్ణించుకున్నప్పుడే నీ వంట యొక్క పుష్టి సంతుష్టి నీకు లభ్యమవుతుంది.
0: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ మస్ట్ హావ్ గాట్ టు బి పార్టేకెన్, ఇట్ మస్ట్ బి డైజెస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
1: కనుకనే ఈనాటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది.
0: ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ కన్ఫైన్డ్ టు టెక్స్చువల్ నాలెడ్జ్.
1: ఇట్టి గంధ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమే నాకు చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ ఫెమిలియర్ విత్ టెక్స్ట్.
1: ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వీ షుడ్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
1: స్వానుభూతి జరగాలి.
0: వీ షుడ్ రియలైజ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: ఏ కించిత్ అయినా కూడా మనము దీనిని ఆచరణలో పెట్టాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ వీ రీడ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందమును మనం చవి చూడగలము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ టేస్ట్ ది బ్లెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
0: Everyone goes through many spiritual books and texts.
1: అన్ని మతములు ఎందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
0: All religious texts advocate same principle of
1: Bible,
0: truth.
1: Quran, Maharan, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
0: All religious texts like Bible, Quran, Bhagavad Gita teach good things.
1: ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణ పెడుతున్నారు?
0: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్ దేర్.
1: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
0: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
1: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దే కిల్ ఈచ్ అదర్.
1: ఈ క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: Where from you get this jealousy, emotion and anger?
1: ee pavitra grandamulandu unnatundi oka maha saramune neevu anubhavinchi undina ee krodhamulu ee asuyelu ee oka avaranamulu ekkadi nunchi vastayi?
0: Had you really experienced the essence of the sacred text, where is the scope to have the feelings of anger and jealousy?
1: Acharanalo pettalekapovatam chetane inni anarthamulaku manu guri avutunnamu.
0: Since we have not translated them into
1: యథార్థత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the inner significance.
1: కనుక నీ గ్రంథములు ఒక్కటి చదివిన కూడా చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్క దానిని మనం ఆచరణలో పెడితే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి రీడ్ వన్ బుక్ అండ్ ప్రాక్టీస్ వన్ ప్రిన్సిపల్ అట్లీస్ట్.
1: గంగ గోము పాలు గంటెడైనను చాలు, కడవనైన నేల కరము పాలు.
0: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
1: కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
0: The practice amounts to an easy path.
1: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును కర్మమును కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారం అవుతాం.
0: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
1: ee granthamulu yokka pradhanamaina saramu sarvabhoota daya pushpamu, aa pushpanni bhagavantudiki andinchali.
0: The essence of all the sacred texts is the offering of the flower of compassion to God.
1: Sarvulayandu undinatundi yokka aatma tattvam okkatiye.
0: The same principle of atma is present everywhere.
1: Kaani atti anekatvamlo unnatundi ekatvanni gurtinchadame gnanam.
0: The true wisdom is the realization of unity in diversity.
1: Kaani ekatvanni anekatvanga viswasinchatame ajnanam.
0: Ignorance is to view multiplicity in unity.
1: Ee naadu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka medhavulu kavalsinta mandu unnaru.
0: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
1: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరు ఉంటున్నారు.
0: Only one or two noble souls are there who experience unity in diversity.
1: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to recognize unity in diversity. ప్రతి చిన్న
1: కార్యమునందు కూడాను ఇందులో ఏముంది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
0: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
1: సైన్స్ పిల్లలకు బాగా తెలుసును.
0: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
1: ఈ యాటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
0: యాటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
1: ఇది లేని పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ యాటమ్.
1: సమస్త పదార్థములు ఎందుకూడను ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
0: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ యాటమ్స్.
1: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు గుర్తిస్తున్నావు, కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
0: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ బట్ ఇట్స్ ఐటమ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనిని వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
0: He is an atom in an atom, minutest, smallest among the small and the biggest among the big.
1: Kanukane ee anninti endu kuda undinatuvanti okka ee anusaroopamainatuvanti tattvanni manam gurtinchukunte annitini gurtinchina varam aipothaam.
0: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
1: Adiye vedantam yokka mukhya sutram.
0: దట్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ వేదాంత.
1: చదువు యొక్క సరైన అర్థం,
0: దట్ ఇస్ ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లెర్నింగ్.
1: అన్ని బాటల యొక్క గమ్యము అదియే.
0: ఇట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
1: అన్ని రంగముల యొక్క సూచన అదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సైన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాత్స్.
1: అన్ని రసముల యొక్క సారము అదియే.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
1: అదియే కరుణారసము.
0: దట్ ఇస్ ది ఎసెన్స్.
1: అదియే ప్రేమరసము. అదియే దయారసము.
0: దట్ ఇస్ వన్ ఆఫ్ కరుణ, ద మెర్సీ.
1: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకు దయా, దానినే కంపాషన్ అంటారు.
0: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్
1: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
0: టుడే దేర్ ఇస్ నో కంపాషన్. ఇట్ రిమైన్స్ లైక్ సో హార్డ్, టఫ్ లైక్ ఎ స్టోన్.
1: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమునే కొట్టి మనం సాగదరకవచ్చు.
0: పర్హాప్స్ యూ కెన్ జస్ట్ thrash out, beat, expand an iron.
1: కాని ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా కరిగించలేకపోతున్నారు.
0: బట్ నో వన్ ఇస్ ఏబుల్ టు మెల్ట్ దిస్ హార్డ్ హార్ట్.
1: అయితే దేంతో కరుగుతుంది ఇది?
0: హౌ డు యూ మెల్ట్ ఇట్ దెన్?
1: ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది.
0: దిస్ హార్ట్ మెల్ట్స్ బికాస్ ఆఫ్ లవ్.
1: ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు.
0: There's nothing in this world that the love cannot melt.
1: ఈ ప్రేమ చేతని ఏమైనా కూడా సాధించవచ్చు.
0: With this love you can achieve anything in this world.
1: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
0: So every student or any person for that matter.
1: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజనకు నిమిత్తమై ఉపయోగించకూడదు.
0: యూ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ సెల్ఫిష్ పర్పస్.
1: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటుంది.
0: There is a trace of selfishness even in respect of mother's love.
1: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటుంది.
0: The love of a physical father or
1: భార్య భర్తల ప్రేమ యందు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటుంది.
0: There is selfishness in love.
1: కానీ భగవత్ ప్రేమ యందు ఈ స్వార్థ స్వప్రయోజనకు ఎక్కడ కూడాను కనిపించదు.
0: But in the divine love there is no trace of selfishness or self interest.
1: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
0: Therefore we should work hard so as to deserve the divine love of God.
1: వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైనా లోపల ప్రవేశిస్తుంది.
0: There may be downpour of rain unless you keep this pot straight.
1: కాని కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
0: But if you keep the pot in the reverse way, turn upside down,
1: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
0: God's grace is like heavy downpour of rain.
1: It's
0: there everywhere.
1: కాని మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
0: But we are not keeping this pot of our heart straight.
1: అప్పుడు మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: సమ్ టైమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
1: అందరికి తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
1: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
0: As the water is not used for a long time, the moss out of water will cover the very water itself.
1: కంటిలో పుట్టినటువంటి ఒక దృష్టి కొంత వయసు వచ్చినప్పటికి అందులోనే క్యాట్రాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
0: At certain age, the vision is blurred because of cataract.
1: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
0: It's born out of an eye. It covers the very vision of an eye.
1: నిప్పునందు పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పివేస్తుండాలి.
0: Ash that comes out of the fire will cover the fire.
1: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దానియందే పుట్టి ఈ యొక్క అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
0: లైక్ వైజ్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ నేచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్
1: వే. ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ దిస్ కంపాషన్ విచ్ ఇస్ సో సాఫ్ట్ బికమ్స్ టఫ్ అండ్ హార్డ్.
1: రెండు రకములు ఉంటుండాలి భగవంతునికి, సగుణ సాకారము నిరాకారము.
0: దెర్ ఆర్ టూ అట్రిబ్యూట్స్, వన్ ఈస్ ఫార్మ్ ఫుల్, అనదర్ ఫార్మ్ లెస్.
1: అయితే ఈ సాకారం నందే నిరాకారము, నిరాకారం నందే సాకారం ఉంటుండాలి.
0: There is formful aspect in formless aspect and this formless aspect in formful aspect.
1: నిర్గుణం నందే సగుణము ఉంటుండాలి.
0: There is the one of attributes at the same time.
1: తరువాత దానియందే పుట్టి ఈ యొక్క అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
0: Likewise, The compassion is present in natural state in our hearts.

0: ఫర్ ద నెసెసరీ మెటీరియల్.
1: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి? మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి.
0: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
1: అది మన ఆదర్శ జీవితము.
0: That is our ideal life.
1: ఎంతమంది లోకంలో జన్మించారు,
0: so many are born,
1: ఎన్ని మహానుభావులు జీవించారు,
0: many noble
1: souls, ఎన్ని ప్రబోధల ప్రచారంలో సలిపారు,
0: they thought,
1: కానీ
0: but
1: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
0: Do you find their name today?
1: మీకు అందరికీ తెలుసు బాగా,
0: you all know pretty well,
1: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్,
0: కలకత్తా is a very big city.
1: అలాంటి టౌన్ లోపల
0: there
1: లాలా లజపతిరాయి, బాల గంగాధర తిలకు, విపంచంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోషు, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ టైమ్ ఆర్ బోర్న్ దేర్ ఇన్ ది సిటీ ఆఫ్ కల్కత్తా.
1: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
0: బట్ వేర్ డు యూ ఫైండ్ దేర్ నేమ్స్?
1: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
0: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
1: ఏ చదువు చదవలేదు, ఏ ఏబిసిడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామాలకుడును రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లో నిలిచిపోయింది.
0: వేరే రామకృష్ణ పరమహంస హూ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ద నాలెడ్జ్ ఆఫ్
1: అల్ఫాబెట్, చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
0: అండ్ దోస్ దట్ హ్యావ్ లెర్న్డ్ ఆర్ కన్ఫైన్డ్ టు ద బుక్స్ అలోన్.
1: కానీ పవిత్రమైన హృదయం కలిగినటువంటి యొక్క రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
0: వేరెస్ ద నేమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ బాడీ.
1: అందరి హృదయాల్లో ప్రవేశించాలి, కానీ గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ఫోర్ వి షుడ్ ఎంటర్ ఇన్ టు ద హార్ట్ అండ్ నాట్ ఇన్ టు ద బుక్.
1: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
0: అవర్ నేమ్స్ నీడ్ నాట్ బి దేర్ ఇన్ బుక్స్.
1: మన గ్రంథము గంధము మన హృదయమే.
0: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
1: అందులో ప్రవేశించాలి.
0: గెట్ హిమ్.
1: అందరు కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంతో ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: యూ షుడ్ విన్ ఆల్ ది క్లెయిమ్ అండ్ ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
1: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
0: Therefore along with education this refinement is also necessary.
1: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
0: Today no one knows what refinement is.
1: ఎన్ని విధమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
0: There are many who investigated did research.
1: ఆ లీనేట్ కూడాను అన్ని సంస్కారాలను దీని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
0: Even Eliot also investigated did lot of research on culture and could not arrive at
1: kaani culture ante way of life annadu.
0: Finally he concluded culture is the way of life.
1: Yemti way of life?
0: What is way of life?
1: Chedda margam kuda way of life.
0: A bad man has got his own way of life.
1: Kanuka ye way of life?
0: It's a way of life.
1: Direct aanandaniki cheriyatvanti okka idi direct life kavali manaku.
0: You need a direct path of life, a way of life.
1: Yetti that will take you to bliss.
0: When do you get it?
1: Nityanandam.
0: The eternal bliss.
1: Paramasukhadam.
0: Supreme bliss.
1: Kevalam jnanamurtim.
0: Which is one of wisdom.
1: Dvandvatitam.
0: Non-dual.
1: Gaganasadusham.
0: Ethereal.
1: Tattvamasyadilachyam.
0: Identity in the spirit. One.
1: Nityam.
0: Eternal.
1: Vimalam.
0: Pure.
1: Achalam.
0: Unmovable.
1: Sachibhutam.
0: Witness to all.
1: Bhavatitam.
0: Beyond comprehension.
1: Trigunarahitam.
0: Attributeless.
1: Trigunarahitam.
0: No attributes.
1: Gunatitamainatvanti tattvaniki manam povali.
0: God is beyond the attributes.
1: Ee gunamulu enni rakamulainatvanti oka చెడు మార్గంలో ప్రవేశింపజేస్తుంది.
0: ది అట్రిబ్యూట్స్ గుణాస్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ప్రపంచమంతా గుణమయమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
1: మన దేహమంతా గుణమయమే.
0: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
1: ఈ గుణము సత్వ రజో తమో గుణం.
0: ది త్రీ ఆర్ సత్వ పాయస్ రజస్ ఎమోషన్.
1: మూడు వేల గుణాలు సృష్టిస్తుంటుండాలి.
0: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3000.
1: వైలెన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
0: Violin has got four strings.
1: కానీ ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
0: You can play on these four strings all tunes.
1: Maniyandunnatvanti trigunamulu yende kudanu enniyo gunamulu srushtimpabadutunnayi.
0: In these three fundamental attributes there many are originating.
1: Science people kuda telusunu. Science
0: students know this.
1: Color unnadi okate. Idi anni rangullona cheri chesi anni rakamulaina rangulu chestundi.
0: Actually there is only one color.

0: ఏంటి ప్రధానమైనటువంటి వైట్ కలర్?
1: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
0: అది ఏ ప్యూరిటీ?
1: వైట్ కలర్ ఇస్ ప్యూరిటీ.
0: దీంతో కలవటమే యూనిటీ.
1: ఇట్ టు జాయిన్
0: కలిసినప్పుడు తేలేటువంటిది డివినిటీ.
1: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్టర్ డివినిటీ.
0: ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ని మనం తెలుసుకోవాలి.
1: దేర్ ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ, యూనిటీ లీడ్స్ టు డివినిటీ.
0: కానీ
1: వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
0: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
1: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్.
0: హార్ట్, తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
0: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతగాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
1: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్
0: సైడ్. వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ షుడ్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్, ఇట్ ఈస్ చీటింగ్.
0: కాదు కాదు. మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికి
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ఫలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా నువ్వు మంచి పేరు నిలబెట్టాలి.
1: ఇఫ్ యూ గెట్ ఎ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్,
0: తల్లిదండ్రులు కూడా నువ్వు మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
1: I have a good, such a good son.
0: ఇలాంటి ఒక్క కొడుకు ఉంటే కూడా చాలు.
1: ఇస్ ఎన్ ఇఫ్ ఐ హావ్ ఇఫ్ ఐ హావ్ వన్ సచ్ సన్.
0: కొడుకుల్గరే కౌరవేంద్రునకనేకు వారిచి నెగతి వడిసెం.
1: కౌరవాస్ ఆర్ 100 ఇన్ దేర్ నంబర్. వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపెన్ టు దెం?
0: పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు.
1: శుక హ్యాడ్ నో చిల్డ్రన్ బట్ డూ యూ థింక్ దట్ హీ హ్యాడ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఎనీ కొడుకు? హీ విల్ ఎఫెక్ట్ నో.
0: కాదు కాదు, ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతి నిలబెట్టగలడు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ యు హావ్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్, ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒక మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
1: In a forest, if you find a jasmine creeper, what nice, good smell you get it.
0: అదే విధంగా మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదా సదాలోచనలు, సత్యంతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should share with our people the sacred thoughts, sacred sentiments.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
1: We should not follow anyone for that matter.
0: నీ కాన్షియన్స్ నీ ఫాలో చేయి.
1: Follow your own conscience.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనల్ని మార్చలేరు.
1: If you have these three fundamental principles with us, you will never change. Let all the three worlds unite.
0: అయితే
1: nothing will happen.
0: ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
1: But you have to follow in full faith.
0: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండులు మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులమ్,
0: కట్టకడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట.
1: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్, బీ ప్రిపేర్ టు
0: హరిశ్చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: హరిశ్చంద్ర విత్ స్టూడ్ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ఫోర్ వి ఫైండ్ హిస్ నేమ్ ఈవెన్ దిస్ డే.
0: మనకు ముఖ్యము
1: ఇస్ ద బాడీ దట్స్ ఇంపార్టెంట్.
0: మలినపు కొంప
1: ఇస్ డర్టీ.
0: రోగముల మృగ్యుడు సేవక గంప
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లిక్షన్.
0: జాత సంచలనము పొందు దుంప
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
0: భవ సాగర మీద గలేని కంప
1: ఇట్ కెనాట్ క్రాస్.
0: అంబుల మన పెంపు దలంప
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నేను చలం

0: Oh mind, never think that this body is permanent. Surrender yourself to God. This body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the body.
0: Follow the conscience. That is your witness.
1: దాన్ని మీరు అనుసరించాలి.
0: ఫాలో యువర్ విట్నెస్ ద కాన్షియన్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరు కూడాను ఈ మంకీ మైండ్.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ గ్రోన్ అప్ ఫర్ దట్ మ్యాటర్.
1: మంకీ కాదు ఇది, మ్యాడ్ మంకీ.
0: ఇట్స్ నాట్ మియర్లీ మ్యాడ్ మంకీ, ఇట్స్ నాట్ ఆర్డినరీ మంకీ, బట్ ఇట్స్ మ్యాడ్ మంకీ.
1: కనుక నీవు కొంతవరకు కాలం తీసుకో.
0: సో టేక్ సమ్ టైమ్.
1: అక్కడ డిస్క్రిమినేషన్ చేయి.
0: డిస్క్రిమినేట్.
1: ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: డిస్క్రిమినేట్.
1: ఇట్స్ రైట్ ఆర్ రాంగ్.
0: విచారణ
1: చేసి మంచి దాంట్లో నువ్వు ప్రవేశించు.
0: డిస్క్రిమినేట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
1: డోంట్ హేస్ట్.
0: హేస్ట్ మేక్స్ వరీ.
1: సో డు నాట్ బీన్ ఏ హరీ.
0: కనుకని
1: హేస్ట్ చేయకూడదు, తొందరపాటు పడకూడదు.
0: సో నెవర్ బీన్ హేస్ట్.
1: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైట్ ఆర్ రాంగ్, నేను నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని చింతించాలి.
0: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
0: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైన పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
0: ఓ గాడ్, వీ ఫైండ్ ది traces, the signs of rain and thunder, let anything to happen to others but not to me.
1: అది సరైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: లోకక్షేమం, అందరి క్షేమాన్ని కోరాలి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ది గుడ్.
1: లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని దేశములు క్షేమంగా ఉండాలి. అన్ని మతములు క్షేమంగా ఉండాలి. అన్ని గ్రంథములు పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
0: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే.
0: ఆల్ రిలీజియన్స్ లీడ్ టు సేమ్ గోల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనలో దేశభావం దూరం చేసి,
0: గివ్ అప్ హేట్రెడ్,
1: ప్రేమభావాన్ని పెంచుకుని,
0: డెవలప్ లవ్,
1: దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: షేర్ ది ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ కంపాషన్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి.

0: లోభత్వమున కంటే వ్యాధి మరొకటి లేదు.
1: There is no other disease more than miserliness.
0: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
1: Disease is not limited to the body alone.
0: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
1: Disease also you find it affecting the mind and all.
0: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
1: The history might have told you that how Dushyasana and Duryodhana were humiliated and ruined themselves because of this greed.
0: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
1: And hence greed is a long disease.
0: Nayandu lobhatvam ledu naaku etti rogamu raadu.
1: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
0: నాస్తి క్రోధం సమోరిపుహి. ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
1: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యు డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
0: నాకెవరిపైన ద్వేషము లేదు.
1: I don't hate anybody.
0: ఎవరు నా పైన ద్వేషం లేదు.
1: In fact, no one has any hatred towards me.
0: నేను అందరిని ప్రేమిస్తాను.
1: I love all.
0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All love me too.
0: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
1: In fact, the life principle is uniform in all.
0: ప్రపంచమనే గృహము ఒక్కటే.
1: In fact, the whole world is one mansion.
0: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి ఒక సంబంధము.
1: It is a relationship that exists among the members of this family of the universe.
0: Kanuka krodhame sarva bhedamulaku moola karanam.
1: Anger is responsible for all differences.
0: Kanuka na endetti krodhamu etti dveshamu na endu e maatramu ledu.
1: Therefore there is no trace of anger, there is no hatred in me.
0: Kanuka andaru na vaari andaru nannu premistaru.
1: All belong to me. I love them, they love me.
0: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖమనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
1: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
0: నేను దరిద్రుడు కాదు.
1: ఐఎమ్ నాట్ పూర్.
0: నా ప్రేమనే నా ధనము.
1: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
0: నా త్యాగమే నా సంపద.
1: The sacrifice is all affluence.
0: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
1: How can I be miserly when I am so rich enough because of love?
0: Kanuka naaku daridram aneetundide ledu.
1: So there's no poverty in me.
0: Ee moodu gunamulu prati vyaktikini athyavasaram.
1: These three qualities are essential for every man.
0: Kanuka nenu ellappudu kuda aanandanga untuntanu.
1: And hence I'm always in bliss.
0: Vyadhya ledu.
1: There's no sickness.
0: Deshula kanararu.
1: No trace of hatred.
0: Daridrama asale ledu.
1: There's no poverty anywhere.
0: Inka naaku enduku ee bedhamu?
1: Then what for?
0: Naaku enduku ee vicharamu?
1: Why anxiety?
0: Naaku vicharam annade eppudu raadu ledu.
1: I'm never worried, nothing whatsoever.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Garga Maharshi.
1: Sage Garga.
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు.
1: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్.
0: మహాజ్ఞాని.
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
1: హి ఇస్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
0: యశోదానందుడి ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
1: He visited the residence of Yashoda and Nanda to name the child.
0: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
1: I am not showing all that I have heard here.
0: Shukla.
1: Aruna.
0: Pita. అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
1: Incarnations appear ఇన్ దీస్ త్రీ కలర్స్.
0: కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
1: This newborn child has the color Krishna color.
0: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకం అన్నాడు.
1: And so the name Krishna is most appropriate to the child.
0: ఈ నామకరణం చేసిన తర్వాత
1: after christening him
0: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
1: he taught many of the mysteries and miracles and shared with them and he himself experienced.
0: తాను వెళ్లిపోయాడు.
1: And he returned.
0: కొంతకాలమైన తర్వాత
1: after some time
0: తిరిగి
1: again
0: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి
1: Gargya came to the residence of Yashoda and Nanda.
0: Gopala Balaramulu chuttaniki taanu prayatninchadu.
1: He wanted to meet Balarama.
0: Krishnudu chaala allari pannulu chestu vachadu.
1: Krishna was very mischievous.
0: Illanta tirugutu vastunadu.
1: He went round the whole of the house.
0: Kaani aa pillavaanni oka room lo petti Yashoda ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక.
1: గర్గ్య వాజ్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ పార్టేకింగ్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై హిమ్.
0: ఎవరు వండినటువంటి భోజనం కూడాను తాను భోంచేయడు.
1: ది సేజ్ డస్ నాట్ ఈట్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి స్వయం పాకమే.
1: హీ కుక్స్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది.
1: దెన్ షీ గేవ్ హిమ్ ఆల్ ది ప్రొవిజన్స్ రిక్వైర్డ్.
0: కాలము చాలదు.
1: టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్.
0: నాకింత బెల్లము ఇంత రవ్వ ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు.
1: హీ వాంటెడ్ ద జాగరీ అండ్ ద ఫ్లోర్ అండ్ ద మిల్క్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద పుడింగ్.
0: అప్పుడు చక్కెర అంతా మనకు లేదు.
1: షుగర్ వాజ్ నాట్ దేర్ అట్ ద టైమ్.
0: బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాళ్ళు.
1: ఆల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ జాగరీ.
0: తాను పాయసం చేసుకున్నాడు.
1: హీ మేడ్ పుడింగ్.
0: ఒక పాత్రలో పోసుకున్నాడు.
1: కెప్ట్ ఇట్ ఇన్ ఎ వెసల్.
0: అతను విష్ణు భక్తుడు.
1: అండ్ హీ ఇస్ ఎ డివోటీ ఆఫ్ విష్ణు.
0: విష్ణు నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు.
1: హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ విష్ణు.
0: రూమ్ లో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
1: బాయ్ కృష్ణ వాజ్ కెప్ట్ ఇన్ ఎ రూమ్ ర్యాన్ ఆల్ ద వే అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ దిస్ పుడింగ్ కెప్ట్ ఇన్ ఎ వెసల్.
0: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
1: Noticing the sound around, Gargya opened his eyes and noticed.
0: Gopalu tintunnadu.
1: He saw Gopala eating.
0: Yashodana pilchi, amma chustiva nee kumarudu naaku aakal avutunnadi, nenu twaraga tindamani vishnarpana chesanu kaani krishnudu vachi bhojinchadu.
1: And he told Yashoda, see, I'm very hungry, I'm about to eat, but most surprisingly Krishna came over here and started eating.
0: Yashoda cheyi pattukoni lagi, nayana అతను పరమ గురువు, మన యాదవులకంతా కూడాను పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు, అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ అండ్ సెడ్ లుక్ హియర్ గర్గ్య ఇస్ నోబ్లెస్ట్ అండ్ హైలీ ఎస్టీమ్డ్.
0: అతిథి అభ్యాగతులను ఆదరించడము మన యొక్క సహజ ధర్మం.
1: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ ద గెస్ట్ ఫస్ట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను, కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
1: కృష్ణ సెడ్ ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్, ఐ హావ్ నాట్ గోన్ ఆన్ మై ఓన్.
0: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాణ్ణి?
1: దెన్ యశోద ప్రేయర్ టు గర్గ్య, స్వామి ఐ హావ్ కాల్ మై సన్.
0: అమ్మా నేను పిలవలేదు అన్నాడు.
1: షీ సెడ్ ఐ హావ్ నాట్ కాల్డ్ హిమ్.
0: తక్షణమే కృష్ణుడు వచ్చి, గర్గ అబద్ధం ఆడవద్దు.
1: కృష్ణ కేమ్ ఇమిడియట్లీ, డోంట్ స్పీక్ లైస్ గర్గ్య.
0: నీవు ప్రార్థించింది ఎవరిని?
1: హూమ్ హ్యావ్ యూ ప్రేయర్ టు?
0: నన్నే.
1: యూ ప్రేయర్ టు మీ.
0: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనుక్కు నెట్టడం ఇది న్యాయం కాదు.
1: యూ ప్రేయర్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
0: అప్పుడు గర్గుడు చింతించాడు.
1: దెన్ గర్గ్య థాట్ ఓవర్.
0: విష్ణు కృష్ణుడు రెండు కూడా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు.
1: హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూ కృష్ణ ఇన్ ది ఫామ్.
0: విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు.
1: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
0: అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తి పడ్డాడు గర్గుడు.
1: గర్గుడు వాస్ హ్యాపీ బై పార్టేకింగ్ ద రిమైనింగ్ ఫుడ్ లెఫ్ట్ ఓవర్.
0: ఇలాంటి పరిస్థితులు యందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
1: When was he born, Krishna?
0: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
1: బిఫోర్ క్రైస్ట్,
0: 3228వ సంవత్సరము
1: 3,228 years.
0: Sugana anetvanti okka nelalo,
1: in that month Sugana,
0: జులై ఇరవయో తేదీన,
1: ఆన్ 20th of July,
0: అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు.
1: లేట్ ఇన్ ద మిడ్నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
0: ఇప్పుడు 2001,
1: నౌ దిస్ ఇయర్ ఇస్ 2001,
0: దానికి పూర్వము 3,228 సంవత్సరాలకు,
1: బిఫోర్ క్రైస్ట్ ఇట్ వాస్ 3,228.
0: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5,229 సంవత్సరములు.
1: ది ఏజ్ ఆఫ్ కృష్ణ క్యాలిక్యులేటెడ్ టు దిస్ డే ఇస్ 5,229.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
1: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
0: రోహిణి నక్షత్రం,
1: ద స్టార్ వాస్ దట్ ఆఫ్ రోహిణి.
0: అష్టమి రోహిణి నక్షత్రమునందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
1: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
0: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానం లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
1: There in the court of Kamsa, there was a demon.
0: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
1: And her name is not known to anyone.
0: కాని పూతనా అని పిలుస్తూ వచ్చారు.
1: But people call her as
0: ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
1: What Putana did in those days was she visited every village, every residence, wherever there was a child and poisons the child.
0: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
1: Ultimately she reached రేపల్లె.
0: యశోద ఇంటి ముందు నిలిచింది.
1: She stood in front of the house.
0: అందమైన స్త్రీగా తయారైంది.
1: She looked very beautiful.
0: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
1: She stepped into the house.
0: ఊయల్లో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
1: And in fact she has picked up Krishna out of the swing and started feeding the bear.
0: కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు.
1: కృష్ణ వాస్ నాట్ అజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్డ్.
0: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
1: And in fact she mixed poison in the milk.
0: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహం నందు ఉన్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు.
1: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హీ మేడ్ హర్.
0: ఆమె పడేటప్పటికి యశోద శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
1: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
0: రాక్షసి
1: పూతన ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసిని చూచి
1: వాచింగ్ దిస్ డెమన్
0: చాలా భయపడి కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
1: He said, Krishna, why did you go to her?
0: Amma, nenu dani joliki velaledu, ade naa joliki vachindi.
1: He said, Mother, I did not go to her. In fact, she came to me.
0: Nannu champadanikai vachinatundi.
1: She came to kill me.
0: Ee putanu hata marchatam naa yokka kartavyam anna.
1: It is my duty to kill such a putana.
0: ఈ విధంగా చేసి
1: హావింగ్ డన్ సో
0: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: యాజ్ వాస్ గ్రోయింగ్ అప్ డే బై డే
0: రేపల్లెలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
1: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ రేపల్లె.
0: ఈ రేపల్లెలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
1: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ ఎ కౌహర్డ్ బాయ్.
0: ఆ అరణ్యంలో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
1: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
0: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
1: In fact, they have forgotten the time and even the cows there.
0: ఈ గోవులు క్రమక్రమేణ కూడాను మరొక అడవిలో ప్రవేశించినాయి.
1: And cows moved to some other forest thereafter.
0: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
1: And there was bonfire at that moment in the forest.
0: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
1: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
0: కృష్ణ మా గతి ఏమిటి?
1: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్?
0: ఈ గోవులు ఏమైపోయినాయో?
1: వాట్ వుడ్ హ్యాపెన్?
0: వీటిని రక్షించలేవా నీవు?
1: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ?
0: ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
0: బాలురారా,
1: బాయ్స్,
0: మీరేమి కంగారు పడకండి.
1: డోంట్ బి వరీడ్ ఎనీవే.
0: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
1: You close your eyes for some time.
0: ఇదంతా ఆరిపోతుంది.
1: Everything would be cooled down.
0: కృష్ణ ఆజ్ఞను ఏమాత్రం కూడా జబ దాటేటువంటి వారు కాదు గోపాలు. చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలు. అందరూ కన్నులు మూసుకున్నారు. కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది. గోవులన్నీ వచ్చేసాయి. చూచారు పిల్లలు.
1: ఆల్ బాయ్స్
0: ఈ చిత్ర విచిత్రమైన యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామంలో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మాత్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: వాచింగ్ దిస్ మిరకల్ హ్యాపెనింగ్ ద అదర్ బాయ్స్ వెంట్ ఆన్ విజిటింగ్ ఆల్ ద రెసిడెన్సెస్ అండ్ షేరింగ్ దిస్ మిరకల్.
0: ఎంత గొప్ప మంట, ఈ గొప్ప మంటను ఎవరు కూడా చల్లార్చలేరు. ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
1: నో వన్ కెన్ ఎక్స్టింగ్విష్ దట్ ఫైర్ హావక్.
0: కృష్ణుడు సామాన్యుడు కాదు.
1: ఇట్ నాట్ ఆర్డినరీ వన్.
0: ఇది కేవలము దైవ స్వరూపుడే.
1: హి ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్
0: అని గ్రామమునంతా చాటారు.
1: అండ్ దెన్ హి పబ్లిసైజ్డ్ దే పబ్లిసైజ్డ్.
0: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
1: ఫాలోయింగ్ డే దే వెంట్ అలాంగ్ విత్ ద కౌస్.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
1: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
1: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
1: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐ యామ్ హంగ్రీ.
0: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
1: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
0: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి.
1: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
0: Akkada poi adigetappudiki varu idi sadhyam kaadu.
1: Those people said, no, it's not possible.
0: Evadu gopaludu valla pillavaada maaku akkarledu mem anni kudini bhujinchina tarvata poojalu poorthi aina tarvata yagnam poornavrutti jarigina tarvata ee prasadam mem pettam annaru.
1: They said, we are not going to give food any longer. Who is the cowherd by Gopala? It's only after the priest partakes their food, then the remaining food would be distributed.
0: Tirigi nirasha cheta vachi krishnuliki chepparu.
1: The boys returned totally disappointed.
0: Krishnudu chepparu.
1: Krishna said,
0: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకి ఏం తెలుసునరా?
1: ద సఫరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నోన్ టు మదర్ నెవర్ టు ఎ ఫాదర్.
0: కనుక మీరు వెళ్లి అమ్మలు ఉంటుంటారు, అమ్మల్ని పోయి అడగండి.
1: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
0: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైనటువంటి వంటలు చేస్తూ ఉన్నారు.
1: బై ద టైమ్ ద బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
0: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
1: We have come here in
0: Krishna chaala aakalito unnadu.
1: Krishna is very hungry.
0: Atani aakalu teechada kosamani mimmanna bhojanaan adevanni chepparu.
1: In fact, you have come here to take the food from
0: you. Nayana sarvulaku bhojanam pettetundi bhagavantudu mammanu bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaari anni packle chesukoni mootalu kattukoni vaade bhartulaku cheppakunda aa mootalu teesukoni vacharu.
1: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
0: Krishnudiki chakkaga anni vantalu pettaru.
1: They sent all preparation.
0: Krishnudu gopalaru bhujinchina tarvata
1: and of Krishna and Gopala's party,
0: Krishnudu cheppadu, amma mee padulu akkada kaachukoni untaru.
1: Your husbands will be waiting for you there.
0: Meeru vellandi annadu.
1: He wanted them to go back.
0: Kartavyam yogamuchyate.
1: Discharging the duty is yoga.
0: Mee duty meeru cheyandi.
1: Do your duty.
0: ఆలస్యం చేయకండి.
1: నెవర్ డిలే.
0: వెళ్ళండి అన్నాడు.
1: బెటర్ యూ రిటర్న్.
0: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
1: దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు గో.
0: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: దే కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
0: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి
1: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
0: కృష్ణుని యొక్క లీలా మానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభయంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ the mystery of Krishna, the minds of the husbands changed, transformed.
0: వారు చాలా ఆనందించి
1: they were very happy.
0: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పతిని అడిగారు.
1: The husbands in fact asked, have you come with the prasada offering?
0: వాళ్ళ ప్రసాదం అందరికి విప్రులకంతా పంచారు.
1: The prasada was distributed to all friends there.
0: ఇంకా సాయంకాలం అయిపోయింది.
1: It was the evening time.
0: తాను ఇంటికి వస్తున్నారు.
1: They were returning.
0: దారి లోపల అఘాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
1: On the way they found a demon lying down in the form of a big serpent.
0: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
1: ఆల్సో ద డెమన్ సెంట్ బై కంస.
0: వాని పేరు అగాధుడు.
1: హిస్ నేమ్ ఇస్ అగాధుడు.
0: అగాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
1: దిస్ మైటీ సర్పెంట్ అగాధ ఓపెన్ ద మౌత్, ఈవెన్ కార్స్ కెన్ గెట్ ఇన్. అంత
0: పెద్ద నోరు,
1: సచ్ ఎ బిగ్ మౌత్ ద అగాధ.
0: గోవులన్నీ మింగేసేశాడు.
1: అండ్ హి స్వాలోడ్ ఆల్ ద కౌస్.
0: గోపాలను మింగడానికి వస్తున్నారు.
1: అండ్ హి వాస్ రెడీ ఈవెన్ టు స్వాలో గోపాలస్.
0: గోపాలుడు, కృష్ణా కృష్ణా కృష్ణా, నీవే మాకు గతి.
1: ది అదర్ బాయ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
0: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
1: When people ask us at home, what about the cows? How are going to pacify?
0: అని కృష్ణుని ప్రార్థించారు.
1: They pray to Krishna.
0: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
1: He said, don't be in a hurry.
0: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
0: ఆ నోటులో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
0: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
0: ఆ సర్పం చీలిపోయింది.
1: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
0: మరణించింది.
1: పీసెస్
0: మరణించింది.
1: డైడ్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావిస్తుకుంటూ వచ్చారు.
1: ది అదర్ బాయ్స్ వెంట్ ఆన్ ప్రొపగేటింగ్, పబ్లిసైజింగ్ దిస్ మిరకల్ విత్ ద రెస్ట్.
0: ఈ వార్తను కూడా గోకుల్ లోపల అందరికి చెప్తూ వచ్చారు.
1: దిస్ న్యూస్ వాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవ్రీవేర్.
0: ఈ విధమైనటువంటి విధేలు ఆనాటి గోపాలు క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగా
1: వెన్ డేస్ వర్ పాసింగ్ బై,
0: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
1: కంసా కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
0: కంసుడు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఈ యొక్క సంబంధం తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు.
1: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నోన్ ది రిలేషన్షిప్.
0: అక్రూరుని పిలిచారు.
1: దే సమన్డ్ అక్రూర.
0: అక్రూర,
1: అక్రూర,
0: మన యాగమునకు కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
1: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సీక్రెట్ రిచువల్ యాగ.
0: ఆయన కృష్ణ బలరామును తీసుకుని పోవటం ఇష్టం లేదు.
1: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెం.
0: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
1: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
0: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
1: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
0: శిరసా వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
0: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
1: బలరామకృష్ణ సాట్ దేర్.
0: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
1: అండ్ హి వాస్ టేకింగ్ దెం.
0: కానీ గోపికలు అందరి కూడా గోపాలు అడ్డం పడ్డారు.
1: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
0: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
1: కృష్ణ డోంట్ లీవ్ అస్.
0: మాకు గతి ఎవరు?
1: హూ విల్ ప్రొటెక్ట్?
0: వాడు మహారాక్షసుడు.
1: అండ్ హిస్ ఎ డెమన్.
0: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
1: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
0: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
0: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
1: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ ఆఫ్ టైం.
0: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
1: దే రీచ్డ్ మధుర.
0: కుబ్జ, వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
1: కుబ్జ, ఎ షార్ట్ విత్ ఎ హంచ్.
0: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
1: కుబ్జ వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
0: ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే.
1: దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జ.
0: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
1: కృష్ణ వెంట్ దేర్.
0: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు, ఎవరి కోసం అన్నాడు.
1: హి సెడ్, ఓ డ్వార్ఫ్ లేడీ, వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెన్స్ వేర్.
0: అయ్యా బాలక, నీకు ఈ సంగతి తెలియదు.
1: హి సెడ్, ఓ బాయ్, యు డోంట్ నో వాట్ ఐ యామ్.
0: మా కంసుడు చక్రవర్తి.
1: మై కంస ఇస్ ఎన్ ఎంపరర్.
0: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
1: హి రియల్లీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
0: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
1: ఐ యామ్ క్యారీయింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
0: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
1: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
0: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
0: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
0: చెక్కుల కింద చేయి పెట్టాడు.
1: అండ్ కెప్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
0: పైకి ఈడ్చాడు.
1: అండ్ లిఫ్టెడ్ అప్.
0: ఆ పొట్టిగా ఉన్నటువంటిది, వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది.
1: కుబ్జ హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ, హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
0: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర, కంసుడి దగ్గరికి.
1: కుబ్జ కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్. షీ రాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కంస.
0: చెప్పాడు త్యాగరాజు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ నరేటెడ్ బై శాంకరాచార్య.
0: ఈ భగవంతుడి లీలలు తెలియక తరమా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ మిరకల్స్ ఆఫ్ గాడ్?
0: వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి ప్రభుమయ్య వాచమ గోచరుండని.
1: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
0: Kaaludugoni poyina guru pitrini techi ichinavu.
1: In fact, you have brought back to life.
0: Kaalini madamanchinavu.
1: And you killed the serpent.
0: Vasudeva devaki charanu vidipinchinavu.
1: And you made Vasudeva
0: melu gantiyaina aadraupadi aa krishnayani maralida prochinavu.
1: And you protected the Draupadi at the time of humiliation.
0: Kucheluni aarti deechinavu.
1: And you also made Kuchela happy.
0: Kurupiyaina kubja vakramulanu pogottinavu.
1: And kubja could be
0: melu melu pandavulanu gaachinavu.
1: And you protected everybody.
0: 16000 rama మణులను బ్రోచినావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16000
0: వాచమ గోచరుండని.
1: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ
1: కృష్ణ, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
0: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి ప్రభుమయ్య వాచమ గోచరుండని.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
0: ఈ మహత్తరమైన చరిత్రములు గ్రామమంతా ప్రాకిపోయింది.
1: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
0: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
1: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: అక్కడ మరి యుద్ధం పెట్టాడు.
1: అండ్ దెన్ దేర్ హి మేడ్ అనదర్ నైట్.
0: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
1: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
0: దాన్ని చూడటానికి అగ్రుడిని పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
1: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
0: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే,
1: యాజ్ బలరామ అండ్ కృష్ణ వాస్ పాసింగ్ బై ద స్ట్రీట్,
0: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: లేడీస్ హూ ఆర్ దేర్ అట్ దేర్ రెసిడెన్సెస్ కేమ్ అవుట్ టు గ్రీట్ దెం అండ్ వెల్కమ్.
0: ఎవరి పిల్లలు?
1: హూ ఆర్ దీస్ బాయ్స్?
0: తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు.
1: బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
1: దే ఆర్ ప్రిన్స్ ప్రిన్సెస్
0: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
1: దే వర్ టాకింగ్ లైక్ దట్.
0: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
1: అండ్ దే ఎంటర్డ్ ఇంటు ది ప్యాలెస్.
0: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
1: అండ్ దే వెంట్ ఆన్ ద ఫైట్ దేర్.
0: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
1: నో వన్ లాస్ట్ అండ్ నో వన్ వన్ దేర్.
0: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
1: ద బాయ్స్ గాట్ హిమ్.
0: ఎక్కడ?
1: వేర్?
0: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ పుల్డ్ డౌన్ ది కంసా హూ వాస్ దేర్ ఆన్ ద టాప్ వాచింగ్ వాట్ ఆల్
0: దిస్. నుంచి క్రింద పడ్డాడు కంసుడు.
1: అండ్ కంసా ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్.
0: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
1: అండ్ కృష్ణ టోర్ హిమ్ టు పీసెస్.
0: కంసుడు మరణించాడు.
1: కంసా డైడ్.
0: కంసుని మరణించిన తక్షణమే
1: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస,
0: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
1: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
0: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక,
1: as it was not possible for them to stay any longer,
0: tandri intiki bayal deri poyaru.
1: They were returning to house of their parents.
0: Kani tandri ki ee vaartha chepparu.
1: And this news was conveyed to their father.
0: Vakasudu aa tandri.
1: And father also said, I'm powerful.
0: Ee vaartha vinna tachaname,
1: the moment he got the news,
0: marinta kopam pejjarilli,
1: he was more furious.
0: Balaramakrishnunu champadaniki ani bayal deri.
1: He was prepared to kill Balaramakrishna.
0: Ee vidhanga aneka paryayamulu vachi,
1: they came repeatedly.
0: Balaramakrishnunto poradi,
1: they fought with Balaramakrishna.
0: Ye matramu vijayanni sadinchukoleka,
1: and they could not win any time.
0: Avamanamto thanu vellipoyadu.
1: They returned in shame and humiliation.
0: Ee vidhanga krishnu yokka leelanni kudanu కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తనను ప్రకటించే నిమిత్తము.
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ హావ్ గాట్ టూ ఫోల్డ్ పర్పసెస్, వన్ టు కిల్ ద వికెడ్ అండ్ టు ప్రొటెక్ట్ ద పైయస్ పీపుల్ దాదా.
0: కానీ ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని,
1: దాట్ ఈస్ ద ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర
0: మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
1: దాట్ హాస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యుగ.
0: మంచి మాటల చేత,
1: ఇస్ గుడ్ టాక్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
1: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
0: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి వీళ్ళను చూపుతూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకల్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
1: బై షోయింగ్ ది మిరకల్,
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
1: ఏ లేడీ ఏ వెండర్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ ఎ బాస్కెట్.
0: ఆనాడు పండ్లకు ధనంనిచ్చి కొనేటువంటి వారు కాదు.
1: దోస్ డేస్ దే నెవర్ పెయిడ్ మనీ.
0: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
1: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్ ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
0: ఆ పండ్లమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
1: అండ్ ద ఫ్రూట్ వెండర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామ కృష్ణ.
0: పిలిచింది, మంచి పలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
1: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సే,
0: అమ్మా నీ ఫలములు నేను భుజించాను.
1: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
0: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలములు భుజించి వృతంగా నేను కాలములు చేయి.
1: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేకెన్. ఐ డోంట్ టేక్.
0: ఇంటిలో వెళ్లి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
0: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
1: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద
0: బార్. ఇది కొంచెం మిగిలినాయి.
1: అండ్ ఓన్లీ ఫ్యూ.
0: ఆ మిగిలిన ఆమె బుట్టలో వేశాడు.
1: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
0: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు.
1: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
0: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
0: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
1: షీ వెంట్ హోమ్ అండ్
0: బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
1: కృష్ణుడు
0: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
1: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
0: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
1: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ,
0: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
1: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్, నో కంపారిజన్, ఇర్రెసిస్టిబుల్.
0: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
1: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
0: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలుడు చాలా వరకు అనుభవించి
1: the divinity of krishna has been experienced by
0: vaari jeevithamulo saarthakam gaavinchukunnaru
1: and they redeemed god their lives liberally.
0: Aa naati jeevitham aneetundi chaala pavithramaitundi.
1: The life in those days was highly sacred.
0: Paropakaram tappa paropakaram aneetundi ee naadu iruginatundi vaaru.
1: In fact it was only help rendered, no
0: eppudu help help help.
1: They helped all the time.
0: Alanti paristhithil lopala bhagavantunni poorthi gurtinchukuntu vacharu.
1: They could know god right from the beginning.
0: మనం చేయవలసింది పరోపకారం.
1: We have to serve others.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని హింసించకూడదు.
1: We should not harm anybody.
0: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: To the extent possible, help ever, hurt never.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
1: Many people started noticing, observing.
0: ఈనాడు కూడా అంతే.
1: The same is true today.
0: నా ఆచారమే ప్రధానము.
1: In fact, what he is doing is important.
0: ఎవ్వరు కూడా నాపైన ద్వేషము లేదు.
1: In fact, no one hates Bhagavan.
0: ఎవ్వరికి నాపైన అయిష్టము లేదు.
1: No one dislikes him.
0: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
1: Bhagavan loves you all and you love him in turn.
0: విశ్వమంతా ఒక కుటుంబము.
1: The whole world is a family.
0: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
1: In this family,
0: ద్వేషములు ఎక్కడవి?
1: Conflict.
0: అసూయలు ఎక్కడవి?
1: No jealousy.
0: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
1: These are all artificial.
0: కానీ ఎవరేమి కల్పించు ప్పటికీ నా సత్యం నా
1: సత్యమే.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: స్పీక్ ట్రూత్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ద మోస్ట్ పాలటబుల్.
0: ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ ట్రూత్.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకోవాలి.
1: These two should be cardinal principles.
0: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
1: Bhagavan said his property.
0: ప్రేమనే నా యొక్క సంపద.
1: Love is Bhagavan's property.
0: త్యాగమే నా యొక్క భోగము.
1: Sacrifice is.
0: ఇంతకంటే నాకు ఆనందం ఏమిటి?
1: Yes, that gives simplicity.
0: ఈ ఆనందం చూస్తున్న చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
1: Because of his bliss, he is able to accomplish.
0: ఎవ్వరు ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
1: Nobody need to worry.
0: నా కార్యములన్నీ విజయమే.
1: భగవాన్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
0: మనం చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
0: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
1: Sacrifice, you'll get help from all.
0: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కాని త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
1: If you're ready to sacrifice, you'll have
0: growth. భారతదేశం పవిత్రమైన దేశము.
1: Bharat is a sacred
0: land. త్యాగ భూమి. ఇది యోగ భూమి.
1: It's one of spiritual discipline.
0: నాట్ భోగ భూమి, కర్మ భూమి.
1: It's one of action, not of affluence.
0: నా కర్మణా నా ప్రజా ధనేన. త్యాగేనైకే అమృతత్వం ఆనస్.
1: నో పొజిషన్, నో అథారిటీ, నథింగ్ వాట్స్ ఎవర్
0: ఈ త్యాగ భావం చేతనే సమకూరుతూ ఉన్నాయి.
1: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
0: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
1: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్
0: ఏ విధమైనటువంటి పనులు
1: మెనీ
0: నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్.
0: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
1: ద మార్నింగ్ ద మూమెంట్ న్యూస్ పేపర్
0: ఈ పేపర్ లోపల భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి వేషాలు కనిపిస్తుంటాయి.
1: ఆల్ దోస్ న్యూస్ ఐటమ్స్ ఆర్ అగెన్స్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: మన భారతీయ స్త్రీ ధర్మములు ఎంత పవిత్రమైనటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద కోడ్ ఆఫ్ భారత
0: ప్రాచీన కాలం నుంచి కూడా మన స్త్రీల యొక్క గౌరవము అంత గొప్పదిగా కనిపిస్తోంది.
1: ద ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ స్పీక్స్ డిపిక్ట్స్ ఆఫ్
0: ఆ స్త్రీల నుంచినే సర్వశక్తులు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: అండ్ వి ఫైండ్ ఇన్ డిఫరెంట్ వే టుడే.
0: కనుక అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
1: అండ్ వి ఫైండ్ దేర్ బిహేవియర్ ఆల్సో
0: ఈ సినిమాల వల్ల ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ రూయిన్డ్ బై సినిమాస్ అండ్ పేపర్స్.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: వి హావ్ టు అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ ద
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: వి హావ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: అండ్ వి షుడ్ సర్టన్లీ గో బై ఎన్ ఐడియల్.
0: నేను ఒకటి తలుచుకున్నాను.
1: భగవాన్ విల్డ్
0: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్డ్ టు గివ్ లాక్స్ అండ్ లాక్స్ to those people who want to protect, save guard the culture of lady.
0: aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya sanskrutini poshimpapadutundi.
1: And in fact the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: kargune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: vipreetamainatundi veshalu ee maatramu paper lo kanipinchakoodadu.
1: And we should not
0: asabhyamainatundi veshalu ee maatramu manam choodakoodadu.
1: You should not say that
0: ee naati pillalu aa veshalu chustunte entano maaripoyipothunnayi.
1: You should not find any obscenity or vulgar thing.
0: bhavishyat balulanta kuda నాశనం అవుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
0: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటు పడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డు ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ.
0: ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: ఇన్ ఫ్యూచర్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ టు బి
0: సత్యం చెప్పాలి.
1: ట్రూత్ హస్ టు బి
0: ధర్మం చేయాలి.
1: ధర్మ హస్ టు బి
0: అన్యాయ అక్రమాలను అరికట్టాలి.
1: వన్ హస్ టు కంట్రోల్ ఇంజస్టిస్.
0: ఈ విపరీతమైన వేషాలను దూరం చేయాలి.
1: ఆల్ పర్వర్షన్స్ షుడ్ బి
0: గౌరవ మర్యాదలతో మన స్త్రీలను కాపాడుకోవాలి.
1: రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ ఆఫ్ ది లేడీస్ షుడ్ బి మెయింటైన్డ్.
0: స్త్రీల గౌరవమే మన భారతదేశం యొక్క గౌరవము.
1: రెస్పెక్ట్ ఆఫ్ ది విమెన్ స్టాండ్.
0: ఆ స్త్రీల యొక్క భాగ్యమే మన భారతదేశం యొక్క భాగ్యము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ వెల్త్ ఇస్ ది వెల్త్ ఆఫ్ ది.
0: అలాంటి భాగ్య లక్ష్మిలంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్మిలుగా మార్చుకుంటాం.
1: And in fact we are not concerned them in respect.
0: Ade vidhangane aneka mandi talulanta kuda nu ilanti prabodhalu chestu raagare mana bharat desham lopala peddalanta kuda ento abhivruddhi vaccharu.
1: Bharat has come up to this level because of the sacred teachings of the mothers.
0: Mothers manchiga untuntene chillalu manchiga untuntaru.
1: Mothers are good, children will be equally good.
0: Kargane tallulu manchi varu anu pillalu manchi variga untunte kottam nenu ippudu oka hospital katti mother and child.
1: Bhagwan to take care of the mother and the child for mother child care center.
0: Talini sarin reethilo kaapaadukuntunte pillalnu sarin reethilo poshistundi.
1: And in fact how is it the mother could take care of the child?
0: Ee naati modern age lopala deeniki poorthi viruddhanga untundadi.
1: In this modern age we find contradictory behavior.
0: Chinna pillalu pandukoni untaru.
1: Children rest at home.
0: Vaallu vineetattiga amma nannalu pottaadutu untaru.
1: Father and mother fight in front of the children.
0: Vaallu tittukuntu lestuntaru.
1: And they go on getting up from the bed.
0: All vineetappudiki pillalu veellu kottukuntu lechipotharu.
1: The children also get up fighting with each other.
0: Kalukuni alantivi jaragakoodadu.
1: Such things should not happen.
0: Talli tandrulu yokka maatanu sirasavahinchali.
1: One has to obey the command of the father.
0: Matrudevo bhava pitrudevo bhava.
1: Mother is God, father is God.
0: Mukhyanga manam talli tandrulu santosha pettali.
1: Have to make our parents happy.
0: Aa talli tandrulu pillal kosamani tana pranalay arpitam chestuntaru.
1: Parents are ready to sacrifice their lives for children.
0: Ee vidhamainatundi yokka ప్రవర్తనలు మనం భారతదేశంలో పెంచాలి.
1: This kind of behavior conduct has got to be encouraged.
0: కానీ దురదృష్టవశాత్తు
1: unfortunately
0: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: We have many orphans who are really suffering.
0: అట్లాంటి పిల్లల్ని తెప్పించి వాళ్ళకు కొన్ని గ్రాములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాడిని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
1: భగవాన్ will that orphans should be made into ideal citizens of this country.
0: దానిని గురించి మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెం హియర్. గాడ్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటు ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దానిని గురించి
1: అబౌట్ దట్
0: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ

0: చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెం హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెం.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: విల్ డిపాజిట్ 1 లక్ష ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ది మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
0: ఈ విధమైన ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ది డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సెస్.
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
1: భగవాన్ డిటర్మిన్
0: ఎవరేమైనా అనుకోని
1: లెట్ ఎనీబడీ సే
0: ఎవరు నన్ను ఏ విధమైనటువంటి ఒక దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు.
1: ఏదో
0: అందరినీ ప్రేమిస్తున్నాను.
1: భగవాన్
0: మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యు ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మన అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది?
1: అండ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవ్వరూ లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
1: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టునెగ్గడి దాకా అట్టే ఉండు.
1: హావ్ ఎ డిటర్మిన్ కంటిన్యూ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
0: కోరినదేదియో కోరనే కోరి తిరిగి.
1: హావ్ ఎ డిజైర్.
0: కోరిన కోరికయో కూడనే కోరితే కోరికనేది ఇడిదాకా విడవకుండు.
1: అంటే ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ నెవర్ గో బ్యాక్.
0: తలచినదేదియో తలచనే తలచి తిరిగి.
1: హావింగ్ థాట్ ఓవర్.
0: తలపు తీరడు దాకా పోవకుండా.
1: అంటే థాట్ ఇస్ రియలైజ్డ్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరిగి.
1: హావింగ్ ఆస్క్డ్ ఫర్ ఇట్.
0: అడిగినది దాకా విడవకుండు.
1: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
1: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్.
0: వడలు తెలియక మీరైన అడుగు వలయు. ఇది మన ఇద్దరికి సంబంధము.
1: This is the relationship.
0: వడలు తెలియక మీరైనా అడగాలి. కోర పడలేక నేనైనా ప్రోవాలి.
1: అండ్ భగవాన్
0: ఇద్దరి సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
0: మన స్త్రీలను కాపాడుతూ రాండి.
1: లెట్ అస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ వచ్చారు.
1: There are many women who are sacred, who are responsible for the family.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దళభాషితనగలే.
1: And don't you know the history of Harishchandra?
0: ఎల్ల లోకములియలు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుచున్నాడు.
1: As Nala, the king, has he taken any bit of land along with him?
0: ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
1: Many people have taken birth in this land.
0: మరణించినటువంటి భర్తను కూడాను తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: In fact, the of like Savitri could bring her back to life.
0: Sumati ante antunte ayma suryodayame gaakunda chechindi.
1: And in fact Sumati also could see that
0: atti pavitramaina shakti kaligina streelu mana Bharat deshamlo unnaru.
1: This is the land of many of the ladies of character.
0: Kada atti stree gauravanni manam kaapaadtu raavali.
1: Where upon the respect of women.
0: Streelante manam lekkalekunda chustunnamu.
1: We should not neglect them.
0: Aadavarante panikraani variga bhavistunnamu.
1: We cannot consider them cheap.
0: Chaala tappu tappu tappu.
1: It's a big mistake to feel so.
0: Desham yokka సౌభాగ్యమంతా వారిపైనే ఆధారపడి ఉంది.
1: గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
0: కనుకనే ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
0: ఇది మీ యొక్క గొప్ప విద్య.
1: And this is
0: true. ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: This education you have acquired.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: Education doesn't mean acquiring a degree and going abroad.
0: కనుక అది కాదు. మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: And we have to see the culture.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: The culture of the country should fly high.
0: కనుకనే మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: We should do good activities.
0: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: Anyone criticizes you, yet you love him.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
0: అబ్స్ట్రక్షన్. చెట్టుకే రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
0: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
1: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురుతారు.
0: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
1: ఓన్లీ దోస్ దట్

0: not face obstacles.
1: కనుక మనం ఏ మాత్రము భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
0: A stone that is cut in several directions would shape into a diamond.
1: ఆ కోతలేగిన కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదు.
0: Without cutting the diamond has no value.
1: కాబట్టి దూషణే లేకపోతే మన భూషణం పైకి రాదే.
0: Without criticism you cannot come up in life.
1: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణను మనం కాపాడుకోవాలి.
0: Don't be mindful, don't care any criticism.
1: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
0: We should do the good we are supposed to.
1: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
1: ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ్ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాలను నిరూపించారు.
0: All boys have learned from Krishna and Balarama.
1: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండి
0: today you are student,
1: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
0: You should share this idealism with
1: the తల్లిదండ్రులను గౌరవించాలి.
0: And you should show an example.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: You should love your parents.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
0: You should serve your parents.
1: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
0: You should obey their commands.
1: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం.
0: The culture of Bharat wants you to pray for the entire world.
1: అందరూ సుఖంగానే ఉండాలి.
0: ఎవ్రీబడీ బి హ్యాపీ.
1: నేను ఒకడు మాత్రమే అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
0: Sacrifice selfishness.
1: పరమార్థాన్ని పెంచుకోవాలి.
0: And love more spirituality.
1: పరమార్థాన్ని పెంచుకోవాలి.
0: And then you should grow more in spirituality.
1: ఇది నిజమైనటువంటి ఒక విద్య.
0: This is true education.
1: ఆ విద్యను మీరు పోషించుకోండి.
0: That see that you are educated in this way.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనము చదివిన చదువులంతా కూడాను
0: all the knowledge
1: కేవలం ధనార్జన కోసం కాదు.
0: Not meant for money.
1: గుణార్జన కోసము.
0: It's only to cultivate virtue.
1: ధనము బలము చెలివి మూడింటిని పెంచుకుంటున్నారు.
0: We are just growing more and more money, strength and association.
1: కాని గుణమును పెంచుకోవాలి.
0: We are not developing
1: wealth. కాని మీ చెలివి బలము ప్రధానం కాదు.
0: It is not the friendship, it is not
1: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: And it's not that important.
1: గుణము లేకపోతే ఎంత చెలివి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Without guna
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Useless.
1: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
0: So we have to cultivate virtues.
1: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
0: So you should be virtuous one.
1: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి.
0: Being virtuous you can share the history.
1: అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
0: Very soon there will be unity in this country.
1: ఈనాడు కృష్ణాష్టమి.
0: Today is Krishnashtami.
1: భగవంతుని పుట్టిన దినము.
0: The birthday of God.
1: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
0: Bhagavan is giving a promise today.
1: అన్ని దేశముల వారు కూడాను,
0: people of all countries,
1: పాకిస్తాన్,
0: చైనా,
1: జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
0: All will be one, stand united now.
1: ఆ విధంగా మనం సాధించాలి.
0: That should be our goal.
1: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
0: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
1: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
0: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
1: కనుక ఈ యూనిటీ కావాలి.
0: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
0: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తుంది.
0: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
1: అదే డివినిటీ.
0: దట్ ఇస్ ద
1: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
0: ఫర్ ద డివినిటీ యూనిటీ.
1: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
0: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
1: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
0: దేర్ఫోర్ యు అవుట్ ఆఫ్ యూనిటీ గెట్ ద డివినిటీ.
1: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
0: ద డివినిటీ వి షుడ్ అచీవ్.
1: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఫిజికల్ వరల్డ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 9th September 1996. While describing the incidents in the life of the illustrious sage Adishankara, Bhagavan shows us the true essence of detachment and purity of heart.

చౌకలు చేతురు సాధు జనులను చూచి

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థములకు కొన్ని రంగులు ఉంటూ ఉంటాయి.
0: The material that we find outside has got certain colors.
1: కానీ ఆ రంగులు ఆ పదార్థములకు సహజమని భావిస్తున్నాము.
0: We consider the color of an object is a natural quality.
1: కాదు కాదు.
0: No.
1: అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంను చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina roopamu kanipinchetunte kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutu undadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: కాని ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్త శుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడీ వచ్చాడు.
0: హీ కంక్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడీ.
1: తల్లి కన్నులు మూసే పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడే బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మల త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియన్ హింసెల్ఫ్ హీ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ది రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పెర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునేకు పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: విరిజా హోమం. అంటే ఏమిటి? తాను మరణించినట్టు, తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హిమ్సెల్ఫ్.
1: రూపం పోయింది.
0: ద అర్లియర్ ఫార్మ్ ఇస్ గాన్.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నవద ఆనందమో, రూక ఆనందమో, ఇంకొక ఆనందమో, ఆనందమో, ఆనందమో, అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: హీ పర్ఫార్మ్స్ హిస్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramakrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగస్వరూపుడు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీచి, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing.
1: హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హీ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్లినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడా క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ delay, therefore everyone should
1: tarukuntaru volunteers vellandi vellandi vellandi
0: all the volunteers will drive them forth quickly to pass on.
1: Atani yokka hrudayam elanti dani pillalukku artham kavali.
0: Students should know the heart of Gurgul Ramkrishna Rao.
1: Aina queue lo poi nilchukunnadu.
0: He also stood in the line queue.
1: IGP vachadu, sir meeru chief minister meeru pratyekanga ravachu ee queue lo vaddannadu.
0: Inspector General of Police came and said, sir, you are the Chief Minister. You don't have to stand there with you.
1: Chief Minister. Adhyatmikanga nenu Chief Devotee.
0: And he said, politically I am the Chief Minister, but spiritually I am Chief Devotee.
1: Chief Devotee.
0: Chief Devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు
0: శంకర
1: ఎవరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలనీ నోబడి వర్
1: దేర్. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
1: ఎవరు అక్కడ రాలేదు.
0: నోబడి కేమ్.
1: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలనే ఉంతటి అక్కడే బుక్ చేశాడు.
0: యాజ్ దేర్ ఇస్ నో వే
1: ఎవరు ఇంకా శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: యాజ్ దేర్ వర్ నన్ టు హెల్ప్ హిమ్ టు క్యారీ ద బాడీ హీ క్యారీడ్ ఆన్ హిజ్ ఓన్ షోల్డర్ అండ్ జస్ట్ క్రిమేటెడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్.
1: ఆనాడు శంకర్లు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి ఒక శ్మశానం లేదు.
0: ద సేమ్ ప్రాక్టీస్ ఈజ్ ఫాలోడ్ ఈవెన్ డౌన్ దిస్ డే. ద రిచువల్ మీన్స్ క్యారింగ్ ద బాడీ అండ్ క్రిమేటింగ్ ఇన్ ద బ్యాక్ యార్డ్.
1: కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: ఇఫ్ యూ గో టు కేరళ యూ విల్ ఫైండ్ ద హౌసెస్ స్ట్రైట్ బిహైండ్ నన్.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటుంది.
0: దర్ ఇస్ ఓపెన్ స్పేస్ బిహైండ్.
1: ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి. అక్కడ
0: బికాస్ దే నీడ్ సమ్ పొజిషన్.
1: ఈ విధంగా చేసేటట్లు వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారిపైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరిసిన ఆయన దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktamto kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are youngsters and students. You are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktamto kudinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ ఇది సరైనటువంటిది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే,
1: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వన మెత్తలో ఉంటుంటారు.
0: వాట్ హ్యాపెన్?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనం.
0: దిస్ యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatunti varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: in anetunti danni manam vismarinchali.
0: They should forget the body feeling whatsoever.
1: Idi anta kudunu kevalamu oka durgandham tho koodinatunti oka shariramlu.
0: The whole body is full of foul smell, bad.
1: Deeni anda sandamlanta kudunu ekkada untundadi?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్, యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరియైన వయసు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu Raju chaala baadha kaligindi.
0: King felt very sad.
1: Kaani kumaruni baadha pettadam thaniki ishtam lekapoyindi.
0: But it's not his intention to make him feel sad.
1: Sare em maatladukunda lopaliki vellaadu.
0: Without talking anything he retired.
1: Ee tanditho ee vidhamga kuda maatladanani manasu koncha varaku nu baadha kaligindi.
0: The son also felt little bit sad.
1: Notto annadu maatrame kaani conscience tripti kaaledu.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: Aa abbayi gurra nekkadu kontha manasika maarpu kosamani aranyaniki povali anukunnadu.
0: That boy just
1: ee aranyamlo kontha nigarinchinappudu manasu maarpu raavachanu anukunnadu.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: Pothunnadu gurram paina.
0: He was proceeding on the horse.
1: Kinda nadi.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా మగవారి ముఖం చూడకూడదు.
0: షీ హాస్ డిటర్మిన్డ్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
1: నా జీవితం అంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి.
0: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: నా జీవితం అంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: షీ హాస్ డిటర్మిన్డ్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: Ani ame chuttu oka parda kattukoni dani naluguru chelikettalu pattukoni aa madhyalo ime tirigi nadineki vedutunnaru.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around
1: nadi oddu gattu paina untundadi.
0: And she was walking along the edge of the river.
1: Ee gattu paina gurram paina poyyetundi ee rajakumarudu aa amma yokka mukhanni choochadu.
0: The prince on the horse looked at the face of this girl.
1: Prarambhamaindi vyadhi.
0: There started the disease.
1: Aa yokka gurranni reverse chesadu intiki.
0: He He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతో పల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమె ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కానీ బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్న.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages every day.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: Oka dinamu aame cheppindi nenu vivaham aadanu.
0: One day she said, I am not going to marry.
1: Raju ee vidhanga cheppali annaru.
0: How to convey this?
1: Vivaham cheskodaniki ishtam ledu maa biddaku ani cheppandi nenu.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: Ee vaatranu cheppetappudiki raju garu chepparu, nenu rajunu. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: ద కింగ్ సెడ్, ఐ యామ్ ద కింగ్, ఇఫ్ ఐ రియలీ వాంట్ ఐ కెన్ టేక్ యూ టు టాస్క్, ఐ కెన్ బ్రింగ్ హర్ బై ఫోర్స్ అండ్ గెట్ హర్ మ్యారీడ్.
1: ఈ వార్త తండ్రికి తెరిచి చాలా బాధపడుతున్నాడు.
0: ఫాదర్ ఆన్ ఏ
1: నిమిషంలో
0: సాడ్,
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sorcerer.
1: ఆ సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath and she sat in meditation.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
0: in order to hold on to my vow,
1: రాజుకు అసంతృప్తి కాకుండా,
0: in order not to dissent,
1: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
0: to see that my father,
1: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
0: please show me a way, give me some vision,
1: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి,
0: give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఇన్ హర్ సెల్ఫ్.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్ సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: హౌఎవర్ 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ.
1: సరే ఇంకా 8 డేసా అని ఆ రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
0: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హి హాడ్ టు వెయిట్.
1: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
0: దిస్ మెసేజ్
1: చాలా సంతోషించాడు.
0: ద కింగ్ వాజ్ హ్యాపీ.
1: ఆనాటి నుండి
0: సిన్స్ దెన్
1: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
0: దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
1: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that perfect strong dosage that she had dysentery.
1: ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంత ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
0: All the material is collected in very big vessels.
1: 8 days అయినప్పటికీ ఈ 8 దినములకు 8 పాత్రలు అంతా నిండినాయి.
0: 8 days time all the vessels are full of this material.
1: ఈ 8 days తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
0: At the end of the 8th day they should meet.
1: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
0: The prince should answer some questions.
1: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
0: This was the decision agreement before.
1: 8 దినములు జరిగిపోయింది.
0: All days passed.
1: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది, అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
0: ఆల్ ఆఫ్ యూ నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలిగా.
0: She went there in a palanquin and about to put questions, expecting answers.
1: చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమెని.
0: This prince is waiting for her arrival like a chataka bird.
1: ఈ అమ్మాయి దిగింది.
0: The girl got down.
1: ఆమెని ఇద్దరు చెరికత్తెర పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
0: లోపలి
1: చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough strength to walk on her own. She was accompanied by
1: 8 మంది చెరికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight
0: vessels carrying.
1: చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఇప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: with folded hands she said, oh prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact you wanted being carried away by my beauty.
1: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యూ మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ మై బ్యూటీ.
1: దీని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: She went on arguing vehemently.
1: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: Because she has divine thought.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: This is the teaching of Shankara.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: Just as the horse reversed then his mind also turned now.
1: తాను కూడా అనుకున్నాడు, చీ,
0: he too felt.
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though 100 years lifetime span is
1: fixed,
0: you cannot believe it.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: the దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్
1: అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈజ్ యువర్ డ్యూటీ?
1: బాలబాలికలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: డైలీ యూ గో టు సినిమాస్.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: యూ సీ సినిమా.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
0: దేర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం దేర్.
1: చక్కగా వివరిస్తున్నాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్.
0: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఏ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
1: స్క్రీన్. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: వాట్ ఫర్?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: ద పిక్చర్స్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే దేర్.
1: తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: దే గో అండ్ కమ్ అగైన్.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నాట్ కమ్స్.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. రావటం పోవటం రావటం పోవటం ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం. స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అది సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see
0: the screen.
1: మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: నెక్స్ట్ మూమెంట్ హీ టాక్డ్.
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
1: అంతా విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందులో ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్లు.
0: శంకరా said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం.

0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంత కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఈ గెట్స్ యూనిఫై.
1: అది సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెయిన్ the whole thing is divine.
1: Screen lekapothe ee bommalu levu.
0: Without screen there are no pictures.
1: Kabatti screen kuda na bommallo untundadi.
0: Therefore screen is also there in the picture.
1: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
0: So you think only a picture.
1: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
0: There in this picture
1: adi aatma tattamu.
0: That is omniscience.
1: Isha vasyam idam jagat.
0: The whole universe is fully divine.
1: Anni bommalu enduku kuda undinatvantidi aatma okkati.
0: In all the pictures, in all the forms,
1: adi ye screen.
0: In all the forms there is only one aatma.
1: Screen valane anni kuda vastunnayi, potunnayi, kalustunnayi, velutunnayi.
0: Because of the atmic principle of screen, all
1: screen
0: lekapothe
1: bommale kanipinchavu manaku.
0: Without the screen you cannot see the picture.
1: Kanuka adantha satyamainatundi.
0: Therefore that's all true.
1: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
0: This theory of non-dualism was taught to the entire world.
1: ఇదంతా ఒక స్క్రీనే.
0: The whole world is a screen.
1: ఇందులో పుట్టేది, చచ్చేది, ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
0: All the creatures born and that die later appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle.
1: అది మూలాధారం స్క్రీన్.
0: That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతా కూడాను వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal.
1: కనుకనే ఏకం సత్తి విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ, వన్నెస్ దేర్ ఆఫ్టర్.
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాముడు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణువు అన్నారు.
0: విష్ణు.
1: దాన్నే శివుడు అన్నారు. దాన్ని అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టుకు వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్
1: బాడీ పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నేదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్, ప్రాణశక్తి,
1: అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిపినే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్నా అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్నా.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపం.

0: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రల్ ఆన్ ద లెఫ్ట్.
1: ఈ రెండు కూడా నువ్వు ఎడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
0: As inhalation exhalation take place, however,
1: ఇంకా
0: retained.
1: ఇది పూరకము రేచకము.
0: One is inhalation, other is exhalation.
1: మధ్యలో నిలిపినటువంటిది కుంభకము.
0: The retention of breath at the center is కుంభకము.
1: కనుకనే కుంభకము రేచకము పూరకమని ప్రాణాయామం కింద చెప్తున్నారు.
0: This is called breathing exercise or pranayama.
1: ఈ ప్రాణాయామ సంబంధమైనటువంటి సాధనే ఆత్మ సంబంధమైన సాధనలో ఉన్నారు.
0: All this breathing exercise, pranayama,
1: yama,
0: is got atmic
1: నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి. ఈ అష్టాంగ యోగములు యందు ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
1: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం పూరించుకోవటము.
0: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్
1: తీసుకోవటము.
0: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్
1: ఇంకా రేచకము వదలటము.
0: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
1: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
0: ఇన్ బిట్వీన్ ది టూ యు రిటైన్ హోల్డ్ ఆన్.
1: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
0: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ.
1: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
0: యోగి సెడ్ దట్ యు షుడ్ మెడిటేట్.
1: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపై దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
0: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
1: ప్రయాగం అనగా ఏమి? యమున గంగ సరస్వతి సరస్వతి మూడు చేరినటువంటి స్థానము.
0: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా యమున సరస్వతి మీట్.
1: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
0: వేర్ డు దే మీట్?
1: భూమధ్య స్థానంలో అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
0: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
1: గంగా
0: గంగా
1: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
0: The sacred selfless action is Ganga.
1: Yamuna.
0: Yamuna.
1: ఇదియ ఒక విధమైన ఉపాసన కింద పెట్టాడు.
0: యమున ఇస్ డివోషన్ ఉపాసన.
1: యమున అనగా జమున.
0: యమున జమున.
1: జమున అనగా భక్తి మార్గానికి మూల కారణంగా పెట్టాడు.
0: జమున స్టాండ్స్ ఫర్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము అదే సరస్వతి.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్
1: కాదు అంతర్వాహిని.
0: ఇట్ ఈస్ అన్ ఇన్నర్ కరెంట్.
1: కనుకనే ఈ భక్తి జ్ఞానమునకు భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటారు.
0: Therefore, for the path of action and devotion, the path of wisdom is undercurrent that flows in between.
1: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్లో ఏ కారులోనో ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
0: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్ ఫ్లైట్.
1: 200 సంవత్సరములప్పుడే మీరాకుడను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని దోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
0: 200 years ago when Meera was necked out of the palace by her husband, she addressed her mind not to the body.
1: Chello re man Ganga Yamuna tir Chello re man.
0: Oh mind, travel where the two meet, Ganga and Jamuna.
1: Yetta undadi aa Ganga. Ganga Jamuna nirmala pani.
0: Ganga Yamuna water.

0: తీర్. ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
0: దేర్ వి ఫైండ్ కృష్ణ.
1: అక్కడ ఉన్నాడు.
0: వెర్ ఇస్ హి?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లురేమన్ హే మన్ చెల్లురేమన్ జమునాతి.
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
1: భర్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే. టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: వెన్ హస్బెండ్ టోల్డ్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెల్లురేమన్.
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాస్ టాట్ టు పీపుల్.

0: ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు,
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్, హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సేక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య, పండితుని భార్య,
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టెరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాజ్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost, was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్,
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic until unless you defeat me because I am his half body.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: He said, okay, argue now, he said.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: She questioned on the certain things of householder state.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర has no knowledge of a householder level.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ 1 month time.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర హాస్
1: మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: హి హాస్ ఎంటర్డ్ ఇన్ ద బాడీ.
1: రాజు బ్రతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్ లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ది కింగ్. హి ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ద కింగ్.
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ద కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారత్.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలం.
0: హీ ఆన్సర్డ్ అండ్ హీ వెంట్ టు కాశ్మీర్ వేర్ వీ ఫైండ్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: ద కాశ్మీర్ స్కాలర్స్ ఆర్ వెరీ గ్రేట్.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగా ఏమి కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హీ
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: ద మూమెంట్ హీ స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయర్.
1: తలుపుతున్నారు.
0: దే ప్రేడ్ అండ్
1: ప్రేయర్ శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమునంతా కూడా నువ్వు పఠిస్తున్నారు.
0: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమి తెలియలేదు.
0: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్డ్.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై ఎన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్లు వారు చాలా గొప్పవారు.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: Now he is preceptor.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: Since he has many disciples, now he is ఆచార్యుడు. ప్రతి
1: ఒక్కటి ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: Therefore that what he has been
1: doing. ఆచార్యుడే.
0: He is a
1: కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: Now he is polluted to some.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: Then once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేశాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: Yes, forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం.
0: They said that you love Swami. What type of love? It's not only love.
1: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: The teaching of Shankara is to answer ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: the ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రమును నేర్పగలిగియున్న, పద్య గద్యములను పాడగలిగియున్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ yesterday, one might recite Veda and Vedangas repeatedly.
1: ఈ వేదములు వేదాంతములు ఇతిహాసములు పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: Not the sacred texts, the epics and Vedas.
1: ఏమి చేసినా అది మంచిది.
0: With purity of heart, whatever you do, that's good.
1: అది ఏ పవిత్రము.
0: That is sacred.
1: అది ఏ దివ్యత్వము.
0: That is divine.
1: ఇది ఏ ఆత్మతత్వం.
0: This is the principle of Atma.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: Not to approach with some expectation.
1: అది ఆత్మనే ఇది ఆత్మనేని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: అండ్ he spoke rather harshly to youngsters also.
1: Neeru kevalam deeni visham telisinanta maatrame cheppinanta maatrame virakti raadu naaku telusunu.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: Oka pedda businessman.
0: There is a very big businessman.
1: Prati dinamu kudanu
0: every day
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల.
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చితే
0: దెన్
1: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 days కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది.
0: 5 days passed.
1: ఆరో దినము
0: 6th day
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసిన పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్.
1: బాబు అనుకో చూడు, 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ద 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్.
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హి వెంట్ ఇన్ టు ద బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునక్కూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. ఇంకా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ బేస్డ్ ఆన్ రెనన్సియేషన్ అండ్ డిటాచ్మెంట్ అండ్ కన్సిడరింగ్ ద బాడీ యాజ్ మీన్ అండ్ లో.
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
0: అగైన్ హి వెంట్ టు ద స్కాలర్.
1: పండిత,
0: హి సెడ్ ఓ స్కాలర్,
1: రేపటి దినం మా కుమారుడిని పంపిస్తున్నాను.
0: టుమారో ఐఎమ్ సెండింగ్.
1: తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి.
0: డోంట్ టీచ్ డిటాచ్మెంట్ టుమారో.
1: ఈ ప్రాపంచికంపై ఉండేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: మీ ఒక్క కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ,
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ 1 డే?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ 1 డే యూ విల్ నాట్ యువర్ సన్ విల్ నెవర్ హావ్ డిటాచ్మెంట్
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట తు పోలి తొలగిపోతాయి.
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి కూతురు తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదర్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans that food which is vomited out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్
1: వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
1: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ద ట్రూ ఫుడ్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kanu okka thuri vadalna valle pettindi ayipoyindi.
0: When once it is given up, that's all, end of the man.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have that strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
0: You certainly understand it's the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: The theory of non-dualism is taught by scholars, but they don't know in reality.
1: నడుచుకోవాలి.
0: They should conduct themselves.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: It's not enough. You should merely
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: The body should necessarily
1: follow. దాన్ని త్యజించాలి.
0: And we should give up with the mind.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: That is true detachment.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: That you will get.
1: దైవం సత్యం.
0: God is
1: జ్ఞానం సత్యం.
0: Wisdom is true.
1: అంతత అనిత్యం.
0: Everything is ephemeral.
1: కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మతత్వం.
0: Therefore God is infinite, God is wisdom, God is

కోర్కెలది మిత్రొక్కి కూలి మేలు లేదు పూర్ణ సుఖము

కుండెలదరునట్టి గొప్ప సంపద లేల కోర్కెలది మిత్రుకు కూలిమేలు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము.

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: పవిత్ర భారతీయ సంస్కృతి యందు అనాది కాలము నుండి ఉపనిషత్తులు మానవునకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నవి.
0: యాజ్ పర్ ది ఏన్షియంట్ సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ ఉపనిషత్స్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆఫరింగ్ టీచింగ్.
1: ఈ ఉపనిషత్తు యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: ద మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ ఈజ్ ఇమ్మోర్టల్, పర్మనెంట్, ఎటర్నల్.
1: రసో వై సహ, భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
0: Upanishads declared, God is rasa, the essence of all.
1: Rasamanaga panakamulonu chakravale sarva anumunandu kudanu sarva kanamunandu kudanu cheri untundi.
0: Just as you find sugar in syrup, you find the divinity in every atom, in every cell.
1: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ దిస్ మిస్టీరియస్ ప్రిన్సిపల్, ద హోలీ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎవ్రీ.
1: భగవంతుని యొక్క ఉనికి ఎవరునో అర్థం చేసుకునలేరు.
0: గాడ్స్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఆల్.
1: భగవంతుని యొక్క రహస్యమును ఎవరు కూడాను చాటుకోలేరు.
0: ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్ కెనాట్ బి నోన్, కెనాట్ బి కాంప్రిహెండెడ్ nor shared.
1: గుడ్డులోని పుట్టవల్ పిట్టవలె, గుడ్డులోని పిట్టవలె,
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ది బర్డ్ విద్ ఇన్ ఎన్ ఎగ్.
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just as sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: Puvuloni vasana vale,
0: as aroma in a flower.
1: Bhagavantuni unikini sarvatra chaatutune unnadi.
0: The existence of the divine is known everywhere.
1: Idi ye engineer kudunu dini artham chesukolleru.
0: No engineer would be able.
1: Ye scientist kudunu dirini artham chesukolleru.
0: No scientist can understand.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులో చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You'll be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you'll be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతునికి ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: They are all the proofs of God's existence.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: The direct evidences convey a message to mankind.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: In this vast world there are many many experiences.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: Man passes through number of experiences right from the beginning.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: బట్ ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఆల్ హిస్ యాక్టివిటీ బిట్వీన్ టైమ్ ఆఫ్ బర్త్ టిల్ డెత్ ఆర్ ఆఫ్ హిస్ ఓన్ మేకింగ్ క్రియేషన్.
1: కానీ ఇవి తనకు తాను కల్పించుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ ఆన్ యువర్ ఓన్.
1: తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, ఉప్పొంగింపచేయున్నది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: Ityadi divya tattvanni prati vyakti kudanu gurtinchutaku tagina krushi cheyali.
0: Such a divinity must be investigated by every individual.
1: Kani ee naati manavudu edi gurtinchinappatikini భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ హీ హాస్ నాట్ గాన్ టు అండర్స్టాండ్ గాడ్.
1: ఒక కంప్యూటర్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, లేక ఒక టెలివిజన్ కానీ, లేక ఒక టెలిఫోన్ కానీ ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ స్పెంట్ and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: Kanukane ee yokku upanishattulu anni kudunu mottamodata ninnu neevu telusko ani prashtimpu chesindi.
0: So Upanishads wants you to know this, know thyself.
1: Neevu evaro neevu gurtinchu.
0: Know yourself first.
1: Ninnu neevu gurtinchukolenatti vyakti edutu manushini ee reethiga nu gurtinchagalavu.
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తానెవరో తనకు తెలియదు.
0: యు డోంట్ నో హూ యు ఆర్.
1: కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: బట్ యు పుట్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యు, హూ ఆర్ యు రిపీటెడ్లీ.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాయనా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్, హూ ఆర్ యు, హీ హాస్ నో ఆన్సర్.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చాలా?
0: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వి కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదీని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: He knows what all that is happening abroad. USA, UK, Pakistan, as if he got it by
1: heart. But he
0: does not know what is happening within him.
1: ఎవరైనా నీవెవరయ్యా ప్రశ్నిస్తే,
0: if anyone puts a question, who are you?
1: నేను పలాని వాడిని అని పేరు చెప్తాడు.
0: He mentions his name, I am so and so.
1: తరుపది కూడాను మీరెవరండి అని ప్రశ్నించగా,
0: further you question, who are you?
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: He mentions his profession, I am a doctor.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరెవరండి అని అడిగితే,
0: if you ask for the third time, who are you?
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: He mentions nativity, I am from Bangalore.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కానీ ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
1: కాని నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి,
0: he identifies with the body.
1: దేహం పుట్టిన స్థానమును,
0: and his place of birth.
1: దేహం చేసే పని,
0: the job that he does.
1: దేహం వచ్చిన స్థలమును,
0: and the place from which he has come.
1: వీటిని గురించి తాను జవాబు చెప్తున్నాడు కాని నీవు అనేటువంటిది ఎవరు అనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: Then ఉపనిషత్తు
1: క్షేత్రజ్ఞ చాప్యమాన్ విద్ధి అని, అయ్యా నీవు క్షేత్రానివి కాదు క్షేత్రజ్ఞుడవు.
0: And Upanishads say, you are Kshetrajna, the knower, not the Kshetra, the body.
1: Doctor ainadi ee kshetrame, Bangalore nunchi vachinadi ee kshetrame, nee peru cheppinadi ee kshetramuniki pettina pere, nee vayasu cheppinadi ee kshetramuniki unnatundi vayase, anta kshetranni gurinchi neevu jawabulu isthunnavu kani kshetrajni tattvanni neevu gurtinchukovadaniki prayatninchatam ledu.
0: All the answers you have so far given, based on your nativity, your name, the activity, the age, relate your body, nothing to do with the doer or the indweller.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: Therefore, body is only క్షేత్ర.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: You are the knower, క్షేత్రజ్ఞ.
1: ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి నీవు ఎవరు?
0: క్షేత్రజ్ఞ, the knower, who are you?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: Are you the indweller?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: యు గివ్ ది ప్లాన్ ఆఫ్ యువర్ హౌస్, యు మెన్షన్ ది సర్ నేమ్, బట్ యు డోంట్ నో ది యువర్ రియల్ నేచర్.
1: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: If a question is put, who is Ramayya? One would say, I am Ramayya.
1: And who is Krishna? Ani adigithe vaadu lesthadu, nenu Krishnundi antadu.
0: If we say, who is Krishna? One would get up, I am Krishna.
1: Inkokaru evaru Govindudu ante inkokaru nenu Govindudu ani lesthadu.
0: Then who is Govinda? Another will say, I am Govinda.
1: Anaga ee kshetramunu puraskarinchukoni kshetramunaku pettina perunu puraskarinchukoni taanu nenu anetundi itiga bhavistunnadu.
0: Therefore, he gets himself identified with the name
1: Ramudu, he bears. Krishnudu Govindaniki puram evan cheptunnadu.
0: Prior to that, the naming Rama, Krishna and Govinda, who are you?
1: Nenu Krishnunni,
0: I am Krishna.
1: Nenu Ramunni,
0: I am Rama.
1: Nenu Govindunni,
0: I am Govinda.
1: Ramudu Krishnudu Govindudu vere.
0: రామ కృష్ణ గోవింద.
1: కానీ ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కాని నీవు మరొక పేరుకు సంబంధించిన వాడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద రియల్ యూ, ద సెల్ఫ్ అండ్ నాట్ ద నేమ్.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: ఉపనిషత్ పాస్డ్ ఆన్ ద మెసేజ్ రిజాల్వింగ్ క్లారిఫైయింగ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ బియాండ్ ద మ్యాన్స్ కెపాసిటీస్.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: వాట్ ఈజ్ ఇట్ దట్ క్రాసెస్ ది హ్యూమన్ లిమిటేషన్?
1: నియోటిక్స్ అన్నారు అమెరికన్ వారు.
0: అమెరికన్స్ కాల్ ఇట్ నియోటిక్స్.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: దే హావ్ గివెన్ ఎ న్యూ నేమ్.
1: తనకు గోచరము కానటువంటిది,
0: దట్ విచ్ హాస్ నాట్ సీన్,
1: తనకు అర్థం కానటువంటిది,
0: దట్ విచ్ కెనాట్ బి అండర్స్టుడ్,
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: ఎ నాన్ అపారెంట్ అన్సీన్
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి
0: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్
1: నియోటిక్స్ అని పేరు పెట్టారు.
0: ఈస్ కాల్డ్ నియోటిక్స్.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షిక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దానిని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: ఇట్స్ నైదర్ పాసిబుల్ టు క్రియేట్ నార్ టు ఎనిహిలేట్.
1: ఇదే విషయంలో న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: నాయన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: పరమ సాక్షి అయిండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మా.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్రా కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: This gravitational force operates all over earth.
1: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question when gravitation could not be generated by anybody, what for it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: యూ కెనాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: నార్ క్రియేట్ ఇట్.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: బట్ ఇట్ కెన్ బి అలౌడ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ మోడిఫైడ్ ఇన్ వేరియస్.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ ఫోర్స్.
1: విద్యుత్ శక్తిని కాంతిశక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటు ద లైట్ ఇంటెన్సిటీ.
1: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: లైట్ ఇంటెన్సిటీ ఇంటు ద హీట్ పవర్.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటము ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but ఇలాంటి పరిస్థితుల
1: లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: జస్ట్ ఎస్ ది బర్డ్ ఈస్ హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఇట్?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: టు హూమ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ ఇన్ క్రియేషన్?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: ద టైనీ యంగ్ వన్ బ్రేక్స్ ది షెల్ ద ఎగ్ అండ్ కమ్స్ అవుట్.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికీ కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి
0: But as it grows more and more,
1: చెట్టు లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి,
0: the tree develops branches more and more,
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి,
0: and it bears fruits plenty.
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి.
0: How is it possible that all the fruits and branches, this is God's existence.
1: సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు,
0: smallest of the small,
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి,
0: he remains as an eternal witness.
1: ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మ ఎగును,
0: and that very self is the seed and the seed is the self.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమును కాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు.
0: For the bird that is hatched out of the egg, nor for this tree that sprouted out of the seed, no one can explain.
1: పురస్కరించుకుని బోధించగలరే కాని సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: ఒక అగ్ని కణమును చూస్తే,
0: a spark of the fire,
1: అగ్ని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చును.
0: We can see the very fire.
1: గంగ ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే,
0: ఏ డ్రాప్ ఆఫ్ వాటర్,
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది.
0: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్.
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది.
0: బట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్.
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ.
1: అంతా బిందువు నుంచినే చేరినటువంటిదే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికలీ అవుట్ ఆఫ్.
1: వర్షంలో ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
0: In rain we find drops of water.
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
0: All these drops make a flow.
1: ఈ ప్రవాహములన్నీ చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి.
0: And they all constitute a river.
1: ఈ జీవనదులన్నీ ఇది చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
0: All the rivers merge into ocean.
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా కూడాను నీటి బుంది స్వరూపమే.
0: So it is the drop which is the ocean.
1: అణువు లోపల తానై అణువు అగుచు.
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమవుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: mightiest in a mind. చిన్న అగ్ని కణమును తీసుకుందాము.
0: Take a small spark of the fire.
1: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is the response for
1: the flame? అగ్ని కణమే కారణము.
0: For the entire flame bonfire, the spark is responsible. Such a principle.
1: అది ఆకార హీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
0: Such a small one which is formless becomes so gigantic.
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
0: The non-apparent, inconspicuous becomes conspicuous and apparent.
1: ఇదే విధంగానే
0: similarly
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే,
0: we want to know
1: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
0: In every change we can notice God's existence.
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి యందు కూడా మనం చూడవచ్చును.
0: If you want to see God, you can see him
1: everywhere. పశ్చన పిచాన పశ్యతి మూఢో. నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
0: దో యూ హావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినై దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్
1: యు. మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
0: వి థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఫుడ్?
1: కనుక ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూ విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
1: ఈ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
0: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ,
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత, ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్, ది హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
1: అంత సాల్ట్ ఇస్.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్.
1: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికి ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి.
0: ద సాల్ట్ ఇష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water.
1: ఈ క్లౌడ్స్ పైన వాయు చక్కగా వీచిందంటే ఒకదానికొకటి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందెముతుంది.
0: As the wind blows, the clouds meet and start raining.
1: ఈ రెయిన్ ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
0: రెయిన్స్ కమ్ డౌన్ బై వేవ్ డ్రాప్స్.
1: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
0: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
1: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
0: అండ్ దే మోల్ ఇంటు ఎ రివర్.
1: ఈ నదులన్నీ చేరి సముద్రంగా రూపొందుతుంది.
0: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: పుట్టింది సముద్రం నుంచినే.
0: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్
1: ఓషన్. కానీ ఈ రకమైనటువంటి యొక్క మార్పులు కలిగి
0: it undergoes all these transformations
1: kurpulu jarigi
0: with all these additions
1: kadapatiki samudra roopane pondipothundadi
0: finally takes the form of the ocean
1: dinni vedantam kuda cheppindi ఎచ్చట పుట్టిన అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి.
0: దిస్ వేదాంత సేస్ ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ మ్యాన్.
1: ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి పోవటం సత్యము.
0: ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ యు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ డు ఐ కమ్ ఫ్రమ్
1: అది తెలుసుకోవటం లేదు.
0: హీ నాట్ నోయింగ్.
1: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
0: బట్ వేర్ హీ గోస్ ఫైనల్ హీ డజంట్ నో.
1: నీవు ఏదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే,
0: ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్,
1: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
0: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్ వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
1: కానీ అది ఎవరికి చేరదు.
0: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
1: నీకు రాదు.
0: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చేరవలసిన వారికి చేరదు.
0: నాట్ టు ది అడ్రస్సీ.
1: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
0: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు,
0: యు ఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్ లీస్ట్ వేర్ ఐ కమ్.
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్ లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలియదు, టూ అడ్రస్ తెలియదు. వీ డెడ్ ఇట్ ఆఫీస్.
0: సో మ్యాన్ టుడే నైదర్ నోస్ హిస్ ఫ్రమ్ అడ్రస్ నాట్ టూ అడ్రస్.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పునరపి జననం, పునరపి మరణం.
0: It is all the cycle of birth and death
1: repeatedly.
0: Is that the what we do?
1: మానవునిగా జన్మించి మాధవత్వమును పొంది దివ్యత్వంతో మనం జీవిస్తూ కట్టగడపటికి మనం చేసేటువంటి పని ఏమిటి, చేరేటువంటి స్థానం ఏమిటి?
0: Having been born a human being with the divinity within, leading the life of
1: ఎన్ని
0: పర్యాయములో పుట్టున్నాము,
1: ఎన్ని పర్యాయములో నటిస్తున్నాము.
0: In fact, we were born number of times and left the body.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండదు, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: The two events, birth and death, happens repeatedly.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: Such a man is a big thief. Big thief.
1: ఎట్లా?
0: How?
1: ఒక దొంగతనం చేశాడు.
0: A theft is committed.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: One is kept in prison.
1: ఈ జైల్లో పెట్టి 3 నెలలు శిక్షాని ఇచ్చారు.
0: And he was to be in jail for 3 months.
1: ఈ 3 నెలలు పూర్తి అయిన తర్వాత,
0: after the 3 months,
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి,
0: the jail superintendent came.
1: అయ్యా, రేపటి దినమే నీ 3 నెలలు అయిపోతుంది.
0: He said, your period will be completed tomorrow.
1: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడాను సిద్ధం చేసుకో.
0: You pack all your luggage.
1: నీవు వెళ్ళు.
0: యు గో.
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యు గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్. హి
1: సరే వీడు లేచాడు.
0: హి గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హి పేడ్ హిస్ రెస్పెక్ట్స్ టు
1: సూపర్. నేను వెళ్ళొస్తాను అన్నాడు.
0: హి సెడ్ ఐ యామ్ గోయింగ్, ఐ విల్ రిటర్న్. హి
1: సెడ్ నీ చట్టా బుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే.
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ యువర్ లగేజ్.
1: నీ ప్లేట్ గాని, నీ బుట్ట గాని, నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే.
0: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీకన్ యు ఆర్ నాట్ టేకింగ్.
1: చెప్తున్నాడట.
0: దెన్ ది
1: ఎందుకండి తీసుకుపోవటం, తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హీ సేస్ వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపటి దినం వస్తాను కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలన్నాడు.
0: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్, వై షుడ్ హీ క్యారీ బ్యాగేజ్.
1: జవాబు ఈనాటి మానవులు ఎందుకుడను.
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్, ఐ డోంట్ నో వేర్ ఐ గో.
1: చస్తాను, తిరిగి పుట్టుతాను.
0: ఐఎమ్ గోయింగ్ టు డై, ఐ విల్ బి రీబోర్న్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: టు నో దిస్ షుడ్ యూ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్?
1: కాదు కాదు,
0: నాట్ నెసెసరీ.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్
1: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
0: ఐ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుకనే ఈ ఆత్మస్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పొజిషన్. అది ఏ నీ
1: ఉనికి?
0: దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో, మానవుడిగా కూడాను ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం, మొట్టమొదట
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్,
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హావ్. అగమ్య
1: గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి యథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: The word cannot explain, the mind cannot comprehend their return in futile
1: attempt.
0: But how to understand it?
1: When we do the right action, when
0: we do holy
1: deeds, we'll
0: certainly reach that sacred
1: state. That
0: the sacred state is
1: that of the divine.
0: Doing
1: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
0: The bad activity will take you to the bad plight.
1: పాప ఫలము.
0: That's what, that is the result of the sin. That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: Therefore, I either go to hell or paradise.
1: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు. మనకు అర్థమవుతుంది.
0: బట్ హౌ టు అండర్స్టాండ్ ఇట్?
1: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ ద రైట్ యాక్షన్,
1: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ హోలీ,
1: పవిత్రమైన స్థానానికి చెందుతాము.
0: విల్ సెటిల్.

0: వెతికినట్టే చెప్పాలి.
1: And these things he should say while alive.
0: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
1: It is useless.
0: వెతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు.
1: While alive, what all have been doing is good.
0: The confidence అతనిలో కలగాలి.
1: That confidence should be there in you.
0: ఆ నిజమైన యొక్క నమ్మకం తనలో పుట్టాలి.
1: That faith you should have.
0: ఆ నమ్మకం పుట్టినప్పుడే దైవం తనను ప్రేమిస్తాడు.
1: When once that faith is born in you, God loves you.
0: కనుకనే ఎక్కడ faith అక్కడ దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది.
1: సో దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ఫెయిత్
0: ఎక్కడ ప్రేమనో అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: ఎక్కడ శాంతి అనేటువంటి లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లెస్.
0: ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు.
1: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ యు ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు డోంట్ హావ్ ఫెయిత్ యు కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్.
0: నీవు నీ తల్లినైనా పలానాయమ నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
1: అన్లెస్ యు గాట్ ద ఫెయిత్ సోన్ సో యు ఇస్ యువర్ మదర్ యు కాంట్ ఎక్స్పెక్ట్ హర్ టు లవ్ యు.
0: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
1: ఇఫ్ యు డౌట్ యువర్ మదర్ షీ స్టార్ట్స్ డౌటింగ్ యు.
0: కనుకనే యద్భావం తద్భవతి.
1: As is the feeling, so is the action.
0: Manam sachi.
1: And in fact, you are the witness to your mind.
0: Gunam sachi.
1: But the body, the virtue is the witness.
0: Mutalukku murkham sachi annaru.
1: And for the fool, foolishness is his witness.
0: Mutalunki ide murkhame sachi.
1: And his foolishness is the evidence of the witness.
0: Tanam taalu nammaleneetti vaadu.
1: The one who has no faith in himself.
0: Parunu ee reethiga nammagaladu.
1: How can he repose faith
0: Parun
1: in others?
0: Parunu nammaleneetti vaadu prapanchamlo putti prayojanam emiti?
1: When he has no faith in anybody, what for is the life?
0: Kaapune self confidence undali.
1: So self confidence.
0: Self confidence unnapude ee oka samajanni kuda manam premistamu.
1: When you have self confidence, you love the society.
0: Samajanni manam preminchinappude sarveshudu manalni premistuntadu.
1: When you love your society, God will love you.
0: కానీ ఈ సొసైటీపై మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
1: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
0: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్ యూ షుడ్ లే ది ఫౌండేషన్.
0: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
1: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
0: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
1: ఆన్ ద కాన్ఫిడెన్స్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
1: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది confidence, the wall self satisfaction is raised.
0: దాని పైన రూఫ్ వేయాలి.
1: ఓవర్ దట్ ద రూఫ్ ఇస్ టు బి లేడ్.
0: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: దట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
1: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
0: రూఫ్ లేకుండా ఇంట్లో నీవు జీవించలేవు.
1: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్.
0: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
1: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
0: గోడ లేకుండా గోడ కట్టలేవు.
1: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైస్, సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది confidence.
0: ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆత్మ.
1: అండ్ ద వెరీ సెల్ఫ్ ఇస్ ఆత్మ.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎనీథింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఎప్పుడు కూడా డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది?
1: When we spend our life as a doubting Thomas, where will it end?
0: ఈ డౌట్స్ ని మనం దూరం చేయాలి.
1: We should distance ourselves
0: from these doubts. ఒక నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop the strong faith.
0: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
1: when we have this strong faith,
0: నమ్మకమును రెండు నయనములేని అంధులైరి నేడు అవని యందు.
1: You will know that in the modern world, people are blind because of lack of faith.
0: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
1: The one without faith is blind.
0: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
1: హి హస్ ఫెయిత్ ఇన్ మెనీ.
0: పలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
1: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ద వర్డ్ ద నేమ్.
0: ఎంత నీవు నమ్మినావు?
1: హౌ డిడ్ యూ బిలీవ్ ఇట్?
0: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్ and also other news that reach you,
0: nuisance.
1: All this news is nuisance.
0: Vaadi taginattiga vaadu raaskobavallo.
1: They write accordingly to their taste.
0: Neeku heart to heart dani news nuvu teeskovali.
1: But the real connection is heart to heart, which you take it.
0: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాసే ఉంటుంటది.
1: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
0: ఇలాంటి దీనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేస్తాం.

0: అంటున్నారు ఈనాటి మానవుడు.
1: వి లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
0: నీ హృదయం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్ టు యువర్ హార్ట్?
0: కాలిపోయిందా నీ హృదయము?
1: హాజ్ ఇట్ బర్న్?
0: మాడిపోయిందా నీ హృదయము?
1: కూలిపోయిందా
0: నీ హృదయము?
1: హాజ్ ఇట్ ఫాలెన్ డౌన్?
0: నీ హృదయాన్ని పోషించుకోవాలి.
1: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
0: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
1: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: ఏమిటి చెప్పాను?
1: వాట్ డిడ్ హి సే?
0: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి ఒక పేరు నేను ఏ విధంగా జీవించగలను?
1: అండ్ వెన్ దిస్ హార్ట్ విచ్ హాస్ బీన్
0: కాల్డ్ గొప్ప సంపదైనా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: కూలి అయినా నాకు ఆనందమే.
1: అండ్ ఇన్ ద పిటెన్స్ ఇస్ ఎనఫ్.
0: ఎప్పుడు?
1: వెన్?
0: కోరికలు అది మీ త్రొక్కు, కూలి మేలు.
1: అండ్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్, లిటిల్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
0: నిజమైన అదే కూలి.
1: And in fact, that
0: the reward.
1: That little reward is enough to carry the life.
0: ఈనాటి మానవుడు,
1: man today, ఏ
0: విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించటం లేదు.
1: He's not able to control anything.
0: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
1: The sense control is totally gone.
0: ఎక్కడ పోయింది?
1: What happened to him?
0: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
1: Man has senses.
0: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: You should make proper use of the senses.
0: కన్నులను ఇచ్చిన నీకు తెలుసా?
1: You know why eyes are given?
0: అందులు చూచే నందులు
1: సింప్లీ వాచ్ ఎవరి
0: కాదు కాదు కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: టు సీ గాడ్ ఇన్ టోటల్ ఇన్ ఫుల్.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై?
0: చెడ్డను మంచులు వినుటక
1: ఇస్ నాట్ ఓన్లీ లిసన్ టు గాడ్.
0: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
1: ఓన్లీ లిసన్ టు ద గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
0: పాదములను ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందులు గొందులు తిరుగుటక.
1: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
1: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
0: ఈ అంగములంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ద సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: పొద్దుబోక ఊరి మరి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగాను డరేలా ఓ చెవులా.
1: ఓ ఇయర్స్, యూఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
0: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
1: Not only 2 years, you will have many more to listen to rumors.
0: కాని భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
1: But to listen to holy matchless name of God, he closes his ears.
0: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
1: Why the ears are given?
0: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If we don't hear, what for are they?
0: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
1: So all of the senses must be properly used.
0: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
1: This is the spiritual practice.
0: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
1: హౌ డిడ్ బుద్ధ డు?
0: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
1: హి మెట్ మెనీ నోబుల్
0: పీపుల్. మహానుభావుల దగ్గరికి అంతా వెళ్ళాడు.
1: హి మెట్ ఎవ్రీబడి.
0: వారి ప్రబోధనలంతా విన్నాడు.
1: హి లిసన్ టు దేర్ టీచింగ్స్.
0: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
0: కష్టకరిప్పటికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
1: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
0: ప్రయాణాన్ని మానుకున్నాడు.
1: అండ్ హి స్టాప్డ్ హిస్ పిల్గ్రిమేజ్.
0: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా?
1: He started questioning whether I am making proper use of the senses or not.
0: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
1: The senses are not properly used, what for is this coming?
0: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of meeting great people?
0: ఎన్ని విధములైనటువంటి శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of listening?
0: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
1: So they are all useless, he felt.
0: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
1: So first he corrected his vision.
0: ఓ నేత్రమా,
1: ఓ ఐ,
0: సమ్యక్ దృష్టిని పెంచుకో.
1: డెవలప్ గుడ్ లుక్స్.
0: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ,
1: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
0: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
0: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికీ,
1: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్స్,
0: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
1: దట్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
0: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికీ,
1: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
0: సమ్యక్ జీవితమే జరిపింది.
1: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
0: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికి ఇంద్రియాలను అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
1: Having undertaken all religious pursuits, first he started with the sense control.
0: ఇంద్రియాలను నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
1: Without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are these spiritual practices?
0: లోపల చందుబాయ్ పటేల్ అనేటువంటి శిష్యుడు ఉండేటువంటి వాడు.
1: చందుబాయ్ పటేల్ వాజ్ అన్ ఐడియల్ డిసైపుల్.
0: ఆ చందుబాయ్ పటేల్, మహాలక్ష్మతి, చంద్రాకరు వీరందరూ కూడా ఒక సెట్టు వారు.
1: మాల్సాపతి చందూర్కర్ దే బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్.
0: చందుబాయ్ పటేల్ చాలా పరమ భక్తుడు.
1: చందుబాయ్ పటేల్ వాజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: అతను గొప్ప శ్రీమంతుడు.
1: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
0: అన్ని విధాల కూడాను వ్యాపారంలో చాలా దండిగా ఆదాయం వచ్చింది.
1: ఇన్ బిజినెస్ హి ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ.
0: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ వాస్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
1: ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
0: కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్.
0: కూర్చున్నప్పటికి చందుబాయ్ పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
1: చందుబాయ్ పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజా రూమ్.
0: చూచాడు వాచ్ ని.
1: యు నోటీస్ ద
0: టైం. గంటలైంది గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
1: అండ్ హి హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజా రూమ్. హి స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
0: విసుగు ముట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
1: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
0: కోపం వచ్చింది.
1: అండ్ హి వాజ్ వెరీ యాంగ్రీ.
0: ఆ చందుబాయ్ పటేల్ బయటకు వస్తానే
1: ద మూమెంట్ చందుబాయ్ పటేల్ కేమ్ అవుట్
0: నీకు కావాల్సినంత ధనం ఉంది.
1: యు ఆర్ రిచ్ ఎనఫ్.
0: నీకు ఇంటి నిండుకు పిల్లలు ఉన్నారు.
1: యు గాట్ చిల్డ్రన్ టు.
0: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి.
1: యు గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: అన్ని ఏది తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్.
0: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి.
1: యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్.
0: ఆరోగ్యం.
1: అండ్ యు ఆర్ వెరీ హెల్తీ.
0: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు?
1: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్?
0: అప్పుడు ఆ చందుబాయ్ పటేల్ చెప్పాడు.
1: నేను చందుబాయ్ పటేల్ సార్.
0: అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కానీ సిరి సంపదల కోసం కానీ ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు కాదు కాదు.
1: హి సెడ్ సార్ ఐ యామ్ నాట్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హెల్త్ ఆర్ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ కన్వీనియన్సెస్. నో నో
0: నా దగ్గర ఉన్నాయి.
1: దే ఐ హావ్ దెం.
0: నాకు ఉన్నటువంటిది నేను ఎందుకు కోరాలి?
1: దెన్ ఐ హావ్ ఆల్ దీస్ వై షుడ్ ఐ ప్రే టు గాడ్ ఫర్ దెం? నాకు
0: బుద్ధి తక్కువ కాదు.
1: I am not foolish.
0: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
1: I should pray to God to have that what I don't have.
0: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
1: Why should you pray to God so long when you have everything?
0: అయ్యా నాకు ఆనందం లేదు.
1: Sir, I don't have bliss.
0: ఈ ఆనందమనకంత నిలయుడు భగవంతుడే.
1: In fact, the bliss is in the hands of God.
0: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
1: I am praying to God so that he to make me bliss.
0: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
1: I have all comfort.
0: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
1: All convenience.
0: కానీ మానసిక శాంతి నాకు లేదు.
1: But I don't have mental peace.
0: ఈ శాంతికంత ఆధారభూతుడు భగవంతుడే.
1: And God is the center of all peace.
0: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
1: So what I don't have are the peace and bliss.
0: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
1: I am praying to God to confer peace and bliss.
0: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
1: Then business man could know his mistake.
0: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
1: Why should man pray to God?
0: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
1: హీ షుడ్ ప్రే టు గాడ్ టు రిసీవ్ దట్ విచ్ ఇస్ నాట్ విత్ హిమ్.
0: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
1: మ్యాన్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఏమైనా సాధించవచ్చును.
1: హీ కెన్ అటైన్.
0: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
1: బట్ బ్లెస్ అండ్ పీస్ కుడ్ బి రిసీవ్డ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
1: ఫర్ దట్ పర్పస్ వన్ హ్యాస్ టు ప్రే.
0: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
1: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
0: అప్పటి నుంచి చందుబాయ్ పటేల్ పరమ భక్తుడు.
1: And right from the beginning Chandubhai Patel is an ordained devotee.
0: అతను షిరిడీకి పోయేటువంటి వాడు.
1: He used to visit Shirdi.
0: పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంత భోజనాలు పెట్టేటువంటి వాడు.
1: And he used to serve food to many.
0: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
1: What was his feeling?
0: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
1: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ సర్వింగ్
0: సమ్వన్. నీవే ఉన్నావు కదా,
1: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐ యామ్ ఆఫరింగ్ టు యు.
0: అందరికి పెట్టింది నీకు పెట్టినమే.
1: దేర్ ఫోర్ యు ఐ సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
0: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
1: అండ్ యు సర్వ్ feed dogs also.
0: కానీ అది డాగ్ ఏ, కానీ అది డాగ్ కాదు రూపంలో అతను గాడ్ ఏ.
1: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
0: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
1: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ
0: ఆత్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడీ గాడ్ అని పిలుస్తాడు.
1: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడీ గాడ్.
0: ఒకడు డివోజీ నుంచి ఇట్టపోతున్నాడు, ఇంకోటి డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
1: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడీ.
0: ఒకటి అవుట్
1: అండ్ వన్ ఈజ్ ఎంట్రెన్స్ అనదర్
0: ఇస్ ఎగ్జిట్. ఒక మాయా.
1: దిస్ ఇన్ ఈజ్ అవుట్
0: ఇస్ ఫ్రీడమ్.
1: అవుట్ ఈజ్ లిబరేషన్ ఫ్రీడమ్.
0: ఫ్రీడమ్ కోసం తాను ఆ విధంగా సర్వులు ఎందుకు దైవమే ఉన్నాడని విశ్వసిస్తున్నాడు.
1: సో ఫర్ దిస్ లిబరేషన్ అవుట్ ఎగ్జిట్ హీ వాస్ స్ట్రగ్లింగ్ హార్డ్.
0: నానక్ నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
1: నానక్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ డివోటీ.
0: అతను కూడాను పరమ భక్తుడు.
1: ఇస్ ఏ గ్రేట్ డివోటీ.
0: బాబా అంటే చాలా ప్రాణము.
1: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
0: కానీ ఏం చేసేది, కొన్ని సంసార బాధ్యతలతో ఉన్నాయి.
1: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
0: బాబానే చెప్పేశాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
1: బాబా సెడ్ యు డు యువర్ డ్యూటీ.
0: కొంతకాలం అయ్యేటప్పటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
1: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
0: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
1: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
0: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
1: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
0: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
1: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
0: చెప్పినాడు కదా విభీషణుడు, రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్, విభీషణ చాంటెడ్
0: రామ్. రామ్ అంటే ఎంతో ప్రీతి.
1: అండ్ హీ లవ్స్ రామ్.
0: ఎంతో ప్రేమ.
1: హీ లవ్స్ హిమ్ ఇంటెన్సివ్.
0: కానీ రాముడు సొత్తే కదా సీత. సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమెను ఒక్కతూరైనపోయి నీవు దర్శించావా?
1: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never
0: Sita karyamlo emaina Rama karyamlo emaina nu palgonnava?
1: Have you participated in Rama's mission?
0: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
1: దట్ వాజ్ ది క్వశ్చన్ ఆఫ్ హనుమాన్.
0: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్.
0: స్మరణ తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
1: అలాంగ్ విత్ ది చాంటింగ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: పరిగెత్తిపోయాడు, రామ రామ రామ రామ అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
1: దెన్ హీ ర్యాన్ రిపీటింగ్ హిస్ నేమ్ టువర్డ్స్ ది సీ షోర్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నామస్మరణ చేశాడు నానా.
1: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
0: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరి ఇంట్లో మగవారు లేరు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిరిడీ బికాస్ ద డాటర్ లైస్ అట్ హోమ్.
0: బాబా నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
1: బాబా యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ అండ్ ఎటర్నల్ ప్రొటెక్టర్.
0: దీనిని చక్కగా విన్నంత తక్షణమే
1: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్,
0: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
1: దేర్ ఇస్ వన్ బాబు,
0: వాడి పేరు శ్యామ్.
1: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
0: శ్యామ్ ని పిలిచాడు.
1: హీ కాల్డ్ శ్యామ్.
0: శ్యామ్, ఇగో ఇవ్వు తీసుకుని పోయి ఫలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
1: సో హీ కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హిమ్ విభూతి, గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
0: ఎక్కడ పోవడానికి 1.5 దినం పట్టాలి.
1: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
0: నువ్వు పో అన్నాడు.
1: హి సెడ్ యు గో.
0: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకొని ఉంటుండాలి.
1: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
0: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
1: హి సెడ్ దేర్.
0: ఆ టాక్సీ వాడు చెప్పాడు, నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
1: టాక్సీ వాలా సెడ్ దట్ ఇస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
0: పోయింది.
1: ఇట్ వెంట్
0: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
1: స్ట్రైట్ వెంట్ అండ్ స్టాప్డ్ దేర్.
0: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మొమెంట్స్.
0: అక్కడ పోయి దిగేటప్పటికి
1: దాని
0: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
1: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
0: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
1: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
0: నానా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
1: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
1: హి సెడ్ బాబా హస్ సెంట్ మీ. మై
0: బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు.
1: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్ వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
0: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
1: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షీ డెలివర్డ్ ఇమిడియట్లీ.
0: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
1: దెన్ హి కేమ్ అవుట్. He did not notice the tanga nor the tanga wala.
0: Nana uranta tirigadu.
1: He went in search of the tanga wala.
0: Ekkada tanga kanipinchaledu.
1: He did not notice.
0: Ekkada gani sham kuda kanipinchaledu.
1: Nor sham.
0: Idantha baba chesinatti mayalu.
1: It was all the drama of maya of baba.
0: Baba dramalu aadaratvanti drama ne ledu.
1: There is no drama that is not enacted by baba.
0: Baba is the best actor.
1: Baba is the best actor in every drama.
0: కనుకని బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
1: ఇట్ ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
0: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టాడు.
1: అండ్ ద న్యూ బార్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
0: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
1: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
0: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు 1 నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
1: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
0: కాచుకున్నాడు.
1: హీ వెయిటెడ్.
0: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
1: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్.
0: లోకనాథం
1: వాస్ దేర్.
0: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాళ్ళు.
1: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
0: చాలా భక్తులు పాపం.
1: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
0: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
1: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
0: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ కాచుకుంటున్నారు.
1: సిగ్నలింగ్ ఈచ్ అదర్ స్టార్ట్ అండ్ క్రైయింగ్.
0: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదారే బాబా.
1: దే వర్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ దెమ్సెల్వ్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
0: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
1: లోకనాథం ఫెల్ అట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
0: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
1: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి.
1: డోంట్ క్రై, బి హ్యాపీ.
0: ఎవరు ఏడ్చినారో ఏమో, వారిని ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
1: సమ్వన్ మస్ట్ బి క్రయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
0: ఆ విధంగా చెప్పి,
1: సో సేయింగ్,
0: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికీ తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
1: After 2 hours, Bhagavan came back to this body.
0: అప్పుడు చెప్పాడు కస్తూరి.
1: Then Kasturi said,
0: స్వామి,
1: స్వామి,
0: మీరు భక్తి సంరక్షణకు మేము వద్దని చెప్పము.
1: We never say no when you want to help your devotees.
0: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాళ్ళని రక్షించండి.
1: You may go anywhere.
0: పరమ భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పడానికి నేను ఎవరు అర్హతని?
1: What authority I have to say no when you want to protect your devotees?
0: కాబట్టి మీరు వెళ్ళండి.
1: You go, స్వామి.
0: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
1: But don't drop your body and go like that.
0: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
1: ఆనాడు
0: కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
1: దెన్ కస్తూరి అండ్ సూరయ్య టుక్ ప్రామిస్ ఫ్రమ్ భగవాన్.
0: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
1: But I may drop the body, but there will be life.
0: ఉండి నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను. మాట ఇచ్చాను.
1: I'll go and complete my work.
0: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పోతే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
1: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
0: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు,
1: దేర్ ఆర్ సర్టన్
0: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
1: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: చిత్రంబులు, విచిత్రంబులు,
1: దే ఆర్ మిస్టరీస్.
0: విష్ణులోక చారిత్రంబులు,
1: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్.
0: అన్ని కూడాను అంతా ఒక చరిత్రంలే.
1: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
0: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ఫో.
0: ప్రతి మానవుని ఎందుకును పవిత్రమైన ఆత్మ ఉంటుండది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
0: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
1: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్.
0: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
1: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
0: Raso vai saha ani vedamulu cheptuvachu.
1: Veda declares as rasa essence.
0: Rasa swaroopade untunnadu.
1: God in the form of rasa essence.
0: Aa rasame lekapothe vidu neerasudaipothadu.
1: Without this rasa essence is neerasa weak.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకోరు పిలువనక్కర్లేదు, ఇంకోరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్, నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
0: కానీ నమ్మకం లేనిటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
1: బట్ వెన్ యూఆర్ ఫెయిత్లెస్ యూ నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
0: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనిటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్, ఇట్ ఇస్ యూజ్లెస్.
0: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుకనే మొట్టమొదట అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
0: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
0: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఏమైనా చేయవచ్చును.
1: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
0: కనుకనే
1: సో
0: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాదే.
1: సావిత్రి ఇస్ ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్స్. తృతి
0: చంద్రమతి భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళా జాతగాదే.
1: సీత హ్యాస్ డిక్లేర్డ్ హర్ చెస్టిటీ బై స్టెపింగ్ ఇన్ టు ద ఫైర్.
0: కిరిషి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
1: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెడ్ పీపుల్.
0: సప్తసాగర వేష్టి ప్రతిమాసలమున భరత తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
1: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
0: అలాంటి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో జీవించి, భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్ అండ్ గ్రోయింగ్ ఓవర్ హియర్, ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కానీ ఈనాటి భారతీయుడు కూడాను భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుండదు కానీ, భారతీయ వేషంలో మాత్రమే ఉంటుండే కానీ, కానీ బయటతట్టి ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
1: దే ఆర్ జస్ట్ భారతీయ ఫర్ నేమ్ సేక్. బట్ బిహేవింగ్ వర్స్ దాన్
0: కలిగినటువంటి వాడికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్?
0: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
1: ద హ్యూమన్ బిహేవియర్ టుడే ఇస్ మచ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
1: వర్స్ దాన్ ఎ డెమన్.
0: శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్
0: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
1: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
0: ఏం ఆ రాక్షసి పేరు?
1: మహిషాసురమర్దన.
0: ఈనాడు మహిషాసురమర్దన అన్నాడు.
1: ఇట్ ఈస్ మహిషాసురమర్దన.
0: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసు కాడు.
1: మహిషాసుర
0: మనిషి ఆసురవర్దన. మనిషి అసురుడు.
1: మనిషి అసుర డెమన్ హింసెల్ఫ్.
0: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
1: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసురా.
0: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
1: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
0: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
1: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
0: అది ఏ మహిషాసుర మర్దన.
1: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
0: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
1: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
1: You do not know or not understand the sanctity of the history of Bharat.
0: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adagandi nenu cheptanu.
1: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
0: Kevalam artham cheptame kaakudu.
1: Not merely giving the meaning.
0: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
1: He will also render help to you.
0: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
1: But no one is prepared to ask.
0: ఏదో చదువుకుంటూ పోతుండాలి, కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు.
1: They study, get things by heart.
0: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
1: The highly educated people also take to the same process.
0: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
1: They study well.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
1: They don't know the simple meaning.
0: భగవద్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: The divine teachings they don't recognize.
0: తన యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: They cannot experience the divinity within.
0: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
1: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
0: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
1: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
0: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
1: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ప్రేమ ముదిత మనసి కహో

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ this intellect is synonymous to the word intelligence.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: But it's not the correct meaning.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: The intellect conveys just the opposite meaning to that of intelligence.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పోయట్స్, స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడాను వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: విక్రమాదిత్య వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు
1: లెర్న్. మేధాశక్తికి బుద్ధికి ఎట్టి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: ఎర్లియర్ హీ థాట్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: విక్రమాదిత్య ప్రేయర్ టు ద స్కాలర్స్ వన్స్ అగైన్ టు ఎక్స్ప్లెయిన్ in detail the difference between intellect and intelligence.
1: Buddhi aidu amshamalato koodinatvantidi, idi chaala viluvainatvantidi, deeniki telivitetalainatvanti peru sarthakamainatvantidi kaadu ani vivarincharu panditulu.
0: Scholars explained clearly that intellect has got 5 aspects and intelligence stands nowhere before it.
1: Okati shraddha,
0: one steadfastness,
1: rendavudi
0: rutamu,
1: moodavudi satyamu,
0: the truth,
1: nalugavudi yogamu,
0: yoga,
1: aidavudi mahattaramaina shakti,
0: the mighty power.
1: ee aidu shaktulato koodinatvanti buddhi.
0: Intellect has got these 5 aspects.
1: Kevalam laukikamaina, bhautikamaina, prakrutamaina, loka sambandhamainatvanti yokka telivitetalanu pencheyatvantidi medha shakti.
0: It is only the intelligence you will have that will improve day by day in this world which is ever changing.
1: Medha shakti kalavaniki anniyu sandehamule.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హీ విల్ నాట్ హ్యావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty.
1: అతను గొప్ప మేధాశక్తి గల వాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలం బుద్ధి గల వాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you have interest merely.
1: ఈ ఆసక్తి పైన ఘనమైనటువంటి ఒక విశ్వాసం ఉంటుండాలి.
0: You should have full faith in your interest.
1: కనుక ఆసక్తి స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎంత కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukuke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga, vinnadi vinnattuga, chesindi chesinattuga cheppadam, idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nijamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇక నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాతను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకనే వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be scope for enmity.
1: కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: దివ్యమైనటువంటి వయసు.
0: It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students, the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagavad swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rutam.
1: Aa divyattam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఈజ్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఈజ్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఈజ్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఈజ్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvantidi chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvantidi.
0: Intellect is transcendental, beyond senses. అట్టి
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses, you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చు.
0: With intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడాను లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly in nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
1: దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
0: అబౌవ్ ద బాడీ ఆర్ సెన్సెస్.
1: ఈ సెన్సెస్ పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
0: ఓవర్ ద సెన్సెస్ ఇస్
1: మైండ్. కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
0: అబౌట్ దట్ ఇంటెలెక్ట్.
1: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
0: అబౌట్ ఇంటెలెక్ట్.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది అది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ షైన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఇస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కంపేర్ సచ్ ఎ సేక్రెడ్ ఇంటెలెక్ట్ విత్ వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ బౌండ్ బై సెన్సెస్ నాట్ బియాండ్.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: ఇట్ ద వన్ విత్ సెన్సెస్.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: దేర్ఫోర్ దేర్ నో రిలేషన్.
1: ఈ తెలివితేటలు ప్రాకృతమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ అస్ సో లాంగ్ వి హావ్ దిస్ బాడీ.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: రిచ్ మ్యాన్ కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హీ అలాటెడ్ ఎ
1: బెడ్రూమ్. దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: బాత్రూమ్ బై
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: డైనింగ్ హాల్.
1: దాని ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: డ్రాయింగ్ రూమ్.
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: కిచెన్ సెపరేట్.
1: కిచెన్ రూమ్ పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: దేర్ దట్ బిల్డింగ్.
1: ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ ద డైనింగ్ అండ్ ద డ్రాయింగ్ రూమ్?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై బిట్వీన్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్ రూమ్ అండ్ కిచెన్?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద వాల్స్ బిల్ట్ ఇన్ బిట్వీన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of unity.
1: మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
1: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
0: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
1: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
0: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
1: ఇంటి ఓనర్ ఒక్కడే.
0: బట్ ఓనర్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: దేర్ఫోర్ దీస్ రిలేషన్షిప్స్ అప్లై టు ద బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ బట్ నాట్ ద స్పిరిట్.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: దేర్ఫోర్ వెన్ వీ గో బై దిస్ వన్నెస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ స్పెషల్ ప్రాక్టీసెస్ టు గివ్ అ బాడీ ఫీలింగ్.
1: దేహము ఒక గోడ వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాల్.
1: ఇది కేవలం ఒక నెగిటివ్.
0: ఇట్ ఈస్ నెగిటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్.
0: క్లాక్.
1: దాని కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేము.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: ఫర్ దిస్ బాడీ ఆఫ్ క్లాక్
1: లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే
0: బికాస్ ది కీ ఆఫ్ లైఫ్ గివెన్
1: కీ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది కీ ఆఫ్ లైఫ్ వేరియస్ లిమ్స్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ యాక్ట్.
1: కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రంలో భూర్భువస్వః.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియల్ సంబంధము దేహము.
0: The first one, Bhur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: ఇట్ ఇస్ నెగటివ్.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఈ దేహం ఎక్కడ ప్రారంభించింది?
0: వేర్ డస్ ఇట్ స్టార్ట్?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెల్ట్ చేరాలి, వెల్ట్ చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
2: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ అండ్ ద లైమ్ అండ్ ద లెడ్ సోప్ అండ్ సో ఆన్ అండ్ ఫాస్ఫరస్
1: ఇవి కూడా చేరాలి.
2: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
2: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
2: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
2: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం. ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
2: The combination of all is the body.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
2: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది భూలోకము. దట్ ఈస్ అర్త్.
1: భూలోక ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
2: దిస్ బాడీ హెస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ ద లైమ్ అండ్ ద లెడ్ సోప్ అండ్ సో ఆన్
1: ఈ ప్రాసెస్
2: అండ్ ఫాస్ఫరస్
1: ఇవి కూడా చేరాలి.
2: దే షుడ్ బి దేర్.

0: అర్త్ భూలోక
1: భువః, ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవః, ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరైనటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
0: ద ప్రజ్ఞాన, ది స్పిరిచువల్ కంటెంట్ ఈస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ, భూలోక భూలోక సోల్ ఆర్ నాట్
1: సెపరేట్.
0: ఆల్ ది త్రీ ఆర్ విథిన్
1: అస్. సర్వము మన యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విథిన్ అస్.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విథిన్
1: అస్. దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్
1: విథిన్ అస్. దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్.
1: పశుత్వం కూడా మన యందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా?
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce.
1: బుద్ధి గలవాడు మేధావి కాదు, మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలిజెన్స్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాప్తమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్స్.
1: భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: There's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో, ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: The moment you think to do that, the hands start to work.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: The moment you decide to see so and so, the eye starts staring.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ear start to listen.
1: ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: And therefore the legs, the hands, the ears, the nose, all the limbs of the body
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: They discharge their duties.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: The ear that listens will not talk.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
0: The tongue that talks doesn't listen.
1: పలికే నోరు పలుకును మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: The tongue can only talk.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: Ears only hear.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్, ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
0: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: Innu samala porchi, innu samala padi, inta madhuramaina padarthamulu memu sampadisthe noru okkati maatrame tintu undadi maakenduku ivvatam ledu.
0: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: Sampadinchedi
0: when we get this food, it's only mouth that eats.
1: Budinchedi neeva.
0: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి, షోకు ఇంకొకరిది అన్నాడట.
0: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపచేశాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
0: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క

0: అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ.
0: లోకములో దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
1: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
0: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
1: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
0: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
1: Having declared it's bad but to make do it again, is it proper?
0: కనుకని మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
1: The mind is a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when it bursts,
0: ఎప్పుడు పోతుందో,
1: when it will vanish.
0: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుకని డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: Follow the conscience.
0: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
1: Follow your conscience.
0: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
1: Then you lead a proper life.
0: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
1: man today is not discharging his duty.
0: పెడమార్గంలో ప్రవేశించడం చేతనే
1: treads along the wrong
0: అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
1: That leads to all sorts of
0: అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
1: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హిమ్సెల్ఫ్,
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్
0: డ్యూటీ. దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
1: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
0: చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
1: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
0: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సర్వ్.
0: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
1: He says something and acts in the opposite way.
0: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
1: The harmony of the three, that is purity, that is
0: rutam. వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: What he says, what he thinks, what he acts should be one. That the quality of noble soul.
0: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్ది.
1: That is the mighty power of the intellect, the last aspect.
0: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్ల వస్తుంది?
1: How does it acquire mighty
0: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
1: It's because in combination of the three it acquires mighty power.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
1: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
0: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
1: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
0: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
1: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
1: What is the basis for the light of our intellect?
0: విశ్వాసమే.
1: It is the self confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: You should have the feeling that I am the human being.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: Without self confidence you cannot achieve anything.
0: తనను కూడాను తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: Without self confidence you cannot.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: The whole life will be confused.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: Everything will be chaotic.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: You should have the feeling that I am the human being, that he is divine.
0: సంస్కృతంలో మానవుడు అంటే లేక ఉపనిషత్తులంటి మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
1: ఇన్ సంస్కృత్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవుడు అంటే ఫెయిత్,
0: నమ్మకం కలవ వ్యక్తి,
1: ద పర్సన్ విత్ ఫెయిత్.
0: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటారు.
1: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
0: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటారు.
1: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటారు.
1: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ faith in the master.
0: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
1: But man has no faith in his fellow man.
0: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
1: Man who has no faith in the fellow man for days, how do you expect him to have belief?
0: మానవుడినే నమ్మినప్పుడు
1: belief in God.
0: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
1: If he has got faith in the fellow man, he can develop faith in God.
0: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: We may live for a short time, but we should have faith in God.
0: ఆ విశ్వాసమును పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
1: We have to develop that sincerity, steadfastness.
0: ఆ శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
1: This steadfastness has two words.
0: ఆసక్తి,
1: interest,
0: స్థిరత్వము,
1: stability.
0: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
1: These two will bring about this steadfastness.
0: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
1: You will have interest that I want God.
0: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
1: And you need to be stable there.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Then you will attain divinity.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things not known to
0: you. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things.
0: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
1: Understand the difference between intellect and intelligence.
0: అదే విధంగానే మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: Likewise, there's difference between mind.
0: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
1: Mind is like a white cloth.
0: Mind చాలా పవిత్రమైనటువంటిది.
1: Mind is highly sacred.
0: కానీ ఈ దుస్సంకల్పముల చేతనే ఈ మైండ్ అపవిత్రమైపోతుంది.
1: Because of bad thoughts, the mind becomes dirty.
0: ఈ తెల్లగా ఉండినటువంటి సహజమైనటువంటి ఒక స్వరూపం ఇది.
1: The whiteness is its natural quality.
0: దీన్ని మనం అనేక విధములుగా ఉపయోగపెట్టుకోవటం చేత ఇది నల్లగా మారిపోతుందని.
1: As we make use of this white cloth,
0: ఈ నల్లగా మారినటువంటి వస్త్రమును మనం చాకలికి వేస్తున్నాము.
1: We just put it to the washerman.
0: ఆ చాకలి తిరిగి దీనిని మళ్ళీ తీసుకుని వచ్చాడు.
1: He will wash it and bring it back.
0: మనం ఏమంటున్నాము?
1: What do we say?
0: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
1: We say that washerman brought it white and bright.
0: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
1: Washerman is not that capable as to make it white and bright.
0: తెలుపు దీని స్వభావమే.
1: That whiteness is దీని
0: స్వరూపమే.
1: Its original form.
0: ముందు మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసాడు.
1: He removed only the dirt.
0: అదే విధంగానే
1: likewise
0: మన మనస్సు పవిత్రమైనటువంటి ఒక శుద్ధమైనటువంటి ఒక తెలుపు వంటిది.
1: సో అవర్ మైండ్ ఈస్ ప్యూర్ అండ్ హైలీ సేక్రెడ్.
0: విషయవాసం చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము.
1: ఇట్ ఈస్ డర్టీ బికాస్ ఆఫ్ వరల్డ్లీ సెన్సెస్.
0: దైవ చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకుని కొట్టినప్పుడు ఇది మైండ్ వీడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ బీట్ ఇట్ అగెన్స్ ద స్టోన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ ద లార్డ్,
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యూ హావ్ టు
0: డెవలప్. శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
1: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
0: దేనినైనా సాధించవచ్చు.
1: బియాండ్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: చంద్రమండలం అయినా చేరవచ్చును.
1: యూ కెన్ గో టు
0: నక్షత్ర మండలం అయినా చేరవచ్చును.
1: రీచ్
0: సూర్యమండలాన్ని కూడా చేరవచ్చు.
1: యూ కెన్ గో టు ద సన్ ఈవెన్.
0: ఏమిటి ఆ సూర్యమండలం?
1: వాట్ ఇస్ దట్ సన్?
0: ఎక్కడో ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
1: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
0: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ సన్?
0: మన దృష్టియే సూర్యుడు.
1: అవర్ విజన్ ఇస్ సన్.
0: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
1: సో యూ కెన్ సర్టన్లీ రీచ్ దట్.
0: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
1: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
0: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
1: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
0: సుదర్శనము అని పేరు పెట్టాడు.
1: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
0: సుదర్శనము,
1: సుదర్శనము
0: అనగా మంచి దర్శనము.
1: మీనింగ్ ఎ వెరీ గుడ్ దర్శన్.
0: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
1: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
0: దప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమం అయ్యేది రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
1: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్
0: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
1: దిస్ ఎలిఫెంట్ ప్రేయిడ్ హోల్ హార్టెడ్లీ.
0: గజరాజ్ అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఎవరు గజము?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఏనుగు కాదు, మృగం కాదు, మదమే గజము.
1: యు ఆర్ ది ఎలిఫెంట్.
0: మన మదమే మన గజము.
1: అండ్ దట్ ఈగో ఇస్
0: మద గజము.
1: దట్స్ మదగజ.
0: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
1: యాజ్ ఇట్స్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఈగో ఇట్ స్టార్టెడ్ ప్రేయింగ్.
0: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
1: వెన్ వి సే గాడ్ హస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
0: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
0: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
1: That light is not in the eye.
0: Chakka tisukondi, chakka artham avutundi.
1: You understand clearly.
0: Ee netramlo kuda nu rendu cheyinayi.
1: There are two there.
0: Antar bahitya tasarva vyapya narayana sidha pillavadu cheppadu.
1: The boy also said same thing.
0: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
1: The light is there inside and outside. That is the vision.
0: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
1: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
0: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
1: దో దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
0: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ది సన్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: బికాజ్ ద సన్ ఇన్ యూ మస్ట్ బి వన్ విత్ ది సన్ అవుట్ సైడ్.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: ఆర్ ఎల్స్ ఇట్ కాంట్ బి యూనిటీ వన్.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: బట్ యూ సిట్ ఇన్ ద డార్క్ రూమ్ అండ్ ఓపెన్ యువర్ ఐస్.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: యూ డోంట్ సీ ఎనీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: బికాస్ దేర్ ఇన్ ద డార్క్ రూమ్
0: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: అండ్ హియర్ ఇన్ సన్ లైట్ దేర్ ఇస్ నో లైట్.
0: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: దేర్ఫోర్ ద లైట్ ఆఫ్ యువర్ ఐ అండ్ ద లైట్ ఆఫ్ ద సన్ షుడ్ బి వన్.
0: తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: The sunlight is necessary and the light in you is needed.
0: సూర్య లైట్ మనకి అక్కర్లేదని కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య, అంతర్ సూర్య, రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: Therefore outer sun and inner sun must be one, so as to see well.
0: కలుకని దియో యోనో ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
0: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
0: అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: But the dead body has eyes.
0: కానీ చూడగలుగుతున్నాడు.
1: But can it see?
0: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
1: Dead body has ears.
0: కానీ వినగలుగుతున్నాడు.
1: Can he hear?
0: లేదు. కారణం ఏమిటి?
1: What the reason?
0: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండేటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
1: The dead body has all the senses, but there is no divine power vibration. Therefore, he is not able to see.
0: చెవులు కూడా నువ్వు వినలేకపోతున్నాడు.
1: Ears are there, can't hear.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: బికాస్ ది నేచర్ మాలిన్యమైపోయింది. ఇట్ చేంజ్ టోటలీ.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
1: అట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: ఐ గివ్ యూ సైట్.
0: అప్పుడు చెప్పాడు సూరదాసు.
1: దెన్ సూరదాస్ సెడ్,
0: స్వామి, కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes, but are they able to see you?
0: Kanlundi gruddulai kalyana karamaina neerupu darsimpa nerarairi.
1: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine
0: form.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: ఎందుకు ఈ చెవులు?
0: What for are the ears?
1: చాటల వలె ఉంటున్నాయి చెవులు.
0: That just.
1: కానీ నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: They are like that of the cotton ball.
1: కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: Are they able to see you?
1: లేదు.
0: No.
1: నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: I want the eyes that would be able to see.
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: I need the ears that would listen to your melodious music.
1: అంతే కాని ఈ చచ్చుడు అనేది చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: In order to have the divine feeling, we should know the nature of the intellect.
1: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: Intellect has everything.
1: కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
0: It's divine will. Divine will.
1: Divine will.
0: Divine will.
1: అది సెల్ఫ్ విల్ అంటారు.
0: That's called self will.
1: అంతేకాకుండా
0: not only that,
1: will power అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: God only has this will power.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్,
1: ఆసక్తి,
0: ఇంట్రెస్ట్,
1: విశ్వాసము, అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వం,
0: ద స్టెబిలిటీ,
1: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి.
0: దీస్ టూ వీ షుడ్ నెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద విండ్.
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యు ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకని అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యూ హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకి అంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వి మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వి టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: వెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది
1: స్పెల్లింగ్. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకు ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they're
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకోవటం లేదు.
0: నో దట్ ది నోవెల్టీ యునిక్నెస్.
1: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
0: యూ రిపీట్ గాయత్రి.
1: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
0: బట్ దోట్ థింగ్ సేమ్ స్టేటెడ్ అగైన్ ది డిఫరెన్స్.
1: గొప్పతనము నిత్య నూతనమైనటువంటి యొక్క పదములు.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికి అప్పటికి నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: దైవత్వము నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయంలో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union.
0: Union.
1: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those
1: దైవ చింతన లేనటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటారు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవల అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిలా నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiling, all smiling.
1: ఆ దైవత్వంతో తీరు ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: It received the spark.
1: కనుక ప్రకాశిస్తూ ఉంటాడు.
0: Therefore, it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ సిన్సిరిటీ అండ్ ఫెయిత్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేసిక్ ఒక లేడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulo endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu.
0: Pattanamulo
1: nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Gutta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: All in the deep sea.
1: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
2: భజన దినా సుఖ శాంతి నహి, హరి భజన దినా సుఖ శాంతి నహి.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 31st డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th సెప్టెంబర్. In this discourse, Bhagawan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagawan Uvacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha Arjuna te niku కర్మణ్యేవ అధికారః. నీకు కర్మ యందు అధికారం అస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ యందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ aspire for the fruits thereof.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది. ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: Here it is not said that there is no fruits of action. Fruits of action are there, but do not aspire for it. This is the injunction.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: Here it is not said nafaleshu, ma phaleshu it is said.
1: Anaga phalamu ledu ani cheppaledu, phalam valadu annadu.
2: It is not said that there is no fruits, but do not aspire for it.
1: Manam aacharinchetunte samasta karmala yendu phalamunu lakshyamunu dunchukonaka karmanu aacharinchatame mana kartavyamani gurtinchali.
2: The sum and substance of it is that we have to recognize whatever action we do, we'll have to do it without keeping in view the fruits of action.
1: Prati karmaku phalitam unnadi.
2: For every action there is a fruit.
1: Prati phalitamunaku maroka karma unnadi.
2: For every fruit there will be another subsequent action.
1: Idi kevalamu vittanamu mokka, vittanamu mokka, vittanamu mokka ee paristhitilo roopondutu untuntadi. కర్మ, కర్మ ఫలం.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ, ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్
1: విత్తనము లేక మొక్క రాదు.
2: వితౌట్ సీడ్ యు వుడ్ నాట్ గెట్ ఎ ప్లాంట్.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: వితౌట్ ప్లాంట్ బికమింగ్ ఎ ట్రీ యు వుడ్ నాట్ గెట్ సీడ్.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: దిస్ ఈస్ ఎ నేచురల్ స్టేట్.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchatame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avtaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu nee lakshyam nandunchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నారు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచములు ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: Among the armors which are worn by heroes, there are different kinds.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: We have to inquire into in different ways the about this armor of devotion.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటాది.
2: In the battle and the war relating to the world, there will be a few scheduled hours.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: This war or battle may last only for a few days, a few months or a few years and come to an end.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: But the fight and the battle that has been fought by man is right from ancient days.
1: మంచి చెడ్డలతో.
2: Fight is with good and bad.
1: పాప పుణ్యములతో.
2: With sin and virtue.
1: రాగద్వేషములతో.
2: విత్ అటాచ్మెంట్ అండ్
1: అసూయాది భావములతో.
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో.
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సల్పుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
1: ఈ మహా భయంకరమైనటువంటివి.
2: These are really dreadful.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: These two have very extraordinary strength.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: But the man who is fighting is not so strong, he is weak.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and a armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
2: For a person who wears sandals or footwear, there may not be any trouble of with thorns.
1: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
2: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances, it is better you wear the armor of wisdom.
1: అనుకునే సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
2: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన అహంకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nindiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
2: యు కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ థింక్ అబౌట్ గెటింగ్ రిడ్ ఆఫ్
1: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ది పెయిన్ విచ్ ఇస్
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఈస్ బెటర్.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: యూ మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యు హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువులు నీవు జయించు.
2: యూ షుడ్ కాంకర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ది ఇన్నర్ ఎనిమీస్.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునని వృద్ధి పొంది కర్మమున చను.
2: హి డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హి డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: Karma mi sukadukkamulaku kaaranamelalo unnadu.
2: It is action which is responsible for good or bad, happiness or joy.
1: Nee sukamunaku dukkamunaku.
2: For your joy or sorrow.
1: Nee paapamunaku punyamunaku.
2: For your sin or for virtue.
1: Nee aanandamunaku leka aahladamunaku.
2: For your joy and delight.
1: Nee laabha nashtamulaku kudanu karmane kaaranam.
2: For the profit or the loss.
1: Asalu nee janmamunake karma kaaranam unnaru.
2: For your very birth, action is responsible.
1: Kanuka కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షం లోపల జ్ఞాన ఫలములను నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేని చూసి నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో దీని పుట్టుక స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400, or 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, or 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్లు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600,00,000 కోట్ల మైళ్ల దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: The sun whom we can see, we consider him to be very near us.
1: Inchuminchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
2: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
1: Ee suryude manaku ento prakashanganu suryuni yokka tejasu ento mirimitlu kolputu untundali.
2: The splendor and the light of sun is so much for
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ something like 23 or 24 lakh crore miles.
1: Manaku kanipinchedi oka chukka oka chukka prakka pakkana undinattiga manaku kanipistundali.
2: The stars look as though they are close to each other.
1: Kani okkokka nakshatramunaku okkokka nakshatramunaku kotla mailu dooram untundali.
2: But the distance between any two stars is something comparable to crores of miles.
1: Manam ee bhoomi nunchi chuchetappatiki edo palara bosinattiga kanipistunnayi.
2: It looks as though that milk is spread on the sky.
1: Manaku kanipinchetundi nakshatramule konni kotlaku kotlaku kotlakka kanipistunnayi.
2: The stars that we see are something numbering crores.
1: Inka manaku kanipinchinatundi ennu untunnayi.
2: There are many more things which we have not been able to see.
1: Ilanti kotlaku mailu dooramu kotla vistheernamu kotla velimintundi oka nakshatramulu kaliginatundi ee okka జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రంది.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఏ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: What is the size of Andhra Pradesh in
1: ee Andhra Rashtramlo Anantapuram jilla entadi.
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: Ee Anantapuram jilla lopala mana gramam enta chinnadi.
2: How small is our village in Anantapur?
1: Mana gramamlo neevu entati vaadu.
2: And how small you are?
1: Evarin chuchi neevu garvapadutunnavu.
2: Whom are you seeing and why are you
1: proud? Neeku ahankaram vastuntundali.
2: Why are you getting this egoistic feeling?
1: Ee vishalamaina jagattunu chuste నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్.
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ who has not recognized the greatness of the universe and the volume of the earth, one would be charged with egoism.
1: Poni ee dehamane emaina chuchi nee ahankara padutunnava?
2: All right, are you proud of your own body?
1: Dehamu panchabhautikamu.
2: Body consists of only five elements.
1: Dehamu koolaka tappadeppudu.
2: One day or the other it has to perish.
1: Dehi niramayundu.
2: The indweller is permanent.
1: Ganutimpaka dehi chaavu puttukal moh nibandha bandhanalu mudralu levu.
2: If only you look into the indweller does not have birth, death or
1: jivada malinapu kompa.
2: Oh mad person, this particular body
1: rogamula mraggedu sevaka gampa.
2: It is full of diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
2: It undergoes many changes.
1: Bhavasagara meedagaleni kampa.
2: It has not been able to travel the ocean of samsara.
1: ఈ మీను ఉచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
2: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీనిని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
1: ఏడు బకెట్ నీళ్లు.
2: This consists of 7 buckets of water.
1: నీళ్లు చున్నపు నీళ్లు.
2: This consists of water of chunam.
1: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీళ్లు.
2: 4 nails with the size of about 2 inches.
1: 1100 matchsticks లో ఉన్నటువంటి ఒక ఆ ముందు ఉన్నటువంటి మందు.
2: The volume of 11,000 matchsticks. ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్ ఇన్ 11,000
1: పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం.
2: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 పెన్సిల్స్.
1: 2 lux సోపులు.
2: 2 lux సోప్స్.
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ 1 బాడీ.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. అది చున్నపు నీళ్లు.
2: ఇట్ ఈస్ ది చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది?
2: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దిస్ ఇనర్.
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: దట్ ఈస్ వై దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాడీ విచ్ విల్ బి డిస్ట్రాయ్డ్.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: దిస్ బాడీ ఈజ్ ఏబుల్ టు మూవ్ అబౌట్ బికాస్ దెర్ ఈస్ ఇంట్వెలర్ ఇన్ సైడ్.
1: అదొక వాల్ క్లాక్.
2: దెర్ ఈస్ అ వాల్ క్లాక్ దేర్.
1: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
2: దెర్ ఆర్ 3 హ్యాండ్స్ దేర్.
1: ఒకటి సెకండ్ది.
2: వన్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్స్.
1: రెండవది మినిట్స్ది.
2: ది సెకండ్ వన్ ఈజ్ మినిట్స్ హ్యాండ్.
1: మూడవది గంటలది.
2: ద థర్డ్ వన్ ఈజ్ అవర్స్ హ్యాండ్.
1: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be moving.
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్ని కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: Our heart may be compared to a wall.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలించారు.
2: To this we have hung the body as a wall clock.
1: Akkada swasame key.
2: The breath is may be compared to
1: mana karmale seconds.
2: Our actions may be compared to seconds.
1: Mana bhavamle minutes.
2: Our feelings may be compared to minutes hand.
1: Mana aanandame indulo hours.
2: Our joy may be compared to the hours hand.
1: Aiti karmalu enduku chosin cheyali ani.
2: In that context, why should we perform action?
1: Seconds mullu 60 indu తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60
1: ఇండ్లు. ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60.
1: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్ ది.
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతోరి మూడు కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 హ్యాండ్స్ మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: ది ప్రకృతి ఆర్ నేచర్
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్రకృతి
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములను నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం
2: గుడ్ యాక్షన్.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: వెన్ యూ డూ ఇన్యూమరబుల్ గుడ్ యాక్షన్స్ యూఆర్ లైక్లీ టు గెట్ వన్ ఆర్ టూ గుడ్ ఫీలింగ్స్.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి

0: కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
0: అందుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హాస్ బీన్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action, there is an action which does not...
0: లేదు నిష్కామ కర్మ, లేక ఏది కర్మయోగము.
1: What is karma yoga or nishkama karma?
0: అహంకారము లేకుండా, ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
1: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
0: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యు అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
0: కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యు పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను, త్యాగమన్నను, లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగా, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: ఆ యజ్ఞభావం. హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్,
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
1: As thoughts are, so the feelings would be.
0: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
1: As food is, so the thoughts would be.
0: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
1: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: మనం ఒక మంట వేసుకుంటాం.
1: We are just having a small fire.
0: మంట ఎట్టిదో పొగ అట్టిది.
1: The smoke depends upon the type of fire that is.
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: The cloud depends upon the smoke.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: Rain depends upon the cloud.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: The crop depends upon the rain that.
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: The food depends upon the crop that.
0: వంట ఎటువంటిదో మన వంట అటువంటిది.
1: Our
0: దేహం అటువంటిది.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పను బోధిస్తూ వచ్చాడు.
1: Therefore, Krishna has said that in the context of performing action, without keeping the fruits of action,
0: నీ అధికారమంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
1: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డూ నాట్ కేర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: వీ మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ మే బి సఫరింగ్ ఫ్రమ్.
0: ఈ దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి. కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యం అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థం అయిపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
0: అసలు కర్మ

0: కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ యాక్షన్ డస్ నాట్ మీన్
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: వన్ నేమ్ ఆఫ్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ కర్మ.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: Kanuka karma deham idi.
1: This body is the consequence of action.
0: Ee karmala dwarane
1: through action alone
0: kalamunu
1: time
0: sarthakam chesukovali.
1: Time has to be sanctified.
0: Kala karma karana kartavyamlanni kudunu kayamutone koodi untunnayi.
1: Body is associated with the time, causation and circumstances.
0: Aithe idi jagratha avasthaku maatrame nirupistu vastundi.
1: But this is restricted only for the waking state.
0: Kaani swapna avastha lopala kevalam manasu maatrame undi kaani sarva karmalu kudanu nilamaipothayi.
1: In the dream state there will not be any action at all, but you'll be having only mind.
0: Sarvendriyamulu kudanu stambinchi pothayi.
1: All the senses will be still.
0: Sushupti sthiti lopala ఆ యొక్క మనసు కూడాను లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణం అని.
1: మహాకారణ ఈస్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ద వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్
0: 4:15 నీవు బయలుదేరావు.
1: బై 4:15 యు హావ్ స్టార్టెడ్.
0: 4:30 ప్రశాంత నిలయం చేరినావు.
1: యు హావ్ రీచ్డ్ ప్రశాంత నిలయం బై 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: ఇట్ హెస్ టేకన్ 15 మినిట్స్.
0: కాయము నడిచింది.
1: ద బాడీ హెస్ మూవ్.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: Kalamu, karma, kartavyamu.
1: The time, the action and the duty.
0: Karanam.
1: Reason.
0: Janma sarthakam chesukovali.
1: For sanctifying one's own birth.
0: Ee Bhagavad Gita ni vinatam cheta naa janmam sarthakam avutundi.
1: By listening to this Bhagavad Gita I'll be
0: sanctified. Kalu jagratalo kalamu 30 nimishamulu. Kayamu nadichi raavatamu.
1: In the waking state, the time is about half an hour.
0: Kartavyam Bhagavantuni yokka idi Bhagavad Gita vinali.
1: The duty is to listen to Bhagavad Gita.
0: Deeni yokka phalitamu,
1: the fruits thereof is
0: karanam janma sarthakam.
1: To sanctify one's own life.
0: Kaduka ikkada kala karma karana kartavyalu naalugu untunnayi manaku.
1: In this particular context we can just see kala karana kartavya karma.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: ఆఫ్టర్ దిస్ డిస్కోర్స్ ఇస్ ఓవర్ యుల్ బి గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: యు హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యు హావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
0: నిద్ర వచ్చింది.
1: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యు ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలము లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు.
1: హ్యావ్ యూ ట్రావెల్డ్ బై కార్, బై బస్ ఆర్ బై ప్లేన్?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: వై డిడ్ యూ గో టు మెడ్రాస్? దేర్ ఇస్ నో.
0: అక్కడ అనిపించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ ఎంజాయ్డ్ దేర్? దేర్ ఇస్ నో డ్యూటీ దేర్.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: Mari tachanam evaru vachi ninnu leparu.
1: Immediately someone woke you up there.
0: Lechi chustepudiki 5 nimishamulu kuda kaledu ee swapnam.
1: By the time you got up from the dream,
0: ee 5 nimisham lopale nee Madras poi Mount Road lo teriyadaniki ee vidhanga avakasam chikkindi.
1: Within the course of the 5 minutes of your dream, how did you?
0: Idi kevalam manasika sancharame.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: Ee kayam cheta indriyamul cheta nee vematram kodunu aacharinchaledu.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: Kanuka adi sukshma swarupamu.
1: That may be described as a subtle form.
0: Karana karma kartavyamulato kudinatvantidi ee sthoolamu.
1: The gross body is associated with the time, the action and the circumstances in the
0: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame sukshmamu.
1: Without having all these things, only this mental experience. Then none of these things exist in the dream state.
0: Ee manokalpana cheta aneka swarupani srushtistundadi.
1: on account of the tricks of the mind, you have been able to create a new world there.
0: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల ఎన్ని బిల్డింగ్లు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
1: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్
0: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
1: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
0: బలవత్తరమైనటువంటిది మనసు.
1: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్,
0: మహాశక్తివంతమైనటువంటిది మనసు.
1: ఇట్ హెస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ,
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్,
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ,
0: కనుకని ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything,
0: mana samasta karmalakunu moola karanam manase.
1: For all your action, it is the mind which is responsible.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతన. ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ, అవికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన, టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు,
1: ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి,
1: the wick is truth.
0: ee rendu cheerinappudu velugu ostundi.
1: When you join these two together,
0: velugu teeri poyetappudu venta evvaru raru, samuru raadu, otti raadu.
1: When this light goes disappears, neither the oil comes nor the wick comes.
0: Adhe vidhamgane ikkada saramu ayinadi otti, sava samuru satyamaindi otti, ee renditiki oka pramida undali kada.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desires say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deenloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ టు లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్, యు నాట్ ఆయిల్
0: ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి, గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: కనుక వెలుతురును మాత్రం అందరికీ సమానంగా ఇస్తుంది.
1: The light will be given equally to all the people.
0: Adhe neeku atma jyoti.
1: That may be compared to atma jyoti.
0: Andaru endukodano samanangane untundali.
1: It is equal in all the people.
0: Aithe ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు, పొగలు, ఈ విధమైనటువంటి ఆడటం, ఆడటం, చెంచులత్వం, ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి, స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఎ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్ టు
0: ఆడేటువంటిది వికర్మ.
1: When it moves about and flickers, it may be vikarma.
0: ఈ వెలుతురే అకర్మ.
1: ది లైట్ మే బి కంపేర్ టు అకర్మ.
0: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: దేర్ ఇస్ నో
0: ఫలము ఉండదు.
1: దేర్ ఇస్ నో ఫ్రూట్ దేర్ ఆఫ్.
0: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
0: కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడా నువ్వు కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హి విల్ నాట్
0: బి. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: All these actions can take you only up to heaven.
0: స్వర్గము తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: We should not be under the impression that beyond heaven.
0: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్య మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యము తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: The same Veda has declared that at the end of the merits of your action you will be brought down to
0: earth. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: These fruits thereof will not be growing.
0: ఒక MLA ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: A particular MLA has stood for
0: election. అందులో జయించాడు.
1: He has achieved victory in that.
0: ఒక 5 సంవత్సరం అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: ఎప్పుడు ఇచ్చినా రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: ఒక చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో ఒక కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్ట బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పి చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
1: యూ కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హి వాస్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
1: హి సెడ్ వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్ హియర్.
0: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here. And then the jailer said, why should you not take
0: it? Yenduku ee photo tisiraatu tirigi repo unnadu mari vastani tirigi ee jailike vastanu kabatti ikkade undani annadu.
1: Then this thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్ ద మనీ.
0: అదే విధంగా మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగిపోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాదిరి ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kanuka marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satyanityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: మమై వంశో జీవలోకి జీవభూత సనాతన. మీరందరూ పరులు కాదు, పరమాత్ములే.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. ఇట్ ఈస్ ది ఇండివిజువల్ కాన్షియస్ అండ్ సూపర్ విచ్ ఆర్ ఎటర్నల్. యు ఆర్ నాట్ సింప్లీ హ్యూమన్, యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ దట్ హెస్ గివెన్ బర్త్ టు నోబుల్ పీపుల్ హు ఆర్ ఐడియల్స్ టు ఎండ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: అనాధికారం నుండి అనేక మంది మహర్షులు భారతదేశము రామతత్వంను ప్రచార ప్రబోధం చేసి కాలంలో గడిపి కీర్తిని గురించున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ అండ్ ద సీయర్స్ హ్యావ్ కంపోజ్డ్ హ్యావ్ బిన్ షేరింగ్ ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ రామాయణ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: రామాయణం జరిగి త్రేతాయుగములో.
1: రామాయణ బిలాంగ్స్ దట్ ఏజ్ త్రేతాయుగ.
0: అనేక వేల సంవత్సరముల క్రిందట.
1: ఇట్ హ్యాపెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ అప్పటి రామాయణము ఇప్పటికి కూడాను ఏ పిల్లలు చూసినా ఏ పెద్దలు చూసినా చింతిస్తూ ఉంటారు, రామ రామ రామ అని. ప్రతి గ్రామమునందును ప్రతి పల్లెయందు కూడాను రామమందిరం కట్టుకొని వారు ఆనందంతో ఈ రామనామ స్మరణ చేస్తుంటారు.
1: దో రామాయణ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: ye namamunu marchinappadigini rama namamunu evvaru kodu pillavaadu modukoni pedda vaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichigaadu madakuni kotisharunadu kodum kashtamachinappudu rama ani aa vidhamainatundi edo oka nepamto rama naamalanu tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama naamam tarchinatundi oka bharatiyudu kani రామనామమును స్మరించినటువంటి భారతీయుడు గాని ఎక్కడ కూడా కనిపించడు.
1: యు డు నాట్ కమ్ అక్రాస్ ఎనీ భారతీయ ది ఇన్హాబిటెంట్ ఆఫ్ దిస్ భారత్ హూ డస్ నాట్ చాంట్ హిస్ నేమ్, హూ డస్ నాట్ రిపీట్ హిస్ నేమ్.
0: అనేక మహర్షులు దీనిని తపస్సు చేసి కొన్ని రకములైనటువంటి ఒక దీక్షలను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatana. Meerandaru kudanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyamaneatundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharmah. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కానీ ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైందా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka, ee satya dharmamunaku, satyani asatyamunaku, madhya madhya, ee vidhamaitpiti yuddhamalu jarugutuntayi.
1: Therefore, the Satya and Dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramaru.
1: Rama represents Satya.
0: Asatyam nu paliginatuvadu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikatte minchinatuvanti dharmam marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: దర్ఫోర్ ఇన్ ఎనీ స్మాల్ మ్యాటర్ బీ దట్ సో సింపుల్ యట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
0: సృష్టి ఎంత కూడాను సత్యం నుండి పుట్టినటువంటిది.
1: ది ఎంటైర్ క్రియేషన్ హ్యాస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలత్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణం అయిపోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: Satya is a very simple, small word.
0: Satya.
1: Satya.
0: Sat. అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: Sat అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: Sat is existence, permanent.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: It is changeless whatsoever.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా చిన్నవారు.
1: యు ఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాల కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are these senses?
0: సర్వత్రా ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది ఐదే.
1: Only 5 are present.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: అహింస
1: అండ్ అహింస.
0: సత్యము అనేటువంటిది
1: ద ట్రూత్
0: ద్వారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ he will not be violent or himsa.
0: అప్పుడు అహింసా అంటారు.
1: Then that is truly called ahimsa.
0: హింస అంటే ఎవరినో కొట్టడము తిట్టడము బాధించటము అది కాదు హింస.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: నీ వాకుని నీవు పరిహసించటమే, నీ వాకుని నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: అదే హింస.
1: That is himsa or violence.
0: దానిని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరే.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ తోపనే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను పుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు.
1: All have born out of this truth, have been maintained, sustained in truth, and ultimately merged back in truth.
0: Kanuka satyam anaga kevalam unnadu unnattu cheptame satyam.
1: Satya means speaking out what is happening, what is that exists.
0: Daniki neeve emainattu kalpitam cheyakoddu.
1: You should not create or fabricate.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతున్నావు.
1: On the other hand, if you add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: యూ షుడ్ నెవర్ పొల్యూట్. యూ రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: ఆల్ దట్ యూ స్పీక్ అవుట్ విల్ హ్యాపన్.
0: అయితే కొంతమంది యోచించవచ్చు,
1: బట్ సమ్ మే ఫీల్ సో,
0: స్వామి మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
1: సమ్ కంప్లైంట్ టు స్వామి, స్వామి వీఆర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ బట్ దిస్ అంట్రూత్ అసత్య ఈ స్టాండింగ్ ఎస్ అన్ అబ్స్టకల్ పుటింగ్ అస్ టు సఫరింగ్.
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: దిస్ అంట్రూత్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇన్ యువర్ లైఫ్.
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీళ్ళంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసంత అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక దాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha ee megharantu cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కనుక నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణ ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ విల్ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సింపుల్ హ్యూమన్.
0: నేను రాముడి,
1: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసును అని.
1: Sometimes you declare, Rama within me is fully aware of what is happening.
0: Kanuka mana atma anagane atmane ramudu.
1: This atma, the self, is Rama.
0: Atma ku roopam ledu.
1: Atma has no form.
0: Atma oka roopanni dharinchi prakrutiki bhautikanga vachadu.
1: This atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కనుకనే ధర్మమే అనేటువంటిది లక్ష్మణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore dharma has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
1: In fact, he did not follow any other path other than
0: Madhya Dhanadharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutamhi Rakshamam Saranagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self under the lotus feet of Rama.
0: Vagana oka samayamlo,
1: at one time
0: Ramana ontariga undinatvanti samayamlo,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచాన్ని కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
0: వచ్చాడు,
1: హీ రిటర్న్,
0: రామా ఎందుకు నీకు ఈ వ్యవస్థను తన్నావు?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాముడు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Rama was equally astonished.
0: కానీ రాముడికి సర్వము తెలుసును కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth, he called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది శూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ శూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are, Rani.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావములే నీ అందు ప్రవేశిస్తాయి.
1: As is the company, so will be the thoughts that you will have.
0: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: Join the good company always.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: You always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావములే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంత మన యందే ఉంటున్నది.
1: Everything is contained within us.
0: కాబట్టి మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: In fact, the human body itself is a vast world.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: ఇట్ లైస్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్ టు గెట్ దెమ్ ట్రాన్స్ఫార్మ్.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుభవచ్చు.
1: యు మే పుట్ ఎ క్వశ్చన్, వై నాట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: హీ గోస్ ఆన్ స్మైలింగ్, వాచింగ్ ఎవ్రీబడీ.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: హీ నెవర్ టెల్ యూ దట్ దిస్ ఇస్ గుడ్, దట్ ఇస్ బ్యాడ్.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తుంటాయి.
1: యువర్ ఓన్ థాట్స్ విల్ టెల్ యూ.
0: నీవు ఏది తిన్నావో అది నీకు తీపిగా వస్తుంది.
1: యాజ్ ద ఫుడ్ దట్ యూ కన్స్యూమ్ సో యూ బెల్జ్.
0: నువ్వు మామిడి పండు తింటే దోస పండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: Kaga neelo unnatundi neeku ostuntayi gaani neelo lenivi maatram raavu.
1: So that what manifests in front of you is truly present in you.
0: Kaga evarapaina ye chedda bhavam vachinappudiki adi neelo le kaadi vaarilo le kaadu.
1: Any bad thought towards anybody is truly found in you.
0: Kontamandi nirantaramu aalochanalo munigi untaru.
1: Some people are indulged in constant thought.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్తైన కూడాను ఆనందం చిక్కదు.
1: The one who is in deep thinking throughout can never be happy.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: You think you are intelligent. You go on investigating, exploring all the knowledge that you have accumulated.
0: Kani ee bookish knowledge anetundi kevalam manavuni energy ga chestuntadani.
1: All the bookish knowledge will turn into allergy to a human being.
0: Ee allergy chesinappudiki energy anetundi tagipothundi.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము గాని ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ ఎనర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ దట్ హస్
0: డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఓన్లీ థింగ్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: Ananti varochanu vachinappudu,
1: when such thoughts come,
0: this is my enemies ani dani pakkaku nikkeyandi.
1: Consider such thoughts as your enemies, brush them aside.
0: Kaluku meeru eppudu premato undandi.
1: Always be with love, full of love.
0: Premane mimmanni rakshistundi.
1: The love that will protect you.
0: Premane mimmanni poshistundi.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపే సమయం లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku yerpu karanam emti?
1: What is the reason for your crying?
0: Ananyani pothunnadanna.
1: Is it for the reason that he is going to the forest?
0: Atha nivasam aranyamu. Man nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామని దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అవి దాటికంతా మనం ఏమాత్రం లొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: సర్వశక్తిమైనడు.
1: Is all powerful.
0: అతన్ని ఏ అరణ్యం కూడాను ఏ మృగములు కూడాను ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రము బాధించలేవు.
1: నో ఫారెస్ట్ నో వైల్డ్ యానిమల్ నో నెగటివ్ సిచ్యువేషన్ కుడ్ ఎవర్ హర్ట్ హిమ్ హార్మ్ హిమ్.
0: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అని చాలా బాధపడింది.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీతా సైడ్.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములు కూడా నువ్వు తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామ ఆల్సో టోల్డ్ సీత, సీతా యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
0: రామ ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: నీవు సర్వజ్ఞుడు,
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీవు సర్వవ్యాపారు,
1: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: సర్వజీవ సర్వాంతర్యామి,
1: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నన్ను ఏది చేయలేదు.
1: Nothing can happen to me, none can harm me.
0: నీవు ప్రకటనంత వరకు కూడా నాకు ఎట్టి భయము లేదు.
1: So long you are by my side, I don't need to fear.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: That was the teaching of Sita.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: Rama was extremely happy.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: but later at one time,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడా నువ్వు ఏది చేయలేదు.
1: Nothing can happen to me, none can harm me.
0: నీవు ప్రకటనంత వరకు కూడా నాకు ఎట్టి భయము లేదు.
1: So long you are by my side, I don't need to fear.

0: బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: Lakshmana was furious, full of anger.
0: Rama ఆజ్ఞిచ్చి ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: Lakshmana said, command me, Rama. I'll just burn them to ashes.
0: లక్ష్మణ, నీవు నేను చేయనక్కర్లేదు.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: వారికి వారే చేసుకుంటారు.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: కనుక వారి యొక్క గుణములు వారినే నశింపజేసినాయి.
1: Their own qualities will smash them.
0: సీతను వదిలేపెట్టారు.
1: And they dropped the Sita.
0: సీత రామలక్ష్మణుడు చేరింది.
1: And Sita joined the company of రామలక్ష్మణ.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: ఇవన్నీ
0: కూడా ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములసారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
1: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: ఇది నావి కాదు నావి కాదు.
1: They are not mine any longer.
0: ఇవంత కూడాను దైవ స్వరూపమే.
1: They belong to God. They are divine.
0: అంత భగవంతుని ప్రీత్యార్థంగా చేసేటువంటి నడతలే.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా, మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
1: When once there is this ego of ownership, that will put you to ruin.
0: Nadi, nadi, nadi. Yeh nidi.
1: Why say it's mine, mine? What is yours actually?
0: Body na nidi.
1: Is that body?
0: Mind.
1: Or mind?
0: Or buddhi.
1: Or intellect?
0: Kari, yevi nivi kadu.
1: They don't belong to you.
0: Idi na buddhi, na sittamu, ahankaramu, na manasu ani anukuntunnavu gaani, idi yevi nivi kadu.
1: In fact, you say this is my body, my mind, my intellect, my senses. None belong to you.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
1: యువర్ బాడీ మై బాడీ వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
0: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యు సే మై మైండ్ ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మన్కీ.
0: దీన్ని పట్టడానికి సాధ్యం అవుతుందా?
1: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
0: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
1: దేర్ఫోర్ డ్రాప్ దెమ్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ. ఇది కరెక్ట్ ఆన్సర్.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ.
0: రాములు బోధించినటువంటిది ఇదియే.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
1: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడీ.
0: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
1: ఈ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడీ.
0: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
1: ఇన్ఫాక్ట్ హీ వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడీ.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: దేర్ఫర్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
0: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు. కానీ
1: ఆల్ ద గుడ్ డన్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ న్యాచురల్లీ.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
1: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీలు లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ ఎఫర్ట్స్ సిన్సెరిటీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎఫర్ట్స్.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అదే రాము చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
1: This is the essence in the teaching of Rama.
0: రామామృతమైనటువంటిది ఇది.
1: And this is the teaching of Rama and his name.
0: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని, కథగా మనం చెప్పుకుంటూ, కథగా మనం అభివృద్ధి వచ్చుకుంటూ, మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: So Rama's teaching is not a story, is not a dialogue, it is not a thought, it is not narration, nor a description.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: In fact, the whole story happens in our own individual
0: మన భావముల యొక్క మార్పే.
1: There are all the changes in the thought process.
0: మన భావములు మార్పు చేతనే

0: భగవంతుని పేరు మనం నెపం వేస్తున్నాము.
1: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
0: భగవంతుడికి ఎవరి పేర కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: గాడ్ గోస్ ఆన్ స్మైలింగ్.
0: భగవంతుడికి చిరునవ్వే తనకి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్
0: ఇక్కడ చిరునవ్వు అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: ఓన్లీ ద స్మైల్. దేర్స్ నో చేంజ్ నో చేంజ్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
0: ఎప్పుడు చూస్తే ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: డోంట్ హ్యావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: విత్ ద అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నేచురలీ యూఆర్ ఎగ్జాస్టెడ్.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
1: ఎస్,
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
1: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్స్.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
0: ఈ హరీ నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu vithai idigo randi bhaktulara. Ramana mamanu vithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama, because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచ్యమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
0: మీరు ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్నే ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్నే.
0: దీనికి ఓల్డ్ అనుకో యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనం పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను కేవలము రామనామం అనే దైవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజముగా మధురమైనటువంటిది.
1: In fact, it is very sweet.
0: Anantamainatvantidi.
1: It is infinite.
0: Andamainatvantidi.
1: So beautiful.
0: Anandam nichetvantidi.
1: So delightful.
0: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kudanu vadarukokoddu.
1: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ento baadhapadindi.
1: Meera felt so sad.
0: Maharaja kattichinatvanti mantamunu vadarapettipommannadu.
1: Maharana commanded her to get out of the temple he built.
0: Avan nenu lekunda na krishnulu matram ettu vadali pettedi ani cheppindi.
1: She said, how can I leave my krishna and go?
0: Krishnude na venta vastadu.
1: And she was so confident that krishna will follow her.
0: Nenu velthanandi.
1: She was prepared to go.
0: Kadalil kuduthu muttadine kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
0: దాన్ని కాపాడుకో.
1: I must hold it, protect it.
0: అని కడలిల్ కుడుతడు తెలితేని అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్డ్ ద్వారక.
0: పోయింది, అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడు యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడాను డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
0: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tho taratho kottindi.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talbulanta pagili poyinayi
1: and the doors broke there.
0: Krishna vachi alanu teeskunnadu
1: and Krishna came and just blessed her.
0: Aa samayam tirigi maharana kalipe cheyadu.
1: At that time maharana reached the spot.
0: Prayojanam emti?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: She left already.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: And he returned back to his kingdom.
0: నేను చేసిన పని అంతా ఇక్కడను చాలా చెడ్డదిగా ఉన్నది.
1: What all I have done is so bad, very bad.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: Why was I so foolish?
0: అని తన పూర్తి foolish అని చచ్చిపోయాడు.
1: He went on repenting for all his foolish actions and ultimately died.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: So we should widen our hearts.
0: హార్ట్ పెద్దదిగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudayart.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga visharanga cheskovali.
1: We should widen it, expand it.
0: Nenu okadu undedi rendu adugulu unnaru.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మరచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
1: From tomorrow onwards, you will be returning, going to your native place.
0: కాని ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క తిండి ఈ మరణం చేసుకుంటూ ఇది హాయిగా ఉండండి.
1: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హాడ్ హియర్.
0: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
0: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
0: వారిని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
1: Therefore it is said there is no other greater god beyond mother and father.
0: Kaga mother and father are chaala pradhaanamainatundi.
1: Therefore mother and father are very important.
0: Vaarini manam aananda pettadame ane kartavyam.
1: For it's our main duty to make them happy.
0: Manam enduku vaarilo puttam antunte vaarini aananda pettam kosame puttam.
1: Why have we born as a human being in the body to make them happy?
0: Kaabatti neeku neevu tineesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
1: It's not enough if you eat for yourself and self-centered.
0: కాని ఇది కాదు ముఖ్యము.
1: That's not important.
0: ఖానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
1: All the eating, drinking and moving about, they are quite natural, they happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపెడతారు.
1: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియాలు తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: So we should have good ideas, good ideals.
0: అప్పుడే మీరు ధనియులు అవుతారు.
1: Then only your aim of life is fulfilled.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: There lies the fulfillment of having been here as students of Sri Satya Sai educational institutions.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వలను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu aneetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather round him.
0: Ravaneswara, meer enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meer ponukunnaru, kaani inninti endu meer sadhinchinatundi yokka ganakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: Those who want to do good, those who want to extend a sacred service, those who want to do meritorious deeds should never do things, rather delay.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్ నీరుగా మార్చి సర్వలకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంట్ టు కన్వర్ట్ సెలైన్ సాల్ట్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: I also determined to see that those who are there in Naraka hell would be comfortable by providing all conveniences there.
0: కాని అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: I didn't undertake the task till this date.
0: కనుక మీరేనను ఈ సద్భావములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనులు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: But we could not translate all our thoughts into action.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తుకులను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We go on postponing things to the next day, the following day, and waste our lives.
0: సత్ప్రవర్తనలకు ముందుంజ వేయాలి.
1: We should step forward, be ready to do any good activity.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: We should be prepared to do good act, good service, good practice immediately.
0: సత్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: All good thoughts should be translated into action.
0: ఇది ఏ మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: This is the main thing that humanity must do.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్, ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో, ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో, దానన్నింటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్, హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్, బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ, లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: ఒక
0: విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖమంతా కూడా కడుపు పైనే ఉంటున్నది.
1: ద హెడ్ ఈస్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈస్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండాలి.
1: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరు ఎవరు, ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు, మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ went close to him and said, who are you, why are you like this, you don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 miles.
0: 10 miles దూరం నుండి ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 miles ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be.
0: అసలు మీరెవరు, ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమారకన్య కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి, ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్, వాట్ ఫార్ ఆర్ యూ హియర్.
0: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ He will never give up truth.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of our
0: father. We have
1: been spending our lifetime as per the command of the father.
0: కాని మేము పత్ని వియోగం చేత బాధపడుతున్నాం ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: where she is,
0: ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: ప్లీజ్ లెట్ us నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: He said, first finish me off.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరణంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హి ఇస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్.
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బి దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చి వేశారు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చి వేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because of the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపులు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకమైనటువంటి ఒక లోక నాటకముగా నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కాని ఒక లీలా నాటకం గాదు నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is Lakshmana.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are his divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: He said, Rama, your Sita is there in Lanka.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: I'm going to tell you certain plans, certain devices to have
0: her back. ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
1: It's impossible for anybody to touch
0: her.
1: She is one of chested character.
0: ఆమెను ముట్టిరా, ఎవరైనా భస్మం అవుతారు.
1: If anyone attempts to touch her, would be burned down to ashes.
0: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: You meet Sita.
0: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పనని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా నువ్వు సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying he disappeared there.
0: దీనికి ముందు,
1: prior to this,
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క
1: the son of sun,
0: సుగ్రీవుడు.
1: సుగ్రీవ,
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి
1: అండ్ హీ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్.
0: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
1: అండ్ వాలి మేడ్ సుగ్రీవ సఫర్.
0: వాలి మహావీరుడు సూర్యుడు.
1: వాలి ఈజ్ వాలియంట్ అండ్ కరేజియస్.
0: సుగ్రీవుడు కూడా అట్టివాడే.
1: సో ఆల్సో సుగ్రీవ.
0: కానీ
1: బట్
0: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కిందాపట్నం నుంచి దూరం తరిమాడు.
1: While he made Sugriva suffer and he was driven out of the kingdom.
0: అప్పుడు
1: then
0: ఈ రాముడికి చెప్పాడు.
1: Then he told Rama.
0: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: before giving up the body Kabandha said
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
1: Better you be a friend to Sugriva.
0: అని ఒక మాట చెప్పాడు. కన్ను మూశాడు.
1: He said and breathed his last.
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
1: They went on inquiring where Sugriva was.
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
1: though they know everything
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
1: They were just acting.
0: కానీ సుగ్రీవుని కలిచారు.
1: They met Sugriva.
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
1: Through him they could know the news of Sita.
0: వీరి సైన్యమంతా కూడాను
1: all their army
0: లంకకు సమీపానికి చేర్చారు.
1: Reached very close to Lanka.
0: అక్కడ నుంచి
1: from there
0: దాని లంకలో ప్రవేశించాలి.
1: They were to go proceed
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
1: And there's mighty ocean in between.
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
1: Who is prepared to cross this ocean?
0: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడాను మేము చేయలేము ఈ పని అన్నారు.
1: All the members of the army, they said, we dare not cross this ocean. It's not possible to us. They said, they are ready to eat, but not to do
0: work. హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
1: Hanuman is capable of doing this task.
0: సరే అంగీకరించాడు.
1: And he accepted.
0: రామాజ్ఞ శిరస వహించి ఏ కార్యమునికైనా నేను సిద్ధమేనన్నాడు.
1: I follow the command of Rama, whatever it might be.
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
1: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి
0: ఎవరికి అంత సులభమైనటువంటి అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ నోన్ టు మెనీ.
0: వాలి చాలా దుర్మార్గుడు.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్.
0: మహావీరుడు.
1: యట్ హిస్ కరేజియస్.
0: కానీ రాముని యొక్క స్నేహితుడు కూడా.
1: బట్ ఈస్ క్లోజ్ టు రామ్.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికీ బుద్ధులు బెండుబారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హ్యావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైనటువంటి బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సర్చ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణుడు ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలమంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
1: Dundubhi, a demon,
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెమ్.
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
1: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
1: ఆల్ ది blood spilled all over his body.
0: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: He was very much worried where from this blood has come. Why is that? Is it on my body?
0: ఈ శరీరం ఇక్కడికి చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకి ఎక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: And he gave a curse that whosoever that gets on to the top of this matangi will die having his head broken.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు
1: పర్వతంలోపై
0: చేరాడు.
1: He reached that place.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాస్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాల్.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ coming over there who are very handsome.
0: Rajaputrulu.
1: They are princes.
0: Rajakumarulu madre untunnare.
1: They are of royal family.
0: Idi shikaratame emaina vachara.
1: Are they simply moving about
0: ani
1: here?
0: Ani anekarakamuliga kudanu vicharan chestu vachar.
1: He was also thinking in that direction.
0: Kani vayuputrudaina hanumantudu naadu kada.
1: But Hanuman is there.
0: Chalam lopalle tana roopani maarchukoni
1: he changes his form in a moment.
0: క్రిందికి దిగాడు.
1: హీ గాట్ డౌన్.
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
0: హనుమంతుని యొక్క వాక్యములు, హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
1: Conversation of Hanuman is full of good words,
0: sweet words.
1: They're so
0: soft.
1: They're so sweet.
0: ఆ విధంగా పలుకుల చేత రాములు గుర్తించాడు.
1: Rama could know who he was.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: He thought that he was a holy Brahmin.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: He said, where do you come from?
0: ఇప్పుడు చెప్పాడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: He said, I'm the minister of Sugriva.
0: సరే, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామా కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామా లక్ష్మణ సీత అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మూమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ది ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: It was mere.
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: It was all the plan devised of Vali.
0: వాలి ఏ నిష్కారణంగా సుగ్రీవునిపైన అనేక రకమైనటువంటి నిందలు మోపి.
1: Vali blamed Sugriva for no reason, for no fault of his.
0: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
1: అండ్ హీ థాట్ దట్ సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: సరే, వెళ్ళిన తర్వాత
1: హావింగ్ గాన్ దేర్
0: ఇతనితో స్నేహం చేయాలి.
1: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్,
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామా,
1: రామా,
0: నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: నా అన్నగారు ఐదు తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ యారో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ ఫైవ్ ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై
0: ఐదు తాటి చెట్లు లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
1: ది ఏరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది ఫైవ్ పామ్ ట్రీస్.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
0: దానిలో అమ్మును విడిచడము ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఏరో అగేన్స్ట్ దాట్.
0: ఇది రాములు చేయగలడా?
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: దీనికి నాలుగు చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్, బెటర్ యూ షూట్ అట్ దోస్ ఫోర్ పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైల్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: అండ్ హీ పిక్డ్ అప్ ది యారో.
0: అమ్మును పుదించాడు.
1: అండ్ హీ జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హీ షాట్ ఇట్ రిలీజ్.
0: నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి బయటకు పోయేంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ ఏరో పియర్స్ ది ఫోర్ ట్రీస్ ఫర్దర్ ఫోర్ ఫోర్ మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: ఈవెన్ దే
0: ఈ రాజ్ సంప్రదింపులంతా జరుగుకొని
1: హీ మేడ్ ఆల్ కన్సల్టేషన్.
0: ఏ విధంగా వారిని మనం హతమార్చాలి?
1: హౌ టు కిల్ వాలి, ఇన్ వాట్ వే?
0: ఈ ప్లాన్ అంతా వేసుకొని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: సుగ్రీవుణ్ణి రేపటి నువ్వు సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్.
0: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచి పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యూ బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హీ సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా,
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప పరం వచ్చింది.
1: There lies some problem there.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: And he is so strong because of his friendship with princes.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకొని,
1: basing on the position and the circumstances,
0: ముందు వెనక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: Don't proceed without thinking pro and con.
0: తమరు చేయంగవలయు కార్యమును గురించి,
1: the task that is to be done,
0: మంచి చెట్టును చక్కగా బొందుపరిచి,
1: one has to understand pro and con,
0: చేయుటెప్పుడు కాకట్టి చింతలేక,
1: without thinking anything,
0: వేగిరించిన చూనది విషమయగును అని.
1: And if you do it in haste, then you will be failure. This is
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: Therefore be careful
0: అని చెప్పి వెనుకు తీసుకుని పోయింది.
1: So saying, Tara made Vali to go back.
0: తారకు చాలా గుణములు కలిగినటువంటిది.
1: Tara is virtuous one.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీఈస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఏ చెస్ట్ ఉమెన్.
0: తర్వాత రెండవ దినము,
1: ద సెకండ్ డే,
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: And he shouted, loud cry.
0: Kani, Vali vinaledu Tara matalu.
1: And this time, Vali did not listen to the words of Tara.
0: Eppudu kishkinda lopala praveshinchakoddu.
1: He should not get into Kishkinda.
0: Ramunu praveshinchakoddu.
1: Rama should not get in.
0: Kaaranam enti, 14 samvatsaramlo aranyavasame kani pattana vasam cheyakoddu ani తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుక పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతములకు క్రిందనే ఉండి,
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: కేక వేస్తే వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హి షౌటెడ్ వాలి కేమ్ రెస్పాండింగ్.
0: ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యు విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించడం చేత,
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: దెన్ రామ
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్ హిమ్.
0: చల్లని మాటలు చెప్పి,
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటల చేత,
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపజేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
0: రెండవ దినము,
1: నెక్స్ట్ డే,
0: సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
1: Both of you,
0: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కనుక గుర్తించడానికి,
1: to recognize,
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: He wanted Lakshmana to make a garland of flowers.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: And they made Sugriva wear that garland.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాములు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ంట్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని
1: అట్ దట్
0: రాముడు దగ్గరికి వెళ్లి,
1: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి
0: నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి, అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యు హావ్ కిడ్నాప్డ్ హర్. యు హావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డూ.
0: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాల్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. హి స్టార్టెడ్ స్పీకింగ్
0: అంత విచారించుకుని
1: రామా ఇస్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హిస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: మేము ఇరువురు సోదరులము.
1: వి ఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ us రిలేటింగ్ టు ద కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
1: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగమును కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్డ్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: యెస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, he will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
0: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామ.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
0: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి నా ప్రాణం ఏమో పోతుంది,
1: ఐఎమ్ గోయింగ్ టు డై,
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: సుగ్రీవుని
0: మహారాజుగాను
1: వాలి
0: కుమారుని యువరాజుగాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ది ప్రిన్స్
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాజ్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణుడి
0: అయోధ్యలోని.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతుడికి యుద్ధము.
1: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాముని పోయి ప్రార్థించి.
1: అండ్ హి ప్రేడ్ టు రామ.
0: రాముని ఒక దాసుడైపోయి.
1: అండ్ హి సబ్మిటెడ్ టు రామ.
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను.
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి.
1: He had the support of Rama.
0: వాలిని చంపించి.
1: And he made Rama kill Vali. And he became king.
0: కాని రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రాములే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
1: యు ఆర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునుడు ఇక్కడ రాజు కావడానికి వీలు లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పండి. భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి, లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు,
1: అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల, భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి.

0: అందరూ కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞ నేను శిరసా వహించాను,
1: ఐ ఫాలో మై ఫాదర్,
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామా కమ్స్ ఓవర్ దేర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకొని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైనటువంటి యొక్క యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాములే అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే,
1: వి ఆర్ బ్రదర్స్,
0: మనమందరూ ఒక్కటియే,
1: వి ఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ద రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ,
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: వితౌట్ ఎనీ వార్
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇన్ ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is one of truth.
0: Satyam tappa anyam erugadu.
1: He does not know anything else other than truth.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
0: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
0: కడపటికి రావణ దగ్గర కూడా యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
0: రావణ్ని హతమార్చేకు ముందుగా
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: Ravana is virtuous.
0: He ఏదో శాప విమోచనం చేతనే
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్.
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి, కానీ
1: హీ హ్యాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందు ఏమాత్రం దోషం లేదని
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ని కూడా నువ్వు క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
1: వైల్ టేకింగ్ సీత
0: లోకులో కాకులు
1: పీపుల్ థింక్ యాజ్ దే ఫీల్
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడెరెన్స్ టు ధర్మ
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
1: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
0: అగ్నిలో ప్రవేశపెట్టి
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
0: తాను తీసుకున్నాడు.
1: అండ్ దెన్ రిసీవ్డ్ హర్
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
1: ఫైర్ గాడ్ డిక్లేర్ షీ ఇస్ ఫాల్స్.
0: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యు కెనాట్ టెస్ట్ హర్. ఇంత
0: సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్. చాలా
0: వాదించాడు.
1: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
0: చేరినప్పుడు
1: హావింగ్ రీచ్డ్ దేర్
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేట్.
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెట్ వే.
0: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: కనుక
1: సో
0: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రం బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
0: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: ఇన్ ఫ్యూచర్ యు షుడ్ నో ది రిలేషన్షిప్.
0: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
1: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాలిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామా కిల్డ్ వాలి ఫర్ నథింగ్.

0: ప్రవేశించేవాడు కాదు రాములు.
1: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
0: కామం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
0: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కాని అధర్మం అనేటువంటిది, అసత్యం అనేటువంటిది కానరాదు.
1: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమము నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్నారాయణుడే ఈ అవతారం ఎత్తివేట్టాడు.
1: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైన నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
0: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
1: అండ్ రామా ఇస్
0: రామాయణ సూత్రధారే కాదు, పాత్రధారి కూడా.
1: రామా ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
0: అందరూ ఈ ప్రజలందరి కూడా అందులో వేషములు వాళ్లే.
1: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
0: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
1: రామా ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము
1: రామాయణం
0: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
1: థౌసండ్ ఇయర్స్ పాస్
0: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషము నిరూపించేటువంటి వారు
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
1: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్.
0: పవిత్రమైనటువంటి భావం కలవాడు.
1: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరం చూస్తాం. రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adisuni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగా పోదాము.
1: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగా పోదాము రాముల పెండి రారే చూడగా పోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
1: లేడీస్ హ్యాడ్ జ్యువెల్స్ ఆర్నమెంట్
0: ముందర దర్బార్లు.
1: అండ్ ఫర్ ద రాయల్ పాస్
0: సీతకు రాముడు.
1: అండ్ రామాయణ
0: సూత్రము గట్టుతాడు.
1: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
0: ఇద్దరి నొక్క ఈడు.
1: అండ్ గుడ్ మ్యాచ్
0: జోడిగా కూర్చినారు.
1: పర్ఫెక్ట్ మ్యాచ్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగా పోదాము.
1: అండ్ వి ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్. అండ్ సీత అండ్ రామ దేర్ పర్ఫెక్ట్ ఈచ్ అదర్.
0: ఇంచి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగా పోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
1: Men also start coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and see the
0: Kausalya tanayuni kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: Chuchuvaralaku chaala punyamata.
1: Those who watch that, who witness it, they will earn merit.
0: Bhaktaveshula mukti danamagu kalyanam. Chutamura randi.
1: As devotees, as we go, we'll have liberation. లెట్ us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట.
1: అండ్ హి హస్ గాట్ హి జస్ట్ కమింగ్ ఆన్ ది టాప్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఇన్ ది
0: లెఫ్ట్. దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: అండ్ రామ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: రామ అంకమున రమణి సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్.
0: సీతారాముల సోదర సేవట.
1: అండ్ యు ఫైండ్ ద బ్రదర్ సన్ సీతారాము.
0: చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతము రారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతము రారండి.
1: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: కనుక రాముల విషయం అనేటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
1: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
0: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ బి బిట్రేడ్.
0: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
1: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
0: చెడకు నమ్మిన వారున్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
1: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
0: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meer bhavinchavachunu.
1: You may consider this is also another story along with many rest.
0: Story kavachunu,
1: it may be a story,
0: kani eva story? History.
1: What story?
0: His story, his story, history.
1: What story? History. His story, history.
0: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
1: No one need to doubt the sanctity behind this.
0: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: There are many subtle points, secrets.
0: మీకు పూర్వం కూడా చెప్పాను.
1: భగవాన్ said earlier.
0: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
1: The Sita Rama nature is divine.
0: Ramulu yokka sodarulu yokka idi sambandham kodanu enta rahasyamainatundi.
1: And the secret relationship of affection that existed among the brothers is not fully known.
0: Sumitra Kaikeyulu yokka sambandham entati pavitramainatundi.
1: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
0: Ee Kaikeyi pratyekamainatundi ayam kaadu.
1: Kaikeyi is not separate.
0: Ramulu anni vidyalu nerpinatundi Kaikeyi.
1: In fact Kaika taught
0: తన కుమారుడైన భరతుని కంటే కూడాను రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి కైకేయి.
1: ఇన్ఫాక్ట్ కైక లవ్డ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి కానీ
1: కైక వాస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
0: కైక దోషియే కాదు.
1: కైక హాస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్.
0: దైవలీల లోపల ఇన్ని రకమైనటువంటి యొక్క ఇది చరిత్రలు ఆ విధంగా కట్టుకుని వస్తుంటాయి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లే, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలు అంతా ఉంటుండాలి. ఈ పద్దినాల లోపల ఇంకా గుట్టైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
0: నాటిని బలు ప్రీతిని.

0: శంభుడి శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు
1: దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు
0: సంతోషం చేసిన

అన్ని నొక్కటి గాని కాతికి ఉండల్ మానవత్వం బల

0: ఒకేయును, వేరు వేరు అయిన విలువదేమి? మనసు వేరుగాను, మాట ఒకేయును, వేరు వేరు అయిన విలువదేమి?
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: Yadi janma jara maranam na bhaveti, yadi chesta viyogal bhayam na bhaveti, yadi janmani సత్యం భవన్ నవేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము, వృద్ధాప్యము, మరణమే లేకుండిన లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండినా ఈ జగత్తే అనిత్యము, అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రం కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ వర్ దేర్ నాట్ టు బి థింగ్స్ లైక్ బర్త్, గ్రోత్, ఓల్డ్ ఏజ్ అండ్ ఫైనలీ డెత్, ఇఫ్ దేర్ వర్ నాట్ టు బి ఏ కేస్ ఆఫ్ being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

కాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి యతంచనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి యతంచనో నాడు కరిణి గాచిని తరి కమలనయ.

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: ప్రేమ స్వరూపులారా, ఈశ్వరుడు సకలైశ్వర్య స్వరూపుడు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఈశ్వర్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ హీ వాంట్స్.
1: శంకరుడనగా సుమంగళమైనటువంటి వాడు.
0: శంకర కనోట్స్ ఆస్పీషియస్నెస్,
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు లేనటువంటిది ఒక్కటి కూడా జగత్తులో కానరాదు.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aithe bhautikamainatundi ee jagattunaku prakrutamainatundi ee lokamunaku aadharabhootamainatundi daivatvanni vismarinchi prakrutamainatundi okka vastuvahanamulane vishwasinchi jeevitamunu arthamu chesukonaleka vyattham gaavinchukuntunnaru manavulu.
0: This world, which is but a manifestation in a superficial sense, which is unreal, which is transient and which is momentary, man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini Vedanta paribhasha yandu kamamu ani cheptu vacharu.
0: In Vedantic parlance, the same has been given the name of kama.
1: Idi jignasamayamainappudu vijnanamu paridhulanu avadulanu daati nakshatramandalamu ani vijnana rahasyamunu అనంతమైనటువంటి సాగరం నందు గల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస, వెన్ ఇట్ రైజెస్ ఇట్ సెల్ఫ్ టు ద సుప్రీమ్ నాలెడ్జ్, కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: ద సేమ్ కామ, ఇఫ్ ఇట్ ఇస్ ఇంటర్ట్వైన్ విత్ యువర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్, లుకింగ్ అరౌండ్ యూ అండ్ నథింగ్ బియాండ్, విల్ బైండ్ యూ డౌన్ టు ఎ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ అండ్ ఈగో అండ్ ద లైక్.
1: ఆధ్యాత్మికమయమైనప్పుడు ఇదియే హృదయానందాన్ని చేకూరుస్తుంది.
0: ద సెల్ఫ్ సేమ్ కామ, ఇఫ్ ఇట్ ఈస్ స్పిరిచువలైజ్డ్, విల్ కన్ఫర్ ఆన్ యూ ఇన్ఫినిట్ ఆత్మిక్ బ్లిస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ, విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్, నో క్వాలిటీస్, విచ్ ఇస్ బియాండ్ కాంప్రహెన్షన్, విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్, can be understood only through the means of a sattvic quality.
1: Dhanamulo doshamu ledu,
0: there is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu,
0: nor does education suffer from any shortcoming.
1: Vivekamulandu doshamu ledu,
0: nor in the process of discrimination.
1: Vijnanamulandu doshamu ledu,
0: nor in science is there any problem.
1: మానవుని ఎందు ప్రవర్తన ఎందు మాత్రమే ఈ దోషములు కనిపించుచున్నది.
0: షార్ట్ కమింగ్ ఈజ్ బేసికలీ ఇన్ వన్స్ బిహేవియర్, ఇన్ వన్స్ నేచర్.
1: పరిశుద్ధమైనటువంటి జలము పవిత్రమై తెల్లగా కనిపిస్తుంది.
0: ఎ ప్యూర్ వాటర్ అపియర్స్ టు బి వైట్.
1: అదే నల్లటి సీసా ఎందు పోసినప్పుడు అది నల్లగా కనిపిస్తుంది.
0: ద సేమ్ వాటర్ poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle endu posinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: Parishuddhamainatundi okka bottle lo posinappudu idi parishuddhangane untuntari.
0: You pour the same water into a pure bottle which has no color, it appears that way to you.
1: Jalamulo etti bhedamu ledu,
0: so there is nothing wrong with the water.
1: Ade vidhamugane dhanamunandu kani ఐశ్వర్యమునందు కాని, విద్య ఎందు కాని, వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. ప్రాదిష్టమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there's nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers of discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvanti yukka kriyamunandu praveshinchinappudu, lobhiga mari, tamasuga vikramarupanni dharinchi, tadvara aneka vidhamulainatvanti rakshasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Prati manavudu kudanu sattvikamainatvanti bhavamulu avriddhiparchukoni satyamaina margamulo praveshinchi nityamainatvanti ganyanni cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavatmunaku aadharamainatundi daivatya okati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna, enta balam unna, bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna, entati vinayam unna, bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be no, cannot be compared to things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyageneki amrutattva manasku ani ee tyagamunde ee amrutattva manaku praptinchunu kani bhogamunde ee matram kodamu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have this sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మన వాంఛలను అభివృద్ధిపరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణ ధర్మమిత్యాహు అని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma tattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ద స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: Ade vidhamugane manavattam aneetvantidi pavitramaina divyattani chercheetvanti oka tattamulo ee gamyanni chuinchee tattamulundu tana yokka kartavyanni nirvartinchutamlo etti doshamulu lekunda chuchukotam idi pradhanamainatundi dharmam.
0: So what is the dharma then that you associate with man? It is this sense of purpose in him which will make him come to realize his own innate divinity and will make him reach his own goal.
1: Manavudu tattva gnanamuni enta sekarinchinappatikini vijnana prajnana sugnanamulo pavitramainatundi saptaka navanni pondinappatikini manushyattvamulo taanu sadhinchinatundi okka vilavulu emiti aneetundi vicharanni chakkaga gurtinchali.
0: Man may have mastered the art of debates and discussions and arguments. He may also have reached a high degree of proficiency in his knowledge of various things, but he should ask himself, has he got the real supreme knowledge?
1: Manava janmamulo putti manavatvanni dharinchi manavudaneetundi padamunike sattaga arthanni gurtinchukoleneetundi sthitilo manavudaneetundi daniki em idimaitundi vilu unnadi.
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: వన్ ఫార్మ్ డస్ నాట్ ఇండికేట్ వన్స్ ట్రూ
1: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తనే మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణము.
0: ఇట్స్ వన్స్ యాక్షన్స్ విచ్ విల్ ప్రొజెక్ట్ వాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ యు షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యువర్ డివైన్ నేచర్ ఇస్.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా నువ్వు మానవుడు అంత ప్రధానం.
0: But then even as God is important to man, so is man important to God.
1: Manavude lekapothe daivatvanni e matram kuda nu prakatinchadaniki veelu kaadu.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: Kumarude lenappudu tandri aneetundi padamulaku e matram kuda nu arhudu kaadu.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: Kumarudu undinappude tandri aneetundi padamulaku oka artham ఉంటుంటది.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: అదే విధముగా నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరియైనటువంటి విలువ.
0: In the same way, only when there is a word like nara, does this word narayana have a significance.
1: కనుక దైవము మానవుని ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధముగా మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: So now even as God is creating man in his own way, man also should try and seek to give a shape and form to God.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: This is what is called సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: What does this సాక్షాత్కారం mean? It means that one has understood oneself, one's own nature, and he is living a life as a reflection of God.
1: కనుకని దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ that he becomes an ungrateful wretch at times.
1: Isukanu muri tailamu tiyavachu.
0: You might grind dust and derive oil therefrom.
1: Kundelu talapaina kommulanu chudavachu.
0: Maybe you could also sight horns on the top of a rabbit.
1: Yendamavulaloni neerunu kuda nu tragavachu.
0: Maybe the water contained in a mirage you could drink of it.
1: Kani mukhunulo ye matramu sugunalu chuchutuku veelu kaadu.
0: But it is said, as against all this, in one who is foolish to the core, you can never trace anything that is good and godly.
1: Kanukane Vishnu sahasra namamulandu suryunaku konni rakamulaina birudulu andincharu.
0: That's why in this Vishnu sahasra nama, Surya, the sun, has been given various names.
1: Samajnaya namaha, Himajnaya namaha, Shatrughnaya namaha, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: అవుట్ ఆఫ్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఎ మెన్షన్ మేడ్ ఆఫ్ దిస్ వర్డ్ కృతజ్ఞ.
1: తమజ్ఞాయ నమః అనగా చీకటిని రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దిస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ద సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును కోసుకుంటుంది.
0: దెన్ వీ కమ్ టు హిమగ్నాయ నమః, దట్ ఈస్ ఐస్ ఆఫ్ స్నో, ఐస్ రాదర్, ఇట్ టేక్స్ అప్ ఎ సాలిడ్ ఫామ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద సన్.
1: అదే సూర్యుడు వచ్చినా తన అహంకారమును అణగద్రొక్కుని నీరుగా ప్రవహిస్తుంది.
0: ద సన్ కమ్స్ అలాంగ్, ద ఐస్ మెల్ట్స్. దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఈగో మెల్టింగ్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ డౌన్.
1: శత్రుఘ్నాయ నమః, ఈశ్వరునికి శత్రువులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కనిపించరు.
0: దెన్ వీ హ్యావ్ శత్రుఘ్నాయ నమః, దేర్ ఇస్ నో ఎనిమీ యాజ్ సచ్ ఫర్ ద సన్.
1: సూర్యుడు వచ్చినా తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు, హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా కనిపించదు.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధముగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: In the same manner, it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun does not go along with one who is an ungrateful person.
1: కృతజ్ఞుడైనటువంటి వాని యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: దట్ ఈస్ ద సన్ డస్ నాట్ రిలీజ్ ఎ పర్సన్ హూఇస్ అన్గ్రేట్ఫుల్.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ద రీజన్ బీయింగ్ దట్ ద సన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ ఐ యాజ్ ది పవర్.
1: చంద్రమా మనహో జాతః చక్షోసు జో అజాయత, ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపించుచున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్, ఇట్ ఈస్ సెడ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐ సో దట్ ద పర్సన్ కన్సర్న్ కెన్ సీ ద వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కనుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
0: దట్ ఇస్ వై ద సన్ కెనాట్ టాలరేట్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ద సన్ వుడ్ గివ్ టు సచ్ ఎ పర్సన్?
1: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
0: ద సన్ వుడ్ సింప్లీ రిమూవ్ హింసెల్ఫ్ ఏటావాత
1: కృతజ్ఞుని యొక్క దృష్టిని కోల్పోయిస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన రాతల వలె,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
1: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
0: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వికెట్.
1: ఈ విధమైనటువంటి తత్వములో రాతి పైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
0: యూ మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ వన్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ వన్స్ హార్ట్, దేర్ ఇస్ నో యూస్.
1: మానవునకు ఎంత చిన్న ఉపకారము చేసినప్పటికీ గొప్ప ఉపకారంగా భావించి తాను నిరంతరము చింతిస్తూ ఉంటాడు.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: Adi krutagnudu antaru. Dananya krutagnudu antaru.
0: And that this is the quality of gratitude.
1: Enta upakaramu chesinappatikini danani apakaramuga bhavinchi daniki viruddhamaina charyalu aacharinchinappudu vaarini krutagnudu antaru.
0: So when you can reciprocate what good has been done to you are grateful. But on the other hand, you retaliate with something evil and bad from your side, then you are an ungrateful person.
1: Anni aakaramulaku ee lokamunandu shatrutvam anetundi lekapoledu.
0: Now in all that see around you, there is a thing called enmity in this world.
1: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
0: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
1: కానీ లోకములో అనేటువంటి మానవులు ఆపోహలను అభివృద్ధి పరచుకొని చర్యలను మాత్రమే చూస్తూ హృదయతత్వాన్ని విస్మరించడం చేత సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ ద ఎనిమీ.
1: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే ఎవరు కూడాను లేరు.
0: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ I might be portrayed as their enemy, but as far as I am concerned, I have no enemy.
1: Naaku andaru priyule.
0: I like and I favor all.
1: Naaku undinatuvanti yokka sampada, naaku undinatuvanti yokka aishwaryamu lokamlo evvariki kudunu kanipinchadu.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: Ye world bank lo kudunu naaku undinanta sampada ekkada kanipinchadu.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంతా ఐశ్వర్యము ఏ మహారాజులకు కాని ఏ చక్రవర్తులకు కాని కూడాను లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: ఆ ఐశ్వర్యం ఏమిటి? నా సంపద ఏమిటి?
0: What is this wealth? What is this possession I'm talking
1: about? అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevitanni gadapatam chetane naa yokka shariram kudanu enta tejamayamga untundali.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: నిజముగా యోచిస్తే లోకములో 60 సంవత్సరం జన్మదినోత్సవం చేసుకునేటువంటి వారి యొక్క తత్వము వారి యొక్క ఆకారము మీరు విచారించుకోవచ్చు.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
1: ఈనాడు ఈ శరీరము ఆడుకుంటూ పాడుకుంటూ 60 సంవత్సరం జరుపుకుంటూ ఉన్నది.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamlo kaudanu chakkani 16 samvatsaramulo yokka yuvakuni vale untunnanu.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feeling that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see
1: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: Sai nundi kontha mandi dooramainappudu oho Sai Baba nundi kontha mandi dooramaipoyinaru inka Sai Baba balam tagipovochunu ani kodunu bhavistuntaru.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to
1: vaaru naa paina ishtam leka dooram kavatam ledu. వారికి నాపైన ఇష్టం లేక దూరం కావటం లేదు.
0: ద రీజన్ వై దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మీ ఇస్ నాట్ దట్ దే హావ్ లాస్ట్ దేర్ లైకింగ్ ఫ్రమ్ మీ,
1: వారి ఇష్టమును నెరవేరకపోవటం చేత దూరం అయిపోతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ దట్ దే డు నాట్ లవ్ మీ, ఇట్ ఈస్ దట్ దేర్ విషెస్ హావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ సో దే గెట్ టు గో అవే.
1: అంతేకాదు వారి ఇష్టమును నా చెంత నుండినంత వరకు కూడాను జరగవేమో అని లౌకికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఆశ ఉన్నటువంటి వారికి నన్ను వదిలించుకుని జగత్తులో ప్రవేశిస్తున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్, దే ఆర్ గ్రిప్డ్ బై ద ఫియర్ దట్ ఇఫ్ దే ఆర్ విత్ మీ దేర్ వరల్డ్లీ డిజైర్స్ అండ్ విషెస్ మే నాట్ బి ఫుల్ఫిల్డ్, దే హావ్ దిస్ ఫియర్ ఆల్సో. సో దే కెన్ బి
1: బోర్డ్. ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: If you are now to question such persons, the reason why they have gone away, so that they could maintain their own standing, they will try to put a few things on Sai Baba.
1: అది కూడాను నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని, అది కూడా నా ఉపకారమే.
0: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
1: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
0: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
1: Samudram valla nadulu pravahistunnayi kani nadulu valla samudram yerpattam ledu.
0: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the river.
1: నా యొక్క మంచి వల్లనే నా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి కానీ మరొకరి చేత పెరగటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఓన్ గుడ్ నేచర్ మై నేమ్ అండ్ ఫేమ్
1: ఇంకా నన్ను ఆశ్రయించడం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే కానీ వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు.
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ దే హావ్ టేకెన్ షెల్టర్ అండర్ మీ దే నేమ్ అండ్ ఫేమ్ ఆర్ స్ప్రెడింగ్. ఇట్స్ నాట్ ద అదర్ వే రౌండ్.
1: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
0: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: There is a small story to
1: that. దండిగా పండినటువంటి ఒక ద్రాక్ష తోటను ఒక నక్క చూచిందట.
0: A fox once sighted a grape vine.
1: ఆ ద్రాక్షను ఆరగించే నిమిత్తమై ఆ ద్రాక్ష తోటలో చేరిందట.
0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో
0: have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
1: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
0: What I am and what I stand for, all that is good and noble, that is the

0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో ప్రయత్నములు చేసింది.
0: Having entered this garden, it made all types of all that it could do to secure a few grapes.
1: కానీ ఆ నక్కకు ఈ ద్రాక్ష అందలేదు.
0: But this fox could not reach out to these grapes.
1: కడపటికి విసుగు చెంది బలహీనమై తిరిగి వస్తుండాలి.
0: Finally, it was led to a state of despair. It became weak, lost interest, and was
1: turned. ఈ నిరాశతో వచ్చుచున్నటువంటి ఒక నక్కను చూచి ఒక కాకి, నక్కబావా చక్కగా తిన్నావా అని మీ ద్రాక్షను అని అడిగిందట.
0: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, O fox friend, have you been able to eat these grapes to your heart's content?
1: చీ చీ చీ, ఆ ద్రాక్ష పుల్లగా ఉంటుందని, దానివల్ల నేను తినలేదు అన్నదట.
0: Now then the fox answered, No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless.
1: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
0: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
1: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైక్ ఇన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
1: అంతేకాని సాయిలో ఏ కించిత్తైనా కూడా నువ్వు దోషం చూపడానికి ఎవరికి నీ అధికారం లేదు.
0: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.
1: కారణమేమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావం.
0: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
1: పరోపకార సంబంధమైన హృదయము.
0: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
1: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము.
0: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
1: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
0: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెడ్ హార్ట్ ఆఫ్ మైండ్ నోబడీ కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
1: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
0: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: నా ఎందు ఏ క్షణమైనా కూడా విచారము అనేటువంటిది కనిపించదు.
0: You cannot possibly see any trace of sorrow in me, even for a fleeting second.
1: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
0: Do you come across any person in the world who can lead a life like this?
1: లేదు లేదు లేరు.
0: No, no, and never and never.
1: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా ఎందు కొంతవరకు నువ్వు వెతుకుట ప్రయత్నించాలి. కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
0: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
1: ఆ యొక్క సేవలను ఆ యొక్క పనులను చక్కగా గుర్తించుకుంటే ఈ వ్యక్తులు ఈ విధమైనటువంటిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ దీస్ ఇండివిజువల్స్ కెన్ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ సర్వీస్ దట్ సాయి డస్, ద వర్క్ దట్ హీ పెర్ఫార్మ్స్, దే కెన్ నెవర్ బి లెడ్ అస్ట్రే.
1: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: దెర్ఫోర్ ఇఫ్ యూ విష్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సాయి, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ సాయి.
1: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడాను మారిపోగలరు.
0: If you can grasp this fundamental idea of love, you also can verily become God.
1: Brahmayo bhavati ani.
0: You can verily become God.
1: Brahma tattvanni gurtinchukunnatundi vadu brahma gane maaripothadu.
0: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
1: Kanuka sai ki kavalsinatundi ee lokamlo ee maatram kodanu ledu.
0: There is nothing in the world that sai seeks for himself.
1: Ee jagattu valla naaku kavalanaitundi aasa sai hrudayamlo ee kosam endukodanu kanaradu.
0: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
1: Aite loka sambandham aitpatti yokka baadhyatalnu konni vahinchadam cheta ee organizations anipi kudanu abhiruddhi gaavinchadam cheta palali yokka sevalu kudanu cheyatam aadharamainatundi yokka reetiga teesukovatam cheta deeniki konni vidhamainatundi prabhutvam yokka nibandhanalanu pradala yokka margalanu వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
0: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్, లైక్ దేర్ ఇస్

0: organization. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
1: పవిత్రమైన భావంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని ముందు మేము ప్రారంభించాము.
0: Now it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
1: ఈ ప్రారంభించడంలో ఉండినటువంటి ఒక అంతరార్థాన్ని కూడాను ముందు మీకు తెలిపాను.
0: This program of sealing on desires. I have also ventured to explain to you the basic idea behind this program.
1: కోరికలు గావటం చేతనే ఆర్థికంగా కాని ఆరోగ్యంగా కాని అన్ని విధమైనటువంటి ఒక జీవితాన్ని కొంతవరకు నువ్వు బలహీనత చేసుకుంటున్నావు.
0: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
1: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
0: Now it's a common place thing to see that a person of wealth tends to misuse it.
1: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
0: A few poor families go to such rich families for help and they also get to be bad in the process.
1: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
0: Now it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of sealing on desires.
1: Oka kooli dinamuniki 10 rupayalu sampadinchukunte 2 rupayalu sarayi taagutunnadu 3 rupayalu cinema kharchu pettunnadu inka 2 rupayalu inkinka emomo konni duravasthalakanta kodunu guri chestunnadu.
0: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of crude entertainment and the like. He misuses his what little he earns and the family suffers in the process.
1: కనుకనే సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడాను తీసుకోవటము ఇలాంటివన్నీ కూడాను నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడాను అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలనైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
0: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ దస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
0: సమ్ మిస్గైడెడ్ పీపుల్ ఫీలింగ్ దట్ దిస్ స్కీమ్ ఈజ్ సచ్ దట్ ద సాయి ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ మనీ దే హావ్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్.
1: సాయి ఆర్గనైజేషన్ ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
0: ద సాయి ఆర్గనైజేషన్ హాజ్ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ మనీ.
1: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
0: ద ప్రైమరీ ఎయిమ్ ఇన్ గోల్ ఆఫ్ ది సాయి ఆర్గనైజేషన్ హాస్ బీన్ దట్ ఇట్ షుడ్ గైడ్ పీపుల్ టు లీడ్ ఎ వర్ది లైఫ్ టు బి ఆఫ్ సర్వీస్ టు హ్యూమానిటీ అట్ లార్జ్.
1: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు, కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
0: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైయింగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్
1: కోరికలను అరిగట్టుకోమని కోరినామే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
0: They deposit a few, a part of their wealth against this trust name as if the organization wants the money.
1: Aithe ee jagattu lopara dharam avasarame.
0: We have only asked them to curb their desires. It is not that we want money. But
1: evariki na kosam kaadu.
0: As far as the world is concerned, no doubt money is
1: required. Nenu yaadu aashinchanu.
0: But it's not for me. I have never aspired for money.
1: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
1: ఈ ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్డ్ టు ద
1: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
1: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: Now, in these 6,000 villages, we have not only tried to establish education institutions and health organizations, but also undertaken the task of repairing the roads, providing water, providing drinking water. We do need money for this.
1: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
0: We have established many education institutions.
1: ఈ విద్యారంగములు ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
0: Now some people might have a doubt, how are the institutions running in the first place?
1: అయితే ఎవరిని కూడాను ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
0: But in all these 60 years of my life, I have never asked anybody for money for the sake of running any one of these.
1: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
0: People having acknowledged the fact that something good and noble is being attempted.
1: త్యాగములు ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకోలేరు.
0: They come forward on their own and make donations. That is their sense of sacrifice.
1: ఒక వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల గింజలను అందిస్తుంది.
0: If you are to sow a rice grain in soil, it will yield thousands of more.
1: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ ఆర్ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్, థౌసండ్స్ ఆఫ్ రూపీస్ విల్ కమ్ యువర్ వే.
1: ఈ లీలకాన్ని, ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
0: లైక్ వి థాట్
1: ఒక తత్వము సాయి హృదయం.
0: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
1: Maaku teliyakundani dani yokka abhirudhi jarigipothu vachindi.
0: Without our knowledge, things started taking shape.
1: Naalo rahasyam anetundi ye matram kuda ledu.
0: There is nothing secretive about me.
1: Ee naadu cheppaka tappadu.
0: But today I have to make some of these points known.
1: Tatchalare Nalagar Rajamata vachi college ni kattinchindi.
0: As soon as it was known that we wanted to establish colleges,
1: ఎవరి దగ్గర కూడా భిక్షమెత్తినటువంటిది కాదు.
0: రాజ్మాత భావనగర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాఫ్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
1: ఒట్టు కళాశాల కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
0: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్, వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్, సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
1: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ, నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
0: నో సూనర్ వాస్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
1: హైయర్ సెకండరీ స్కూల్ గా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల, మరేది సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
0: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
1: Tatchaname America nunchi Bujan anetuntayani vachi ee oka higher secondary school nenu kattistanani thana kattinchadu.
0: And immediately this gentleman Mr. Bozani from America came forward and said he will do this task of establishing this college, this school.
1: Adhe vidhangane prathi okkati kudanu Bengaluru lo unnatundi oka hostel college kudanu మేము కట్టాలని సంకల్పించుకునే తక్షణమే మిసెస్ కోవన్, ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యతంతా వహించింది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు. ద మూమెంట్ ఇట్ వాస్ నోన్ దట్ ఇట్ వాస్ టు బి డన్, మిసెస్ కోవన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్.
1: ఇది జరిగేటట్టుగా ఉంటుంటేనే సాయిలో సంకల్పం వస్తుంది.
0: నౌ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ ఇట్ గోయింగ్ టు బి అకంప్లిష్డ్ దట్ బై
1: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
0: ద సాయి విల్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్,
1: దానిని మీరు గుర్తించవలసింది.
0: యూ షుడ్ అండర్స్టాండ్ దిస్.
1: ఇంకా మరొక చిన్న విషయం,
0: దేర్ ఇస్ యట్ అనదర్ స్మాల్ థింగ్.
1: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి, మధ్యాహ్నము, రాత్రి చక్కగా లక్షాది మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
0: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వి హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
1: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
0: నౌ వాట్ యూ ఫైండ్ యాజ్ ఎ రూల్ ఇన్ ద వరల్డ్, యూ హావ్ ఫెడ్ 10 పీపుల్, యూ విల్ గివ్ ఇట్ వైడ్ పబ్లిసిటీ ఇన్ ద న్యూస్ పేపర్.
1: కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని విధములుగా మేము ఆనందంగా అందిస్తున్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి ఒక ఆరాటం కానీ ఒక విధమైనటువంటి ఆడంబరం కానీ మాలో కానరాదు.
0: బట్ ఓవర్ హియర్ వీ హావ్ బీన్ ఫీడింగ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఫర్ సో మెనీ డేస్,
2: బట్ వీఆర్ నెవర్ గాన్ ఆఫ్టర్ పబ్లిసిటీ, వీ డోంట్ వాంట్ టు మేక్ ఎ షో ఆఫ్ థింగ్.
1: అయితే ఎవరికి పెడుతున్నాం మేము? మా వారికి మేము పెడుతున్నాం, దీంతో ప్రచారం ఎందుకు?
2: నౌ ద రీజన్ ఈస్ హూమ్ ఆర్ వీ ఫీడింగ్ దస్? We are feeding our own people. When we are feeding your own people, why do you
1: need publicity? Kottamandu sandeham kalagavachunu inni vidhamlainatundi yokka padarthamu ee reethiga vachindi dabbu pettakapothe labhisthaya ani kuda sandehinchavachu.
2: Why give it publicity then? Now here again people might get, without money in the first place, how could so many people be fed in such a grand manner?
1: Sankalpam ituri ee 60th samvatsaramlo yokka janmadinachamunaku vachina varandarikini ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
2: హియర్ అగైన్ ద రీజన్ ఈస్ దిస్ సంకల్ప, దిస్ విల్. వన్స్ ఇట్ వాస్ విల్, ఇట్ హ్యాస్ టు బి డన్.
1: అంటే మించినటువంటిది మరొక లేదు. అన్నం బ్రహ్మ.
2: వాట్ వాస్ దిస్ సంకల్ప? ఇట్ వాస్ టు ఫీడ్ కౌంట్లెస్ నంబర్స్ వితౌట్ ఎనీ లిమిట్ టు దేర్ హార్ట్స్.
1: ఆ సంకల్పం అనేటువంటిది భక్తుల యొక్క హృదయంలో కాకుండా.
2: Because there is no greater charity than feeding of the people.
1: నేను కొడైకెనాల్లో ఉంటుంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కూడాను డాక్టర్ భాస్కర్ రావు, కారుణ్యానంద వారు కొడైకెనాల్కే వచ్చి, స్వామి ఈ 60 లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
2: Now the moment people got to know about this sankalpa of mine, things started moving. When I was at Kodaikanal, two people, Dr. Bhaskar Rao and Karunyananda from the East Godavari and West Godavari.
1: Karunyananda ente nokunna varini varinchanu, idi sadhyam kadu, lakshala varaku ostaru, ilante bhadyata meeru vahinchatam ye matram kuda manchidi kadannanu.
2: Came forward and said, Swami, if only you give us the permission, we'll undertake this task of feeding of this countless number.
1: Swami anugraham untunte idi kadu, inka enni kotla mandi janama vachinappudiki mem bharinchagalam annaru.
2: But then Swami cautioned them, saying, it is a very big task that you wish to undertake. They only replied, if only we have Swami's grace. If we have Swami's grace, we can achieve any stupendous task, Swami. Now when you are attempting something noble, can there be an obstacle?
1: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి అని ఒప్పుకున్నాను.
2: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go ahead.
1: Godavari, West Godavari, అనగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఈ వైపు నుంచి కూడా 5,000 మూటలు వచ్చేసేసిన బియ్యం.
2: సో యాజ్ సూన్ యాజ్ దిస్ కన్సెంట్ వాస్ గివెన్, పీపుల్ ఫ్రమ్ దీస్ డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు అండ్ నెల్లూరు, దే సెంట్ 5,000 bags ఆఫ్ రైస్.
1: పంజాబ్ నుంచి గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ 100 వచ్చి పడిపోయాయి.
2: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ of sacks of wheat, wheat flour and the like.
1: Dehradun sugar factory nunchi kudanu chakkara bellamu anta kudanu vandala vandala vachi padipoyinayi.
2: And from the sugar factories of Dehradun came hundreds of bags of sugar, jaggery and so on.
1: Madras samasthala var nunchi kudanu bedalanta vachi cheripoyinayi.
2: And the organization in Madras dispatched hundreds of sacks of
1: ee vidhanga kudanu valaganna kudanu vachi కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
2: హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
1: ఎవరైనా అడిగారా?
2: హాస్ ఎనీబడి ఆస్క్ ఫర్ దీస్?
1: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
2: నో. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్, కెన్ యూ రియలీ అచీవ్?
1: మీరు అడిగి చూడండి ఈ విధంగా లభిస్తాయేమో.
2: నో, లెట్ us see. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
1: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వము.
2: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
1: Yanta mandi dhanavantulu ee lokamlo leru.
2: I have not asked, but everything has come.
1: Andariki tyaga buddhi puttutunda.
2: This is because of Sai's love. There are so many wealthy people.
1: Andariki ee prema bhavam kalugutunda.
2: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
1: Dhanam undinappudiki danini sadvinayogapachukuneetundi vidhanani gurtinchali.
2: You may have wealth, no doubt, but you should know how to use it.
1: Ee dhanamu elantidante kaaliki todukkuneetundi boorsu vanti.
2: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
1: ee boots mana kaaliki sariga undinappude manu chakkaga nadachadaniki veel avutundi.
2: This footwear in the form of boots or shoes, if only for a proper size, will you be able to walk comfortably.
1: ee tightga undina kudanu manu nadachadaniki sadhyam kaadu.
2: If these shoes are a little tight, you cannot walk comfortably.
1: ఇది చాలా లూజ్ గా ఉండినప్పుడు మనం నడచడానికి సాధ్యం కాదు.
2: If the shoes are loose on the other hand, also you cannot be comfortable.
1: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
2: ఇన్ ది సేమ్ మానర్ ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ వెల్త్ యు కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
2: నౌ ద రియలీ వెల్తీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
1: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
2: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
1: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంటుంది.
2: బట్ ఓన్లీ వెన్ యు హావ్ వాట్ యు రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
1: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలగబోదు పిసిని గొట్టు అన్నారట. నీరు గతుకేటువంటి కుక్కకు పెద్ద నదిలోకి చేరినప్పటికీ జుర్రుకోటి కానీ గతుకుతూనే ఉంటుంటాడు.
2: Now there is a saying which says a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
1: Kontha mandiki dharam undinappudiki tyagam aneetundi leka guntalo vesina chetta vale adamini daachi pettu untuntaru.
2: Same manner people may have untold wealth, some of them, but they want to accumulate, they just heap it up and they don't want to part it.
1: Kadapudiki aa guntalo vesina chetta em ayipothundi kulli కేవలం కంప కొడుతుంది.
2: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
1: అదే చెట్టును పంటను చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
2: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
1: ఆ ఉద్దేశము చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సమస్యలు ఎందు ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
2: ఇన్ ది సేమ్ మేనర్ సో టు గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
2: యు మే హ్యావ్ మనీ బట్ యు డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ టాస్క్. ఇట్స్ యూస్లెస్.
1: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
2: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. ఇట్స్ నాట్ స్టాగ్నేట్ ఇన్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్. ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
1: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
2: దట్స్ వై దే హావ్ టు బి ఏ కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్ దుడ్డు ఫర్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
2: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ that to have this money in circulation so that something good can be attempted, something good can be achieved. This has been the noble ideal behind it.
1: Kanuka samastari yokka abhivruddiki dhanam avasarame.
2: Therefore for the growth of the organization we do need money.
1: Aithe evarini adugatam ledhu, evarini peedinchatam ledhu,
2: but we don't ask of anyone, we don't pester anybody for this money.
1: Evaru cheyalani santoshanga utsahamto praveshistaro variki maatrame aa baadhyatalu andistunnamu.
2: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
1: Kanuka satya sai samasthal yokka tatvanni chakkaga artham chesukovalani nenu aashisthunnanu.
2: That's why I wish it today that all should understand the true significance of these ideals.
1: Ee prapanchamlo enno samasthalu unta untunnayi
2: of these ideals of satya sai organization.
1: Kani satya sai samasthalu chestunnatundi aadarshavantamainatundi yokka tattavu ee samasthi endu kodanu kaanaladu. Idi gattiga cheppavachchu.
2: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
1: Yedo konni porataku jaragavachunu kotta mandi konni rakamainatuvanti margamunu avalambinchevaru undavachunu.
2: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done.
1: Satya Sai samasthalo undinatuvanti yokka vyaktulu karyakartalu kodanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
2: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ దిస్.
1: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
2: హావ్ స్ట్రేట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్. వాట్ ఎవర్ దే హావ్ డన్, దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
1: మీరు కళ్ళు తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
2: Without any blemish in their hearts. You only have to open your eyes and look around you and see.
1: అందరికన్నటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడాను బయటపడేటువంటి స్త్రీలందరూ కూడాను చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగలు కూడాను ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
2: You only have to open your eyes and look around you in Prashant Nilayam. What are the sights that greet your eyes? You would see people who have never been exposed to the harsh rays of the sun. Women folk, youngsters, the ladies.
1: అనుకూలంగా ఉండినప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టుగా ఆనందిస్తున్నారు.
2: Who have never thought out of their homes, but they are living under the trees here. They may not have experienced any source of discomfort at all.
1: ప్రజల్లో కలగాలంటుంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి?
2: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason?
1: రాత్రింపగలు వండేటువంటి వారు, వడ్డించేటువంటి వారు, శ్రమ అనేటువంటిది లేకుండా వాలంటీర్స్ కూడాను, సేవాగల వారు కూడాను ఎన్ని విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నారు, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
2: Then there are these volunteers and the సేవాగల్ who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties, but they never have this feeling of being tired or fatigued. They are cheerfully, manfully carrying on.
1: Inni lakshala vandu praveshinchinappudiki okkarikaina oka telo oka cheemaina kuttunda ledu.
2: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
1: No. దీనికి కారణం ఏంటి? వారి భక్తి ప్రపత్తులు.
2: What's the reason? It is their sense of devotion and faith.
1: నిజముగా ఈ వచ్చినటువంటి భక్తులు కూడా ఎన్ని విధమైన సహనాన్ని పెంచుకున్నారు.
2: So here in this manner you find all those who are gathered here are proclaiming towards the quality of forbearance, tolerance.
1: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు, ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి, రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండగట రేడియోలో చెప్పారు అన్నాడు.
2: దాదరే కస్తూరి came along and was telling me, Swami, it has been announced on the radio that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
1: భయపడవద్దు కస్తూరి, మన భక్తులకు ఏ విధమైనటువంటి అనానుకూలంలో జరగదు, వారి భక్తి వారి చిత్రం వలె ఆధారమైపోతుంది అన్నాను.
2: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
1: low. Nijamga tupane vachi unte ee prajalandaru kudanu enni avasthalaku guri ayyintavaru.
2: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
1: kaadu. నీ ప్రేమ తత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
2: వాట్ ఇన్కన్వీనియన్స్ వుడ్ హావ్ బీన్ యువర్ వే? హాస్ స్వామి డన్ ఇట్? నో. యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి,
1: కేవలం చేతిలో పెట్టుకున్నంత మాత్రమే కరుగుతుందా?
2: యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి హెస్ అచీవ్ దిస్. యూ హ్యావ్ దిస్ బటర్ పీస్ ఇన్ యువర్ హ్యాండ్, డస్ ఇట్ మేక్?
1: ఎల్లప్పుడు నువ్వు వేడి చూపాలి కదా.
2: ఈవెన్ దిస్ బటర్ హ్యాస్ బి ఎక్స్పోజ్.
1: అదే విధంగా స్వామి హృదయం వెన్నవంతులైనప్పటికీ నీ భక్తి ప్రపత్తులు అనేటువంటి వేడి చూసినప్పుడే అది కూడా నువ్వు కరుగుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ స్వామి హార్ట్ ఇస్ నో డౌట్ లైక్ బటర్. But your devotion and your conviction in the form of heat should melt this heart of
1: Kani. Rendo janam chuste ee tufan ekkada poyindo evai poyindo emi evariki teliyadu.
2: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone.
1: Janamulaku enta pavitramainatunte vatavaranamto, enta divyamainatunte yokka bhavamato ee karyamlo meeru palgonnaro, mee bhavamulaku swami yokka premake telusunu kani anyulaku idi artham kaadu.
2: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you've undergone is known only to you and to Swami. It's a matter between you and Swami
1: alone. Mee bhakti prapattulu chaala uttamainatundi.
2: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
1: Mee sahanamu.
2: Your sense of tolerance and
1: faith. Mee shantamu.
2: Your sense of patience.
1: Mee yokka bhakti.
2: Your devotion.
1: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
2: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
1: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
2: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
1: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
2: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
1: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
2: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
1: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
2: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
1: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
2: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
1: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
2: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఎనాన్స్.
1: ఈ తపస్సుని గిరిజనాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
2: ఇట్ ఈస్ దిస్ టెనన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టెయిన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో so that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited. And the country and the world at large can benefit and progress.
1: అయితే విరుద్ధమైన మార్గంలో మీరు ప్రవేశించక దుర్వినియోగం అనేటువంటిది చేయక సత్కార్యము యందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
2: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
1: Thai koru the vokkate.
2: Thai seeks only
1: one. Kodara maravallu preminchi.
2: That you should love your fellow beings.
1: Samaja sevalu chesi.
2: And serve society.
1: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
2: The true meaning that you can associate with being a human being.
1: స్వార్థాన్ని త్యాగం చేయండి.
2: Sacrifice your selfishness.
1: పరాత్మలో ప్రవేశించండి.
2: Enter into the world beyond.
1: పవిత్రతను పెంచుకోండి.
2: Further your own sacredness.
1: పామరులను ఆదుకోండి.
2: Try to go to the rescue of those who are in need.
1: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణం పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
2: సో టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ఆర్ పీపుల్ షుడ్ గో అండ్ ఎంబార్క్ ఆన్ దిస్ టాస్క్ of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
1: this is... 60th samvatsaram yokka janmadinottu utsavamlo oka pratyekamainatundi pariksha kuda untundadi adi gurtinchukovali.
2: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion, everybody will have to undergo a test of sorts.
1: ఇందులో మీరు జయించినటువంటి వారే దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
2: అండ్ దోస్ హు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ కుడ్ అలోన్ బి కాల్డ్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: ఎన్ని కష్టములకైనా ఎన్ని నష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరవకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
2: దే మైట్ బి ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ ప్రైజ్ calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and
1: forward. పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
2: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes the task of winnowing.
1: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
2: This winnowing process is undertaken so that there is a shifting taking place. The one solid and secure ones will remain. The light and the featherweight category is
1: ee janmadinottam nunchi memu turpu pochinattuga inka karyanni prarambhistam.
2: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
1: Indulo nilcheyatvanti gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
2: And this process will determine who are those who will remain steady and steadfast. Who are those who would go and who are this lightweight?
1: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
2: So if you really want to understand and proclaim your own true human nature,
1: స్వార్థాన్ని త్యాగం చేయవలసిందే.
2: Plunge into service activities, sacrifice selfishness.
1: దేశ సేవనే ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవాల్సింది.
2: Service to the country should be uppermost in our mind.
1: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసిందే.
2: With this aim and goal before us, we must move forward in our journey.
1: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ ఒక ఏజ్ అని కానీ ఏమాత్రమూ లేదు.
2: There is nothing like a retirement or a retirement age for this service activity.
1: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
2: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ పర్ఫార్మ్ దిస్ సేవ ఇండల్జెంట్ సర్వీస్ యాక్టివిటీస్.
1: ఈ సేవ సేవ సేవ ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
2: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఆల్ లైఫ్.
1: ఇట్టి ప్రభువు ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
2: The Lord here, the Master here, and the servant there. Between these two, any amount of
1: సేవకులే లేకపోతే ప్రభువుకు ఏ మాత్రం కూడా విలువ లేదు.
2: Anything could be achieved. Without the servants or servants, the
1: ప్రభువే లేకపోతే సేవకులు సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించరు.
2: What can the Master or the Lord do? Without the Lord, what can the servants do?
1: కనుక అహల్య వంటి రాయి ప్రాణతాళం వంటి పాదము రెండూ చేరినప్పుడు శాప విముక్తి అయినప్పుడు సత్యసాయి వంటి ప్రభువు సాయి భక్తులు వంటి భక్తులు దాసులు సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని నిన్ను వదిలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
2: There have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
1: There is that. 60 సంవత్సరముల తరువాత స్వామి అందరికీ చిక్కడు అని స్వామిలో ఏదో మార్పు వస్తుందని అనేక విధములుగా ఆపోహలు పడుతున్నారు.
2: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach, we cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
1: నాది మారే స్వభావం కాదు.
2: Let me assure you,
1: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
2: Let me assure you that my nature is one which shall never change.
1: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏ నాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
2: I'm always happy, I'm always joyful, and I'm always enthusiastic. Day by day, in fact, I'll be going nearer and nearer to my devotee.
1: మారేటువంటిది దైవత్వం కాదు.
2: That which changes can never be godliness, can never be divinity.
1: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏ నాటికి మార్పు నాలో రాదు.
2: So this satya, that which never changes, is satya sai. So how can there be a change now?
1: మీరు ఈ ఆపోహను దూరం చేసుకుని ఆనందంగా సేవల్లో పాల్గొనండి.
2: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: सेव बिना दुख शांत नहीं, जन सेव बिना दुख शांत नहीं, जन सेव बिना सुख शांति नहीं, जन सेव बिना सुख शांति नहीं, जन सेव बिना सुख शांति नहीं, जन सेव बिना। ప్రేమ స్వరూపులారా, అందరూ ఆయురారోగ్య ఆనందములతో, సద్గుణములతో, పవిత్రమైన భావములతో, నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని, మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని, పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: Sairam, dear listeners, the world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: విశ్రమందు విభుడు వెలుగొందు చుండును, విశ్వమందు విభుడు వెలుగొందు చుండును, విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది, విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: వెన్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Anadi kalam nundi Bharata desamu అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: Shanti saubhagyamulaku mettinille.
2: For peace and for prosperity, this is the country.
1: Bharat desamunandukala satyaseelamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamunu prakatinchejunte desamulyandu oka Bharata desamunaku minchinatuvanti desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharata desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీకృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశంలో పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరుపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desamnandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
2: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga premavahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maarutu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bhartha.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విద్యయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లలు పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ కృత్యములు తీర్చుకుంటూ ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.

0: హూ వాజ్ ఎగ్జాంప్లరీ.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: ఇన్ దోస్ విమెన్, దోస్ విమెన్ ఆఫ్ ది ఓల్డ్ లెడ్ ఎగ్జాంపులరీ లైఫ్, లుక్ ఆఫ్టర్ దేర్ హోమ్ అండ్ దేర్ చిల్డ్రన్ అండ్ దేర్ బై బికేమ్ ఇల్లస్ట్రియస్ ఎగ్జాంపుల్స్.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువు అయిపోయారు.
0: బట్ టుడే ద విమెన్ ఆర్ స్కేర్స్ వెన్ దే హోల్డ్ అప్ ఎగ్జాంపుల్స్ టు దేర్ చిల్డ్రన్.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
0: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
0: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
0: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తాము ఉద్యోగాలు చేసి ఎంత ధనం సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
0: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి సరైనటువంటి స్థితిగా సరిపోతుంది.
0: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
0: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
0: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
0: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhinudu ayyensappudiki taanu dhairyanni bodhisthu vachindi.
0: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
0: O king, you are the emperor.
1: Manchi telivideta gala varu.
0: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
0: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
0: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
0: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
0: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu, lekapothe munigi pothamu.
0: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
0: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతనగూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
0: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
0: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక,
0: whatever the circumstances, she did not shed tears.
1: Idarku adarshavantamaina jeevithanni andistu vachindi.
0: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkukonukoni kudanu,
0: even when she was caught by the rakshasa,
1: ye matramu jankaka kunkaka,
0: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
0: and she started always think of the values of her husband.
1: Ramani yokka patni సీత అయినందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
0: సో రామ బీయింగ్ ఎగ్జాంపులరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
0: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
0: బికాస్ ఆఫ్ హర్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
0: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
0: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
0: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
0: The happiness that we derive from values which we practice is
1: not విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
0: Today's boys educate women and

0: they are only striving for wealth, prosperity.
1: కాని ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
0: You may have strength, friends and money.
1: కాని గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
0: But if you do not have good qualities, what is the use?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
0: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
0: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
0: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్నిటిస్తూ వచ్చారు.
0: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
0: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
0: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
0: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
0: It is on good character and goodness that it is.
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
0: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: So ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధములైన ఓర్చుకోవాలి.
0: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
0: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైన పరిస్థితులకు దాగిపోయింది.
0: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాలు కాదు.
0: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
0: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
0: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
0: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
0: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
0: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
0: అలాంగ్ విత్ దీస్ గుడ్
1: క్వాలిటీ యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
0: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manam cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
0: The most important thing for men and women is that they should develop a good
1: gunamela lekundina enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
0: If they do not have good qualities, what's the use of education and all that they
1: sadu lanni sadivi chaala vivekiyai magidi tandri kuda mandamathudu.
0: What's the use if you have studied and you cannot understand these things?
1: Enta chaduvu chadivi ye neethi undanu heenini gudambu manaleru.
0: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
1: Tarachi chaduvu chaduva takkavadame kani poorna gyanam eppudu pondaleru.
0: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
1: Chaduvu chaduvu chadivi chavanga neetiki chavuleni chaduvu chaduvaleyu.
0: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
1: Kalugune ee naati chaduvulanni kudunu kevalamu.
0: So today's education
1: pottakooti nimittamai payil theerinatuntiviga untunnai.
0: It's something one strives for livelihood.
1: Neethi nijayithinnu poorthi mosam chesukuntundai.
0: Truth and everything else has just gone.
1: Gauravu mariyadannu manta kalipi vestunnai.
0: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
0: So today what you have got to acquire is fame, which is good.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
0: In those days only followed righteousness.
1: సత్యమునకే కంకణం కట్టారు.
0: It's only for truth that they strived.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
0: They lived their lives full of love.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
0: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
0: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాదే.
0: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దారా జాతగాదే.
0: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇల్లస్ట్రియస్ వుమన్ ఆఫ్ భారత్
1: కినిసి దుర్మద కిరాతియు భూతి గావించి దమయంతి భారత రమణి గాదే.
0: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satpasagara vesti satmasalamana bharatdata pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
0: So there are so many women who have been of sterling character.
1: Akila deshalaki upadhyayi kade.
0: Are they not the teachers for the whole world?
1: భారతదేశము అనాది కాలం నుండి కూడాను అన్ని దేశములకును ఉపాధ్యాయ స్థానంలో నిలిచినటువంటిది ఈ పవిత్రమైన భారతదేశం.
0: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: కరుకనే ఈ పవిత్రమైన భారతదేశమును కర్మభూమి త్యాగభూమి యోగభూమిని బిరుదులు సంపాదించింది.
0: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: కర్మను ఆచరించాలి.
0: You have got to do your duty.
1: కర్మనే లేకుండా మన జీవితమే జరగదు.
0: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
0: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
0: You should not waste time. That's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
0: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైన వేస్ట్ చేసిన వారు కాదు.
0: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
0: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam Sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandisthadu aa naadu manam baadha padali Sunday time lopala pani lekunda pothundadi enta karma vimochana chestunnam.
0: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalam vyatham kavistunnamu.
0: You're just wasting the time.
1: Kaalam manamu sarina reethilo uniyoginchukovatam ledhu.
0: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవ అయినా మనం చేయాలి.
0: If you have got the time, get into social work.
1: పరోపకారమునకైనా మనం పాటుపడాలి.
0: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
0: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
0: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మ దీక్ష.
0: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనిని భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవా అధికారస్య మాపదేశవదాచన.
0: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
0: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
0: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నావు, అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
0: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
0: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
0: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
0: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్స్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
0: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
0: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డూ.
1: కర్మకు కారణమును అందించాడు.
0: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
0: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
0: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
0: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andaru kulunu vismarincharu.
0: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
0: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
0: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
0: It is not something that is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
0: You are saying that's the way of
1: life. కాదు ఇది.
0: It's not the way of life.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
0: Culture is not something which makes
1: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
0: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: You have got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటు పడుతున్నారు.
0: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించని కానీ వినేటువంటి వారు లేరు.
0: But they speak, but there are no
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
0: No use of speaking but not putting it in practice. ఆచరించే
1: సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
0: Even practicing you have got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
0: యు హావ్ టు డూ ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంతా వ్యర్థమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది గొప్ప ఫలం కాదు.
0: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యూ డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
0: టుడే నవంబర్ 19th వి కాల్ ఇట్ ద లేడీస్ డే.
1: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్సో.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాడి స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
0: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
0: అండ్ హ్యావింగ్ స్టడీడ్ దట్ వే హీ బికేమ్ సో ఇలాస్
1: కట్టగలమటికి గొప్ప దేశమైన అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు? ఆత్మగౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: కల్లును ఎంతైనా కూడాను పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: ఏది సద్గుణములనిపెట్టి సద్గుణములు పోషించే నిమిత్తమై కుమారునికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్. దీనిని
1: మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గానీ
0: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
0: The ideas we talk of are satya, dharma, ahimsa, prema.
1: ఒక్క దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి వాడున్నాడు మనలో?
0: ఇస్ దేర్ ఎనీవన్ అట్ లీస్ట్ ఇన్ వన్ డే హూ అడ్హెర్స్ టు ట్రూత్?
1: ఊరికే మనం ఉపన్యాసం ఇచ్చుకుంటున్నామే కానీ
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ స్పీకింగ్.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
0: హావ్ యూ ఎవర్ బీన్ టెలింగ్ ఆర్సెల్ఫ్ దట్ వీ షుడ్ డూ ఇట్?
1: లేదు.
0: నో,
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: దేర్ ఆర్ నో నథింగ్ అట్ ఆల్.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: యు ఆర్ నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్యం.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ఆర్ ఓన్లీ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ భారత్.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: దే వర్ అడ్హెరింగ్ టు ధర్మ.
1: ఎట్టి పరిస్థితులు అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ దే నెవర్ ఫర్గాట్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దే ఫెల్ట్ దట్
1: దీనికంటే మించింది లేదు మనకింకా.
0: ద ట్రూత్ వాజ్ ది ఓన్లీ థింగ్.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
0: So speaking the truth, you have got to act righteously.
1: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
0: You have got to act in dharmic way. You know,
1: satyanni palakala gaani satyanni cheyadaniki veelledu.
0: You have got to speak the truth, but you cannot translate it into action.
1: Manamu cheppinavi chesinavi palikinavi anta okati kavali.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya sanskruti.
0: So it is said the proper study of mankind is man.
1: తలచినటువంటి తలపు,
0: వాట్ ఎవర్ యూ థింక్,
1: నాకు నుంచి వచ్చిన పలుకు,
0: వాట్ ఎవర్ వర్డ్స్ యూ స్పీక్,
1: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
0: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
0: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: Satya palaku chetane manava jeevitamu samratti kavali.
0: It's only by speaking the truth that you can set right things.
1: Satyam chala goppa viluvainatundi.
0: Truth is very valuable.
1: Satyam nasti paro dharmaha.
0: You do not have any duty beyond truth.
1: Satyamuku minchinatundi marokati ledu.
0: There is nothing beyond satya, truth.
1: ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
0: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
1: Rasagne madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshrani govinda damodara madhaveti anindi.
0: The tongue only should speak the truth and utter the name of govinda damodara. But what
1: eppudu paradoshanalone pothundadi gaani ee naluka పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
0: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
0: That type of life you do not know to what
1: do. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
0: In immemorial days, our people of Bharat always feel that they should be born
1: అట్టి
0: again.
1: దేశాభిమానము మతాభిమానము వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
0: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
1: ఈనాడు దేశాభిమానము పోయింది.
0: Now one doesn't love
1: ధర్మాభిమానము పోయింది.
0: They do not love righteousness.
1: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
0: And what is it?
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
0: What is it they are doing? Only they are fostering their body.
1: నీటిపుడుగ.
0: The body is just a water bubble.
1: ఆ నీటిపుడుగు వంటి దేహం ఎంతకాలం నీవు కాపాడుకోగలవు?
0: How are you going to look after for such a long time? Can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
0: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: Instead of always thinking of the body, we have got to think of the ఆత్మా.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
0: It is my ఆత్మా which is looking after the whole nation.
1: అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
0: The ఆత్మ which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుండాలి.
0: So the ఆత్మ within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
0: So if you consider this true, the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాత్మమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: The one who thinks that is ఆత్మ నాత్మనో, he is the real man.
1: విసర్జించి,
0: if he doesn't think of the ఆత్మ,
1: మానవ తత్వమును బోధించకుండా,
0: if he tries to talk about
1: కాలమును వ్యర్థం గావించేటువంటి వాడి జీవితము వ్యర్థమైపోయినటువంటి.
0: One who wastes his time in talking about unnecessary thing, his whole life is useless.
1: Embodiment. నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
0: November 19th is a very sacred day.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: whether you believe it or not,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
0: గృహమమ్మాయి is
1: ఆమె అందరినీ కూడా ప్రేమతో మనం పలకరించేటువంటిది.
0: షీస్ టు స్పీక్ టు ఎవ్రీ బాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది.
0: షీ యూజ్డ్ టు కమ్ అప్స్టేర్స్.
1: స్వామి, వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మాట్లాడుతుంటే,
0: ఐ హావ్ కమ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెయిన్, స్వామి విల్ యూ ప్లీజ్ టాక్ టు
1: మీ. ఎవరైనా బాధలు పడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
0: షీ కుడ్ నెవర్ బి స్టాండ్ ద సౌరో ఫర్.
1: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
0: షీ వాస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
0: దట్ ఇస్ వై హర్ ఫేమ్ అండ్ ఆనర్ హస్ స్ప్రెడ్ సో మచ్.
1: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
0: So if you have got to get good name, you have got to say things
1: ఉపకారం చేయాలి.
0: You have got to help others.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
0: I would tell her, have you come to make such recommendations? Go, I would say.
1: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
0: Oh Swami, they are really in difficulty, could you speak to them one? She would say.
1: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి, ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
0: Then I would feel how much of kindness and compassion.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయం అని.
0: Such a heart is a heart full of compassion.
1: హృద్ ప్లస్ దయా హృదయం.
0: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
0: The heart which is full of compassion is the one.
1: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
0: And from there you will get true
1: gauravamainatundi perlu pogottukuntunnaru.
0: And the true love which comes out of this.
1: Jivagne rasagne madura priyatvam madhuramainatundi vaakyam kavali.
0: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppincheetundi padukulu palakaraadu.
0: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
0: It's only then man's life would become fruitful.
1: Prema swaroopulara
0: embodiments of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
0: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
0: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
0: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her. Intiki vachinatundi varini gauravanga palakarinchali.
0: She should give honor and respect to those who visit her house.
1: Evaraina vachi chesthe variki mana chethulu enta sahayam cheyali.
0: And we will have to help those who come to us.
1: Kaavu kevalam ippudu maatalu cheptunname kaani sahayam cheyatam ledhu.
0: We talk so much but we don't do it.
1: Evarikaina kashtalu kalithe ayyo paapam ee naadu variki jarigindi reppudina manaku jaragavachunu kashtalu evarikaina tappinivu kaadu.
0: You will have to think today they are in difficulty, tomorrow I
1: am adarshamainatundi maatalu cheta vaadini challabarchali hrudayanni.
0: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: Manam ee naati palukulu sarinatti palukule levu.
0: We do not speak properly.
1: Kadinamainatundi vakyamulu techukuntunnamu.
0: We use harsh words.
1: Deenikante raakshasa palukule melu.
0: There is nothing more demoniac than this.
1: Kanuka manam ilanti kadinamainatundi palukulu palakaraadu.
0: So we should not say anything harsh to anyone.
1: Evari manasunu manam ekkuva noppisthamo antaku rendintalu poi manasu manam repadidinam
0: baadu. If we hurt anybody twice the amount we'll get hurt. That's
1: ఏ కర్మనైనా కొన్ని తప్పింది కాదు.
0: We'll have to do every duty you
1: have. ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి నీవు అనుభవిస్తావు.
0: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుక పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
0: You'll have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
0: Then only we will understand what is life.
1: ఏదో ఒక ననేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
0: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
0: It's a simple truth
1: that దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
0: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
0: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
0: If those people follow these truths, they'll
1: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
0: What is mukti? That is mukti.
1: Mocham, mocham ante adi nijamaina mocham.
0: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundi mocham.
0: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
0: Whatever circumstances we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
0: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manam vetukunti pokoddu.
0: We should not search for the bad
1: people. Inaadu itharu doshamulo ni vetukunti pote repadi dinam nee doshamulo vetukeyattunnaru antaru.
0: If you search for the bad qualities of others.
1: Oka chinna drishtantam meeku teeskondi.
0: Now an example.
1: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste.
0: You said this person is like
1: velu maatrame vaadini chupichindi.
0: And you're pointing a finger.
1: Moodu velu ninnu chuptundi.
0: Remember, three fingers are pointing at you.
1: Moodu dosham ninne chupistundadi.
0: So you have got three bad qualities.
1: Ee moodu ninnu chupistundadi.
0: సో వెన్ యూ పాయింట్ వన్ ఫింగర్ త్రీ ఫింగర్స్ పాయింట్ ఎట్ యూ.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
0: వీ థింక్ యూ ఆర్ పాయింటింగ్ అట్ సంబడీ బట్ యువర్ ఓన్ డిఫెక్ట్స్.
1: అది మర్చిపోకూడదు.
0: యువర్ ఓన్ డిఫెక్ట్స్
1: హస్తస్య భూషణం దానం.
0: యు షుడ్ నాట్
1: హస్తస్య భూషణం దానం.
0: సో యు షుడ్ నాట్ గాసిప్ అట్ టాక్.
1: హస్తస్య భూషణం దానం.
0: సో దట్ ఇస్ నాట్ ద క్వాలిటీ దట్ యు షుడ్.
1: వాక్యం సత్యం.
0: సో యు షుడ్ స్పీక్ ద ట్రూత్.
1: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
0: What is the adornment for having been born?
1: Necklace వేసుకోవటం కాదు.
0: It is not doing other things.
1: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
0: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిదే అదే నిజమైన హస్తము.
0: When you give charity, that is the thing which is.
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
0: Charity is the adornment for the hands.
1: హస్తం వీరికి వ్యర్థం.
0: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power is
1: there. అంత శక్తినంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
0: వెన్ యు డు నమస్కార్ టు ద సన్ గాడ్ యు రియలైజ్ దట్ ఆ సూర్యాన
1: చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: వెన్ యు వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కళ్ళు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని గాని ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుందది మోక్షము.
0: So in these very small things is liberation.
1: నీ దృష్టివంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అదే అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావడం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకనే మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see everything.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అదే అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటే అది సుఖాన్ని సంతోషాన్ని.
0: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెన్ నాట్
1: కనిపించు. చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటుంది.
0: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్
1: అది నిజమైన అదృష్టం.
0: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
1: అదృష్టం కొద్దీ అన్ని వచ్చినాయి నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: Adrishtamu.
0: That is not fortune.
1: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: Adrishtam. Adrishtam. Adrishtam. Ane kanipinchinatvanti adrishtam.
0: So that which you cannot see is the fortune that you have.
1: Kanuka.
0: Therefore.
1: Kanipinchinatvanti ento manam venta untunnayi.
0: We can see many things perhaps. But there are many things we cannot see.
1: Prema swarupulara,
0: embodiments of
1: Bharata desamu ento goppadi.
0: Land of Bharat is a very very illustrious one.
1: Ee Bharat desamu ento dhanaanni ichi meeku andistundadi.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: Kevalam rupayi notlu gaadu andinchedi.
0: It's not merely in terms of money.
1: Dhanamu ade vijnana dhanamu.
0: And that is the
1: ade prajnana dhanamu.
0: That is the
1: ade pavitramaina dhanamu. Ade sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: దుర్దృష్టవంతుడైన వాడు ఆ చేయినే వచ్చి పెడుతున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినులు కాకూడదు.
0: We are not that way.
1: మనది మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men, and in the Upanishads, man is exalted.
1: ఉపనిషత్తు లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads, he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
0: So in the Upanishad, man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: సో వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఈవెన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ
0: వెదర్ ఇట్
1: మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
0: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
0: Someday or other we'll have to
1: ఆ ఫలితం అనుభవించేసో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not
1: understand.
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You have got to be careful right at the start.
1: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
0: You have got to see that you do not lose that
1: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is a true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: People were waiting for 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: Even to feel that good thought is really a fortune.
1: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you
1: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్తు వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishads always says that man has everything that is pure.
1: ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
0: And Upanishads always tell us about knowledge and
1: wisdom. వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
0: In Vedas there are the mantras.
1: వేదం లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
0: And there are many various texts of these Vedas.
1: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
0: whatever Vedas we may learn,
1: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
0: If we do not understand the Upanishads, the whole thing goes
1: wrong. Kabani vedamulanta ayin tarvathe upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadulanga empty upasamipena chedichatmadu upanishadani anaga manaku samipanga untundi manaku sariyainatundi oka balanni andinchetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद ಜನ ಬಿನ್ನ ಸುಖ జప జాన సంయోగ నహీ ప్రభు దర్శ విన ప్రజ్ఞాన నహీ దయ ధర్మ విన కర్మ నహీ హరి నామిన పరమాత్మ నహీ

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కాని అందరి యందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru kortune untaru.
2: All aspire to attain divinity.
1: Anekamandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంత రూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify allot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకములకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు. దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్ గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగటివ్, God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ద డివైన్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: ఎవరి ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: ద సేమ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ హూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ వన్ టర్న్స్ ఇన్ వర్డ్.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు ఎందుకు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బీయింగ్స్.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ హీ ఇస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీ ఇస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today, we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Yedi puttinappatikini janminchinappatikini anta brahma andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kanukane daivamu okkadigane raadu jeevunto paatu daivamu daivamuto paatu jeevudu kudanu ekamai untadu.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది అంతా జీవులకే కానీ దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందుకు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులైపోయి దైవాన్ని చూస్తున్నారు.
2: యూ సీయింగ్ యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్ యూఆర్ సీయింగ్ హిమ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఆల్సో డివైన్ బీయింగ్ డివైన్ యూ లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులు ఉన్నాయి చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవము లేనటువంటి స్థానము దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer. And assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్ That's all God's words only.
1: Shabda Brahmamai, Characharamai, Jyotirmai, Vamai, Nityanandamai, Paratparamai, Mayamai, Seemai. Yani, Abhidhulutunai Bhagavantarukku.
2: God has all kinds of titles. That is the origin of the sound. That is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaluka, yavar matadinappudu, Daivame matadutunnadu. అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ హూ సో ఎవర్ మే స్పీక్ ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ద వన్ హూ అక్యూజ్డ్ యూ, క్రిటిసైజెస్ యూ ఇస్ ఓన్లీ గాడ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: గాడ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ క్రిటిసైజ్డ్ మీ, షుడ్ బి యువర్ ఫీలింగ్.
1: కనుక పోయినను కొట్టినను తిట్టినను కూడా అంతా దైవమే.
2: ఇట్ మే బి ప్రైజ్ ఆర్ ఎ బ్లేమ్, వాట్ ఎవర్ మే బి, ఇట్స్ ఆల్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
1: కనుక ఏది జరిగినప్పటికీ దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. హూసో ఎవర్ యూ కమ్ అక్రాస్, విత్ హూసో ఎవర్ యూ కన్వర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
2: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, యూ విల్ హ్యావ్ ఆల్ ఈ ఫీలింగ్స్ అండ్ ట్రైట్స్ లైక్ యాంగర్, జెలసీ, టెంపర్ అండ్ సో ఆన్.
1: ఈ టెంపర్, జెలసీ, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద టెంపర్, జెలసీ అండ్ ఈగో?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: బికాజ్ యూ కన్సిడర్ దట్ ఆల్ ద పీపుల్ దట్ యూ కమ్ అక్రాస్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ సెపరేట్, యూ హ్యావ్ సచ్ ఫీలింగ్స్ లైక్ టెంపర్, జెలసీ అండ్ ఈగో.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
2: ఎనీవన్ మే టాక్ టు యూ, ఎనీవన్ మే కన్వర్స్ విత్ యూ, ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ వాట్ హెవర్ మే బి, ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: ఇఫ్ యూ మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ యూ ఎ టీచింగ్, దే విల్ టెల్ యూ నో థై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? ఇతంతా అడుగుతారు గాని who am I అనేటువంటి ఎవరు ప్రశ్నించుకోరు.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టి భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు,
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: దిస్ బాడీ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, హీఈస్ ద డూయర్, హీఈస్ ద స్పీకర్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేనని మనం భావించాలి.
2: We should always feel that everything happens as per his command and will.
1: Pokaraka samayam lopala Eesharamma naa daggariki vachi swami naaku korke undi anna atulu bodhinchinatvanti yokka bodhanalu.
2: That is the teaching of God.
1: Ee dehamunu taane ichadu, ee dehamto palikinchedi taane, nadipinchedi taane,

0: దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నది.
1: అట్ వన్ టైమ్ ఈశ్వరమ్మ అప్రోచ్డ్ భగవాన్ అండ్ సెడ్ స్వామి ఐ హావ్ ఎ స్మాల్ డిజైర్.
0: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
1: దిస్ అకేషన్ టు నో ది గ్రేట్ నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
0: సంతోషంగా ఉండేటువంటిది.
1: హీ వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
1: He always had smiling face.
0: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
1: Her heart is full of love.
0: అందువల్ల స్వామి ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
1: In this small hamlet village, nobody would be bothered what is happening around.
0: అక్కడ పోయినా కూడాను సరైన మందు ఇవ్వరు.
1: And even if they go to health center, they won't have proper medicine.
0: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
1: ఈ ప్రేర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
0: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
1: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
0: దేనికైనా కూడాను ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
1: Anything will come to reality basing on the time, the cause, effect and the right moment.
0: నీకు చూపుతాను, కట్టి చూపిస్తాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
0: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
0: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్కుపట్టడానికి వెళుతున్నారు.
1: స్వామి యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ది బుక్కుపట్టణం విలేజ్.
0: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
1: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
0: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పల ఊరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేట ఒక చిన్న స్కూల్ కట్టించండి.
1: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
0: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరము చింత చేయకూడదు.
1: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్ స్వామి, In order to have drinking water, we have to walk all along to Chitravati River. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
0: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni duttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala edipostundi swami anindi.
1: Swami watching the seeing young children going to Chitravati River with all small containers to fetch pot full of water, I really cry.
0: అక్కడ కూడా నువ్వు చెవి తుప్పితే కానీ నీరు రావు.
1: Unless they go in, they cannot collect water.
0: ఆ చిత్రావతి నది జీవనది కాదు.
1: And Chitravati river is not full always, all throughout the year.
0: ఎప్పుడో వర్షం వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
1: The Chitravati river will be full of water during rainy season.
0: కనుక ఇది rainy season పైన ఆధారపడి ఉంటుంటాయి.
1: Therefore, the sustenance is based on the rainy season only.
0: మానవులకు నీరు నిరంతరము ఉండాలి.
1: Man requires water continuously.
0: దేహమంతా కూడా నీరే.
1: The whole body is full of water.
0: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
1: When there is no water, even the whole body gets dried up.
0: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: Swami, we need drinking water. Please arrange a well here.
0: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
1: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
0: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని నేను పెద్దదిగా చేస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్ యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
0: ఆమె పోయే ముందుగానే,
1: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
0: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
1: Bhagavan said, whatever you desired will be fulfilled.
0: కనుక నీవేమి చింత పెట్టుకోకు.

0: డూ నాట్ వరీ ఎనీ లాంగర్.
1: గ్రామం వారందరికీ కూడాను చదువులు చెప్పిస్తాను.
0: ఐ విల్ సీ దట్ ఆల్ ది విలేజెస్ విల్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
0: ఐ విల్ ఆల్సో సీ దే విల్ హ్యావ్ ది గుడ్ హెల్త్.
1: కనుక మీరు ఏమి యోచన చేయకండి.
0: దేర్ఫోర్ డోంట్ వరీ
1: అని ఆమె విడినట్టుగానే పుట్టపర్తిలో ఒక స్కూల్ కట్టించారు.
0: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తిని కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే అందరూ పోవటం లేదే అనింది.
0: She said, only few children attend the school. All are not attending.
1: తర్వాత నేను కాలేజీ కట్టించాను.
0: Later, Swami constructed college.
1: Swami, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
0: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
0: సత్య సాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్య సాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
0: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
0: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టరు ఇద్దరు నర్సులు.
0: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
0: బట్ దేర్స్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
0: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
0: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
0: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చాడు.
0: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
1: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
0: ద హాస్పిటల్ was totally managed by one doctor and two nurses.
1: కట్టగలపటికి ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
0: అండ్ ద వర్క్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంటెడ్.
1: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
0: ద సేమ్ సింపుల్ స్మాల్ హాస్పిటల్ దెన్ కుడ్ బికమ్ శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టుడే.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతృప్తి ఇచ్చారు.
0: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికీ ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
0: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ collecting water there, fetching all along in small containers.
1: అది నేనే చూశాను.
0: భగవాన్ హిమ్సెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
0: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
0: షీ ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
0: Bhagavan arranged for the water transport far from 400 miles to this place.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
0: And that name is also చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికంతా వేయించారు.
0: Bhagavan laid pipes all over so that the water is transported all the distance.
1: Kanuka anu korinavanni ichchar.
0: Bhagavan fulfilled all the desires of Mother Isurama.
1: Ame yokka swartham kosam kaadu.
0: Mother Isurama has not prayed for anything for herself.
1: Upakaram chese nimittamai ame inni prarthana chesindi.
0: All her desires, all her prayers are for the benefit for everybody.
1: Dalini chusukoni andaru kodanu బయలుదేరారు. ఇంకా
0: బేసింగ్ ఆన్ దిస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాన్ని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
0: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి వీ మే కమ్ టు భగవాన్ విత్ ఎ స్మాల్ డిజైర్ బట్ స్వామి ఫుల్ఫిల్స్ ఇట్ మ్యాగ్నిఫైస్ ఇన్ ద బిగ్గెస్ట్ వే ఎవర్.
1: చిన్న పూరి గుడిసి ఉండేటువంటి ఒక దానిని పెద్ద కాలేజీగా చేశాను.
0: ఎ స్మాల్ రూమ్ లేటర్ షేర్. ఇంటూ ఏ వెరీ బిగ్ కాలేజ్.
1: చిన్న బావిగా ఉండేటువంటి దాన్ని నదిగా పిలిచాను.
0: ఏ స్మాల్ వెల్ కుడ్ బి మాడిఫైడ్ ఇంటూ ఏ ఎవర్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్ రివర్.
1: తర్వాత ఈ కరెంట్.
0: దెన్ కమ్స్ కరెంట్.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
0: We had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
0: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలకూడదు చేయలేదు.
0: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును తెప్పించాను.
0: Swami was always away from politics and politicians, and he arranged for electricity.
1: Puttaparthi manchi tellanti deepamulanta ekkada chusina unnayi ani anukuntu vacharu andaru.
0: People started noticing this change. Puttaparthi is full of lights. Puttaparthi is highly illuminated now.
1: Itti jalaseelu perugutu vachinayi.
0: And all the facilities went on increasing day by day.
1: కాని వారి కొడును జెలిసి ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
0: In order to see that the neighboring villages should not feel jealous of Puttaparthi, Swami arranged for water supply and power supply to everybody.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రం ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
0: The villages around should not have these bad qualities like jealousy and envy.
1: కనుక ప్రతి దానికి కూడా నేను నాకు ఇష్టమైపు చేసేది కాదు, ఇతరుల ఇష్టమును పూర్తించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
0: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టబడి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
0: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetundi chaala andariki mukhyamainatundi.
0: We should help others.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povala.
0: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసి సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: కానీ ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచే కూడా సెల్ఫిష్.
0: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచం అంతా ప్రాకుతూ వచ్చింది.
0: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్, దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
0: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్, ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
0: And we find youngsters also getting involved in
1: politics. And
0: in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
0: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
0: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
0: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
0: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈస్.
1: ఎవరికి కావాల్సిన నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతుంటారు.
0: దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్. They are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడా దానికి అపకారంగా చేస్తున్నారు.
0: ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్ దే ఇంటర్ఫియర్.
1: మీరు ఎవరు కూడా పాలిటిక్స్ లో చేరకండి.
0: దేర్ ఫోర్ నన్ ఆఫ్ యూ షుడ్ ఎవర్ జాయిన్ పాలిటిక్స్.
1: నీ సొసైటీ పైన నీ ఆధారపడి ఉండు.
0: యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ సెల్ఫే సెల్ఫే.
0: యువర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ సెల్ఫ్.
1: దానిపైన ఆధారపడండి.
0: రిలై ఆన్ యువర్ సెల్ఫ్.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఎంత కూడా పేరైపోతున్నారు.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
0: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
0: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
0: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
0: Then only you will be successful and victorious.
1: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
0: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీని పేరు పొందినప్పుడు హెల్ప్ చేయలేవు.
0: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలనే భావం మీలో రావాలి.
0: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: కనుక మీకు మంచి గుణం రావాలి.
0: You need good virtues.
1: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
0: You should take that work which is full of sacrifice.
1: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
0: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
0: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సిందే కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్, పార్టిసిపేట్, ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడక మీరు.
0: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
0: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
0: భగవాన్ does not specifically mention anybody.
1: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
1: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
0: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్, టు గ్రో అండ్ ప్రాస్పర్, హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అన్ని కూడా ఎక్కడ చూసేకుండా గాడే ఉన్నాడు.
0: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యు గో.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
1: చూడంగా అది బ్రహ్మ.
0: ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
0: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
0: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
0: అండ్ యూ ఆల్సో ఇన్ ది డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
0: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా అది గుట్టగా మారిపోతుంది.
0: ఆల్ దాట్ ద సాయిల్ దట్ యూ కలెక్టెడ్ శాండ్ వుడ్ కమ్ టు ఎ మౌండ్ ఆర్ బై ఇట్ సైడ్.
1: ఆ శాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంత అంతా కూడా మిట్ అవుతుంది.
0: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ శాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టే భేదం.
0: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెన్స్.
1: మరి మీ హృదయాన్ని అంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా కనిపిస్తుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్, ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
1: కానీ హార్ట్ ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ ను ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
0: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
0: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
0: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
0: ఇట్ ఈస్ హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
0: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి ఎందు ఉంటుంది.
0: అండ్ దిస్ హృదయ, ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
0: దేర్ఫోర్ దాట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవన్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ వీ హావ్ బ్రాడెన్డ్ అవర్ మైండ్, యూ విల్ హావ్ బ్రాడ్ ఐడియాస్.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
0: ఇఫ్ వీఆర్ సో నారో,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
0: వీ విల్ హావ్ చీప్ క్వాలిటీస్.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
0: వీఆర్ నాట్ సో చీప్ యాజ్
1: దైవం. మనుషు రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ విత్ బ్రాడ్ విజన్ అండ్ లార్జ్ హార్ట్స్.
1: కనుక నేను భజన చేయించేది కానీ, ఉపన్యాసాలు ఇచ్చేది కానీ మీ హృదయాలంతా పెరగాలని,
0: భగవాన్ వాంట్స్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన్, సో దట్ విల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా పొంగుతుంది.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన,
0: ఇట్ ఇస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన పాడటం కాదు,
0: నాట్ మియర్లీ సింగింగ్,
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
0: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
0: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
0: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యూ బిఫిట్ ద టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ఫిల్లింగ్ అవర్ లైవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకందరికీ పంచాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబడి.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగు చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషములు ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి,
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి,
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి,
0: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ ది లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది,
0: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి భ్రమే వారికి కూడా ఉంటుంది.
0: దేర్ఫోర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
0: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్,
0: లివ్ ఇన్ వన్.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
0: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్. లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి,
0: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరూ ఎందుకు, నా యొక్క దేవుడే ఉన్నాడు.
0: భగవాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా వీరు ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
0: యు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్, ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు,
0: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: బ్రాడ్ మైండ్ గా ఉండాలి,
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
0: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ, నో వన్ షుడ్ నాట్ హ్యావ్ డిఫికల్టీస్ లైక్ మీ, దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
1: నా వల్ల ఇతరులంతా కూడా బాధపడకూడదు.
0: Others should not feel so sad as I am feeling right now.
1: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
0: All should be happy, all should come up in life, should be our feeling.
1: Kanuka idi ravalante premanu pechukunnappudu ee vidhamainatuvanti ek narrow mind raadu.
0: Therefore when once we develop faster love, we will never be narrow minded.
1: Kanuka prema mudita manase kaho

సాయిరామ్ డియర్ లిసనర్స్, భారత్ ఆర్ ఇండియా ఇస్ ఎ కంట్రీ రిచ్ ఇన్ కల్చర్ అండ్ వాల్యూస్ దట్ ఆర్ ప్రాపగేటెడ్ బై హర్ ఏన్షియంట్ సేజెస్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ టు అప్హోల్డ్ దీస్ వాల్యూస్ అండ్ బికమ్ ఐడియల్ సిటిజన్స్. ఇన్ టుడేస్ డిస్కోర్స్ భగవాన్ బాబా ఎక్స్ప్లెయిన్స్ వై ఎడ్యుకేషన్ మస్ట్ మోటివేట్ అస్ to strive for the welfare and progress of society. Let us now listen to Bhagwan Baba's divine discourse delivered on the morning of 15th May 2000 during the inauguration of the summer course in Indian culture and spirituality in Brindavan, Bangalore.

0: విద్యార్థులేరా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ మస్ట్ రియలైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అందమే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ ట్రూ బ్యూటీ.
0: ఈ విద్య మానవునికు గుప్తమైన ధనం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద హిడెన్ ట్రెజర్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: విద్య బంధుజన విదేశగమనే. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యనే.
1: When you go abroad, your true relation is education.
0: Vidya guru nam guru. గురువులకు గురువు అయినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విద్య రాజ సుపూజ్యతే నహి ధనం విద్యావిహీనం పశు. రాజ్యసభ యందు లేక రాజుల సభ యందు కూడాను విద్యనే పూజించరు కానీ ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: You do not understand how your parents feel if you are backward in acquiring knowledge and education.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: అవర్ మదర్ ల్యాండ్ విల్ ఆల్సో ఫీల్ వెరీ సాడ్ వెన్ ద సోషల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ లెర్న్డ్ బై ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపు గారి జన్మభూమి అయినటువంటి భారతదేశము జన్మమిచ్చినటువంటి తల్లి యొక్క బాధలను నివారణ గావించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudhamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి యొక్క విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవుడికి లభించేటువంటి ఫలం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative, while culture refinement is positive.
0: విద్య కేవలము ఇన్ఫర్మేషన్ కాని ట్రాన్స్ఫర్మేషన్ కాదు.
1: Education is merely information, it doesn't amount to transformation.
0: ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: Education without this culture is something like the field without water supply.
0: కరెంటు లేని వైరు.
1: It is a wire that without current.
0: దీపము లేని ఇల్లు.
1: And it is the residence without the
0: light. పంతులు లేని బడి.
1: And the school without the teacher.
0: దేవుడు లేని గుడి.
1: It is the temple without the deity.
0: ఇలాంటి కేవలము సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానమునందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కానీ ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్, ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్. దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ is not totally of use.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి ఒక భావములు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద ఐడియాస్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్, ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, which has got to be learnt and practiced thereafter.
0: Education anetundi prakrutamainatundi vidyalu.
1: This education is the physical knowledge.
0: Educare anetundi antarmukhamainatundi oka aanandamu.
1: Educare confers the inward bliss.
0: Sarvaanandamulaku moolakaranamu manavuni oka hrudayame.
1: For all the entire totality of bliss, it is the heart that is the center.
0: Bakyamaina ee prapanchamnandu enni shaktulu galavo అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యెట్ హీస్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of the inner being.
0: మన లోపల ప్రతిబింబం నే ఇవన్నీ.
1: That's nothing but the reflection of one's own being within.
0: కనుక మానవుడు తన దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: man is spending all his time in acquiring the physical, secular, external knowledge.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి ఒక విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: The entire power, the energy is centered within.
0: అది ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed? ఏ
0: విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: Oxygen, hydrogen రెండు కలపడం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen and oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేట్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler?
0: మార్చవచ్చు.
1: You can change the tumbler.
0: స్పూను మార్చవచ్చును.
1: You can also change the spoon.
0: ప్లేట్ మార్చవచ్చును.
1: So also the plate.
0: అన్ని మార్చిన తర్వాత నిలిచేది ఏమిటి?
1: All can be changed in one form or other. What is the ultimate difference?
0: Silver.
1: That is the silver.
0: ఆ సిల్వర్ ఫండమెంటల్ భక్తి.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో ఉంటా నామంలంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Basing on this silver, which is fundamental, you can make any form of your choice.
0: Fundamental vidya మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: Fundamental education is presented in our heart.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: This is called the self knowledge.
0: దీనిని జ్ఞాన శక్తి అన్నారు.
1: It is called the power of wisdom.
0: ఈ జ్ఞాన శక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞాన శక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ అవుట్ నాలెడ్జ్.
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ దిస్ థాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: It is just struggling for one's
0: own. తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: They work for their own relations.
0: సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: Who are working for the society?
0: కనుకనే మనము సమాజం కోసం పాటుపడాలి.
1: So we should work for the society.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: Working for the welfare of the society is the primordial principle of education.
0: Sarve samadita gunaihi, idu rendo point.
1: The second, to make everyone happy.
0: Sarve gnanaik sampannaha.
1: To acquire the wealth of wisdom is the third aspect.
0: Kanaka motta motta manamu samajam kosam paatu padali.
1: So we should work for the society.
0: Samajam yokka samruddhi kosam manam paatu padali.
1: We should work for the progress of the
0: community. Samajam yokka samcheyam kosam paatu padali.
1: We should work for the welfare and the progress of the community.
0: Samajamlo oka vyaktive.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును,
1: ఎవ్రీ పర్సన్,
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: షుడ్ నాట్ అలౌ ది ఎడ్యుకేషన్ షుడ్ బి సోల్డ్ లైక్.
0: ఈనాడు విద్యలు అన్ని కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: ఎడ్యుకేషన్ హాస్ బికమ్ బిజినెస్ టుడే.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: దట్ టు బ్యాడ్ బిజినెస్.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో,
1: దట్ విచ్ యు హావ్ గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ,
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: హాస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్
0: సొసైటీ. త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనినే వేదమునందు నకర్మణ నప్రజయాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీష పురుషః, సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఇస్ అవర్ ఇమాజినేషన్.
0: సహనావతు సహనాభునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రం కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ది యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: ద వేద సేస్ లెట్ us లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: వాట్ ఇస్ దట్ వీఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
0: మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యూమెంట్ ఆఫ్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: డూ యూ థింక్ దర్ సంథింగ్ గ్రేట్ టు ఎర్న్?
0: ధనమే దైవం బయ్యే.
1: గాడ్ ది మనీ హస్ బికమ్ గాడ్.
0: మతమయ్యే.
1: ది పాంప్ హస్ బికమ్ రిలిజియన్.
0: స్వార్థమే బుద్ధికి స్థానమయ్యే.
1: Selfishness has become a center of activity.
0: Dharmamu ammaye.
1: Righteousness is gone.
0: Dhanamu heenambaye.
1: And this righteousness is totally declined.
0: Aakaramannundu manam aneka rakamulaga vivaristunnamu.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andambaye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthame fashion.
1: Selfishness has become fashion today.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: We are after such a fashion.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: Sacrifice this.
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: And foster the love.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: We have to live this life with the principle of
0: అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: Then you will have all conveniences to follow.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే నాట్ బి టుమారో. ఆకలి
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరో నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు దురాశలకు నిరాశలకు ప్రాప్తికు అన్నిటికి ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆస్పిరేషన్ అంబిషన్ ఫ్రస్ట్రేషన్? ఇట్ ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: అన్నిటికి మనస్సే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్.
0: ఈ మనస్సు ఎక్కడ ఉంది?
1: వెర్ ఇస్ మైండ్?
0: నా ఎందున్నది నీవు భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ మైండ్ ఇస్ ఇన్ యూ?
0: కాదు కాదు. మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా వ్యాపించి ఉంది మనస్సు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ సో ఎక్స్పాన్సివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
1: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యూ ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామారావు చెప్పింది అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamulu yandu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ee vidhanga anubhistunnam.
1: How are you experiencing?
0: Ninake meeku anek pariyam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఈస్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ద టెంపుల్స్.
0: అన్నింటియందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా, నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ ఫోర్
0: లవ్ లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: గాడ్ ఇస్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ద్వేషం కానీ అసూయ కానీ ఇంకే విధమైనటువంటి క్రోధం కానీ ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్. Either hatred or jealousy or palm
0: for sure. In
1: fact, the qualities may love you or may just throw you out. It is the very same love that would be the cause for the love in turn. And have this love that in turn love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop this principle of
0: love. ప్రతి మానవుని కూడా విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: Every educated person should be a compassionate one.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Even if you are educated,
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: You should not be stone hearted.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకానొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: Because of the stone hearted people, Gandhi felt sad at one time.
0: బ్రిటిష్ దొర వచ్చాడు, ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: A Britisher came and said, Gandhiji, why are
0: you sad? The hardness of heart of the education అన్నాడు. The hardness of art of the education.
1: He said the hardness is the art of education.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ది హార్డ్ హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: గా మారిపోతున్నారు.
1: ఇట్ ఈస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ది హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ది లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయుడిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినాము పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: You think that you're educated with high degrees.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: Degrees are not that important.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: డూ యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేట్?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా?
1: బై మీర్లీ అక్వైరింగ్ కాలేజ్ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్
0: ఎడ్యుకేట్? సుకృతి లేక విద్యను సద్విద్య లగునా?
1: వితౌట్ ప్రాపర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎ లివింగ్, డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ట్ లివింగ్ ఇన్ ద వరల్డ్?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనం లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్మెంట్.
0: ఈ ఉద్యోగమునకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యూ డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యూ మే డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondina tarchaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali, videshalaku povali, videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emiti videshamulu bharat desamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharat enna bharata bharatamlo lenatundi bharat desamlo lenatundi videshalu ekkada ledu.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్,
0: భారతదేశం త్యాగభూమి.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
0: యోగ భూమి,
1: ద వన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: భారతదేశం కర్మ భూమి,
1: ద వన్ ఆఫ్ యాక్షన్.
0: కానీ ఇలాంటి కర్మ భూమి, త్యాగ భూమి, యోగ భూమి అయినటువంటి భారతదేశాన్ని భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది.
1: భారత్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
0: ఇది భోగము కాదు, మానవుడు కాదు, ఒక రోగమే,
1: ఇది ప్లెజర్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా.
1: Is, don't you, do you find any person who does not declare with all the pride that this mother land, this is my mother tongue?
0: కనుకనే మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల ఎందు కూడాను, రాజకీయ రంగమునందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యు గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ టు యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము,
1: దిస్ ద పుట్టిన దేశం మదర్ ల్యాండ్,
0: ప్రేమించాలి,
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి,
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో మనం సేవ చేయాలి,
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవాల్సింది భౌతిక విద్యలు కూడాను.
1: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
0: నైతిక, ఆధ్యాత్మిక విద్యలు లేనిటువంటి యొక్క సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్, నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలీ పటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్, వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవే.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ అట్ దిస్ టెండర్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఎ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: బీయింగ్ ఇన్ ఎ హరీ, యు ఆర్ మిస్యూజింగ్, వేస్టింగ్.
0: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డా, ఇది సత్యమా కాదా, ఇది అవునా సత్యమా, ఈ విధంగా విచారణ చేయాలి.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ, డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ క్లియర్లీ వెదర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్
0: ఆ డిస్క్రిమినేషన్? కూడాను
1: దట్ డిస్క్రిమినేషన్,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికి మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్, విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్, దే షుడ్ పేషెంట్ ఎనఫ్ అండ్ అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది.
1: గవర్నర్ మెన్షన్డ్ వెరీ గుడ్ థింగ్స్.
0: ఆమెకి ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాస్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విజయం అందించింది.
1: షీ హాస్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి?
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్. గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది.
1: గవర్నర్ మెన్షన్డ్ వెరీ గుడ్ థింగ్స్.
0: ఆమెకి ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాస్ వెరీడ్ ఎక్స్పీరియన్స్.

0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: మొట్టమొదటి ఫౌండేషన్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్
0: సెల్ఫ్ సాటిస్ఫైస్ ద వాల్
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ది రూఫ్
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ది రూఫ్
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్
1: రూఫ్ లేకుండా నీవు అందులో ఉండగలవా
0: can you live there without the roof
1: గోడలు లేకుండా రూఫ్ వేయగలవా
0: without the wall can you live
1: గోడలు లేకుండా గోడలు కట్టగలవా
0: well, is that possible
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటిది
0: so self confidence is the first and foremost
1: సెల్ఫ్ అంటే ఎవరు
0: then what is this self
1: అది దైవము
0: that is divine
1: నేను నేను నేను నేను
0: everyone says I
1: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు
0: everywhere we introduce ourselves as I
1: ఇది అనేక రకములుగా కూడా విచారం చేసి వేదాంతంలో నిర్ణయం తెచ్చుకుంది
0: The Vedanta explains clearly about this I.
1: Ayya, neevu evaru neevu motta motta telusuko.
0: Sir, first understand yourself first.
1: Ninnu neevu telusukokunda denni neevu telusukogalavu.
0: Know thyself. Without that, what else?
1: Idi naa dehamu.
0: This is my body.
1: Idi naa mind.
0: This is my mind.
1: Idi naa cheyyi.
0: My hand.
1: Idi naa kaalu.
0: My leg.
1: Naa kannu.
0: My eye.
1: Anni naavi naavi. But who are you? Who are you?
0: You say they are mine. Then who are you?
1: Who am I?
0: Who am I?
1: నా చేతులు అంటున్నావు నా కడుపు అంటున్నావు కానీ నీవెవరు
0: యూ సే మై హ్యాండ్స్ మై లెగ్ దెన్ హూ ఆర్ యూ
1: ఇది నా కర్చీఫ్
0: మై కర్చీఫ్
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ
1: నా టంబ్లర్
0: ఇస్ మై టంబ్లర్
1: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ
0: టంబ్లర్ ఇస్ సెపరేట్
1: ఫ్రమ్ మీ నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్
0: యూ దిస్ ఇస్ మై బాడీ బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ దెన్ హూ ఆర్ యూ
1: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే
0: If you go on investigating, inquiring this way, you will know the one principle.
1: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
0: You inquire everyone here.
1: ఎవరు రామయ్య? నేను.
0: Who is Ramaya? I.
1: ఎవరు రంగయ్య? నేను.
0: రంగయ్య, I.
1: ఎవరు నీలమ్మ? నేను.
0: నీలమ్మ, I.
1: ఎవరు పాలమ్మ? నేను.
0: So,
1: I. అంతా నేను నేనే అంటున్నారు.
0: Everyone says I.
1: పేరు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: The names and forms are different.
1: అందరి ఎందు నేను నేను అనేటువంటి ఆన్సర్ ఒక్కటే వస్తుంది.
0: The answer I is uniform and common.
1: కాబట్టి మొట్టమొదటి నీ నీవు నువ్వు తెలుసుకుంటే ప్రపంచాన్నే తెలుసుకున్న వాడైపోతావు.
0: Know thyself, then you will know the rest of the world.
1: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
0: In fact, the whole world is full of this I-ness.
1: ఈ వేదాంతము అన్నారు.
0: This is spirituality.
1: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
0: This Vedanta is non-dualism.
1: వేదము ద్వైతము అన్నారు.
0: Veda is dualism.
1: కనుకనే వేదాంతమే అద్వైతం.
0: Vedanta
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: The same Veda is referred by scholars in varied manner.
1: ఎవరి బాధలను చూచి మనం మనసు కరిగిపోతుందో
0: That suffering which makes you feel.
1: ఎవరి కష్టం చూచి సహాయం చేయాలని బుద్ధి పుడుతుందో.
0: The difficulties that prompt you to help.
1: ఎవరి దుఃఖం చూచి నివారణ కావించాలని మనసు వస్తుందో.
0: Watching the grief of some others and you feel like you never really.
1: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
0: And if you have that heart, you are a true human being.
1: మనిషి అంటే ఏమిటి?
0: Who is a human being?
1: మనస్తో కూడినవాడే మనిషి.
0: మనిషి హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్.
1: ఆ మనసు లేని వాడికి దయ రాదు.
0: అండ్ ద వన్ వితౌట్ మైండ్ ఆర్ మనస్.
1: ఆ మనసు లేని వాడికి ఒక విధమైనటువంటి ఒక కృప రాదు.
0: Then with the one without mind will not have any compassion.
1: అందరిని నీవు చూచి సంతోషించి అందరి యొక్క బాధలను నివారణ గావించడానికి ప్రయత్నం చేయాలి.
0: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: You are making an attempt to know.
1: పెద్ద పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు.
0: You want to have high degrees.
1: కానీ ఎన్ని పొందినప్పటికీ,
0: in spite of them,
1: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
0: Never forget the culture of your motherland.
1: Anekatvamlo unnatundi ekatvanni gurtinchadame bharatiya samskruti.
0: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
1: Kaani ekatvanni binnatvam gaavinchadam kaadu mana samskruti.
0: Our culture does not go by this way, splitting the oneness into many.
1: Ekam sat ipra bahudha vadanti.
0: Truth is one, scholars speak in different ways.
1: Kanuka enni chesinappudikini,
0: in spite of all that you do,
1: meer chadavvasinatundi chadul lopala,
0: in all the education that you acquire,
1: ye chadavunaina kuda nee paropakara nimittamai meer prakulaadali,
0: has got to be utilized to help others.
1: Neevu nerchukunnatundi vidyanu jagattulo edo oka margamlo dani sadvinivam cheyali.
0: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
1: Engineering,
0: medical,
1: ee chadavulu ivanni kuda nu pedda business ga mari poyinayi.
0: Today the medical education, the engineering have become business.
1: Okka seat, medical seat kavalanukunte,
0: for one medical seat
1: 20 lakhs
0: capitation fee.
1: Lakh ante rendu akshralu anukunnattuga undadi veeru.
0: Lakh, laksha, two lettered one.
1: 20 lakhalu petti nu chadivu em chestavu?
0: 20 lakhs you spend, what is it?
1: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని.
0: Instead of paying 20 lakh capitation

0: బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద
1: బ్యాంక్. 20 lakhs నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
0: Therefore, in order to get back the money, 20 lakhs that you spend,
1: కరప్షన్ అంటే డబ్బుల కారణం, డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
0: యూ ట్రై టు గెట్ ఇట్. The main cause is that you pay the money.
1: డబ్బిచ్చి ఏమి చదవకూడదు మనం.
0: In fact, you should never
1: చిక్కకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter even if you don't secure a seat.
1: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే ఇవేం చేస్తున్నావు రా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
0: If you ask any boy from in a village, they say,
1: Chadu kuntunanu.
0: I'm purchasing education. He's not chadu kuntunanu, learning. Chadu kuntunanu, purchasing.
1: Primary school lo first class one seat chikkalante, 20,000 rupayal munduga deposit kattala.
0: To get a seat in primary school, we have to pay 20,000.
1: Primary school nunchi kudanu, PhD varaku kudanu, dabbu tone untundali.
0: Everything is linked, right from a primary education to PhD, linked with money.
1: ఇలాంటి వాడి ఇంకా కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
0: Well, such people, how do you expect them to remove
1: corruption? తప్ప కొట్టవలసి వస్తుంది, అది రైటే.
0: Yes, it's right then.
1: ఖర్చు పెట్టాడు.
0: Yes, spent.
1: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
0: And parents suffered a lot to pay donation. ఆ ఖర్చు
1: పెట్టినది తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
0: So parents must get back the money, you know.
1: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
0: We need not spend like that and try to get back.
1: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కదా.
0: Whatever education you may have, can't you carry on your
1: life? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
0: Students, God has given you 2 hands.
1: ఒక పొట్ట ఇచ్చాడు.
0: He has given you 1 stomach.
1: ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
0: To fill 1 stomach, can't you work hard with both of the hands?
1: రెండు చేతులు నుండి పని చేయటం లేదు నీవు.
0: You are not working with both of your hands.
1: పొట్ట నిండటం లేదు.
0: So you are not.
1: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
0: Should you be born to fill your stomach?
1: పశుపక్షులాది మృగాలు కూడా పొట్ట నింపుకోలేటలేదా?
0: Don't you find birds and bees filling their stomachs?
1: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
1: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
0: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
1: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది
1: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
0: ఈ
1: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
0: In the coming 15 days, there are lots of things.
1: గొప్ప పండితులు కూడా వస్తున్నారు.
0: Many scholars will be visiting you.
1: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులంతా అందిస్తారు.
0: Scholars will share their experiences with you.
1: ఈనాడు మన గవర్నర్ అందించారు ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
0: జస్ట్ as గవర్నర్ హస్ గివెన్ హర్ మెసేజ్, మెనీ స్కాలర్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్
1: చాలా ఇంపార్టెంట్.
0: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము,
0: వీ హావ్ టు
1: దాని ఆచరణలో పెట్టము.
0: And then share.
1: దాన్ని అందులోకి అందించాము.
0: And then share with everybody.
1: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: You should be very careful during this period.
1: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
0: If you don't receive education properly, you become
1: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైన విద్యలుగా ఉంటున్నాయి.
0: The modern education is artificial.
1: ఈ ఎడ్యుకేషన్ కాదు ఇదంతా, అంతా ఎడ్యుకేషన్.
0: It is not education, it is all agitation.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
1: ఎడ్యుకేషన్ అన్నారు.
0: యు సే ఎడ్యుకేషన్,
1: మంది ఎడ్యుకేర్ కావాలి.
0: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
1: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
0: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
1: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
1: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్, come and go like passing clouds.
1: హృదయం నుంచి వచ్చేటువంటి మానవత విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
0: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
1: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
0: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అవి ఏ నాటికి మార్పు చెందదు.
0: దేల్ నెవర్ చేంజ్.
1: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలం ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: The education that you receive today and the job, they are changeable.
1: కానీ మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
0: The changeless comes out of heart.
1: కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్
1: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
0: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: ద వన్ దట్ కమ్స్ అవుట్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: తలంపులే తలంపులే తలంపులే,
0: థాట్స్ అండ్ థాట్స్.
1: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
1: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
0: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: సద్గుణంబులు,
0: వర్చ్యూస్,
1: సద్విద్య,
0: గుడ్ ఎడ్యుకేషన్,
1: సత్యనిరతి,
0: ట్రూత్,
1: కరుణ,
0: కంపాషన్,
1: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
0: డిసిప్లిన్, డ్యూటీ.
1: నేర్పునదే విద్య.
0: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విద్యార్థి నేర్వలేదు,
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
1: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
1: తెలివితేటలు ఉండవచ్చు.
0: యు మే హావ్ ఇంటెలిజెన్స్.
1: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటిది. ఫాక్స్
0: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ అది కూడా చదువుకోవడమే.
0: We call it education.
1: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
1: మన హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
0: యు షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
1: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకుంటున్నారు, ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి.
0: Either you or as you talk with your friends, see that things come out of one's own heart.
1: ఈ విధంగా సరైనటువంటి విద్యను నేర్చి,
0: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: మన విద్య ఎలాంటిది తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
0: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
1: ఎడ్యుకేషన్
0: వీ హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
1: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
0: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
1: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
0: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ.
1: మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
0: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
1: పౌరులుగా మీరు జీవించాలి.
0: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
0: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
1: అదర్స్. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
0: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్,
1: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
0: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ వాట్ ఈస్ ద ఫన్ దేర్.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
1: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా
0: ఉండాలి. యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
1: ప్రేమతో నీ వందించు.
0: షేర్ విత్ లవ్.
1: అందరితో షేర్ చేసుకో.
0: షేర్ విత్ ఎవ్రీవన్.
1: ఈ షేర్ ఎలాంటి షేరు?
0: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
1: పార్ట్ టైం దీంట్లో కాదు.
0: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
1: ఒక్క ఫుల్ గా చేయాలి.
0: ఇట్స్ ఫుల్ టైం వర్క్.
1: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
1: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క తత్వము.
0: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
1: ఈ కాలేజీలు చదివినప్పుడు
0: as you study here,
1: ఎట్లా చదవాలి?
0: హౌ డు యూ
1: 24 అవర్స్ చదవకూడదు.
0: యూ షుడ్ నాట్ స్టడీ 24 అవర్స్.
1: కొంచెం టైం ఇవ్వాలి.
0: యూ షుడ్ టేక్ టైం.
1: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
0: యు ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద
1: కాలేజ్. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకుని కూర్చోకూడదు.
0: రిటర్న్ ఫ్రమ్ ద కాలేజ్ యూ షుడ్ నాట్ క్యాచ్.
1: ఆడుకో.
0: యూ షుడ్ ప్లే ఫర్ సమ్ టైం.
1: ప్లే చేయి.
0: ప్లే
1: తర్వాత కొంచెం సింగ్ చేయి.
0: సింగ్ ఫర్ సమ్ టైం.
1: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
0: అండ్ డూ సమ్ గుడ్ వర్క్.
1: కానీ 24 అవర్స్ పని చేయకూడదు.
0: 24 అవర్స్ యూ కాంట్ స్పెండ్ టైం ఫర్ స్టడీ.
1: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
0: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
1: దాన్ని భద్రంగా పెట్టి
0: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
1: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
0: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
1: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
0: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హ్యాడ్.
1: తాను ప్రతి దానికి కూడా టైం కొద్దీ నిద్రపోయేవాడు.
0: నెపోలియన్ యూస్ టు గో
1: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
0: Perfect discipline in respect to food and sleep.
1: Atta undali manamu.
0: We should be like that.
1: Manam intiki potane
0: the moment we go home
1: college ka teesestaru leji aipotaru.
0: The moment we return from college the first letter ka is gone, we remain lazy.
1: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
0: లేజినెస్
1: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
0: హ్యావ్ రియలైజేషన్.
1: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్
1: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
0: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
1: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
0: బై టాకింగ్ టూ మచ్ యూ లూజ్ యువర్ మెమరీ పవర్.
1: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
0: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
1: కనుక టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
0: డోంట్ టాక్ టూ మచ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్
1: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు.
0: పెద్దలను
1: ప్రేమించు.
0: లవ్ యువర్ పేరెంట్.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
0: ఇఫ్ యూ హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
0: ఇన్ ది కమింగ్ డేస్ యూ ఆర్ గోయింగ్ టు నో మెనీ.
1: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: ఈ విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
0: all those you heard
1: dan appudu mananam cheskuntu raavali.
0: You start thinking, recalling, recapitulating.
1: Inna tindini e vidhanga pasuvu venuku techukoni jeerninpa cheskuntundo
0: just as the cow brings back the consumed food and digests assimilates.
1: Ippudu nu intiki pothane danni teppinchukoni tiriki jeerninchukovali.
0: The moment you go home, go to your rooms, recall all these things.
1: Ikka vinnatvanti education.
0: All that you heard here is education.
1: Educare.
0: And the experience at home is educare.
1: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
0: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
1: జీర్ణించుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ దట్ యూ హియర్.
1: అప్పుడే మీకు సరైనటువంటి పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్త్.

0: Sairam, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanniyu nerchi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema shantulu lekunna bahula satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position. One may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma prema shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Prema sarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatiki ni manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyavantulu kuda unnaru. Goppa goppa padavillu ellinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: కానీ వీరందరి వల్ల జగత్తులో ఏమి జరుగుతున్నది?
1: వాట్ ఈస్ దట్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ పీపుల్?
3: వీరుల యొక్క కంటిదారాలను చూచడానికి వారికి సమయం లేదు.
1: దే హ్యావ్ నో టైమ్ టు సీ ద సఫరింగ్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ పీపుల్.
3: వీరుల పరిస్థితి ఏమిటి?
1: వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పూర్ పీపుల్?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తనం చేసినట్టు వారు లేరు.
1: There are none actually speaking to bother or think about them.
3: ఏ బజార్ నందు చూసినప్పుడు ఈ సోషల్ వర్క్ సోషల్ వర్క్ సోషల్ వర్క్ ఏమి సోషల్ వర్క్?
1: You go to any street, in the name of social work, so many people do it. What is social work in fact?
3: ఎవ్వరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: Even if approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: No one is understanding the very meaning of this word, manava.
3: Manava.
1: Manava.
3: Ma anaga manishi.
1: Ma means the human being, manishi.
3: Kani ee manishiki edi mukhyamu?
1: What is important for a human being?
3: Asal vettam mukhyama?
1: Is it desire or ambition?
3: Abhruddhi kavatam mukhyama?
1: Is it progress in life?
3: ఆనందాన్ని అనుభవించడం.
1: ఈజ్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడా ఒకటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ would make you happy and also grief stricken accordingly.
3: కాని మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: సమాజము సమాజము.
1: We say samaja, society.
3: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతాడు?
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: కష్టంలో సుఖమున్నది.
1: In fact, there's pleasure in pain.
3: సుఖంలో కష్టమున్నది.
1: And there's difficulty in pleasure.
3: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టం ఏమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever. I have plenty of money.
3: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: We don't have any troubles or difficulties.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: We have all that is all possible, but there is no mental peace.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆర్ మై.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: When once you know yourself the reality, you will be free from all difficulties.
3: కనుకనే
1: therefore
3: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without this awareness of the self, knowing the rest of the things are useless.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: There are no rains on one hand. What is the fun of sowing seeds?
3: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
1: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
3: ఎందేయు ఏ పని చేయను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
3: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
3: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
3: కనుక దైవనామం మన ఉండటం చేతనే,
1: because the holy matchless God's name within us,
3: ishara sarvabhutanam,
1: God is present in all creatures,
3: isha vasyam jagat sarvam,
1: the whole universe cosmos is full of divinity.
3: Kaluka manaku daivattvam anetuvanti dani marchipoyi aneka rakamulaitundi laugika bhautika sukhamulanu manam pondalani puttaledani telusukovali.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ టు బిగిన్ విత్.
3: ఆధ్యాత్మికమే లేకుండా
1: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్
3: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: వీ హ్యావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
3: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్.
3: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు వర్షిప్ హిమ్ ఆల్ అలాంగ్.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది కమ్యూనిటీ.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద అప్రోచ్డ్ విష్ణు అండ్ క్వశ్చన్డ్ హిమ్.
3: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: ఈ ఆ స్వామి, విచ్ పాత్ విల్ టేక్ మీ టు ద బర్త్లెస్ స్టేట్ ఆర్ ఇమ్మోర్టాలిటీ ఆర్ లిబరేషన్?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి ఎందు ఉంటున్నాను.
1: అండ్ గాడ్ రిప్లైడ్, ఐఎమ్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
3: అయితే నా యొక్క అంశము అందరి ఎందు ఉంటుండాలి.
1: మై స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form.
3: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
3: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
3: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
3: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
3: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
3: నీవు కేవలం జీవితం అంతా నెగటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ చిక్కుతుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
3: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
3: నేను ఒకడున్నాను,
1: I am here.
3: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: God is in me.
3: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all living creatures.
3: కనుక నా దేవుడు నా యందు ఉన్నాడు. నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God himself.
3: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word దేవుడు?
3: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
3: దైవానికి నామరూపములు లేవు.
1: God is beyond name and form.
3: కాని జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
3: సత్కర్మలు ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
3: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ, యు ఆర్ వెరీలీ ది ఆత్మ, ద స్పిరిట్ ఇన్ డీడ్.
3: దేహము పంచభౌతికము.
1: ద బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
3: దేహం కూడా తప్ప ఎప్పుడు.
1: The body is bound to fall, die someday.
3: Dehi niravayundu.
1: The indweller is immortal.
3: Dehi niravayundu.
1: And is nectarized.
3: Galitimpaka dehi chavu puttukal moha nibandhanalu muddalu levu.
1: The indweller has no insignia like bondage or liberation, birth or end.
3: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalra?
1: The spirit atma is present in everybody. Can anyone say there is no atma in me?
3: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంది.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
3: అంతవరకే జీవితం అనేటువంటి నీరు నిండి ఉంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
3: కానీ నీరేగిన పరమస్థితి ప్రతిబింబమే కనిపించింది.
1: Therefore, without the main object, you cannot find reflection.
3: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
3: మన ఇంటిలో బావి ఉండాలి.
1: There is a well close to our residence.
3: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
1: And there is a tank with drinking water.
3: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
1: And we have also find the river there.
3: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
1: There is ocean also on the other hand.
3: నదులు కూడాను ప్రవహిస్తున్నాయి.
1: And the rivers flow.
3: అన్నింటి యందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
3: కానీ గృహంలో ప్రవేశించేటప్పటి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: But the moment you get into your home, you don't find the reflection of sun.
3: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: Therefore within our body is jiva, the individual soul.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: This all amounts to water.
3: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యు సర్టన్లీ నోటీస్ సన్.
3: ఒక సూర్యుడు జగత్తులోకమునకు ఒక్కొక్కడై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: Kaalam vyathyasame kaani jalam okate.
1: It is only the difference of time, but that existence remains the same.
3: Kaabatti prathi manavu kudanu pravaham vanti vaadi.
1: So every human being is a flow.
3: Kaani ee pravaham anni rakamulaiti panulu chesinappudu annintey endu kudanu prathibimbam kalpistundi.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాలు కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
3: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
3: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
3: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
3: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
3: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఈక్వల్లీ గాడ్.
3: ఎవరితోనో నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
3: ఎవడో నా నిమిత్తం అయి వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: Therefore, you have to consider yourself in every aspect.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయి వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లంతా కూడా మానవునికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బుడగ ఎప్పుడు ఉంటుంది, చూరి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind. Who are you? I am mind, sir.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind అనుకుంటే ఏమిటిది? బండల్ ఆఫ్ డిజైర్స్.
1: వాట్ ఈస్ మైండ్? మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్స్.
3: మైండ్ కు ఒక రూపం లేదు.
1: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
3: మనం కోరే కోరికలంతా కూడా మైండ్ గా రూపొందుతుంది.
1: అండ్ ఆల్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
3: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరం అయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
3: Kaani ni man mind kavali.
1: But you should have the mind befitting a man.
3: Monkey mind kaakoddu.
1: It should not be monkey mindedness.
3: Kaani nenu manavudu.
1: We are human beings.
3: Daivam manushyaru peena.
1: God is in human form.
3: Kaani daivamu ee manushya roopamlo unnadu.
1: God is present in human form in front of you.
3: Kaabatti body ni duram betti nenu దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: అండ్ యూ షుడ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్.
3: ప్రపంచంలో కూడాను రాత బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్, వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్, ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
3: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
3: నీవు చేసినదే.
1: It is of your own making.
3: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: You are worshipping the idol statue that you have made and you are not worshipping yourself.
3: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలను పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
3: Kaluka prati manushi kodanu mana endunnatvanti oka atma tattvanni manamu gauravinchali.
1: Therefore everyone should respect the self within.
3: Atma vishwasamu nijamainatvanti oka vishwasam.
1: The true confidence is that of self confidence.
3: Kani vigrahara vishwasamu adi tatkalikamainatvanti.
1: The faith or confidence, the idol, is just
3: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
3: Venkateshwara Swami na kuladevamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
3: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
3: Krishnudu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
3: మరి అయోధ్య పోయినప్పుడు రాములు మా దేవుడు.
1: When you go to Ayodhya, you say Rama is my God.
3: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
3: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
3: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
3: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద సెల్ఫ్,
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: ఇంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
3: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యూ బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
3: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
3: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
3: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
3: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: వితౌట్ దిస్ వన్నెస్ యు ఆర్ ఆల్వేస్ వేవరింగ్, యు ఆర్ ఆల్వేస్ డిస్టర్బ్డ్.
3: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది డెస్టినీ గోల్ ఇస్ వన్.
3: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: అండ్ ఆల్ అవర్ థాట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్.
3: కానీ అసలు ఒక్కటి.
1: బట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద డిజైర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
3: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కాదు.
1: Though religions are different, but the praise of God is one and the same.
3: Good and bad. రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
3: కానీ పదములు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: The lips and there is variation in the sound, but the word is same.
3: నేను బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యూ సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
3: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యూ మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
3: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
3: మనుషులు కల్పించినటువంటిది.
1: అండ్ వేర్ ఇస్ ద మైండ్ ఈస్ నాన్ అపేరెంట్.
3: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
3: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
3: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యూఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
3: ఏ దేవుణ్ణి యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుష్యుడి ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియల్లీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
3: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
3: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
3: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
3: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
3: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
3: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
3: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యు ఆర్ ఏ హ్యూమన్, బట్ ఇఫ్ యు ఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ద యూజ్?
3: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఏ రెనన్షియంట్. ఈవెన్
3: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
3: మనిషి ఒక మానవుడి.
1: And normal human being also verily same.
3: దైవము మనిషి రూపమే.
1: So both of them are human in form.
3: దైవము ఎల్లవేళలా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
3: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
3: చాలా తప్ప పాడి పాదం సర్వతో శిరోభో సర్వత స్తుతిమల్లోకి సర్వమాం ఉత్తిష్ఠతి.
1: All heads are His. All ears are His. All hands are His. All legs are His. He is present in everyone, in every limb of the body.
3: Manu biyani sutichinam.
1: And why we just go by our own differences?
3: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
3: Aa pottu tho undinappude adi punarjanmam vastundi.
1: And because of the husk or the grain that is responsible for rebirth.
3: Aa pottunu teesesi
1: when once the husk is removed
3: manamu ఒక బియ్యంగా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
3: అన్ని విధములైనటువంటి పరిపక్వము చేసుకుంటాం.
1: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
3: మనం పులిహోర చేస్తాము.
1: అండ్ యూ మేక్ పులిహోర.
3: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
3: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
3: పాయసం చేస్తాము.
1: పాయసం.
3: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవే.
1: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
3: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
3: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
1: ఆర్ ఇడ్లీ.
3: ఇడ్లీ అని ఒక పేరు.
1: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
3: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
3: అన్నము అని ఒక పేరు.
1: వి హావ్ ద రైస్.
3: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్ బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
3: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము.
1: దో ద రైస్ ఈజ్ సేమ్ బట్
3: సంస్కారము.
1: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈజ్ సంస్కార
3: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
1: వీ హావ్ టు పాలిష్ ఆర్ రిఫైన్ అవర్ మైండ్.
3: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
1: దెన్ ఓన్లీ దాట్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్.
3: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు.
1: ఇస్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
3: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
3: సంస్కారం మార్పు.
1: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
3: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
3: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ అవర్ యాక్షన్ బట్ ది ఆబ్జెక్ట్ ద మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: వీఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్స్ బై టేకింగ్ మెటీరియల్ ఇన్ టు కన్సిడరేషన్.
3: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ హిస్ మెటీరియల్ కన్సిడరేషన్.
3: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ హీ హాస్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ వ్యూ ఆఫ్ లైఫ్.
3: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫార్మ్.
3: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
3: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
3: మైండ్ ని మనం కూలగొట్టబెట్టి అంత స్పష్టంగానే ఉంటుంటాయి.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
3: హే మాస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
3: మీరు ఎంత పవిత్రమైన హృదయుడి.
1: యు ఆర్ ఆల్ సేక్రెడ్ హార్టెడ్ ఇండీడ్.
3: కానీ ఈ డిజైర్స్ అనేటువంటి క్లౌడ్స్ వచ్చి చేరి మిమ్మల్ని అంతా మాయ చేస్తున్నారు.
1: బట్ హౌఎవర్ ద క్లౌడ్స్ ఆఫ్ డిజైర్ అపియర్ అండ్ స్పాయిల్ యూ.
3: కానీ క్లౌడ్స్ అనేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్లౌడ్స్?
3: కదిలిపోయేటువంటివి.
1: దే కమ్ అండ్ పాస్ ఆన్.
3: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పోతాడు.
1: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ది సన్.
3: మూన్ మనకు మరుగు పడతాడు.
1: And then you will be lay, otherwise
3: hills anta marugupadtayi
1: and all the trees will be hid in the night time.
3: Kaani avi meghamulu valla vachinatuve gaani.
1: And these changes are because of clouds.
3: Adi satasiddhanga kuda roopandiram kaavu.
1: And they are not natural.
3: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
1: Therefore all our feelings are like clouds.
3: Balyamulanduna palumuru tokudi aatapaatala endu aikhyamagulu.
1: In childhood one spends the time playing with the friends.
3: Mudivi vachinaanta murahari nammaka adi idi ledani aasha padadu.
1: In old age without thinking contemplating on God one goes on repenting for all those things that are denied to him.
3: Madhyavayasulo
1: in the middle age
3: mayandu padi
1: and he is deluded.
3: Nen yogudu ani padinchukuntunnavu.
1: And he is highly egoistic. Because he is in the stage of youth.
3: Anjima ragane.
1: And as the end approaches.
3: Anniyu anubhavisthiri. Kani shantini anubhavisthiri.
1: He goes on regretting that he experienced everything but not peace.
3: Nirantaram kudanu manishya nechvittuvadu. Bhajyam aipai, yavaram aipai, vajdhakyam aipittunnadu.
1: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
3: Kaluka mana vayasu marutundade kani. వస్తువులు మారలేదు.
1: ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గో ఆన్ చేంజింగ్ బట్ ది మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ విజన్.
3: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: దర్ఫోర్ వీ డోంట్ చేంజ్ అవర్ దృష్టి ద విజన్ బట్ వీ వాంట్ టు చేంజ్
3: దృష్టిని మార్చుకోవాలి.
1: దర్ఫోర్ వీ షుడ్ చేంజ్ అవర్ అవుట్లుక్.
3: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్.
3: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
3: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ద సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ వే.
3: కొంతకాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time, you find certain change in the senses.
3: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
3: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కట్టినీరు గార్చుకుంటూ పండుకుంది.
1: Towards the end, she was shedding tears watching Bhagavan.
3: స్వామి, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, కానీ ఈనాడ కంఠం పోయింది.
1: భగవాన్, ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
3: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: సో లాంగ్ ఐ కుడ్ సింగ్ ఆల్ పీపుల్ రెస్పెక్టెడ్ మీ, ఆనర్డ్ మీ,
3: జగత్తే నన్ను గౌరవించింది,
1: ద హోల్ వరల్డ్ ఆనర్డ్ మీ.
3: కానీ కంఠం పోతానే,
1: ద మూమెంట్ ఐ లాస్ట్ ద మెలడీ,
3: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: నో వన్ అట్లీస్ట్ ఈస్ టాకింగ్ టు మీ.
3: కారణం ఏమిటి స్వామి?
1: వాట్ ద రీజన్ స్వామి?
3: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: భగవాన్ సెడ్ యు హావ్ స్పాయిల్డ్ యువర్ ఓన్.
3: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్.
3: ఈమె పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
3: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
3: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
3: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్
3: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్
3: మార్పు చెందేటువంటిది.
1: దే డూ చేంజ్.
3: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: దర్ఫోర్ ఇఫ్ యూ గో బై దీస్ చేంజింగ్ థింగ్స్ వీ గెట్ ఆటోమేటికలీ చేంజ్.
3: కానీ జగత్తు మార్పలేదు.
1: But there is no change in
3: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్ గానే ఉంటుంది.
1: ద యూనివర్స్ ఈజ్ సేమ్.
3: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
1: We are spoiling our lives because of our own defects.
3: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
3: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
3: నేను మానవుడు.
1: I'm a human being.
3: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
3: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
3: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: when one there is no character,
3: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
3: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called Sat.
3: Sat anaga eppatiki undetundi.
1: Sat means existence.
3: Andukosamane Mohammedans kudanu Allahu Akbar antaru.
1: Mohammedans also say Allahu Akbar.
3: Neeve maaku goppa.
1: You are mightiest.
3: Nee okaru tappa maaku anni leru.
1: You are only one who is our refuge, none else.
3: Kalukane mana Hindulu kudanu adhe reethiga cheppali.
1: Hindus also should repeat the same.
3: I want God.
1: I want God.
3: నేను డివైన్ కావాలి.
1: I should be divine.
3: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
1: Today we don't want to be divine.
3: దాన్ని సత్ అన్నారు.
1: Therefore this is called Sat.
3: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
3: అందుకోసమని

0: బి డివైన్.
1: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
0: టుడే వీ డోంట్ వాంట్ బి డివైన్ బట్ వీ వాంట్ డీప్ వైన్.
1: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డివైన్ కావటం.
0: యు ఆర్ ఆఫ్టర్ ద వైన్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ డివైన్.
1: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితం అంతా రామాయణంలో ఉండాలి.
0: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
1: కానీ ఈనాడు రామా అంటాడు, రేపటిదేం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
0: Today he says Rama, if he faces any difficulty on the following day, he removes his picture.
1: తిరిగి కృష్ణుని పెట్టుకుంటాడు.
0: And then he'll have Krishna's picture in his place.
1: చూడండి, ఒక్కొక్క దినం ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
0: One devotee went on worshipping Shiva.
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పే చూచేవాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
1: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకు ఏమి మేలు చేయలేదు.
0: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
1: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
0: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ద అల్మైరా. And he kept the Rama's picture in that place.
1: Ramulu kuda pooja chesinappudu kuda nu kontha kaalam shantiga unnadi tarvata ashanti bayil deyindi.
0: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping
1: Ramulu. Photo kuda nu oka ade beeluvulo pettesadu.
0: So he removed Rama's picture, kept it in the same almaira.
1: Mari guru daggariki velli Ramulu naaku em cheyali swami.
0: And then he went to his guru and said, this Rama has not done anything to me swami.
1: Aa guru cheppadu krishna pooja cheyanna.
0: And guru said, you worship krishna.
1: Krishna photo pettadu.
0: He kept krishna's picture.
1: Nirantaramu kodanu gopala krishna gopala krishna gopala krishna ani gopala krishna ne emeli cheptu vachadu.
0: Throughout the day he went on chanting, singing the glory, gopala krishna gopala krishna.
1: Mari konni dinamulagatta kodanu ashanti vachetappudiki aa krishna photo kuda abhijavudu pettadu.
0: After a couple of days he was not peaceful, he removed krishna's picture also, kept it in the almaira.
1: Mari evaro okaru stree bhaktulani aa vachindi.
0: A lady came to him, an ardent devotee.
1: Ayya ee pooja anta chesi prayojanam emiti?
0: What is the use of all this form of
1: devi pooja cheyamannaru.
0: Better you worship goddess now.
1: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
0: Then he has installed the picture of goddess this time.
1: Manadinamo pooja chestu vachindi.
0: First time she started worshiping.
1: Aa worship chestappudu poojuttunu pettindi.
0: And then she kept incense sticks there.
1: Appudu aa poojuttunu poganta kodanu viru vaipuna vedutu undadi.
0: All this flavor and the perfume started moving towards Almaira.
1: అయ్యో నేను ఈ రోజు దేవి కోసం పెట్టాను కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
1: ఒకరికి పెట్టింది ఇంకొకటి తీసుకుంటున్నారా?
0: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
1: పిచ్చి మానవుడా,
0: ఓ మ్యాడ్ క్యాప్,
1: ఇది అది భక్తి?
0: Is this the devotion?
1: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరులో పెట్టారు.
0: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
1: కనుక నా గతి ఏమవుతుందో.
0: Therefore I don't want so ever.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: This is not true worship.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండదు.
0: Therefore right from the beginning till the end we should have only one God.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: These are the changes that do happen.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: This is all worldly life.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: We should lead spiritual life.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: I can change.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: Even if you go for adoption, that change is just a change.
1: And mottamodata niku batti ichinatunti vaaru evaru? Talliye.
0: Therefore it's the mother who taught you this devotion.
1: Kaani kotha mandi daivame ledu.
0: Some deny God.
1: Edo oka oopunu pettukuntaru, omkaralanu palukutuntaru.
0: They go on repeat, they go by the sound omkara.
1: Kaani ee omkaram gaani enta kaalam untuntadi?
0: This omkara

0: The primal sound, how long does it last?
1: Om అనేంత వరకు ఉంటుంది.
0: And you will certainly listen to the sound so long you speak it out.
1: Om అనేటువంటి ఒక శబ్దమును అభివృద్ధి చూడే.
0: That moment when you go on speaking it out loud,
1: Om అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు.
0: And that will not remain permanent.
1: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావములు అభివృద్ధి కావాలి.
0: Sacred thoughts should develop within you.
1: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: When once you have sacred thoughts, you are sacred then.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: without changing your mind,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: And we should also understand it's just an instrument.
1: మనయేవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: Mind is responsible for the bondage or liberation.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: Even the mind also changes.
1: కనుక మనసు నీవు కాదు.
0: And you are not the mind either.
1: బుద్ధి నీవు కాదు.
0: You are not the intellect.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
0: And mind is just a bundle of desires.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: So long the desires last, mind undergoes changes like that.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: So never change that mind like that.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: And mind is just a combination, group of thoughts.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు.
0: So long there are desires, you will never be in peace.
1: ఆ మనసు ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: when once you are steady,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: You are bound to be good.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: if you want to be good, it's not enough if you take to acts of charity.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: Surrender yourself to God.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: Then only you will be happy and peaceful forever and ever.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: Every man has got this manas or the mind.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: And that very mind should be filled with the divinity.
1: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: Because of desires, mind has taken a different turn.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: Control your desires.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
0: Bhagavan always repeatedly tells us, control your thoughts.
1: Thoughts and control chesthe anta control avutundi.
0: With this thought control, rest of the things can be controlled.
1: Kanaka prema swarupulara,
0: embodiments of love.
1: Mee andunnadi shastramainadi satyamu prema.
0: That which is permanent eternal in you is the satya, the truth, prema, love.
1: Satya dharmamu rendu cherinappude,
0: when these two are together, satya and
1: dharma, satyam nasti paro dharma,
0: there is no other dharma beyond satya, the truth.
1: దీనికి సత్యమే ఆధారము.
0: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలను కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
1: దానికి రూపమే లేదు.
0: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమైన దుర్బలము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు రామయుడు.
0: యు ఆర్ ఇమ్మోర్టల్.
1: మోహ నిబంధన ముద్రలు లేవు.
0: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: వితౌట్ దీస్ థింగ్స్ ఓన్లీ యూ కెన్ రిమైన్
1: చింతలేని వాడిగా ఉంటావు.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
1: చింత ఏమాత్రం ఉండకూడదు.
0: డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్.
1: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
0: యు మే సే, ఇస్ దేర్ ఎనీ విట్నెస్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఐ హావ్.
1: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే కూడా ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్,
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: So never desire those things that would not last permanently. Ask for that which is eternal and permanent.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: And you find the clouds that move continuously.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: And are the passing clouds permanent?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
0: But there is truth which is permanent within you.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుంది.
0: The whole world is sustained, maintained because of truth.
1: సత్యము,
0: truth,
1: love, ఈ రెండు కూడాను అందరి యందు ఉంటున్నటువంటి.
0: Truth and love are present in everyone.
1: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమనే నేను, అందరి యందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: Truth is present everywhere, all pervasive. Love is everywhere, truth is everywhere. That is Bhagavan.
1: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: యు గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతులు ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: అండ్ ద ట్రూత్ అండ్ లవ్ ఇన్ యూ ఆర్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ అదర్ అనిమల్స్ టూ.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: టుడే యు ఆర్ వెరీ హై పొజిషన్.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: యు విల్ బి, యు విల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యు రిటైర్.
1: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: And never give up this principle of truth you have understood.
1: దేని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: You may forget anything, but you should have satya and prema.
1: ప్రేమ అంతర్వాహిని.
0: And love is undercurrent.
1: సత్యము బహిర్వాహిని.
0: And the truth is spoken out.
1: కనుక ఈ బహిర్వాహిని, అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ.
0: So we have to preserve and protect the outer and inner current of love.
1: నిజమైన కర్తవ్యము.
0: And that is the duty of every human being.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: Without this you cannot call yourself a human being. Embodiments of love.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: Remain in love throughout.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: ఎవరిని చూసినప్పుడు వారంతా భగవద్
0: whomsoever you meet, understand that he is divine.
1: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని, ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
0: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: కనుక నిరంతరము నేను ప్రేమ సత్యముని మాత్రమే బోధిస్తుంటాను.
0: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
1: ఈ విధమైనటువంటి జీవితంతో మీరు గడుపుతున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
1: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చూడండి నా నిమిత్తమై.
0: యు ఆల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
0: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్,
1: అది మిమ్మల్ని చూసినందుకు, మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
0: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యు ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీ ప్రేమనంత కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
0: దేర్ ఫోర్ డోంట్ మేక్ యువర్ లవ్ ఫిజికల్ ఆర్ వరల్డ్లీ.
1: కేవలము ఒక దైవతత్వంపై మీ ప్రేమను పెట్టండి.
0: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
1: రాధ, రాధ అంటే ఎవరు?
0: రాధ, హూ ఇస్ రాధ?
1: ధారా, ఆమె రాధ.
0: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా, ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
0: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
1: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
0: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
1: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
0: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
0: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్, రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R ante?
0: R means?
1: Radha.
0: Radha.
1: A ante?
0: A means?
1: Adharamu.
0: Adhara, basis.
1: D ante?
0: D.
1: Dear, anila prema.
0: Dear, so close, love. The
1: worshipful. Devanu premistundali.
0: Respectful nature towards the Prakriti and God.
1: Kanuka aamiku nijamu puramu emetham teliyadu.
0: And she doesn't know whatsoever other than worshipful spirit. And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today. How do you expect to be liberated? When once you adhere, follow divine life, you will attain liberation.
1: Anuka prema swarupulara,
0: embodiments of love.
1: Na maatalu adhikamaipoyayi.
0: Bhagwan has spoken a lot of things to you.
1: Chaala shrama pettunnanu.
0: Perhaps you are put to strain.
1: Anuka nenu inka velvistanu.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: Meeru inintaramu ekkada poyinappatikini em chesinappatikini enta daiva karyame, enta daiva pradeshame అని మీరు భావించండి.
0: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందమును నేను మీకు తెలుపుతున్నాను.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
1: Meerandaru kodanu long life, healthy life, happy life, peaceful life.
0: Bhagwan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life, and the divine life.
1: Happy life.
0: Happy life.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: White hands are born with a humble beginning in a small scale, but gradually they will eat away the entire wood. Likewise, if the bad behavior, bad thoughts arise in the mind, it will destroy, it will put to ruin any great man for that matter.
0: Pogaku moolamu నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ there is a driver. Automatic light has got its own area. Like that, don't you find a creator who creates the entire creation?
0: Vidyarthulare,
1: students,
0: drishyamuku gocharamayi ee charachara roopam antai kudanu panchabhootamato kudinatuntidi.
1: All this apparent world comprises the five elements.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచం.
1: The full blossoming of the five elements is this world.
0: దీనికి విశ్వము అని కూడాను మరొక పేరు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ విశ్వము యూనివర్స్.
0: వి ప్లస్ ష ప్లస్ ఇది విశ్వం.
1: వి ప్లస్ ష ప్లస్ ఇస్ విశ్వము.
0: అనగా అనేక రూపములతో, అనేక అంగములతో, అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ విత్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: This world is the result of this cause and effect.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, ఆత్మ is బ్రహ్మ, the బ్రహ్మ is ఆత్మ.
0: సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is very subtle, smallest of the small.
0: ఘనమనందు ఘన స్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తోయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God, God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ ఉత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రుల యందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called ప్రభవ.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: Dharma dharmamulaku garshana jarugutune untadi.
1: There is a fight between the righteous and unrighteous.
0: Idi tappinadi kaadu.
1: One cannot escape.
0: Oka vaipana kauravulu maroku vaipana pandavulu okati dharmamu rendavadi adharmamu ee rendintikini nirantaram kodanu garshana jarugutune untundadi.
1: Kauravas and Pandavas they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world అన్నారు.
1: Next position is given to the world.
0: Last God అన్నారు.
1: And they kept God in the last.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: This is the order of priority given by Kauravas.
0: పాండవులు అది కాదు.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world. Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called ప్రభవ.
0: శుక్ల రజోత్పత్తి ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తుంటూ వచ్చారు.
1: The names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు.
1: హీఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్పెసిఫికలీ.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: అండ్ హీ హాస్ అనదర్ నేమ్ నౌ.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: హీఈస్ కాల్డ్ అప్రమేయ.
0: అప్రమేయుడు అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: Pratyakshanga parokshanga anumanani ee pramanamulaku ye matram kuda chikkanatunti vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatunti vaga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence.
0: Anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Intiye kaadu.
1: Not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all
0: the sweets. అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu vereddi yeluga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadgunaganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వమైనటువంటిది సర్వులు ఎందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకుని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: Some basing on their intellect consider it small or more.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: Our intellect is like a mirror.
0: ఈ అద్దమునందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యు కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యు జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యు విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్సల్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is
0: reflection
1: present within
0: of the inner being.
1: Everything is reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: That's what is within you, you are able to see outside.
0: బయట ఏ మాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: నేను మొన్నటి దినం చెప్పాను, అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: అద్వైత నాన్ డ్యూలిజం ఇస్ ఆఫ్ త్రీ టైప్స్.
0: భావాద్వైతము,
1: వన్ ఇస్ ద ఫీలింగ్ లెవెల్.
0: కర్మాద్వైతము,
1: ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: వస్తువాద్వైతము,
1: అండ్ దెన్ ద మెటీరియల్ లెవెల్.
0: ఏమిటి అద్వైతం ఒక్కటే కదా, మూడు విధములుగా ఎందుకు ఉంటుండాలి?
1: వెన్ నాన్ డ్యూలిజం ఇస్ జస్ట్ వన్ ప్రిన్సిపల్, హౌ డు యూ కన్సిడర్?
0: అయితే ఈ ప్రకృతి ఎందు మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్నాము.
1: బట్ హౌఎవర్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ డే
0: భావాద్వైతం.
1: One, non-dualism at the level of feeling.
0: Emity.
1: What is this?
0: This is butter.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: కాబట్టి cotton, thread, cloth, మూడు ఒక్కటే.
1: Therefore, cotton, thread and cloth are one and the same.
0: దీని ఉపయోగము, దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: Its utility and the name of form differ.
0: పత్తి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది ఏ భావము?
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుక ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
0: రెండు లాగా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్డ్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టక మునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు. భోజనం పెట్టావు. ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో,
1: ఇన్ దిస్ బాడీ,
0: ఈ దేహములో,
1: హియర్,
0: ఆ దేహములు అన్నింటి యందు కూడాను,
1: అండ్ దోస్ బాడీస్ ఆర్
0: పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ డిజైర్ ఇస్ ప్రెసెంట్ విత్ యు.
0: ఎందుకు కోరాలి?
1: దెన్ వై షుడ్ యు ఆస్క్ ఫర్ ఇట్?
0: నీ యందు ఉన్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి యందు కూడా ఉంటున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీవు ఎందుకు ఆశించాలి?
1: దెన్ వై డు యు ఎక్స్పెక్ట్ అదర్స్?
0: అది ఏ ద్వైతము?
1: దట్ ఇస్ డ్యూయలిజం.
0: అరే నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. Rindu I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యూవెల్స్.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థాద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert, he will redeem his life.
0: ద్వైతము నుంచుకొని
1: keeping dualistic mind,
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు,
1: అండ్ లీడ్స్ లైఫ్ ఇన్ నాన్ డ్యూయలిజం,
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ హిస్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: దర్ ఈస్ ఎ రిచ్ మ్యాన్.
0: ఆ శ్రీమంతుడికి ఏమీ పని లేదు ఇంకా.
1: హీ హాస్ నో అదర్ వర్క్ టు డూ.
0: లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం.
1: హీ హాస్ నో అదర్ వర్క్ టు డూ అదర్ దాన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: ఎ స్పెషల్ డాక్టర్ వాస్ బ్రాట్.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: హీ జస్ట్ ఆస్క్ వాట్ మెడిసిన్ ఇస్ టు బి టేకెన్.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇట్ లెడ్ టు ఇండైజెషన్. చిన్న
0: శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: యువర్ పవర్ ఆఫ్ డైజెషన్ ఇస్ లెస్.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
1: హియర్ అరైజెస్ ఇండైజెషన్.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: సో ఐ విల్ ప్రిస్క్రైబ్ గుడ్ మెడిసిన్.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ బౌల్ ఆఫ్ సాల్ట్.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనేది చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: యు ఫైండ్ ది సాల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాల్స్ ఎర్లియర్.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నారు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription.
0: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు.
1: And that rich man suffering of indigestion was chewing this salt.
0: అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.
1: After some time he got complete relief.
0: ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది.
1: At that time he was celebrating his birthday.
0: నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికి నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided.
0: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
1: So he visited every shop, sweet shop.
0: అయ్యా నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాల.
1: I want to test which
0: అన్నాడు. కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
1: And he picked little and
0: ఉప్పగా ఉండే అది.
1: And it is fully salted.
0: నాకు సర్లేదని ఒకటి ఒకటి ఒకటి దాచి ఐదు ఆరు అంగళ్ళంతా దాటిపోయాడు.
1: He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
1: The sixth shopkeeper could understand his position.
0: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
1: And he went to the sixth shop and said, "Let me taste." అతని వాడు
0: చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొడాయి ట్యాప్. అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
1: The shopkeeper said, "There lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet."
0: అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు, క్లీన్ గా వచ్చాడు.
1: And likewise he went there, cleaned his mouth and kissed.
0: రుచి చూచాడు, తీయగా ఉంది, ఆ ఈ లడ్డు బాగుంది అన్నాడు.
1: Then he tasted laddu, so sweet, then he said it's good.
0: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు,
1: then the shopkeeper tells,
0: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
1: The shopkeeper said, having salt there on one hand in your mouth,
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ రాంపెంట్
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ and they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ఈ తప్పు పదార్థములదా?
1: Does the mistake lie in the matter?
0: కాదు కాదు.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగదోషము.
1: The mistake lies with us.
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
1: A diabetic patient attended a marriage.
0: Anta marriage lo andaru bhojanani kucchunnaru.
1: All sat there for
0: తీసుకొచ్చా లడ్డు లడ్డు జిలేబీ జిలేబీ జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబీ స్వీట్స్.
0: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
1: 5 to 6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
0: కానీ వారికి తినాలనే ఆశనే.
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వారిలో.
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
1: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
0: అందులోపల ఈ ఆస్తికులనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలీష్ దే లైక్ ఇట్.
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
0: మంచి మధురంగానే ఉంటాయి,
1: ఎవ్రీథింగ్ సో స్వీట్.
0: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్లిన తర్వాత
1: దే మూమెంట్ దే గో అవుట్
0: ఈ వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
0: ఏమిటి
1: వాట్ ఇస్ ద
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలు అనే రోగం ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
1: ద స్పిరిచువాలిటీ లీవ్స్ యూ, దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
0: ఇంకా వారి ఆ రోగమునకు ఏమాత్రము నివారణ లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: There is a cure for cancer, but not hatred for God.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't think?
0: భావం తక్కువనా?
1: Or feeling?
0: రావణాసుడు 24 విద్యలు చదివాడు. శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హి బికేమ్ స్లేవ్ టు ఎవరీబడీ. ఆశకు
0: దాసుడైన జగమంతటికింతను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: Anasham bunu dasumu lokulella.
1: The whole world will serve him. Everybody will become his slave.
0: Asake dasudaithe లోకానికే దాసుడైపోతాడు.
1: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ది డిజైర్.
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: బి ఎ స్లేవ్ టు గాడ్, దెన్ ది హోల్ వరల్డ్ విల్ కమ్ టు యు.
0: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: Three things are pointed out.
0: వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: There are precious words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: Never believe this world.
0: దైవమును మరవవద్దు.
1: Never forget God.
0: మరణమును మరవవద్దు.
1: And never forget death.
0: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
1: These three are essential.
0: దైవాన్ని మరవవద్దు.
1: Never forget God.
0: లోకాన్ని నమ్మవద్దు.
1: Never believe this world.
0: మరణానికి భయపడవద్దు.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణక్షణములకు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మోమెంట్ టు మోమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమునకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో, ఏ ప్రదేశం నుందో, ఏ స్థానం నుందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
1: If you just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi
1: everywhere.
0: Adi ledi sthaname ledu.
1: There's no place without him.
0: Adi kaani roopame ledu.
1: There's no form without
0: adi
1: him.
0: Adi kaani padarthame ledu.
1: There's no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It's present in mobile and immobile.
0: Lokamulo scientist anta prati okati anu.
1: Scientists call it everything is of made up of atoms.
0: Atoms అంటారు.
1: Atoms they say.
0: కానీ లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
1: That the whole world is full of these atoms.
0: ఈ చెక్క ఉందంటే ఇది ఎంత అణు ప్రభావమే.
1: The wood is also full of atoms.
0: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
1: So also the speaker.
0: అంత అణు యొక్క శక్తిని చేరికనే.
1: Everything is atomic power combination.
0: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాజ్ పవర్.
0: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
1: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
0: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
1: దే కాల్ ఇట్ ఎనర్జీ.
0: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
0: రూపం లేని అణువు లేదు.
1: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్
0: ఫార్మ్స్. మన దేహం ఉంది.
1: We have a body.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి.
1: ఫింగర్స్.
0: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: All together make a body.
0: ఇందు ఒకటి ఒకటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: We can't cut off fragments of the various limbs.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: So what all you find in this world, they are all the limbs of the divine.
0: కొండలంతా ఒక రాయమయము.
1: The whole mountain is made up of rock.
0: భూమి భూమంతా మృణ్మయము.
1: ద ఎర్త్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మడ్.
0: వృక్షమంతా కాష్టమయము.
1: ట్రీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: దేహమంతా మాంసమయము.
1: బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్
0: అంతా కూడాను ఫ్లెష్. ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: శిలామయము పర్వతము.
1: ద మౌంటైన్స్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: కాష్టమయము అడవులు.
1: అండ్ ద ఫారెస్ట్.
0: శిలామయము సముద్రము.
1: అండ్ ఓషన్ ఇస్ ద వాటర్.
0: భూమి.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ మడ్.
0: దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్
0: అంతా పంచభూతముల యొక్క ప్రభువమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైన రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
0: ఈ అంధులంతా మృణ్మయము.
1: ద ఎర్త్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మడ్.
0: వృక్షమంతా కాష్టమయము.
1: ట్రీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: దేహమంతా మాంసమయము.
1: బాడీ ఈస్ మేడ్ అప్
0: అంతా కూడాను ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్.

0: divine form.
1: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
0: God is not a separate form.
1: అయితే ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
0: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
1: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
0: Incarnation doesn't come separate.
1: ఎందుకోసము?
0: Why?
1: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
1: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
0: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
1: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
0: It's only man who has forgotten his responsibility.
1: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
0: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
1: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
1: కనుకని ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
1: కనుకనే దైవం మానుష రూపేణా అన్న.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
0: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ అట్ యూ, యు విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ అవే.
1: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ ఎ హీప్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యు విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
1: కనుకని ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
0: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
1: జ్ఞానదేవుడు.
0: వన్ ఇస్ జ్ఞానదేవ.
1: ఇంకొకడు భక్తి దేవుడు.
0: అనదర్ ఇస్ భక్తి దేవ.
1: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
1: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
0: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
1: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
0: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
1: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
0: భక్తి దేవ జ్ఞానదేవ,
1: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
0: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
1: జ్ఞానదేవుడు చెప్పాడు.
0: జ్ఞానదేవ సెడ్
1: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదామన్నాడు.
0: లెట్ us be in search of wells if there are available anywhere. దూరం
1: పోయేటప్పటికే పాత బావి ఒకటి కనిపించింది.
0: దే కుడ్ సీ ఎ వెల్ విచ్ ఇస్ ఇన్ ఓల్డ్ వన్.
1: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
0: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
1: అప్పుడు జ్ఞానదేవుడు,
0: జ్ఞానదేవ,
1: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు.
0: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన, ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
1: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
0: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
1: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
0: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
1: జ్ఞానదేవత కైవల్యం.
0: Because wisdom is only path to liberation.
1: Advaita darshanam gnanam.
0: The non-dualism is real wisdom.
1: Kanuka akkada ye matram kuda idi ledu.
0: So there's no difference
1: whatsoever. Ee roopanaina dharinchavachchu.
0: He can assume any form.
1: Kaani bhakti devudu.
0: But this bhakti deva.
1: Inka lopaliki poledu.
0: He couldn't get into the well.
1: Athaniki aa shakti ledu.
0: He is not in possession of that power.
1: Bhavagattuna kucchunnadu.
0: He sat along this
1: gate. Daivanni premistoo premistoo premistoo smarinchadu.
0: He just chanted the name of God with intense
1: love. కొంత స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
0: After some time he could notice water collecting under his feet.
1: అల్లగా ఉన్నదని కన్ను తెరిచేటప్పటికి అడుగునున్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
0: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
1: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
0: That jnana, wisdom will help you to change your form.
1: Bhakti deeni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
0: Whereas for the devotion, direct your love, everything will come to you.
1: Bhakti ki minchinatvantidi marokati lene ledu.
0: There is no other thing beyond this devotion.
1: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
0: Bhakti deva wrote a letter to jnana deva.
1: Eman rasadu?
0: What did he write?
1: Emi rasadu?
0: What he wrote?
1: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
0: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, ఐడెడ్ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ టు జ్ఞానదేవ.
1: జ్ఞానదేవుడు చూచాడు.
0: జ్ఞానదేవ రెడ్ ఇట్.
1: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
0: ఇఫ్ దర్ లెటర్,
1: ఓ ప్రియమైన సోదరా, ఇట్ని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ్ చూడొచ్చును.
0: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
1: అక్షరాలే లేవు దాంట్లో.
0: దర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
1: కనిపించలేదు.
0: దే కుడ్ సీ.
1: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
0: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్

0: నీ రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ, అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: సో జ్ఞానదేవ వెంట ఆన్ రైటింగ్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్.
0: లైఫ్ అంతా పరిశోధనతోనే పోయింది.
1: ద లైఫ్ ఇస్ వన్ ఆఫ్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్.
0: పరిశీలన ఎప్పుడు జరిగేది?
1: వెర్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఇదే గతే పడుతున్నారు.
1: దిస్ ఈస్ ద సిచ్యువేషన్.
0: ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్, నో ఎక్స్పీరియన్స్.
1: The scientists spend all the time in experimentation process, no
0: experience.
1: What is it that you get out of this?
0: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
1: Yesterday's look new today.
0: ఈనాడుది రేపటి కొత్తగా కనిపిస్తుంది.
1: And today's will be new tomorrow.
0: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
1: Later it will be old stuff.
0: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
1: This is all the old and new.
0: కనుకని దీనివల్ల మనకు ప్రయోజనం లేదు.
1: No use out of it.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
1: Wisdom is very tough.
0: ఇది అందరికి ప్రాప్తించేటువంటిది కాదు.
1: It's not given to everybody.
0: భక్తి భగవత్ నామస్మరణ చేతను, ఆ ప్రేమావేశం చేతను, ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
1: With the joy and ecstasy repeating God's name, you can capture everything in this world. Students,
0: మీ యందున్నటువంటి ప్రేమను పెడమార్గము పట్టించుకోకుండా,
1: see that it won't go in the wrong way.
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ మేక్ ఇట్ చీప్.
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
1: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
0: సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
1: మీరా వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: షీఈస్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్
0: ఇంట్రెస్ట్. ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం నే చింతిస్తూ ఉంటుంది.
1: ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: ఆ కోపం చేత భరించుకోలేక,
1: out of furious anger,
0: తన కొప్పు బట్టి బయటికి ఈడ్చి తలుపు వేసేశాడు మందిరానికి.
1: She caught hold of her hair and she has driven out of the temple.
0: తక్షణమే కొంచెం షాక్ వచ్చింది పాపం.
1: Immediately she was shocked.
0: అయ్యో కృష్ణ, నిన్ను వదిలిపోవటమా? నేనెట్ట సాధ్యమవుతుంది? నేను ఉండలేను నిన్ను వదిలి అని కొంత బాధపడింది.
1: She felt so sad saying, Krishna, can I leave you? I
0: can't go. భగవంతుడు సర్వత్రా ఉండేటువంటి వాడు.
1: God is everywhere.
0: కృష్ణ, హమారా దిల్ తుమారా మందిర్.
1: My heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు.
1: Not this temple.
0: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
1: This temple is built by Maharana.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: Whereas the temple of my heart is built by you.
0: Permanent.
1: That temple you built is permanent.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: You cannot give up my.
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: So that's my temple.
0: చెల్లోరేమున్ చెల్లోరేమున్ గంగా జమున తీర్ చెల్లోరేమున్.
1: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
0: ee prayaga ku neeku ticket book post cheskodu lekapothe ticket petti reservation cheskodu ticket.
1: Don't purchase a ticket and reserve your ticket to prayaga.
0: Ganga Yamuna tir,
1: the place of merger of Ganga and Yamuna.
0: Uchvasa nichvasamulu rendu oka mukkuto teesukotam oka mukkuto vadaltam ide eela pingala annaru.
1: Inhalation and exhalation are the two processes.
0: ఈ ఈడా పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
1: For these two ida pingala they are
0: the
1: center of prayaga.
0: మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
1: The place of merger is prayaga.
0: Ganga bhakti.
1: Ganga is devotion.
0: Yamuna nanam ka karma.
1: Yamuna is action.
0: అంతర్వాహిని అనేటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
1: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి.
0: గంగా యమునా సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
1: ఆల్ ది త్రీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
0: అక్కడ ఉన్నావు నీవు.
1: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
0: గంగా జమున
1: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
0: గంగా జమున నిర్మల పానీ. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
1: ద వాటర్ ఆఫ్ గంగా యమునా ఆర్ ప్యూర్.
0: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా జమునా తీర్.
1: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమునా.
0: మోరమకుట పీతాంబర జూవే కుండల రజత శరీర్ చల్లోరేమన్ చల్లోరేమన్ గంగా జమునా తీర్.
1: It is pleading with the mind so that it might travel to that place.
0: అక్కడికి వెళ్ళని,
1: go there.
0: మరొక చోటుకి నీకు వెళ్ళవద్దు.
1: Don't go anywhere.
0: అది కూడా ఎక్కడ ఉంది?
1: Where is it?
0: నీలోనే ఉంది.
1: It is within you.
0: బయట ప్రపంచం కాదు.
1: It's not the
0: outer ప్రదేశం కాదు.
1: Outer place.
0: దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
1: God is in your heart.
0: అయితే,
1: however,
0: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
0: పుస్తకంలో రాస్తుంటారు, మైసూర్ పాక్ జిలాబా జిలేబీ బర్ఫీ అనేటువంటి అంత రాస్తుంటారు.
1: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
0: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
1: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
0: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
1: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
0: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
1: సో
0: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
1: ఇట్స్ మియర్లీ ఎ ఫీల్. It will not help you. It should come to your experience.
0: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
1: It is the purpose behind the advent of incarnation.
0: శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
1: When we consider physical, mental, intellectual faculties as divine,
0: కనుకనే దీనిని గోపికలు అన్నాడు ఆశిస్తూ వచ్చారు.
1: This is what Gopikas wanted then.
0: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుంటుంది.
1: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
0: కృష్ణ
1: కృష్ణ,
0: నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
1: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
0: పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
1: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
0: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
1: If you are born as a flower, let me be born as a bee.
0: Neevu cheyante varaku bee ani tirugutu nenu chaala rodana chestu tappaku neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundi potanu.
1: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
0: Vruchambuvai neevu vadilluchundina vallikanai neeku allukondu.
1: If you are there as a tree, let me be creeper around you.
0: Neevegina vrucham vatti nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
1: ఇఫ్ యు ఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
0: వర సముద్రుడే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్,
0: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
1: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
0: క్లీన్గా చెప్పు, నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
1: ఇఫ్ యు ఆర్ దేర్ ఇస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
0: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
1: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
0: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకొనే రావాలి.
1: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: if you are infinite sky,
0: chinna chukka nenai neelona chalaguchundu.
1: Let me shine there as a tiny star.
0: Nee oka aakashamite pedda aakashamu nenu chinna chukka ga nenai neelo vastundi.
1: If you are of that infinite sky, let me be there as a tiny star.
0: Kanuka neeku maaku e maatramu edabaatu jaragakoodadu.
1: There should not be any separation between you and God. Niyogam
0: jaragakoodadu.
1: There should not be separation.
0: Nirantaramu samyogame maaku praaptinchali.
1: There should be this union, continuous union.
0: Samyogame సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
1: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
0: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
1: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
0: సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి.
1: సామీప్య ఐ షుడ్ బి
0: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
1: సారూప్య ఐ షుడ్ హావ్ యువర్ ఫామ్.
0: నీను నేను ఐక్యమైపోవాలి.
1: సాయుజ్య ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
0: ఈ పంచమ పరుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
1: దిస్ ఇస్ ద పంచమ పురుష మార్గం.
0: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
1: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
0: పరమ భక్తి అన్నారు.
1: ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్.
0: ఈ పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
1: దేర్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్.
0: ఎన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యను అభ్యసించండి.
1: యూ స్టడీ.
0: ఉద్యోగాలు చేసుకోండి.
1: డూ జాబ్.
0: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి. కానీ దైవాన్ని మాత్రం మరవకండి.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవాన్ని మర్చిపోతే
1: ఇఫ్ యూ ఫర్గెట్
0: జీవితమే జీవితం కాదు.
1: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
0: ఎంత గొప్పవాడైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
1: You may be a very great man, prime minister or president. If you forget God,
0: even
1: hero becomes a zero.
0: Maripothuntai.
1: They change now and then.
0: Kani neevu aa yokka parama tattvanni maatram vadalakoodadu.
1: But you should never give up that spiritual aspect.
0: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyali.
1: Take every chance to be near God.
0: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దిస్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
0: జంతునాం నరజన్మ దుర్లభము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్
0: ఏమి తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
0: ఇవన్నీ చేయటం లేదా.
1: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్? అండ్
0: దానికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
1: స్పెషాలిటీ?
0: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
1: What is that sanctity behind
0: anta okate?
1: Everything is
0: what is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
1: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
0: Dying. ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికి దోమలకు వస్తుండాయి.
1: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
0: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
1: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
0: అన్నింటికంటే ఉన్నత స్థాయిని పోవాలి. అదే ఊర్ధ్వమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
1: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్, హైయర్ లెవెల్.
0: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
1: And you should be close to God.
0: Bhagavat anugrahaniki patrulu kavali.
1: And you should enjoy God's love.
0: Bhagavat aanandanni anubhavinchali.
1: You should also enjoy.
0: Ee aanandam katti minchinatundi marokati ledu.
1: There's nothing beyond bliss.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land, bereft of love.
0: Premaankuramulu pempunda.
1: And we sow the seeds of love.
0: Prema vesemuto.
1: With all the feeling of love.
0: Prema sudha varshamu varshimpaga. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగదే. కృష్ణ గానముసే ఎగదే, మురళి గానముసే ఎగదే. ప్రేమ రహిత మరుభూములలో,
1: ద బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు. ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాటకూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
1: వీ షుడ్ నాట్ సో ఎనీ ప్లాంటేషన్స్ ఆఫ్ బుషీ ప్లాంట్స్ ఆర్ ఎనీథింగ్.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
0: రెయిన్ ఫాల్స్, లవ్ డ్రాప్స్ రావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ డ్రాప్స్ ఇన్ దిస్ రెయిన్ ఫాల్.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగది.
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ.
0: ఈ గానం ఎవరితో చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు?
1: హౌ ఆర్ యూ ప్లేయింగ్ ఆన్ యువర్ ఫ్లూట్?
0: ఈ గానం చేసేది మురళి.
1: ఇట్ ఈస్ ద ఫ్లూట్ ఆన్ విచ్ యూ ప్లే.
0: ఆ మురళి అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ మురళి?
0: తొమ్మిది త్వరలుండేటువంటి మురళి.
1: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ నైన్ హోల్స్.
0: మన దేహమునకును తొమ్మిది త్వరలు ఉన్నాయి.
1: అవర్ బాడీ హ్యాస్ నైన్ హోల్స్.
0: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
1: టేక్ మై బాడీ హ్యాస్ యువర్ ఫ్లూట్.
0: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
1: This body of flute is fully packed with the desires.
0: కానుకని స్వరాలు రావటం లేదు.
1: So we don't get proper tune.
0: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
1: When once it is made hollow, free from worldly
0: desires. అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
1: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
0: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
1: Then he will pick it up and play on
0: తన ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
1: And you will also find the touch of the fingers of the Lord.
0: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
1: And this flute will be on the lips of
0: God. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
1: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
0: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
1: So we should shape ourselves into two.
0: పావుకోళ్ళు పాదరక్షలు,
1: వన్ స్లిప్పర్స్,
0: రెండవది మురళి,
1: సెకండ్ ఫ్లూట్.
0: ఇందులో ఏది నాకు కావాలి?
1: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
0: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవచ్చు.
1: The whole body rests on slippers.
0: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు, అన్నిటికి భరించుకోవాలని.
1: And the slippers should bear everything around.
0: మన బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
1: Only slippers should bear your weight.
0: ఇది మహా కష్టం.
1: It's very difficult.
0: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
1: వాట్స్ ద వే?
0: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
1: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
0: టవల్ని ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
1: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
0: కాబట్టి టవల్ ను గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
1: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్.
0: చాలా సులభం.
1: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
0: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
1: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
0: చాలా సులభమైనటువంటి.
1: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
0: అది ఏ వైరాగ్యము అన్నారు.
1: దట్ ఈస్ రెనన్సియేషన్.
0: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
1: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
0: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
0: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా నా.
1: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
0: ఈ పదంలోనే కనిపిస్తుంటుంది అది నీది కాదని.
1: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
0: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
1: నా మైన్ సన్, నో నా మీన్స్ నో నెగేషన్.
0: నా తల్లి, తల్లి నాది కాదు.
1: నా నో,
0: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతారు.
1: సో ఇఫ్ యూ నో ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్,
0: నాకు అర్థం తెలుసుకోవాలి.
1: బట్ వీ షుడ్ నో
0: నా అనగా కాదు.
1: నా మీన్స్ నో.
0: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
1: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
0: పదమునందే ఉంటుంది అది అర్థము.
1: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
0: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
1: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఇస్
0: నేతి, వెన్న కరిగించి చేసినటువంటి నెయ్యి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది
0: నేతి కాదు.
1: నెగేషన్ నో.
0: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

Then I bring my

యు ఆర్ లిస్నింగ్ టు అవర్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఆన్ ది 21st of August 1996. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హీ హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్ ఓన్లీ టు పీపుల్ హు ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్ సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ క్షేత్రములు దర్శించుచు పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు మందిరములు యందు పూజా రూములు యందు దేవాలయములు యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే గావించినటువంటి కర్మల కంతియును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyanu dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya, however, does not accept this as the path of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పమును తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడ నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి యొక్క ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is
0: the special ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satya sadacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamula cheta bhagavantuni aaradhana cheseetundi yokka prakriyake parabhakti ani kuda nu cheptochu.
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: Aithe jnana dhyanam visishyate ani Balaraju cheppadu. Jnanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudaradu.
1: Without meditation it is not possible to get real knowledge.
0: Jnanam leka jnanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manam modalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edho oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatu nunchi puttinatundide dhyanam.
1: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antaratham.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు.
1: But you would not be able to get fruit without having flower.
0: కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది.
1: Only when we get flower in the first place, we would be able to just get a fruit.
0: అదే విధముగానే పుష్పము అంటేనే భక్తి.
1: In the same way, devotion may be compared to flower.
0: భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పం వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్స్ యాటిట్యూడ్ దాసోహం. ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ విల్ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్డ్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణా సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అనే పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్ డియర్ చిల్డ్రన్ ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్తచోర ది స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: He has taken away from Dasoham that particular Dhatu Da and he made it Soham. He is a thief.
0: Dasoham, Dasoham anekunte padamulo Krishna Dakarani Arjuna aparinchatam cheta Sohamga maripoyindi annadu.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: Prarambhamlo neevu dasudiga prayanam salipavu nayana, ippudu naaku samipinchavu naato aikyudaipothunnavu kanuka neevu సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఎ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: There were two devotees, one a grihastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu grihastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sannyasi bhaktudu.
1: Vivekananda was a sannyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాను దాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atma gnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
0: Ee ahankaram anetunti gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunudu krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ థ్రూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఇస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్ గివ్ మీ యువర్ కమాండ్ ఐ విల్ ఒబే.
0: అహంకారం ఉండినంత వరకును ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ, ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, యు వుడ్ నాట్ బి హావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండటకు వీలు కాదు కదా.
1: అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ప్లేస్ దేర్ కెనాట్ బి లైట్ అండ్ డార్క్నెస్, ఇజంట్ ఇట్?
0: కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫో నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్.
0: ఐ వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం, ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగమహాశయ అండ్ వివేకానంద, బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలోంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్లాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా, ది స్పెల్ ఆఫ్ ద మాయా, అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్లాడు.
1: The shackles of Maya which were binding Vivekananda were turned to pieces by his expanding Sivoham Sivoham Sivoham, I am Siva I am Siva I am Siva.
0: Anaga nene devudanu aneetundi unnata bhavamunu uttama bhavamunu abhruti parchukunnatundi vaaniki ee vidhamaintundi bandhananu atanni baadhincham.
1: Any person who develops in himself the sacredness and lofty ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
0: Kevalam matalato cheppinanta matramna prayojanam ledu.
1: There is no use by merely uttering all these things by words.
0: Anubhuti diki raavali.
1: They must come to one's experience.
0: Deha pranthini veedali.
1: One should overcome the feeling of the
0: indriyani gram cheyali.
1: One should overcome body consciousness.
0: Satadam yoginaha aneetundi ekatma bhavana penchukovali.
1: Control senses and continuously identify himself with the Lord.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్ట ద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths, Dvaita, Visishta Dvaita, Advaita, Dualism, Qualified Dualism and Non-Dualism.
0: Tatvaipaham. Anaga, Nenu Bhagavantuni Bhaktudanu Ani Prarambamlo Tam Cheppukuntadu.
1: In the very beginning, he utters that I am a devotee of God.
0: Indulo Bhagavantunu Veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్
0: దివోటీ. అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా, నేను నీ భక్తుడను, నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్, లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ, ఐఎమ్ యువర్ డివోటీ.
0: తవై వాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐఎమ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: రెండవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐఎమ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐఎమ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైత.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐఎమ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం చెప్పినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో, భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కమెన్స్ అవర్ సాధన, అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్
0: అట్రిబ్యూట్స్.
1: దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
0: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
1: దేర్ఫోర్ టు స్టార్ట్ ఇట్ వీ విల్ హావ్ టు డెవలప్ అవర్సెల్వ్స్ అండ్ బికమ్ ది సర్వెంట్స్.
0: మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒకవైపున పెద్ద సున్న ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ ఆర్ ఎ జీరో ఆన్ వన్ సైడ్,
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: జస్ట్ బై ఇట్ సైడ్ దెర్ ఈస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: ద బిగ్ సర్కిల్ మే బి కంపేర్ టు గాడ్.
0: ఈ చిన్నదే జీవుడు.
1: ద స్మాల్ వన్ రిఫర్స్ టు జీవ.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: దిస్ జీవ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేవ గాడ్.
0: ఇది ద్వైతం.
1: దిస్ ఈస్ ద్వైతం.
0: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం, క్వాలిఫైడ్ డ్యువలిజం రిఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ అ బిగ్ సర్కిల్.
0: అనగా దైవంలో జీవుడు ఉన్నాడు.
1: దట్ మీన్స్ జీవ అంశ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఈస్ హీ ఎగ్జిస్ట్ ఇన్.
0: అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది వే ఆఫ్ మర్జింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద లార్డ్.
0: ఈ చిన్న సున్న క్రమక్రమేణ విశాలమైనటువంటి భావంను పెంచుకుని పెంచుకుని పెంచుకుని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
1: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగర్ వన్, బిగర్ సర్కిల్.
0: ఇది అద్వైతము అన్నారు.
1: దిస్ ఈస్ అద్వైతం, ఇట్ ఇస్ సెట్.
0: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పార్ట్ ఆఫ్ devotion and prapatti refers to the path which makes a jiva tattva merge itself in deva tattva or the principle of God.
0: ee manavattamlo undinatvanti divyatvanni kontha varaku gurtinchi danini daivattanga mana visheshinchinappude ee jiva tattvam anetvanti yokka charyalu kramakramena anugutaku avakasam untundali.
1: Only when we recognize the principle of divinity which is inherent in man, who will be able to just suppress the weaknesses and develop broadness and merge in the
0: Deyo hi jnanam abhyasat. Ee jnanam anekuntidi e vidhanga vastundante abhyasam dwara manaku labhyam avutundi.
1: How do we acquire this knowledge? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda manamu ఆ స్థాయిని మనం పొందలేము.
1: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కానీ వ్రాయుట కాని నడచుట కాని తినుట కాని ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
1: బీట్ రీడింగ్ రైటింగ్ వాకింగ్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ వి అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము విచారించటము ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైన మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ విచ్ రెఫర్స్ టు స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: ఆల్ ది గుడ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ ఈస్ దట్ రెఫర్స్ టు ద పాత్ ఆఫ్ అక్వైరింగ్ దిస్ నాలెడ్జ్.
0: ఈ శరీరం అనేటువంటిది మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
0: శరీర మార్గం కనుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
0: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
0: చిన్నపిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
1: Let us say that we have gone on a picnic to some place.
0: అక్కడికి భోజనమునకు సంబంధించినటువంటి పదార్థములు అన్ని ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళాం.
1: There we have carried all the articles necessary for cooking food.
0: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవడానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
1: In the forest we have made preparations to cook food.
0: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
1: For this purpose, what is to first stage, we will have to get three stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these three stones, we will have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We will have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: We have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
1: What is the use of, what is this inner significance of putting the fire beneath the vessel?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము తత్వం కావటం కోసమని.
1: Through the fire, we have to just cook the rice which is within the vessel.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్ ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్ ఫ్రమ్ ద వాటర్ టు ద
0: బియ్యము తత్వం కావటం కోసమని.
1: త్రూ ది ఫైర్ వీ హావ్ టు జస్ట్ కుక్ ది రైస్ విచ్ ఈస్ విత్ ఇన్ ది వెసల్.
0: అయితే ఈ యొక్క వేడి

0: బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్, అండ్ దెన్ రైస్ ఇస్ కుక్డ్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ వీఆర్ సర్చింగ్ ఫార్ ది బ్లిస్ విచ్ విల్ బి కంపేర్డ్ టు
0: ఇక్కడ సత్వ రజో తమో గుణములే మూడు రాళ్ళు.
1: దోస్ త్రీ స్టోన్స్ ఆర్ ది త్రీ క్వాలిటీస్ సత్వ రజస్ అండ్ తమస్.
0: మన దేహమే పాత్ర,
1: అవర్ బాడీ విల్ బి కంపేర్డ్ టు ది వెసల్.
0: మన యొక్క ఆశలే జలము. మన ఆశలు అనేటువంటి దీంట్లో ఈ యొక్క దీనిని తత్వం గావించుకొని మనము శాంతిని పొందాలి.
1: ది విజ్డమ్ హ్యాస్ టు అప్లై ఇట్సెల్ఫ్ టు ద బాడీ, త్రూ ద బాడీ టు ద ఫీలింగ్స్, అండ్ త్రూ ద ఫీలింగ్స్ టు అవర్ డిజైర్స్, అండ్ త్రూ డిజైర్స్ ఇన్ ది ఆత్మ జ్ఞాన షుడ్ బి ఆబ్టైన్డ్.
0: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కానీ దక్కుటకు కానీ వీలు కాదు.
1: డైరెక్ట్లీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ విజ్డమ్ డైరెక్ట్లీ ఇన్ ద హార్ట్.
0: ఇది దేహం ద్వారా, భావముల ద్వారా మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్, దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
0: Karma yokka phalatyagam cheyataku evariki kudanu sadhyam kaadu.
1: It is impossible for anyone to sacrifice the fruits of work.
0: Phalamu undane undadi.
1: There is fruits for every work.
0: Maa phaleshu ani cheppindi kaani naa phaleshu ani cheppaledu.
1: It is said, మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally there are some desires, there is nothing wrong in accepting them.
0: కర్మ ఫలమును త్యజించమని కాని లేక కర్మ ఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
1: గీత హాస్ నాట్ టాట్ దట్ యు విల్ హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ యాక్షన్ అండ్ సో యాక్షన్.
0: ఈ కర్మ ఫలత్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
1: పీపుల్ హూ హావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
0: Karma enta varaku untundali,
1: how far can they sacrifice the action?
0: Vantalu ayyenta varike kattelato manaku avasaram.
1: Only until food is cooked there is need for the fire.
0: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
1: Once the food is cooked there is no need for any fire.
0: Aithe karma yokka rahasyanni kaani karma phalatam yokka rahasyanni kaani gurtincheyanta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీల్ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కాని, కర్మత్యాగమునకు కాని, జ్ఞానాభివృద్ధికి కాని, ధ్యానమునకు కాని అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: దేర్ఫోర్ బీట్ ఫర్ ది సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ అక్వైరింగ్ విజ్డమ్ ఫర్ వాట్ ఎవర్ బీ ది బేసిస్ అండ్ ది రూట్ ఈస్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇక్కడ శీల సదాచారం అన్నారు. ఇది సత్యమునకు ప్రకటించేటువంటి యొక్క గుర్తులు.
1: ది క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్ ఇట్ ఈస్ సెట్ దీస్ విల్ రియలీ రిఫ్లెక్ట్ అండ్ అనౌన్స్ ది ట్రూత్.
0: సత్యము కాని, శాంతి కాని, ధర్మం కాని ప్రత్యేకంగా లేవు.
1: ట్రూత్, పీస్ అండ్ రైచియస్నెస్ దే డు నాట్ ఎగ్జిస్ట్.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు ప్రేమ పైననే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్లీ డిపెండెంట్ అపాన్ లవ్.
0: ప్రేమ మానవుని యొక్క ఆలోచనలో చేరినప్పుడు అది సత్యరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ లవ్ ఎంటర్స్ ఇన్ టు వన్స్ థాట్స్ ఇట్ బికమ్స్ ట్రూత్.
0: ప్రేమ ఆచరణ రూపంలో ధరించినప్పుడు

0: అది ఏ ధర్మం అవుతుంది.
1: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
0: ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే అది శాంతి అవుతుంది.
1: When one understands love, it automatically becomes peace itself.
0: ప్రేమ యొక్క అర్థమే ఇది శాంతి.
1: The very meaning of the word love is peace.
0: ప్రేమ యొక్క ఆచరణే ధర్మం.
1: Practicing love is dharma.
0: ప్రేమ యొక్క ఆలోచనే ఇది సత్యం.
1: Thinking of love is truth.
0: ప్రేమను తలంచుతూ పోయినప్పుడే నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది.
1: Continuously thinking of love itself becomes non-violence.
0: కనుక సత్య ధర్మ శాంతి అహింసలకు నాలుగింటి కూడాను అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వైలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఈస్ లవ్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఇట్టి ప్రేమను అభివృద్ధి గావించుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
1: ఇన్ ది బుద్ధి యోగ ఐ హ్యావ్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దట్ లవ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
0: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
1: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దట్ మేక్ యూస్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
0: భక్తుడా నీ చేతులు చిన్నవి.
1: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
1: విత్ దోస్ స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
1: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
1: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
0: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
1: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
0: నీ చెవులు రెండు చిన్నవి.
1: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
1: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
0: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
1: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
0: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ ఈస్ ఇట్ డజన్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
0: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూసినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
0: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
0: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
1: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఐ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
0: కానీ ఒక్క హృదయం ఉన్నది.
1: But there is one thing and that is the heart.
0: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
1: If you introduce me into your heart, then none of these actions are very important.
0: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
1: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
0: కాని హృదయములో ప్రవేశించిన తర్వాత ఆ ఇంద్రియములు తమంతకు తామే స్తంభించిపోతాయి.
1: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
0: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: There is no need for any special effort to be made for karma phala tyaga, sacrificing the fruit of the action.
0: Bhakti mami priyo naraha. Naa yokka bhaktudai nannu smarinchuchu nannu chintinchuchu nannu jalinchuchu naa yokka chintani endi neevu nimagnudainappudu sarvamu kudanu neene chuchukuntanannadu.
1: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me. I'll take care of it.
0: Drudanichcheha annadu. Drudanischudu kavali.
1: For this particular purpose, you would have firm resolve.
0: Ee paripurnamainatundi nammakame lekundina, manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
1: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
1: God is full and complete.
0: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: టు గెట్ ద లార్డ్ హూ ఇస్ హోల్, పరిపూర్ణత్వ
0: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
1: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పోత్తు కుదరదు.
1: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ ప్యారిటీ బిట్వీన్ దీస్.
0: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ విల్ బి ట్రెచరస్.
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునప్పుడు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
0: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్.
0: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
0: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తారుడు పొందుతాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
0: అద్వేష్ట సర్వభూతానాం,
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
0: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
0: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే, లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
0: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
0: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ, విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
0: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ యూ హావ్ టు రికగ్నైజ్.
0: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
0: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
0: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
1: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
0: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
0: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది న్యాచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
0: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
0: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: కనుక మన ప్రేమను పెంచుకుని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
1: ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ భక్తి యోగ రిఫర్స్ టు ద ది లవ్ విచ్ యూ హావ్ టు బి ప్రాక్టీస్ అండ్ బై ప్రాక్టీసింగ్ లవ్ విల్ హావ్ టు బికమ్ బ్రాడ్ మైండెడ్ అండ్ డెవలప్ గ్రేట్నెస్ ఇన్ అస్. దిస్ ది మీన్.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము భగవత్ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ ఫామ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క లీలలు కానీ, మహత్తరమైన శక్తి సామర్థ్యములు కానీ కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్.
1: కానీ భగవతత్వమును తెలుసుకునుట చాలా కష్టం.
0: యట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ద డివినిటీ.
1: సర్వత్రా ఉండిన భగవంతుడు సత్యమునందు ఉన్నాడు, అసత్యమునందు ఉన్నాడు.
0: గాడ్ హూ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ట్రూత్, సో ఆల్సో ఇన్ ఫాల్స్హుడ్.
1: ధర్మమునందు ఉన్నాడు, అధర్మమునందు ఉన్నాడు.
0: ఈస్ ప్రెసెంట్ బోత్ ఇన్ రైచియస్నెస్ అండ్ అన్ రైచియస్నెస్.
1: మంచి ఎందు చెడ్డ ఎందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బోత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవం అని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేజ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి